పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢ మాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 14వ తేదీ.

పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢ మాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 14వ తేదీ మంగళవారం. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: శ్రోతలు, ఇంతవరకు శ్రీ జి నాగేశ్వర నాయుడు ఆలపించిన హనుమాన్ చాలీస విన్నారు. ఇంతటితో ఇవాల్టి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తిసుధా ఈనాటి సూక్తిసుధా కార్యక్రమంలో డాక్టర్ టి సురేష్ బాబు గారి హితోక్తులు వింటారు.
1: జంతువునాం నరజన్మ దుర్లభం అని లోకోక్తి. అలాంటి ఉత్తమ జన్మను పొందిన మన జీవితం ఇంకా ఉత్తమంగా, అందరికీ ఆదర్శవంతంగా, ప్రేరణాత్మకంగా సాగాలి. మన ఆత్మవికాసానికి తోడ్పడాలి మన జీవన విధానం. మన అభ్యుదయానికి కృతయుగంలో వేదాధ్యయనము, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు నిర్వహించటము, ద్వాపరయుగంలో తపస్సు చేయటము, కలియుగంలో దానం చేయటము ఆత్మోన్నతికి హేతువులుగా పెద్దలు చెప్పారు. ఈ ఆధునిక యుగంలో వేగవంతమైన ఉరుకుల పరుగుల జీవనంలో తపస్సు అసాధ్యం అనిపిస్తుంది. కానీ భగవద్గీత తపస్సు అంటే ఏమిటో చక్కగా వివరించింది. దానిని అవగతం చేసుకుంటే మనకు తపస్సు చేయటం సాధ్యమే. దానికోసం అరణ్యాలు, హిమాలయాలు, ఆశ్రమాలు అవసరం లేదు. మన ఇంట్లో మనమున్న చోటనే సాధ్యం. ఏదైనా త్రికరణ శుద్ధిగా చేయటం అవసరం అంటాం. మనస్సు, మాట, శరీరం, వీటినే త్రికరణములు అంటారు. అంటే మనస్సులో వచ్చిన ఆలోచనను మాటగా చెప్పాలి, మాటగా చెప్పిన దానిని శరీరంతో ఆచరించాలి. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మానాం, మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మసన్యత్ దురాత్మానాం. మహాత్ములు త్రికరణ శుద్ధిగా ఉంటారు, దుర్మార్గులు దీనికి భిన్నంగా ఉంటారు. మహాత్ముల మాట, ఆలోచన, చేతలు ఒకే విధంగా ఉంటే దుర్మార్గుల ఆలోచనలు క్రూరంగా, మాటలు తీయగా, చేతలు ఇంకా విపరీతంగా ఉంటాయి. అసలు తపస్సంటే మన మనస్సు, మాట, శరీరం వీటన్నిటినీ ఒకే విధంగా ఉంచుకోవటం, అంటే మనల్ని మనం నిగ్రహించుకోవటం. భగవద్గీత మనకు మూడు రకాల తపస్సు ఆచరణ యోగ్యంగా తెలిపింది. దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం సౌసమార్జవం, బ్రహ్మచర్యం అహింసాచ శరీరం తప ఉచ్యతే. ఇది మొదటి రకం తపస్సు, అంటే శారీరకమైన తపస్సు. దేవతలను, బ్రహ్మజ్ఞానం కలిగిన వారిని, విద్యావంతులను పూజించటం, గౌరవించటం, ఆదరించటం, తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం, మన ప్రవర్తనలో పారదర్శకత, రుజుమార్గంగా ఉండటం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం, ఎవరినీ నొప్పించని అహింసా తత్వం, ఇవి కలిగి ఉండటమే శరీరంతో చేసే తపస్సు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇది రెండవ రకమైన తపస్సు, వాగ్రూపమైన తపస్సు. అనుద్వేగకరం అంటే ఎదుటివాడితో ఎలాంటి భయాందోళన కలిగించకుండా, కలతలు

0: ఏర్పరచకుండా ఓదార్చేలా ప్రీతిగా మాట్లాడటం, సత్యము ప్రియము హితమైన మాటలు మాట్లాడటం, మాటల్లో కూడా అహింసను చూపటం, వేదాలను చదవటం నేర్పటం, ఇదంతా వాగ్రూపమైన తపస్సు. అంటే మనం మాట్లాడే విధానం కూడా ఒక తపస్సుగా చెయ్యాలి. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావసంశుద్ధిరిత్యేతత్తపో మానసముచ్యతే. ఇది మూడవ రకమైన తపస్సు, మానసికమైనది, మనస్సును నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకోవటం. మౌనంగా అంటే మనస్సు చంచలమైనది కావున పరిపరి విధాలా ప్రయాణించకుండా ఏకాగ్రతగా ఉంచటం. ఆత్మనిగ్రహం అంటే కామక్రోధాది అరిషడ్వర్గాన్ని తొలగించుకోవటం లేదా జయించటం. భావసంశుద్ధి అంటే చిత్తశుద్ధి, అంటే చెడు ఆలోచనలకు స్థానం ఇవ్వకుండా మంచి భావనలతో నింపేటట్లు చేయటమే మానసిక తపస్సు. ఈ మూడు రకాల తపస్సులను సాధనం చేయటమే మానవ జన్మకు సార్థక్యం. అభ్యాసం లేదా సాధన అనేది అలవాటుగా మారాలి. కృషితో నాస్తి దుర్భిక్షమన్నా, సాధనమున పనులు సమకూరు ధరలోనా అన్నా వాటి అంతరార్థం ఒకటే. సోమరితనము, ఆత్మన్యూనత మనిషిని లక్ష్యం నుండి దూరం చేస్తాయి. లౌకికమైన విషయాలను మధించి సాధించి సౌఖ్యాన్ని పొందగలిగిన మనం ఆధ్యాత్మికమైన ఆత్మోన్నతికి ఉపకరించే ఈ మూడు శారీరక వాగ్రూప మానసిక తపస్సులను సాధన చేద్దాం. వ్యక్తిగతంగా సామాజికంగా శాంతిమయమైన ఉన్నతిని సాధిద్దాం.
1: శ్రోతలంతవరకు డాక్టర్ టి సురేష్ బాబు గారి హితోక్తులు విన్నారు. ఇంతటితో ఇవాల్టి సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం పొలం పనులు.

పాడి పరిశ్రమలో విజయం సాధించాలంటే మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం తప్పనిసరి. అందులోనూ చూడి పశువుల యాజమాన్యం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈనిన తర్వాత పాలిస్తుంది. కృత్రిమ గర్భధారణ చేసిన 60 రోజులకు తప్పనిసరిగా చూడి పరీక్ష చేయించాలి. తిరిగి కట్టుకు రానంత మాత్రాన పశువు చూడిది అనుకొని పరీక్ష చేయించడం మరవకూడదు. ముందుగా చూడి పరీక్షలు నిర్వహించడం వల్ల ఒకవేళ చూలు లేకపోతే కారణాలు తెలుసుకొని చికిత్స చేయించవచ్చు. కృత్రిమ గర్భధారణ చేయించిన తేదీని రాసిపెట్టుకోవాలి. ఈ విధంగా గుర్తించుకోవడం వల్ల సకాలంలో చూడి పరీక్ష చేయించవచ్చు. పశువు ఈనబోవు సమయాన్ని అంచనా వేయవచ్చు. ఆవుల్లో గర్భధారణ కాలం 9 నెలలు లేదా 270 నుంచి 290 రోజులు. అదే గేదెల్లో 10 నెలలు లేదా 310 నుంచి 330 రోజులు. కాబట్టి నెలలు నిండిన తర్వాత ఆ పశువును జాగ్రత్తగా చూస్తూ ఈనుటకు తగిన ఏర్పాట్లు చేయుటకు వీలవుతుంది. చూడి పశువుల యాజమాన్యం చూసినట్లయితే చూడి పశువులను ఎక్కువ దూరం నడిపించరాదు, పరిగెత్తించకూడదు, ఎత్తు ప్రదేశాలకు వెళ్ళనివ్వరాదు, బరువులు మోయించడం కానీ ఇతర వ్యవసాయ పనులు కానీ చేయించకూడదు. అలా చేస్తే గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది. పశువు 3-6 మాసాల చూడి సమయంలో నట్టల నివారణ మందులు ఇవ్వాలి. పశువు ఈనటానికి 4 రోజుల ముందు నుంచి పొదుగును మృదువుగా మర్దనా చేయాలి. దీనివల్ల పొదుగు బాగా పెరుగుతుంది. పాల ఎగసేపును కూడా నివారించవచ్చు. పశువు ఈనుటకు 45 నుంచి 60 రోజుల ముందు పాలు పితకకుండా వట్టి పోనివ్వాలి. దీనివల్ల పొదుగులోని

0: పూర్వ కణజాలం నశించి కొత్త కణజాలం ఏర్పడుతుంది. ఈనిన తర్వాత పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. పశువు నిండు చూలుతో ఉన్నప్పుడు మేతకు బయటకు పంపించరాదు. చూలుతో ఉన్న పశువులను ఎదలో ఉన్న ఇతర పశువులు కానీ ఆబోతులు కానీ ఎక్కకుండా చూడాలి. చూడి పశువులను ఇతర పశువులతో కలపకుండా విడిగా ఉంచాలి. అక్కడ నేల జారే విధంగా ఉండరాదు. చూడి పశువులు బయటకు వెళ్ళే మార్గం విశాలంగా ఉండాలి. ఇక చూడి పశువుల మేపు చూసినట్లయితే పచ్చిమేత సమృద్ధిగా ఇవ్వాలి. చూడి దశలో పశువుకు దాని శరీర పోషణ, గర్భంలోని పిండం అభివృద్ధికి కూడా పోషక పదార్థాలు అవసరం. ఈ దశలో అదనంగా మేత దానా ఇవ్వాలి. చివరి 2 మాసాల చూడిలో పశువుకు 1 కిలో దానా, 30 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం అదనంగా ఇవ్వాలి. ఈనబొవ్వు పశువుల్లో కనిపించే లక్షణాలు చూసినట్లయితే నెలలు నిండిన పశువు నెమ్మదిగా నడుస్తుంది, పొదుగు బాగా పెరుగుతుంది. తొలిచూలు పశువుల్లో పొదుగు 4వ నెల నుంచే పెరగటం ప్రారంభిస్తుంది. పొదుగును గమనించడం ద్వారా పశువు చూడిదని గ్రహించవచ్చు. 6వ నెల నుంచి పొదుగు పెరిగి విశాలమవడం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అదే పలు ఈతల పశువుల్లో ఈనటానికి 2 వారాల ముందు మాత్రమే పొదుగు పెరుగుతుంది. తొలిచూలు పశువుల్లో 4వ నెల నుంచే చన్నులు పిండినప్పుడు జిగురుగా తేనె వంటి ద్రవాన్ని గమనించవచ్చు. ఇది పశువు ఈనే ముందు పసుపు పచ్చని ముర్రపాలుగా మారుతుంది. పశువు ఈనటానికి కొద్ది రోజుల ముందర మడి పెంచుతుంది. ఇలా 2 నుంచి 6 ఇంతల వరకు పెరుగుతుంది. మక్కులు జారుతాయి. ఆహారం తీసుకొనుట మందగిస్తుంది. నాడీ కొట్టుకోవడం, శ్వాసక్రియ వేగం పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత 1 నుంచి 2 డిగ్రీ ఫారెన్ హీట్ తగ్గుతుంది. హార్మోన్లలో మార్పు వల్ల గర్భద్వారం మెత్తబడి తెరుచుకోవటం మొదలవుతుంది. ఈనేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. నెలలు నిండిన పశువు సరిగ్గా ఏ రోజు ఏ సమయంలో ఈనుతుందో చెప్పలేం. కానీ సాధారణంగా పశువుల్లో రాత్రివేళ లేదా తెల్లవారుజామున ఎక్కువగా ఈనడం గమనించవచ్చు. ఈనే లక్షణాలు కనిపించిన వెంటనే పశువును వేరే పాకలో శుభ్రమైన వరిగడ్డి పరిచి ఉంచాలి. రాత్రివేళ తరచూ గమనిస్తూ ఉండాలి. లేకపోతే అప్పుడు పుట్టిన దూడను కానీ లేదా మాయను కానీ కుక్కలు లాక్కెళ్ళి పోయే ప్రమాదం ఉంది. లేదా మాయను తల్లి పశువు తినివేయడం కూడా జరగవచ్చు. సాధారణంగా పశువులు ఈనేటప్పుడు ఎటువంటి సహాయం లేకుండానే ఈనుతాయి. అయినా కనిపెట్టుకొని ఉండటం వల్ల ఒక్కోసారి దూడ అడ్డం పడినప్పుడు లేదా వెనక కాళ్ళు వచ్చినప్పుడు వెంటనే పశువైద్యుని సహాయం తీసుకొని దూడకు తల్లికి ప్రాణాపాయం లేకుండా చూడవచ్చు. నొప్పులు మొదలైన 2 గంటల్లోగా పశువు ఈనాలి. ఒకవేళ ఈనకపోతే పశువైద్యుని సంప్రదించాలి. అంతేకాని దూడను లాగటానికి ప్రయత్నించకూడదు. ఇతరులను చేతులు పెట్టనివ్వరాదు. ముందరి కాళ్ళు తల బయటికి వస్తే ఆందోళన పడనవసరం లేదు. తల, 1 కాలు లేదా తల మాత్రమే లేదా కాళ్ళు మాత్రమే వస్తే ఈనటం కష్టం. అటువంటప్పుడు వెంటనే వైద్యుని సహాయం తీసుకోవాలి. ఈనిన వెంటనే దూడకు జున్నుపాలు తల్లి దగ్గర తాగించాలి. దీనివల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోను ఉత్పత్తి అయ్యి మాయ కూడా సకాలంలో విడుదల చేస్తుంది. కొందరు రైతులు ఈనిన పశువు మాయ వేయలేదని దూడను పాలు తాగనివ్వరు. ఇది చాలా పొరపాటు. ఈనిన 24 గంటల్లోగా మాయ వేయకపోతే వైద్యుల సహాయం తీసుకోవాలి. ఈ విధంగా యాజమాన్య పద్ధతులను పశుపోషకులు సక్రమంగా పాటించి అమలు చేస్తే ఆ పశువు ఆరోగ్యవంతమైన దూడకు జన్మనిచ్చి పుష్కలంగా పాలిస్తాయి. పాడి పశువుల పోషణ లాభసాటిగా ప్రయోజనకరంగా ఉంటుంది.
1: పొలం పనులు విన్నారు.
2: భూమి గుండ్రంగా ఉంది అనే నానుడి నేడు

0: నిజమవుతుంది. మన పూర్వీకులు పాటించిన సాంప్రదాయ వ్యవసాయాన్ని మళ్లీ మనం పాటిద్దాం. నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
1: సాంప్రదాయ వ్యవసాయం సాటిలేని జీవన ప్రమాణానికి భరోసా ప్రాయం.
2: ఇంతటితో ఇవాళ పొలం పనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్త ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆగస్టు 14 నాటికి గోదావరి జలాలను విశాఖ జిల్లాకు విడుదల చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని పార్లమెంటు సభ్యులకు సూచించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈరోజే చివరి రోజు. వచ్చే 6 నెలల్లో పోలవరం ప్రాజెక్టు కాలువ పనులన్నీ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన నిన్న పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించారు. రాష్టంలోని ఇతర ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుపై 7,100 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, 2027 మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, 200 టీఎంసీల మేర వరద నీరు వినియోగించుకోవచ్చని, ఈ ప్రాజెక్టు ద్వారా 7.2 లక్షల ఎకరాలు నూతన ఆయకట్టు కిందకు చేరతాయని తెలిపారు. ఆగస్టు 14 అనకాపల్లి వద్ద గోదావరి జలాలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెబుతూ,
1: ఇప్పటి వరకు 89% పనులన్నీ ఆల్ ఆస్పెక్ట్స్ లో పూర్తయినాయి. 19.24% పనులు పూర్తి చేస్తే ఈ 2 ఏళ్లలో 15% పూర్తి చేశాం. అక్టోబర్ 26 100% కంప్లీట్ చేస్తాం. కుడి కాలువ ఎర్త్ వర్క్ 100% అయిపోయినాయి. ఎడమ కాలువ 99% అయినాయి. విశాఖపట్నం జిల్లాకు నీళ్లు ఇస్తాం. ఆగస్టు 14 అనకాపల్లిలో గోదావరి జలాల్ని స్వాగతం పలుకుతున్నాం.
0: తెలంగాణకు చెందిన నీటిపారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులకు సూచించారు. ఈ నెల 20 పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న పలు అంశాలను ఆయన నిన్న పార్లమెంటు సభ్యులకు హైదరాబాద్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించి హైదరాబాద్లో ఐఐఎం మంజూర్కు విజ్ఞప్తి చేయాలని సూచించారు. హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. రాష్ట ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తున్నామని, రాష్ట అభివృద్ది విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ముందుకు సాగుతామని రేవంత్ రెడ్డి సూచించారు. వియత్నాం సముద్ర తీరంలో శనివారం జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు మరికొద్దిసేపట్లో హైదరాబాద్

0: శివకుమార్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుంగభద్రా జలాల వినియోగం, పరివాహకంలోని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారంపై వారు చర్చించారు. సుదీర్ఘంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాల్సిందిగా మూడు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు నిన్న ప్రారంభించారు. మనుషులు ప్రవేశించలేని అటవీ ప్రాంతాల్లో చెట్లు అంతరించిపోయిన ప్రాంతాలను గుర్తించి అక్కడ పచ్చదనం పునరుద్దరించేందుకు విత్తన బంతులు చల్లుతున్నారు. చింతూరు అటవీ పరిధిలో 440.50 హెక్టార్లలో అడవులు అంతరించినట్లు గుర్తించిన అధికారులు పునరుద్దరణ చర్యలు చేపట్టారు. లక్కవరం రిజర్వ్ ఫారెస్టులో సీడ్ బాల్స్ చల్లారు. కన్సులూరు, మరిగూడ, దేవరపల్లి, రేపాక, వాలి, సుగ్రీవ, భద్రాచలం అటవీ బ్లాకుల్లో సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు త్వరలో చేపట్టనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. వీటిలో పిడుగురాళ్ల వైద్య కళాశాలలో 100 సీట్లు, విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో 75 సీట్లు పెరగనున్నాయి. అమరావతి సచివాలయంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలోని 4 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 325 అదనపు MBBS సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1055 MBBS సీట్లు అందుబాటులోకి వచ్చాయని మంత్రి వివరించారు. ఈ నిర్ణయం వల్ల ప్రైవేటు వైద్య కళాశాలల్లో పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా కన్వీనర్ కోటాలో 50% సీట్లు అందుబాటులో ఉండడం మరింత ఉపయుక్తంగా మారనుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలను నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈరోజు చివరి రోజు. ఈరోజు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు అందజేయకపోతే 1 జూలై విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటరు పేరు ఉండదు. ఇప్పటికే బీఎల్ఓలకు ఎన్యుమరేషన్ పత్రం సమర్పించి ఉన్న ఓటర్లు దాన్ని అధికారులు పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటలైజ్ చేశారో లేదో ఈసీఐ నెట్ యాప్ లేదా voters.eci.gov.in ద్వారా పరిశీలించవచ్చు. కాగా వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గడువును పెంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. నీటి సంరక్షణ, నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిసిపట్టే క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. 7 జూలై వచ్చే అనివార ఆస్థానం సందర్భంగా ఆలయాన్ని శుద్ది చేయనున్నారు. ఏడాదిలో 4 సార్లు ఆలయాన్ని శుద్ది చేస్తారు. ఇందులో వైకుంఠ ఏకాదశి, ఉగాది, అనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించి ఆలయాన్ని శుద్ది చేస్తారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, యానంలలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని, కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో వాతావరణ విశేషాలను సంబంధిత అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
1: ఉత్తర కోస్తాంధ్ర ప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
0: ఇదిలా ఉండగా తెలంగాణలో రాబోయే 2 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 14 ఆగస్టు నాటికి గోదావరి జలాలను విశాఖ జిల్లాలకు విడుదల

చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని పార్లమెంటు సభ్యులకు సూచించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈ రోజే చివరి రోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే మా కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 కాంతిరేకులు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పథకాలు, ఈ అంశం గురించి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి మల్లికార్జున్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి ఈరోజు కాంత్రికలు కార్యక్రమంలో. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఉత్తరాల ద్వారా మేరు కోరిన సినిమా పాటల కార్యక్రమం అభిరుచి ఈరోజు ఉదయం 8:35, 9:30 చిన్నారి లోకం కార్యక్రమంలో కర్నూలు విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 11:00 వివిధ్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 12:40 వివిధ్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 1:30 వివిధ్ భారతి ముంబై కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి, 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 2:30 వివిధ్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక ఈరోజు సాయంత్రం 5:00 మీరు మేము ఉత్తరాల కార్యక్రమం, అనంతరం సంధ్యారాగం. 6:00 ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 రేపు ప్రసారమయ్యే మా కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు, 6:25 అభిరుచి ఉత్తరాల ద్వారా మేరు కోరిన సినిమా పాటల కార్యక్రమం, 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో చేమంతి పూల సాగు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఉద్యాన శాస్త్రవేత్త శ్రీమతి బి అమరేశ్వరి గారితో పరిచయ కార్యక్రమం, సాంప్రదాయ వ్యవసాయం, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి ఈరోజు ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమంలో. 7:45 వికసిత్ భారత్ పిఎం సూర్యఘర్ యోజన పథకం గురించి శ్రీమతి పసుపులేటి నీలిమ గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, సమర్పణ ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 తుంగభద్ర కథలు, 8:15 చిత్రసీమ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలో

9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమం కూడా ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 హలో కర్నూల్ FM శ్రోతలు టెలిఫోన్

డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి పాటలు వింటారు. ఇక ఎప్పట్లాగే ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాలు. ఈరోజు రాత్రి 10:30 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:00. ఇప్పుడు వినండి ఓ లలిత గీతం.

లలితకి తంపినారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05కు వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. అసోం, మేఘాలయ, బీహార్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్లో ఈరోజు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా ఎడ్జ్బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడుతుంది. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. నిన్న రాత్రి న్యూయార్కులోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ భారతదేశ శాంతి విజన్ను ఆవిష్కరించారు. ప్రపంచ శాంతి, భద్రత, సమానమైన అభివృద్ధిని పెంపొందించడానికి ఇది మార్గదర్శక విధానమని పేర్కొన్నారు. ప్రపంచం ప్రస్తుతం ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని అన్నారు. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 3 లక్షల మంది సిబ్బందిని అందించిందని జయశంకర్ తెలిపారు. ప్రస్తుతం 10 ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల మిషన్లలో 4,300 మందికి పైగా భారతీయ సిబ్బంది సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. భారత్ నిరంతరం చర్చలు, దౌత్యానికి మద్దతిస్తోందని, గ్లోబల్ సౌత్ ఆందోళనలు వినిపించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.
1: The world with too many conflicts and tensions, India has consistently fostered dialogue and diplomacy. We have sought to bridge fences, we have sought to find common ground. Our focus has been on mitigating the impact of these developments for the global system. From this, you can judge for yourself the level of India's commitment to a more secure, stable, prosperous world. These goals are best achieved through wider consultations and harmonizing different interests. We believe that India's presence in the Security Council will help strengthen decision making in this vital forum.
0: శాశ్వతేతర సభ్యదేశంగా ఒకవేళ ఎన్నికైతే భారత్ 2028 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 సార్లు శాశ్వతేతర సభ్యదేశంగా పనిచేసింది. చివరిగా 2021-22 పనిచేసింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించడానికి కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ, జాతీయ, రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడ్డం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న కేరళ

0: లోని వాయనాడును సందర్శించకపోవడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రాలను బీజేపీ విమర్శించింది. బీజేపీ ప్రతినిధి డాక్టర్ సుధాంశు త్రివేది న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రజలకు సేవ చేయడం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారని, అయితే నియోజకవర్గానికి వారి అవసరం ఎంతో ఉన్న తరుణంలో ఆయన, ఆయన సోదరి అక్కడ కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఇద్దరు ఎంపీలు బాధిత ప్రజలకు అండగా నిలబడలేదని ఆరోపించారు. గత లోక్సభలో రాహుల్ గాంధీ వాయనాడుకు ప్రాతినిధ్యం వహించగా, ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ప్రియాంక వాద్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి పశ్చిమ బెంగాల్ తీరంలో కనిపించకుండా పోయిన ఒక చేపల వేట పడవ బంగాళాఖాతంలో బోల్తాపడి కనిపించింది. అందులో 9 మంది మత్స్యకారులు మరణించగా మరో 6 ఇంకా కనిపించకుండా పోయారు. ఈ ట్రాలర్ ఈ నెల 2వ తేదీన 15 మంది మత్స్యకారులతో శంకర్పూర్ సముద్ర నౌకాశ్రయం నుంచి బయలుదేరింది. కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, రాష్ట ప్రభుత్వ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో ఆదివారం నాడు బంగాళాఖాతంలో బోల్తాపడిన ఈ పడవను గుర్తించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆ రాష్ట మత్స్యశాఖ మంత్రి రాజేష్ మహతో పేర్కొన్నారు. ఈ విషాద ఘటనపై రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వారు తమ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయల సహాయాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి నిన్న లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావ్లో ఎక్స్ప్రెస్ వేను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నోకు రానున్నాయని తెలియజేశారు.
1: కాన్పూర్ కే పాస్ ఐతిహాసిక రూప్ సే డిఫెన్స్ ప్రొడక్షన్ కి యే పురానీ విరాసత్ హై జో కి అభి బ్రహ్మోస్ మిసైల్ కి ఇండస్ట్రీ జో యహాన్ పర్ స్థాపిత్ హుయి హై ఔర్ మై ఆప్కో యే భీ బతలానా చాహతా హూం కి వహ సమయ దూర్ నహీ హై. కుచ్ హీ మహీనో కే అందర్ కుచ్ ఔర్ బడీ బడీ ఇండస్ట్రీ లక్నౌ కే ఆస్ పాస్ స్థాపిత్ హోనే జా రహీ హై ఔర్ అబ్ ముఖ్యమంత్రి జీ నే సహజ రూప్ సే ఉస్కి అప్ని స్వీకృతి దే ది హై.
0: అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్లలో ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములతో కూడిన ఈదురుగాలులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలియజేసింది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తుండగా, పేస్ బౌలింగ్ అగ్రగామి జస్ప్రీత్ బుమ్రా కూడా పునరాగమనం చేస్తున్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్లలో జరిగినటువంటి టీ20 అంతర్జాతీయ సిరీస్లలో పరాజయాల తర్వాత భారత్ మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. గురువారం నాడు కార్డిఫ్లో 2వ వన్డే ఆడనుండగా, సిరీస్లో 3వది చివరి మ్యాచ్ ఈ నెల 19వ తేదీన లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి.

0: 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. అస్సాం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కాంతి రేఖలు.

0: ఈనాటి కాంతిరెక్కలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం ప్రజారోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఈ అంశం గురించి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి మల్లికార్జున్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి ఈరోజు కాంతిరెక్కలు కార్యక్రమంలో. ముందుగా పత్రికా సమాచారం వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీడీఈ సెట్ 2026 ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వ ప్రైవేట్ డిఎల్ఎడ్ కళాశాలలో ప్రవేశాల కోసం ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు వెబ్ ఆధారిత ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కర్నూల్ డైట్ ప్రిన్సిపల్ ఐమ్ హుసేన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆప్షన్లు నమోదు చేసుకున్న అభ్యర్థులు జూలై 20 నుంచి 23వ తేదీ వరకు సీట్లు కేటాయిస్తారని పేర్కొన్నారు. వారు తమ తాత్కాలిక ప్రవేశ పత్రాలను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకు సీట్లు కేటాయించబడిన అభ్యర్థులు ఆయా ప్రభుత్వ డైట్ కళాశాలలో తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను సమర్పించి ధృవీకరణ పత్రాలు పరిశీలన చేయించుకొని తుది ప్రవేశ పత్రం పొందాలని వివరించారు. జూలై 30 నుంచి డైట్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభమవుతాయని, అర్హత సాధించిన అభ్యర్థులందరూ తమకు కేటాయించిన కళాశాలల్లో నిర్ణీత గడువులోపు ప్రవేశం పొందాలని ఆయన కోరారు.
2: మేరా జూతా హై జపానీ ఏ పటలూను ఇంగ్లీస్తానీ సర్ పే లాల్ టోపీ రూసీ ఫిర్ బే దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
0: మరణించిన డూప్లికేట్ ఓటర్లకు సంబంధించి తగిన ఆధారాలు, సర్టిఫికేట్లు, ధృవపత్రాలు ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని, అబ్సెంట్ షిఫ్టెడ్ ఓటర్ల వివరాలను నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ ఏసిరి ఒక ప్రకటనలో తెలియజేశారు. నిన్న ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, అడిషనల్ ఏఈఆర్ఓలతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సర్ ప్రక్రియ పురోగతిపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఆమె మాట్లాడుతూ సర్ ప్రక్రియకు సంబంధించి నమోదుకు కేవలం 2 రోజులు మాత్రమే సమయం ఉందన్నారు. బీఎల్ఓలు తమకు కేటాయించిన

0: పోలింగ్ స్టేషన్లలోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మిగిలిపోయిన ఓటర్లు బిఎల్ఏలు అక్కడికే వచ్చి వివరాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో జేసీ నూరుల్ ఖమర్ అధికారులు పాల్గొన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈ సంవత్సరం ఖరీఫ్లో ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, రైతులను కష్టాల నుంచి గట్టెక్కించాలని కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గారు వ్యవసాయ అనుబంధ విభాగాల జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేనందున రైతులు సాగు చేసిన పత్తి, వేరుశెనగ, టమోటో పంటలను వాతావరణ ఆధారిత పంటల బీమాలోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ పంటలకు రైతులు ప్రీమియం చెల్లించేందుకు ఈ నెల 15వ తేదీన గడువు విధించనున్నారు. వరి, మొక్కజొన్న, కందులు, జొన్న, ఆముదము, మిరప, కొర్ర, సజ్జలు, ఉల్లి వేసిన రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ఈ నెల 31వ తేదీలోపు రైతులు ప్రీమియం చెల్లించి పంటల బీమా చేయించుకునేలా గ్రామాలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలని ఆమె తెలియజేశారు. జెడ్పీ సీఈఓగా ఆర్ సుధాకర్ రెడ్డి నిన్న బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పరిషత్ పరిపాలనా భవనంలో బాధ్యతలు చేపట్టిన సీఈఓకు జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బారెడ్డి, పరిపాలనా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ ఏ సిరిని కలెక్టరేట్లో జిల్లా పరిషత్ జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, పసుపులలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని మర్యాదపూర్వకంగా కలిశారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నిటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. నిన్న కొత్తపేటలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించి ఈ కార్యక్రమానికి మొత్తం 112 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, సిఐలు శివశంకర్, ఇస్మాయిల్ మస్తాన్ వలీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: మండలంలోని నన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో రాజ్య పురస్కార్ గవర్నర్ అవార్డు తృతీయ సోపాన్ టెస్టింగ్ క్యాంపులు సోమవారం అంటే నిన్న ప్రారంభమయ్యాయి. ఈ శిబిరంలో గైడ్స్ విద్యార్థులకు క్రమశిక్షణ, దిక్సూచి, టెంట్లు నిర్మించడం, ప్రథమ చికిత్స తదితర అంశాలపై శిక్షణ ఉంటుందని సపోర్టింగ్ స్టాఫ్ డివోసిఎస్ శేఖర్ తెలిపారు. రాజ్య పురస్కార్ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర కార్యాలయం నుంచి ఎల్ఓసి శంకరమ్మ, తృతీయ

0: సోపాన్ నిర్వాహకురాలుగా కె సుజన కుమారి వ్యవహరించారు. గైడ్స్ విద్యార్థులు, గైడ్ కెప్టెన్లు రాజీవ్ కుమారి, కళావతి, సుజన కుమారి, అనిత, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఖరీఫ్ సీజన్ 2026 రైతులు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని కల్లూరు మండలం వ్యవసాయాధికారి డి విష్ణువర్ధన్ రెడ్డి సూచించారు. ప్రస్తుత వాతావరణం అనుకూలంగా లేనందున పత్తి, వేరుశనగ టమోటా పంటలకు వాతావరణ ఆధారిత బీమా ఈ నెల 15 లోపు చేయించుకోవాలన్నారు. అలాగే వరి, మొక్కజొన్న, కందులు, జొన్న, ఆముదములు, మిరప, కొర్ర, సజ్జలు, ఉల్లి వేసిన రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ఈ నెల 31 లోపు బీమా చేయించుకోవాలని తెలియజేశారు.
2: హలో,
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్, అంత డబ్బు?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్, 2 లక్షలు?
5: ఏమైంది నాన్న?
2: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే,
2: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు.
6: ఆర్బిఐ అంటుంది,
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హానికరమైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానివేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చెల్ల ఓబిలేసు వ్యాపారులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. నిన్న పాత బస్టాండ్ ప్రాంతంలోని దుకాణాలను సందర్శించి ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలపై వ్యాపారులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ నగరంలోని ప్లాస్టిక్ విక్రయాలు, వినియోగాన్ని వ్యాపారులు స్వచ్ఛందంగా పూర్తిగా నిలిపివేయాలని కోరారు. నిషేధిత ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు నగరపాలక సంస్థ నిరంతర ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తుందన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 201 దాడులు నిర్వహించి 250 కిలోల పైగా నిషేధిత ప్లాస్టిక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1,95,150 జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్కు బదులుగా వస్త్ర, కాగిత సంచులు వంటి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచించారు.
8: ఏక ప్రకార్ సే పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಗಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ವೈದ್ಯ ಚಿಕಿತ್ಸೆ ಪೊಂದೇಂದುಕು ಅರ್ಹತೆ ಸಾಧಿಸಿದ್ದಾರೆ. 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗಳು ಅಂದಿಸಬಡ್ಡಾಯಿ. ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊಂಡಿ మరియు మీ ఆయుష్మాన్ కార్డును పొందండి. మరింత సమాచారం కోసం 1455555 నెంబర్కు కాల్ చేయండి.
1: ఇప్పుడు వినండి ఓ సినీ గీతం.
2: హలో,
3: హాయ్,
2: గుడ్ మార్నింగ్.
3: గుడ్ మార్నింగ్.
2: హౌ డు యు డు?
3: ఫైన్, థాంక్యూ.
2: హౌ ఆర్ యు జాయినింగ్ మీ?
3: ఓకే, ఇట్స్ ఏ ప్లెజర్.

0: మౌనగీతం చిత్రం నుంచి ఒక పాటను విన్నారు. ఇప్పుడు వినండి. ప్రజారోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పథకాలు, ఈ అంశం గురించి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి మల్లికార్జున్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం.
1: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకత్వంలో మరి యూనివర్సల్ హెల్త్ కేర్ అనేటువంటి నినాదంతో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్య పరిరక్షణలో అనేక రకాలైనటువంటి పథకాలని అమలుపరిచి మరి డబ్బు లేని కారణంగా ఆరోగ్యానికి దూరం కాకూడదు, ఏ వ్యక్తి కూడా దేశంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా దూరం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో, అలాగే భవిష్యత్తులో కూడా కొన్ని రకాల వ్యాధులతో అవకరంతో బాధపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో, అలాగే మంచి వైద్యం అందకుండా మరి మనిషి ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు పరుస్తున్నాయి ప్రజారోగ్య పరిరక్షణలో. అయితే ఈ ప్రజారోగ్య పరిరక్షణలో మరి కేంద్ర ప్రభుత్వం అమలు పరిచేటువంటి పథకాలు ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలియచేయడం కోసము కర్నూలు క్షయ వ్యాధి నివారణ విభాగంలో మరి మెడికల్ ఆఫీసర్గా ఉన్నటువంటి

0: ఉన్నటువంటి డాక్టర్ జి మల్లికార్జున రెడ్డి గారు మనకు తెలియజేస్తారు. వారి నుంచి ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మల్లికార్జున రెడ్డి గారు.
1: నమస్కారం సార్.
0: మరి ముఖ్యంగా ఏంటంటే ప్రజారోగ్య పరిరక్షణ ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత.
1: ఎస్ సార్.
0: మరి అలాగే మరి ప్రభుత్వం కూడా మరి ఎంతో కృషి చేస్తుంది ప్రజారోగ్య పరిరక్షణ కోసం.
1: అవును.
0: అలాగే మరి ప్రజారోగ్య పరిరక్షణలో కేంద్ర ప్రభుత్వం అమలు పరిచేటువంటి పథకాలు ఏంటో ముందుగా తెలియజేస్తారా
1: సార్? ఇప్పుడు మీరు చెప్పినట్టు యూనివర్సల్ హెల్త్ కేర్ అంటే ప్రతి వ్యక్తికి అతని యొక్క ఆరోగ్య బాధ్యత అనేటువంటిది అన్ని ప్రభుత్వాలపైన ఉంది. దీంట్లో ముఖ్యంగా మనము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ ఆరోగ్య సంబంధంగా మెయిన్గా NHM అనేటువంటిది ఉంటుంది సార్, నేషనల్ హెల్త్ మిషన్. ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క హెల్త్ కేర్ ఇంప్రూవ్ ఇందా, హెల్త్ కేర్ డెలివరీ ఇందా, రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ అంటే పట్టణ ప్రాంతాల్లో అయితేనేమి అలాగే అయినా గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి హెల్త్ కేర్ ఇండికేటర్స్ అన్ని ఇంప్రూవ్ చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశం. మెయిన్గా దీంట్లో మాతా శిశు సంరక్షణ ఒకటి, ఇమ్యునైజేషన్ అనేటువంటిది ఒకటి, మిగతా డిసీజ్ కంట్రోల్, కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ దాని కాంప్లికేషన్లు కానీ నివారించడం అనేటువంటిది ముఖ్య బాధ్యత. దీంట్లో రెండు రకాలుగా ఉండొచ్చు, రూరల్ NRHMలో రూరల్ హెల్త్ మిషన్ ఉంటుంది, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఉంటుంది, అలాగే నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ఉంటుంది. రెండు కవరేజ్ అయ్యేటట్టుగా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ టు ఫర్ ఆల్ అనేటువంటిది ఉంటుంది. మెయిన్గా దీంట్లోకి వచ్చేయాలకల్లా మాతా శిశు సంరక్షణ, MCH అంటాం, ఇది మెయిన్గా ముఖ్య ఉద్దేశం. దీంట్లో మనకు ఉన్నటువంటి స్కీమ్స్ ఏమేమి ఉన్నాయంటే డెలివరీ అయిన వెంటనే GSY జననీ సురక్ష యోజన కింద అర్బన్ ఏరియాస్కు 600 రూపాయలు సార్, రూరల్ ఉన్న వాళ్ళకు 1000 రూపాయలు అనేటువంటిది అందజేయడం జరుగుతుంది. అలాగే డెలివరీకి వచ్చినప్పుడు JSSK కింద జననీ శిశు సురక్ష కార్యక్రమం కింద వాళ్లకు ప్రీ టెస్టింగ్ అంటే ప్రీ డయాగ్నోస్టిక్లో బ్లడ్ టెస్ట్లు కానీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ అలాగే డెలివరీకి వచ్చినప్పుడు ప్రీ ట్రీట్మెంటు, డెలివరీ అయిన తర్వాత కూడా ఇంటికి కూడా వాళ్ళు అంబులెన్స్ అనేటువంటి సౌకర్యం అనేటువంటిది ఉంది. అది JSSK కింద అనేటువంటిది మెయిన్గా అది ఒకటి. రెండో స్కీమ్ సార్. అలాగే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనేటువంటిది కార్యక్రమం ఉంది. దీంట్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ డెలివరీ అయితే అయినా ఆడ మొగ అని తేడా లేకుండా 5000 రూపాయలు అనేటువంటిది అందజేయడం జరుగుతుంది సార్. రిజిస్ట్రేషన్ అప్పుడు 3000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. డెలివరీ అయిన తర్వాత వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు, మనకి ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు 16 వారాలు దాటిన తర్వాత 2000 రూపాయలు అనేటువంటిది అందజేయడం జరుగుతుంది. సెకండ్ డెలివరీ అయితే అయినా ఆడపిల్లకు మాత్రమే 6000 రూపాయలు ఆఫ్టర్ డెలివరీ ఒకటేసారి 6000 రూపాయలు 14 వారాల తర్వాత ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దీనికన్నా ముందు ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అనేటువంటి ప్రోగ్రాంలో ప్రతి మంత్ ఎవరి మంత్ 9th కానీ లేకుండా 10th కానీ అవైలబిలిటీ లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గర్భిణీలకు అందరికీ పరీక్షలు చేసి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది ప్రతి PSCలో జరుగుతుంది సార్.
0: తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత మీరు చెప్పారు జననీ సురక్ష యోజన కింద తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణలో ఎటువంటి పథకాలు అమలు జరుగుతున్నాయి మీరు చక్కగా చెప్పారు. ఇంకా తర్వాత పిల్లలు స్కూల్ గోయింగ్ పిల్లలు అంటారు, అంటే పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత మరి వాళ్ళు పాఠశాలకు వెళ్ళేటప్పుడు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో మరి సతమతమవుతుంటారు, మరి అటువంటి వాళ్ళ పిల్లలకి ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయంటారు?
1: మనకు పిల్లలకి వచ్చేకల్లా సార్, నేషనల్ డీవార్మింగ్ డే అని జాతీయ నులి పురుగుల దినోత్సవం అని ఇయర్లీ 2 టైమ్స్ అందరికీ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు అనేటువంటిది అందజేయడం జరుగుతుంది. అలాగే వీక్లీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేటువంటిది అన్ని స్కూళ్ళల్లో స్కూల్ పిల్లలకు గురువారం అనేటువంటిది అందజేయడం జరుగుతుంది సార్. దీంట్లో 2 రకాల ట్యాబ్లెట్లు ఉంటాయి. అప్ టు 10 ఇయర్స్ పింక్ కలర్ ట్యాబ్లెట్ అనేటువంటిది అందజేస్తాము, 10 to 19 ఇయర్స్ బ్లూ కలర్ ట్యాబ్లెట్లు అనేటువంటిది అందజేయడం జరుగుతుంది. అలాగే RBSK రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం కింద 0 to 19 ఇయర్స్ పిల్లలందరినీ చెక్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కన్సర్న్ ANM కానీ డాక్టర్లు కానీ విజిట్ చేసి ఆ స్కూళ్ళల్లో ఏదైనా పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఉంటే చూడడం జరుగుతుంది. అలాగే బడి బయట ఉన్న పిల్లలకు కూడా రాష్ట్రీయ కిశోర సురక్ష కార్యక్రమం కింద వీళ్ళు బడిలో ఉండొచ్చు, బడి బయట ఉండొచ్చు, వాళ్ళని కూడా మనం ఈ ప్రోగ్రాంలో తీసుకొని 10 to 19 ఇయర్స్లో వాళ్ళకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకు కూడా చూడడం జరుగుతుంది దీంట్లో. అలాగే ఏమైనా డిసీజ్ ప్రాబ్లం ఉండేటోళ్లకు డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్కు తీసుకెళ్ళి అక్కడ కూడా ఏమైనా అవసరమైనటువంటి స్క్రీనింగ్ చేసి డయాగ్నోసిస్ అనేటువంటి నిర్ధారించి ట్రీట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆడపిల్లల్లో కిశోర బాలికలలో మెనిస్ట్రల్ హైజీన్ స్కీమ్స్ కింద కూడా వాళ్ళకు శానిటరీ నాప్కిన్స్ అనేటువంటిది కూడా అందజేయడం జరుగుతుంది.
0: ఎందుకంటే పిల్లలు ఎవరు కూడా పోషకాహార లోపంతో ఇబ్బంది పడకూడదు,
1: ఇబ్బంది
0: విటమిన్ లోపంతో కలిగేటువంటి వ్యాధులతో ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో అన్ని రకాలుగా

0: వాళ్ళకి టాబ్లెట్స్ ఇస్తున్నారంట,
1: స్క్రీనింగ్ చేసి ఏమైనా వ్యాధి నిర్ధారణ అయితే చిన్న చిన్న దానిలకు అక్కడనే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఎక్కువ ఇబ్బంది అయితే పిఎస్సికి రమ్మని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే సర్జరీ ఏదైనా అవసరమైతే అయినా మనకు డిస్టిక్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్కి పంపించి అక్కడ వాళ్ళకు వ్యాధి నిర్ధారణ చికిత్స చేయడం అనేటువంటిది జరుగుతుంది సార్.
0: బాగుందండి, చాలా చక్కగా తెలియజేశారు. ఇకపోతే మామూలు కమ్యూనికబుల్ డిసీజ్ అంటాం, సాధారణంగా కమ్యూనికబుల్ డిసీజ్ అనేటువంటి మనకు గుర్తొచ్చేది టీబీ, ఇంకా ఇతరితర అంటే ఎయిడ్స్ అనేటువంటిది కూడా కమ్యూనికబుల్ డిసీజ్ కానీ మనం ఇప్పుడు గమనించవచ్చు.
1: మనకు కమ్యూనికబుల్ డిసీజెస్ అనేకల్లా మనకు ఒకటి ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వలెన్స్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఉంటుంది సార్. ప్రతిరోజు అన్ని హెల్త్ సెంటర్లలో అంటే మనకు విలేజ్లో ఉన్నటువంటి హెల్త్ వెల్నెస్ సెంటర్ నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ వరకు ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వలెన్స్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇది రియల్ టైం ఏదన్నా జరిగినప్పుడు, అవుట్ బ్రేక్స్ జరిగినప్పుడు కానీ డిసీజెస్ ఏదన్నా జరిగినప్పుడు కానీ రియల్ టైమ్ డేటా ఆన్ డిసీజ్ ప్యాటర్న్ ప్రతిరోజు ఇది దీంట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఫీ ఫాము, ఎల్ ఫాము, ఎస్ ఫామ్ అనేటువంటివి ఉంటాయి, అంటే ఆ విధంగా ఉంటుంది. ఇది కమ్యూనికబుల్ డిసీజెస్. మనకు మెయిన్గా కమ్యూనికబుల్ డిసీజెస్లో మీరు చెప్పినట్టు టీబీ, టీబీ ఒక కమ్యూనికబుల్ డిసీజ్ సార్. దీంట్లో కూడా టీబీ ప్రోగ్రామ్ కూడా ఎన్టీఈపీ అంటారు, నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. దాంట్లో కూడా మనం టీబీ లక్షణాలు ఉన్నందుకందరికీ ఫ్రీగా డయాగ్నోసిస్ అనేటువంటిది వ్యాధి నిర్ధారణ చేసి మందులు అనేటువంటిది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు వాళ్ళల్లో బలహీనంగా ఉంటారు కాబట్టి పోషకాహార లోపం లేకుండా ఉండడానికి నిక్షయ పోషణ యోజన కింద వాళ్లకు డైరెక్ట్గా డీబీటీ అమౌంట్, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కింద వాళ్ళ అకౌంట్లలోనే ఇంతకుముందు నెలకు 5,000 రూపాయలు అనేటువంటిది ఉండేది సార్, దాన్ని ఇప్పుడు నవంబర్ నుంచి నెలకు 1,000 రూపాయలు, అంటే 6 నెలల ట్రీట్మెంట్ గాను 6,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోనే వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎవరైనా ఎక్కువ పేదవాళ్ళు ఉండి వాళ్ళకు పోషకాహార లోపం ఉంటే ప్రధానమంత్రి టీబీ ముక్తి భారత్ అభియాన్ కింద ఎవరైనా ఎన్జిఓస్ కానీ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కానీ మా వాళ్ళు సంప్రదించి టీబీ స్టాఫ్ వాళ్ళకు కూడా ఫుడ్ బాస్కెట్లు అనేటువంటిది అందజేయడం జరుగుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు టీబీ ముక్తి పంచాయత్ అని ప్రతి పంచాయతీలో ఎవరైనా టీబీ లక్షణాలు కలిగి ఉంటే వాళ్ళకందరికీ టీబీ టెస్టింగ్ చేయించడము, డయాగ్నోసిస్ అనేటువంటి చేయించడము, వాళ్ళకు డీబీటీ అమౌంట్ పడిందా లేదా, సక్సెస్ రేట్ అంటే వ్యాధి క్యూర్ అయిందా లేదా, ఈ విధంగా కొన్ని ఇండికేటర్స్ ఇచ్చి టీబీ ముక్తి పంచాయతీ విధంగా ఎవరీ ఇయర్ డిస్టిక్లో ఎవరైనా పంచాయతీలు బెస్ట్గా ఉంటే వాళ్ళకు కూడా ప్రోత్సాహక బహుమతులు అనేటువంటిది అందజేయడం జరుగుతుంది టీబీ ముక్తి పంచాయతీలు.
0: అంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు తర్వాత ఎయిడ్స్ నివారణలో కూడా మన దేశం చాలా అధికమైనటువంటి ప్రగతి సాధించింది. అంటే గతంలో ఎయిడ్స్ వచ్చిందంటే ఆల్మోస్ట్ వాళ్ళు డెత్ దగ్గరికి వెళ్ళినట్టే అని అనిపించేది 90s అలాగే 2000 సంవత్సరంలో. కానీ ఇప్పుడు చూసినట్టయితే మనకి ఎయిడ్స్ అనేటువంటిది పెద్ద సమస్య కాదు. ఏఆర్టీ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే మనము మామూలుగా సాధారణటువంటి వ్యక్తులు ఆరోగ్యవంతులు ఎలాగ బతుకుతున్నారో అలాగే బతకచ్చు అని చెప్తున్నారు. అయితే ఈ ఎయిడ్స్ నివారణలో మరి ప్రభుత్వం ఏ రకమైన సహకారం ఇస్తుంది
1: సార్? మనకు దీంట్లో ఎన్ఏసిపి అనేటువంటిది ఒక కార్యక్రమం అనేటువంటిది ఉంది సార్, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్. దీని కింద నాకో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ వాళ్ళ కమిటీ వాళ్ళంతా కూర్చొని ఆ ప్రోగ్రామ్ కింద మనం ప్రజలలో విస్తృతంగా అవేర్నెస్ అనేటువంటిది కలిగిస్తున్నాము, అలాగే సోషల్ స్టిగ్మా అనేటువంటిది రిడక్షన్ చేస్తున్నాము, ప్రివెన్షన్ కోసం కూడా ట్రై చేస్తున్నా, ఎవరికైనా వ్యాధి నిర్ధారణ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది.
0: తర్వాత ముఖ్యంగా అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ దగ్గర వచ్చేటప్పటికి బీపీ అలాగే షుగర్ ఈ రెండింటివే చాలా అత్యంత ప్రమాదకరమైనవి. అయితే ప్రతి వ్యక్తిని కూడా ఇవి పలకరిస్తాయి, పుట్టినటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఏదో ఒక ఏజ్లో పలకరిస్తాయి అనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే కొంతమంది డబ్బులు లేకపోవడం వల్ల ఈ వ్యాధులు బారిన పడి మరి ఒక్కొక్కసారి ఇబ్బంది పడేటువంటి ఆరోగ్యం మతలకొతలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, మరి వీటిని కంట్రోల్ చేయడం కోసము
1: దీని కూడా సార్ మనకు నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ కూడా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ క్యాన్సర్, డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజ్ అండ్ స్ట్రోక్ పైన కూడా మనం ప్రజలలో విస్తృతంగా అవేర్నెస్ అనేటువంటిది కల్పిస్తున్నాము, ఏ విధంగా ప్రివెన్షన్ మెజర్స్ తీసుకోవాలనేటువంటిది చేస్తున్నాము, చేసినప్పుడు స్క్రీనింగ్ యాక్టివిటీ కూడా చేస్తున్నాము సార్. అంటే ప్రతి ఇంటికి పోయి ఇంట్లో కూడా అందరికీ వాళ్ళ హిస్టరీ అంతా తీసుకొని, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అనేటువంటివి తీసుకొని, మిగతా సోషల్ హ్యాబిట్స్ కానీ తీసుకొని, వాళ్ళ బిఎంఐ అంటే ఎత్తుకు తగ్గ బరువు, బాడీ మాస్ ఇండెక్స్ అలా చూసుకొని, వాళ్ళు ఏమైనా పోషకాహార లోపంలో ఉన్నారా లేదా, వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా అసెస్ చేస్తారు, ఏమైనా ఇతర అలవాట్లు సోషల్ అలవాట్లు అంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ, ఈ విధంగా ఒక స్క్రీనింగ్ అనేటువంటిది కూడా చేస్తున్నాం సార్. స్క్రీనింగ్ చేసి వాళ్ళలో ఏమైనా డిసీజెస్ ఉంటే వాళ్ళ డిసీజ్ కనుక్కొనికి స్క్రీనింగ్ తర్వాత డయాగ్నోస్ చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది.
0: బాగుందండి, చాలా చక్కగా తెలియజేశారు. ఇంకా ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ప్రోగ్రాం కూడా మన దేశంలో మరి ఒకటి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది. మరి ఈ దీంట్లో భాగంగా ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు?
1: సరే, ఆయుష్మాన్ భారత్లో భాగంగా

0: మనం మెయిన్గా పిఎంజేఏవై అనేటువంటి స్కీమ్ కింద ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, దీని కింద మనం ఏంటంటే పూర్ పీపుల్ ఉంటే ఎకనామికల్లీ వాళ్ళకందరికీ 5 లక్షలు ప్రతి ఇయర్ 5 లక్షలు కవరేజ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంటుంది సార్. అలాగే 80 ఏళ్ళ దాటిన వాళ్ళకు కూడా దీంట్లో బిలో 5 లక్షలు అనేటువంటిది పూర్ పీపుల్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఇన్సూరెన్స్ అనేటువంటిది కవరేజ్ ఉంటుంది. అదే అబౌవ్ 70 ఇయర్స్ దాటిన వాళ్ళకైతే పూర్ అనేది లేకుండా అందరికీ అబౌవ్ 70 ఇయర్స్ దాల్సిన ఓల్డ్ ఏజ్ పీపుల్కి అందరికి కూడా 10 లాక్స్ వరకు ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాకుండా హెల్త్ వెల్నెస్ సెంటర్లు అనేటువంటి ప్రతి 5,000 జనాభా కానీ ఉంటేనా, ఇంతకుముందు మనం ఆరోగ్య కేంద్రాలు అనేటోళ్ళము, అట్లా కాకుండా హెల్త్ వెల్నెస్ సెంటర్లు అనేటువంటిది ఏర్పాటు చేసి అక్కడనే ఇంతకుముందు ఏఎన్ఎంఓ ఆశ ఉంటే వీళ్ళకి అదనంగా నర్సు స్టాఫ్ను కూడా పెట్టి అక్కడనే నివాసం ఉండేటట్టుగా చేసి 24 గంటలు ఆ విలేజ్ కవర్ చేసేటట్టుగా చేసి అక్కడనే ఎప్పుడెప్పుడు ఏదైనా డిసీజులు వస్తే వెనకమ్మడే మనం చర్యలు అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది ర్యాపిడ్ యాక్షన్గా. అది కమ్యూనికబుల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా వాళ్ళ అవేర్నెస్ కలిపేయడము, ప్రివెన్షన్ ఆస్పెక్ట్ చెప్పడము, ఒకవేళ డయాగ్నోసిస్ అయితే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది హెల్త్ వెల్నెస్ సెంటర్లు కూడా జరుగుతుంది సార్. అలాగనే ప్రతి పేషెంట్కు హాస్పిటల్కి వచ్చిన పేషెంట్కి కూడా అబా ఐడి, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అనేటువంటి నెంబర్ కూడా ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ మన ఆధార్ నెంబర్ మాత్రం అబా ఐడి అనేటువంటిది క్రియేట్ చేయడం కూడా జరుగుతుంది సార్.
1: తర్వాత ముఖ్యంగా ఏంటంటే పౌష్టికాహారం అనేటువంటిది మన దేశంలో పెద్ద సమస్యగా ఉంది, అయితే దాన్ని నివారించడానికి కూడా ప్రభుత్వం మరి ఏమైనా కార్యక్రమాలు నిర్వహిస్తుందా?
0: అంటే ఇవన్నీ మనకంతా భారతదేశము కొద్దిగా పూర్ పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి, రూరల్ పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి దీంట్లో ప్రతిదీ పోషకాహార లోపలకి ఇప్పుడు జేఎస్వై స్కీమ్ అయితేనేమి, పిఎంవివివై స్కీమ్ అయితేనేమి, టీబీలో ఉన్నటువంటి నిక్షయ పోషణ యోజన అయితేనేమి, ఇవన్నీ కూడా వాళ్ళల్లో పోషకాహార లోపం ఉండకుండా ఉండేందుకు వాళ్ళు ఏదైనా పని చేసుకోలేరు కాబట్టి ఈ విధంగా మనం డబ్బులు అనే డీబీటీ రూపంలో అందజేసి వాళ్ళ పోషకాహార లోప నివారణకు అనేటువంటిది చేస్తున్నాం.
1: పోషకాహార లోప నివారణ ప్రతి పథకంలోనూ కూడా ప్రొవిజన్ ఉందంట?
0: ప్రొవిజన్ ఉంది.
1: ఆ ప్రొవిజన్ ప్రకారము మనము ఏర్పాటు చేస్తున్నాం.
0: స్కూల్ పిల్లలకు కూడా వాళ్ళలో రక్తహీనత అనేటువంటిది రాకుండా డీవార్మింగ్ అనేటువంటిది చేస్తున్నాము, వీక్లీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ కూడా అందజేస్తాను.
1: డాక్టర్ గారు, మల్లికార్జున రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే జ్వరాలు వచ్చే సమయం మన అంటే వర్షాకాలంలో వాటిలో తర్వాత ఎక్కువ డెంగీ కానీ మలేరియా కానీ ఇట్లాంటి జ్వరాలు వచ్చిన సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా?
0: దీంట్లో కూడా సార్ నేషనల్ వెక్టర్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనే దాని కింద మనకు డిసీజ్ మలేరియా కానీ డెంగ్యూ కానీ చికెన్గున్యా కానీ అలాగే జేఈ కానీ ఫైలేరియాసిస్ కూడా దీనిలో కూడా మనం ఆ సీజన్ వచ్చినప్పుడు నివారణ ఫస్ట్ ప్రజలలో అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. తర్వాత వెక్టార్ సర్వలెన్స్ అనేటువంటిది మెయిన్గా జరగడం జరుగుతుంది. కొన్ని ఎండమిక్ ఏరియాస్లో మలేరియా జ్వరాలు అందుకు ఉంటేగినా అక్కడ ఉన్నటువంటి ఏదైనా కొండ ప్రాంతంలో కానీ గిరిజనులు కానీ వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్ నెట్స్ అంటే దోమతెరలు కూడా ఇవ్వడం జరుగుతుంది సార్.
1: తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇంకా కుష్టు కూడా చాలామంది దగ్గర చూస్తుంటాము కదా, అక్కడ అంటే మనం గతంలో కంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయిపోయింది ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు మీరందరూ చేపట్టడం వల్ల, ప్రభుత్వం చేపట్టడం వల్ల, మందులు ఇవ్వడం వల్ల, అంటే దీంట్లో కూడా మల్టీ డ్రగ్ థెరపీ అనేటువంటిది కూడా చాలా కాలం అమలు చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. మరి దాంట్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి, ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారంటారు
0: సార్? మనము ఎన్ఎల్ఈపి అనేటువంటిది లెప్రసీకి వచ్చేలకల్లా నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది, అంటే ఎరాడికేట్ చేయడానికి జరుగుతుంది సార్. దీంట్లో మనము మా హెల్త్ స్టాఫ్కి అంతా శిక్షణ ఇచ్చి ఆశాలకు కానీ ఏఎన్ఎంలకు కానీ మన కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు కానీ శిక్షణ ఇచ్చి ఏ విధంగా గుర్తించాలనే విధంగా డైలీ వాళ్ళ సర్వలెన్స్ అనేటువంటిది జరుగుతుంది. దీంట్లో కాకుండా ఎల్సీడీసీ అనేటువంటి సపరేట్ ప్రోగ్రామ్ పెట్టి లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్ అనేటువంటి చేసి కేసులను గుర్తించడము, గుర్తించిన కేసులన్నింటికీ ట్రీట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ ఇంటి చుట్టూరు ఒక 300 హౌస్ అనేటువంటిది, రూరల్ అయితే ఎంటైర్ విలేజ్ చెక్ చేయడం జరుగుతుంది, అర్బన్కి వచ్చేలకల్లా 300 ఇళ్ళు చెక్ చేసి ఇంకా ఏమైనా ఉన్నారా అని చేసి, తర్వాత ఇంట్లో వాళ్ళకు కూడా లెప్రసీ రాకుండా ప్రివెన్షన్ కింద సింగిల్ డోస్ రిపాంప్సిన్ ప్రొఫిలాక్సిస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కొందరికి ఏమైనా అంగవైకల్యం వచ్చినట్లయితేనే వాళ్ళకు ఫిజియోథెరపీ సేవలు చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకు రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అనేటువంటిది కూడా ఎన్జిఓస్తో సహాయంతో ఫ్రీగా సర్జరీ చేసి ఫ్రీగా ఫుడ్ పెట్టి ఫ్రీగా బస్ టికెట్లు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు 1200 రూపాయలు అనేటువంటి సౌకర్యం కూడా జరుగుతుంది. అలాగే వాళ్ళకు అల్సర్స్ అనేటువంటిది ఫామ్ కాకుండా వాళ్ళకి ఎంసీఆర్ చెప్పల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అల్సర్ అయినా వచ్చేసిందంటేనా అల్సర్ కిట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది, కొద్దిగా సోపు కానీ వాళ్ళు ఆ విధంగా అల్సర్ కిట్ హీలింగ్కు పెంపొందించడం అల్సర్ కిట్లు అనేటువంటిది అందజేయడం జరుగుతుంది సార్.
1: తర్వాత ముఖ్యంగా ఏంటంటే బ్లైండ్నెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేటువంటిది మన దేశంలో చాలా బాగా చక్కగా ఇంప్లిమెంట్ అవుతుంది. రోజు రోజు కూడా మరి బ్లైండ్

0: ఉండేటువంటి వాళ్ళు చాలా వరకు తక్కువ కనపడుతున్నారు మనకి గతంలో కంటే. మరి దాంట్లో ప్రోగ్రెస్ ఏ రకంగా ఉంది? మరి కొత్తగా ఏమైనా మార్పులు జరిగేటారు ఈ పథకాల్లో?
1: సార్, మనకు బ్లైండ్నెస్ అంటే అంధత్వం నివారణ కిందకి వచ్చేకల్లా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపైర్మెంట్ అనేటువంటి దాని కింద మనము చిన్న వయసులో స్కూల్లో చూసుకుంటే స్కూల్ పిల్లలకు అందరికీ విజన్ అనేటువంటిది చెక్ చేయడము, ఫ్రీగా అద్దాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అడల్ట్ పీపుల్కి వచ్చేకల్లా చూపు అనేది తగ్గడానికి మెయిన్గా క్యాట్రాక్ట్ సర్జరీ అనేటంటే శుక్లాలు అంటాం మనము తెలుగులో, వాళ్ళకు కూడా ఫ్రీగా సర్జరీ అనేటువంటి గవర్నమెంట్లో జరుగుతుంది. ఒకవేళ ఇంకా ప్రైవేటుకు అయినా ఎన్జిఓస్ కానీ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఆ డిస్టిక్ కలెక్టర్ ఆధ్వర్యంలో కొన్ని హాస్పిటల్స్ అనేటువంటిది ఎంపిక చేయబడతాయి సార్. వాళ్ళకు కూడా ఏదైనా ఎన్జిఓలు కానీ ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఆపరేషన్ చేస్తే వాళ్ళకు కూడా చేసినందుకు 2000 రూపాయలు అనేటువంటిది వాళ్ళకు కూడా జరుగుతుంది. అలాగే ఎవరైనా శుక్లం జరిగిన తర్వాత కొందరికి గ్లకోమా అనేటువంటిది ఇంట్రాక్యులర్ ప్రెజరీ నీటి కాసుల వ్యాధి అనేటువంటిది వస్తుంది, దానికి కూడా ఏదైనా ట్రీట్మెంట్ కానీ ఏదైనా జరిగినా వాళ్ళకు కూడా 1000 రూపాయలు అనేటువంటిది అందజేయడం జరుగుతుంది. మనకు గ్లకోమా వీక్ అని అటువంటి ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది సార్. తర్వాత ఐ డొనేషన్ కూడా మనము విస్తృతంగా అవగాహన అనేటువంటిది కలిపజేస్తున్నాము. అలాగే ఐ బ్యాంక్ అనేటువంటిది ప్రోగ్రాంలో కూడా ఎవరైనా నేత్రాల దానం చేస్తే ఆ టీమ్ ఎన్జిఓస్ కానీ ఎవరైనా పోయి టీమ్ పోయి అక్కడ ఐ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏదైనా కానీ ఒక ఐ డొనేషన్, ఐ బ్యాంకులో ఐ డొనేషన్ చేస్తే వాళ్ళకు కూడా 1000 రూపాయలు అనేటువంటిది చేయడం జరుగుతుంది సార్. అలాగే వరల్డ్ సైట్ డే అని మన ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా కూడా ప్రజలకు అందరికీ అవగాహన అనేటువంటిది కలగజేస్తాం.
0: బాగుందండి మల్లికార్జున రెడ్డి గారు, మరి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆరోగ్య పథకాల గురించి చాలా బాగా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ సార్.
2: శ్రోతలంతవరకు ప్రజారోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ అంశం గురించి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి మల్లికార్జున రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.

నీ మనసు దాచుకోకు బుల్లెమ్మ, మనసు దోసుకున్నవోయమ్మ, నీ మనసు దాచుకోకు బుల్లెమ్మ, కంచికి పోతావా కృష్ణమ్మ.

0: శుభోదయం చిత్రం నుంచి ఒక మంచి పాటను విన్నారు. ఇప్పుడు వినండి చరిత్రలో ఈరోజు ప్రత్యేకత. దేశ సమాచార రంగంలో 1850 ఒక మలుపు. మొదటి ప్రయోగాత్మక టెలిగ్రాఫ్ లైన్ కలకత్తా డైమండ్ హార్బర్ల మధ్య 1850 ప్రారంభించారు. 1851 ఆనాటి పాలకులు ఈస్టిండియా కంపెనీ వారు దానిని తమ సొంత అవసరాలకు వాడారు. 1854 నుండి టెలిగ్రాఫ్ సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. కేబుల్ లైన్ల ద్వారా టెలిగ్రామ్లను పంపేవారు. 1902 వైర్లెస్ విధానంలోకి మార్చారు. ప్రపంచంతో పాటు దేశంలో కూడా సమాచార విప్లవం వచ్చి ఎస్ఎంఎస్లు ఈమెయిల్ రావటంతో టెలిగ్రామ్ ప్రాముఖ్యత తగ్గింది. 1985 వరకు టెలిగ్రామ్ సేవలు ఉచ్చస్థితిలో ఉండేవి. ఆనాటికి దేశంలో 45,000 టెలిగ్రాఫ్ కార్యాలయాలుండగా 2013 అవి 75కు తగ్గిపోయాయి. 2011 అంతర్జాతీయ టెలిగ్రామ్ సేవల్ని ఆపివేశారు. కేవలం టెలిగ్రాముల్లోనే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సంస్థకు 300 నుండి 400 కోట్ల నష్టం వచ్చేది. దాంతో దేశంలో టెలిగ్రామ్ సేవల్ని ఆపేయాలని నిర్ణయం చేశారు. 2013 జూలై 14 ఆదివారం రాత్రి 9 గంటలతో టెలిగ్రామ్ సేవల్ని దేశంలో ఆపేశారు. ఢిల్లీ జన్పత్ సెంట్రల్ టెలిగ్రాఫ్ కార్యాలయం నుండి అశ్విని మిశ్రా అనే వ్యక్తి రాహుల్ గాంధీకి పంపినది ఆఖరి టెలిగ్రామ్గా చరిత్రకెక్కింది. దాదాపు 162 ఏళ్లపాటు సేవలందించిన టెలిగ్రామ్ 2013 జూలై 15 సోమవారం నుండి చరిత్రగా మిగిలిపోయింది.
1: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
2: ఉంది సార్.
1: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
2: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
1: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
2: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
1: ఇరనా
2: 4
1: ఇరనా
2: ఉండప్పా వదిలేసు.
1: ఇంకో 2 లక్షలు
2: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే ఉండు సార్. 6 8 సార్.
1: ఆ మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
2: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
1: ఇరనా ఉండు.
2: ఉండప్పా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
1: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
2: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
3: ఈరన్న నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
2: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
3: అందుకోసం ఫోన్ చేసింది.
2: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
3: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
2: ఇప్పుడు బ్యాంకుకి అంత పెద్ద కాపులా ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
3: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
2: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
0: ఇంతటితో ఇవాళ కాంతరికలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8 గంటలకు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి. ముందుగా హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ಆಕಾಶವಾಣಿ
1: ಆಚಾರ್ಯ ಎನ್ಜಿ ರಂಗ ವ್ಯವಸಾಯ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ವಾರ್ಷಿಕೋತ್ಸವಂ, ಪ್ರಪಂಚ ರಕ್ತದಾತಲ ದಿನೋತ್ಸವಂ వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. గుంటూరు జిల్లాలోని లామ్ ఫారంలో గల ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ వార్షికోత్సవాన్ని జూన్ 12 ఘనంగా నిర్వహించారు. శాస్త్రవేత్తలు, రైతులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్న ఈ వార్షికోత్సవంలో భాగంగా నూతన వంగడాలను సృష్టించిన శాస్త్రవేత్త రాణి చోప్రాను బంగారు పథక జ్ఞాపికతో సత్కరించగా, ఎంవీ రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని చిలకలూరిపేటకు చెందిన రైతు నాగభైరవ శ్రీనివాసరావుకు అందజేశారు. విశ్వవిద్యాలయ వార్షికోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ మాట్లాడుతూ, భోజనం మంచి ఔషధంగా ఏ విధంగా ఉపయోగపడుతుందనే కోణంలో ఆలోచించాలని అన్నారు. ప్రకృతిని కాపాడుతూ హానికరమైన ఎరువులను ఉపయోగించకుండా రైతుకు సరైన తోడ్పాటు అందించాలని అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జూన్ 12 గుంటూరు వైద్య కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 96 మంది వైద్య విద్యార్థులు రక్తదానం చేశారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచార్య ఆధ్వర్యంలో వివిధ వైద్య విభాగాలు, బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. శిబిరాన్ని జీఎంసీ అకాడమిక్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి ప్రారంభించి మాట్లాడుతూ, ఒక యూనిట్ రక్తదానం ద్వారా 3 ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. సమాజానికి అత్యంత అవసరమైన ఈ సేవలో యువత ముందుండటం అభినందనీయమని అన్నారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసాపత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. 12వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని గుంటూరు నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జూన్ 21 ఘనంగా నిర్వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఇతర ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వందలాది మంది యోగాభ్యాసకులతో నిర్వహించిన యోగాసనాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యతను తీసుకువచ్చే జీవన విధానమని అన్నారు. ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపిన భారతదేశం అందించిన గొప్ప బహుమతి యోగా అని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కృషితో యోగా ప్రపంచ వ్యాప్తంగా మరింత విస్తరించి అంతర్జాతీయ గుర్తింపు పొందిందని, 177 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం భారతదేశానికి గర్వ కారణమని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అనేక కారణాల వల్ల వాయిదా పడిన నీట్ పరీక్షను గత జూన్ 21 గుంటూరు జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, అభ్యర్థుల ధృవీకరణ, నిఘా, రవాణా సౌకర్యాల ఏర్పాటును గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆధ్వర్యంలో అధికారులు పగడ్బందీగా నిర్వహించారు. జిల్లాలోని గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాలతో పాటు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతో కలిపి మొత్తం 22 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా, 7239 మంది అభ్యర్థులు పరీక్షకులు నమోదు చేసుకోగా, 91.79% మంది, అంటే 6645 మంది విద్యార్థులు హాజరయ్యారని, నాగార్జున విశ్వవిద్యాలయంలో అత్యధికంగా 91.79% హాజరు నమోదైందని అధికారులు తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం ఉప్పలపాడులో ఈ జులై 2 జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ ఉపాధి హామీ పథకం ఇప్పటి వరకు కొనసాగిందని, తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అనేక భవనాలు, కాలువలు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విధానాల్లో నూతన అంశాలను జోడిస్తూ మరింత చక్కగా అభివృద్ధికి తోడ్పడే విధంగా వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని సాయికాంత్ వర్మ వివరించారు. స్వాతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు జూలై 4వ తేదీన గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా నాజ్ సెంటర్ వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం, మన్యం ప్రజల హక్కుల కోసం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. సీతారామరాజు త్యాగం, దేశభక్తి నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఇప్పటివరకు గుంటూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ముదిగొండ రవిశంకర్. గుంటూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా చాణక్య చంద్రగుప్త చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట. ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, అలాగే ఇదే గ్రామం నుంచి బాషా, ముబీన్ బేగం, అబ్దుల్ మన్నాన్, సైమా, మహబూబ్ బాషా, మినత్ బేగం వీరి కుటుంబ సభ్యులు, అలాగే నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికేపల్లి గ్రామం నుండి తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్ వీరందరి కోసం కార్యక్రమంలో ముందుగా చాణక్య చంద్రగుప్త చిత్రం నుంచి ఈ పాట.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం

0: సంభవం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
1: హలో మమ్మా.
0: హాయ్.
2: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: మీరు వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత మేఘ సందేశం చిత్రం కోసం పి సుశీల ఆలపించిన పాట, సంగీతం రమేష్ నాయుడు. ఏ పాటను వినిపించేటట్టు కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుకుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హన్సిని, హరిని, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, అలాగే మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మండలం సాయిపూరి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, ఆవ్య, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, మన్నాపురం, దశరథ్, వనజ, బాలనరసింహ, మహమ్మద్ సనతుల్లా, మహమ్మద్ సుబాన్, మహమ్మద్ రజాక్, అలాగే వరంగల్, కరీమాబాద్, బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, వీరందరి కోసం మేఘ సందేశం చిత్రం నుంచి పి సుశీల ఆలపించిన పాట.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: కార్యక్రమంల తర్వాత ఇది కథ కాదు చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన పాట, గీతం మాత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్. ఈ పాటను వినిపించేటట్టు కోరుతున్న శ్రోతలు జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం నుండి జయన్న, బోరెల్లి సంధ్య, శ్రీనిధి, దేవాంశ్, అలాగే నిజామాబాద్ జిల్లా నివనంది గ్రామం నుంచి శ్రీరామ, వసంత, భారతి, లాస్య, సాశ్విక, శ్రీరామ్, హనుమాన్లు, హరీష్, అరుణ, అజయ్, ఆర్థికాచారి, శ్రీనివాసాచారి, శ్రీకాంతాచారి, అలాగే రంగారెడ్డి జిల్లా కడతల నుండి కాన్కల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్, అలాగే కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, పెరక కుమరయ్య, గంగాధర్ శ్రీనివాస్, ఈశ్వర్, వీరందరి కోసం ఇది కథ కాదు చిత్రం నుంచి ఈ పాట

చూసింది గుడిని ఇడిచి వేరొక గుడిలో ప్రమిదనైతే తప్పే ముంది. గాలి కలుపు లేదు, కడలి కంపు లేదు, గంగ వెళ్ళు బాబా.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్నారు 102.4 మెగాహెర్ట్జ్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత సీతామహాలక్ష్మి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట. ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా బి క్యాంప్ నుండి, ఆర్ఆర్ నగర్ నుండి శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పావిక, రవిచంద్ర, దివ్య, మద్దయ్య, సాలమ్మ వీరి కుటుంబ సభ్యులు, అలాగే సంగారెడ్డి జిల్లా హాతిన్నూర్ మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, రాజు వీరందరి కోసం సీతామహాలక్ష్మి చిత్రం నుంచి ఈ పాట

0: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: మీరు వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమం తర్వాత మహాసంగ్రామం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట, గీతం వేటూరి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించేటట్టు కోరుతున్న శ్రోతలు నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, అదిర, త్రివర్ణ, భరసింహ, విక్రమసింహ, చేతన్ సింహ, యమున, స్వామి, గౌతమ్, సిద్ధార్థ, లుంబిన్ కుమార్, వెన్నెల తేజ, అలాగే నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదారి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇంద్రమ్మ కాలనీ నుండి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, దేవరాజు, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణ్, కీర్తన, మహిమ, చంద్రకళ, నాగమ్మ, మేరమ్మ, సరోజమ్మ, అలాగే సికింద్రాబాద్, బుర్దిగడ్డ, ఆర్యనగర్ సమాజ్ శ్రోతలు సక్కుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంతు 14 నంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, వీరందరి కోసం మహాసంగ్రామం చిత్రం నుంచి ఈ పాట

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: రైచినా, అంగడి పోయి ఉప్పు పప్పు బెల్లం పాలు తీసుకురాపో, బెల్లిన పో.
2: అమ్మా, బ్యాగే.
3: ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు పర్యావరణానికి ఆరోగ్యానికి హానికరం. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. స్వచ్ఛ భారత్ కై సహకరించండి.
4: కార్యక్రమం తర్వాత అభిలాష చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన పాట, సంగీతం ఇలయ్ రాజా. ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహారావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు, అలాగే కర్నూలు చిత్తారి వీధి నుండి చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పావిక, చంద్రశేఖర్, దివ్య, శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, వీరందరి కోసం అభిలాష చిత్రం నుంచి ఈ పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్నారు 102.4 MHz పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత బాలగోపాలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట. ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, అలాగే కర్నూలు మధుర నగర్ నుండి కాటికారి ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, శారద, విజయ, ఉమామహేశ్వరి, శాంతి, విజయ్, కృష్ణ, వాసవి, వైష్ణవి, బాలాజీ, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిజ్ఞ, విజయ్, వినోద్, చంద్రిక, చార్విక, విష్ణుప్రసాద్, వీరందరి కోసం బాలగోపాలుడు చిత్రం నుంచి ఈ పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
2: ఉంది సార్.
1: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
2: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడిస్తారా సార్?
1: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు
2: సార్. అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్.

0: ఒకటి ఎనిమిది ఆరు ఏడు
1: ఇరనా
0: నాలుగు
1: ఇరనా
0: ఉండప్పా వదిలేసు. యాభై లక్షలు లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తే అలా ఉండు సార్. 6 8 సార్.
2: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నెంబర్ చెప్పు
0: సార్. ఏటీఎం కార్డు నెంబరా సార్?
1: ఇరనా ఉండు
0: ఉండప్పా, ఇందాక నుంచి సతాయిస్తున్నావు నువ్వు సార్. ఒక్క నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
2: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
0: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
1: ఈరన్న నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
0: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
1: అందుకోసం ఫోన్ చేసింది.
0: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
1: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
0: ఇప్పుడు బ్యాంకుకి అంత పెద్ద కాపులా ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
1: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పిన, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న. ఆ నంబర్ చెప్పిన, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పిన, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
0: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
3: అకా అంట్లు తోమేకి నీళ్లు లేవు, నీ కాడంటే ఓ బిందె నీళ్ళయే.
4: కొలాయి రాక వారమాయే, బోరు నీళ్లు అసలే లేకపాయే. 3 మైళ్ళ అవతల చెలమకు పోయి ఎండలో నీళ్ళెత్తుకురావాలంటే పానం పోతాంది. యానించి తెచ్చేది నీళ్లు.
5: నీరు ఉన్నప్పుడు వృధా చేసి కష్టాలు కొని తెచ్చుకోకండి. కుళాయిలు బంద్ చేసి నీటి వృధాను అరికట్టండి.
6: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, విపన్నకండ్ల మండలం కలవరాల నుండి చంచల, విష్ణువర్ధన్, కార్తీక్, శాంతి, సంతోష్, శ్రీనివాసులు, జయప్రకాష్, వెంకటేష్, పురంధేశ్వరి, జయంతి, కీర్తి, నందిని, రాజవర్ధన్, మాధవి, సంధ్య, శ్యామల, ప్రతాప్ రెడ్డి, అశోక్ గౌడ్, అయ్యన్నగౌడ్, రమణి, లలిత, సునీత, రవికుమార్, అమృత, వర్షిణి, హిమవర్షిణి, రాధ, కృష్ణ, సిరిచందన, లక్ష్మి, నాగేశ్వర్, మంజుల, లక్ష్మి, లావణ్య, సత్యమ్మ, వాణి, అరుణ, కళ్యాణి, హిమబిందు, సూరిబాబు, హరిబాబు, అలాగే రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి. వీరందరి కోసం బృందావనం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన పాట.

0: ఓబ్లేసనా సరుకులు పట్టి ఇచ్చింటి కట్టినావా?
1: ఆ ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకోబా.
0: ఎట్లా ఎత్తుకపోయేది? నువ్వేమన్నా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
1: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
0: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
2: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
3: అభిరుచి కార్యక్రమంలో చివరిగా సింహాసనం చిత్రం నుంచి ఏదైనా పాటను వినిపించేటట్టు కోరుతున్న శ్రోతలు, ఏలూరు నుండి రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్, అలాగే కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్, అలాగే శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి నుండి నాగేశ్వరరావు, బాబూరావు, బండారు త్రిమూర్తులు గుప్తా, విఘ్నేశ్వరరావు, ఆనందరావు, పాలెం పోలయ్య, మాణిక్యాలరావు, నరసింహారావు, వెంకటేష్, నరహరి, ప్రసాద్, కృష్ణవేణి, రజని, రవి, పువ్వుల ఈశ్వరరావు, వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం సింహాసనం చిత్రం నుంచి ఈ పాట.

0: వినపాటితో అభిరుచి కార్యక్రమం సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 6:25 అభిరుచి కార్యక్రమంలో మరికొన్ని పాటలు వినవచ్చు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిన్నారి లోకం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో కర్నూలు విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
1: విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సీతారాం నగర్ కర్నూలు విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. ముందుగా ప్రార్థనా శ్లోకం పాడుతున్న విద్యార్థులు సాయవెన్నెల వినయ్.

0: సరస్వతి.
1: ఇప్పుడు అంకెలతో పాట పాడుతున్న విద్యార్థిని ఎం దివ్యశ్రీ.
2: ఒకటి ఒకటి ఒకటి మానవులంతా ఒక్కటి, రెండు రెండు రెండు మంచి చెల్లు రెండు, మూడు మూడు మూడు జెండా రంగులు మూడు, నాలుగు నాలుగు నాలుగు వేదాలు మనకు నాలుగు, ఐదు ఐదు ఐదు చేతికి వేలు ఐదు, ఆరు ఆరు ఆరు ఋతువులు మనకు ఆరు, ఏడు ఏడు ఏడు వారం రోజులు ఏడు, ఎనిమిది ఎనిమిది ఎనిమిది దిక్కులు మనకు ఎనిమిది, తొమ్మిది తొమ్మిది తొమ్మిది గ్రహాల కూటం తొమ్మిది, పది పది పది పాపలు పాడే పాట. ధన్యవాదాలు.
1: బాలలం అండి బాలలం అంటూ గేయం పాడుతున్న విద్యార్థి ఎంకే శివకుమార్.
3: బాలలమంది బాలలం వెలుగుని పంచే దివ్యలం, బాలలమంది బాలలం వెలుగుని పంచే దివ్యలం, చదువుల గుడిలో చక్కగా ఎదిగే చిట్టి పొట్టి చిన్నారుల, అమ్మా నాన్న మాటలు మంచి ముత్యాల మూటలు, గురువులే మాకు దేవుళ్ళు గురుదీవెనలే మా సంపదలు. బాలలమంది బాలలం వెలుగుని పంచే దివ్యలం, అక్షరమాల దిద్దుకొని ఒకటి రెండ్లు నేర్చుకొని చకచక చదివి తల్లిదండ్రులను మెప్పిస్తాం, ఉన్నత పదములు చేపట్టి మన ఊరికై శ్రమ చేసి గ్రామరాజ్యమును సాధిస్తాం, రామరాజ్యమును స్థాపిస్తాం. బాలలమంది బాలలం వెలుగుని పంచే దివ్యలం, బాలలమంది బాలలం వెలుగుని పంచే దివ్యలం.
1: పెద్దల మంచి మాటలు ఎన్నో వింటూ ఉంటాం, అవి మనకు ఎంతో మేలు చేస్తాయి. ఇప్పుడు కొన్ని సూక్తులు చెబుతున్న విద్యార్థి ఎం రాజ్ కుమార్.
4: పెద్దల మాట పెరగన మూట లాంటిది, చెడు కనకు చెడు వినకు చెడు మాటలకు సోమరితనం కన్నా చెడ్డ గుణం లేదు, మంచి ఎక్కడున్నా స్వీకరించాలి, దురాశ దుఃఖానికి అబదును కలిగిసింది, భూత దయ కలిగి ఉండును, సమృద్ధిని పెంచిన సౌభాగ్యం లేదు, ఒక మంచి పుస్తకం ఒక మంచి మిత్రుడు, పేదలకు దీనులకు చేసే సేవ భగవంతుడి సేవతో సమానం.
1: తారంగం తారంగం అంటూ మన ముందుకు వస్తున్న చిన్నారి సి మనోజ్.
5: తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం, తారంగం తారంగం వేణునాద తారంగం, తారంగం తారంగం వెంకటరమణ తారంగం, తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం, తారంగం తారంగం మురళీకృష్ణ తారంగం, తారంగం తారంగం ముకుంద ప్రియ తారంగం.
1: పొడుపు కథలు భలే బాగుంటాయి, పొడుపు కథలు విప్పుతాం అంటున్న విద్యార్థినిలు కే సన ఎం పుష్పాంజలి.
6: అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది తైతక్కలాడింది, ఏమిటది
7: కవ్వము, చూస్తే చూపులు నవ్వుతే నవ్వులు గుద్దుతే గుద్దులు, ఏమిటది
8: అద్దం,
7: రాజువారి తోటలో రోజా పూలు చూసేవారు కానీ కోసేవారు లేరు, ఏమిటది
8: నక్షత్రాలు,
7: చిటార కొమ్మన మిఠాయిల పొట్లం, ఏమిటది
8: తేనె పట్టు,
7: చింపిరి చింపిరి

0: గుడ్డలు ముత్యాల వంటి బిడ్డలు. ఏమిటది? మొక్కజొన్న. గుంపు చెట్లు చెక్కని దారి ఏమిటది? పాపడి. కాళ్ళు ఉన్నాయి కానీ పాదాలు లేవు. ఏమిటది? కుర్చీ.
1: అదిగో అదిగో చాచాజీ అంటూ అభినయ గేయం పాడుతున్న విద్యార్థిని కే సాయి హేమవర్ష.
2: అడిగో అడిగో చాచాజీ, బాలలు నేస్తాం చాచాజీ, పాల నవ్వుల చాచాజీ, చిన్నపిల్లల చాచాజీ, గులాబీ నవ్వుల చాచాజీ, శాంతికి రూపం చాచాజీ, మనందరికి ఇష్టం చాచాజీ.
1: చెట్టు మీద కాకమ్మ అంటూ గేయం పాడుతున్న విద్యార్థి కే హర్షవర్ధన్.
3: చెట్టు మీద కాకమ్మ కావు కావు కావు, వీధిలోని కుక్క బౌ బౌ బౌ, కమ్మ మీద కోయిలమ్మ కూ కూ కూ, ఉట్టి మీద పిల్లి పిల్ల మియో మియో మియో, ఉయ్యాలలోని చిట్టి పాప క్యార్ క్యార్ క్యార్.
1: కాకి బాధను తెలిపే గేయం పాడుతున్న విద్యార్థినిలు కే పూజా జీవాణి.

0: పంచకాకము.
1: సూర్యుడు చంద్రుడు మన బంధువులు అంటున్న విద్యార్థిని కె చైతన్య.
2: సూర్యుడు చంద్రుడు చుట్టాలు మనకు, సూర్యుడు చంద్రుడు చుట్టాలు మనకు.

0: గాలి ఆకాశం పంచభూతాల సూర్యుడు చంద్రుడు చుట్టాలు మనకు చెట్టు చేమతో గుట్టువులు మనకు అన్న వస్త్రములనిచ్చు ఆమ్లజనిని ఇచ్చు జంతువులు పక్షులు మనకు నేస్తాలు అందంగా కనిపించు ఆనందమిచ్చు సూర్యుడు చంద్రుడు చుట్టాలు మనకు.
1: ఇప్పుడు మరికొన్ని పొడుపు కథలు చెబుతున్న ఆర్ వికాస్ యు మల్లికార్జున.
2: బొట్ల బొట్లకుండా బోనాలకుండా మెల్లంగా దించుకో బెల్లంకుండా.
3: సీతాఫలం
2: భూమిలో పుట్టింది భూమిలో పెరిగింది రంగేశ్వరికొచ్చింది రామచిలక.
3: క్యారెట్
2: కానరాని పసుపు కండెంతా పులుపు ఒకరు మారి తలుపు ఒళ్ళంతా నలుపు.
3: నిమ్మ పండు
2: సూర్యుడు చూడని మడుగు చాకలి తాకని గంగ.
3: కొబ్బరికాయ
1: పల్లెలు మనకు పట్టుకొమ్మలు మన పల్లె మేలుకోవాలి అంటూ గేయం పాడుతున్న విద్యార్థిని ఎం సాయి వినెల.
4: పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి, మహిళ మేలుకోవాలి నవ సమాజం నిర్మించాలి. వెన్నెల వెన్నెల వెన్నెల వెన్నెలమ్మ వెన్నెల, వెన్నెల వెన్నెల వెన్నెల వెన్నెలమ్మ వెన్నెల. జన్మనిచ్చిన కన్న తల్లి మహిళ కాదా, మనకు అనురాగం పంచ చెల్లి మహిళ కాదా. జన్మనిచ్చిన కన్న తల్లి మహిళ కాదా, మనకు అనురాగం పంచ చెల్లి మహిళ కాదా. జీవిత భాగస్వామి మహిళ కాదా. వెన్నెల వెన్నెల వెన్నెల వెన్నెలమ్మ వెన్నెల, వెన్నెల వెన్నెల వెన్నెల వెన్నెలమ్మ వెన్నెల. పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి, మహిళ మేలుకోవాలి నవ

వంకాయ పెండ్లి కుదిరింది అంటూ మన ముందుకి వస్తున్న విద్యార్థినిలు కే హారిక, ఎం చైతు, ఎం చైతన్య, సి స్నేహ.

0: చెట్లు మనకు ఎంతో అవసరం. కాలుష్యం నివారణకు చెట్లు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. చెట్లు ఆవశ్యకత గురించి ఈ సంభాషణ విందాం. పాల్గొన్నవారు దేవిక, పూజ.
1: దేవిక, బాగున్నావా?
2: నేను బాగున్నాను. ఏమిటి విశేషం?
1: పెరుగుతున్న జనాభాతో పాటు కాలుష్యం కూడా పెరుగుతుంది కదా. ఆ కాలుష్యం తగ్గించడానికి మొక్కలు పెంచడమే మార్గం.
2: ఈ ప్రకృతి వైపరీత్యానికి కారణం అడవుల్ని నాశనం చేయడం, చెట్లు నరకటం. దానివల్ల చెట్లు తగ్గిపోతున్నాయి. అందుకే ప్రకృతిలో సమతుల్యం తగ్గిపోతుంది. వాతావరణంలో విషవాయువులు కలుస్తున్నాయి.
1: అందువల్ల ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడుతుంది. అతి నీల లోహిత కిరణాలు నేరుగా భూమిని చేరుతున్నాయి. ప్రజలు రకరకాల వ్యాధులకి గురవుతున్నారు.
2: ప్రజా జీవితం చిన్నభిన్నం అవుతోంది.
1: 33% కనీసం ఉండాల్సిన అడవులు 23% తగ్గటం వల్ల వాటి సంరక్షణకు మరియు పర్యావరణ పరిరక్షణకు ఈ వనం మనం కార్యక్రమం వన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో అమలు చేయటం జరుగుతోంది. విశేషం ఏమంటే, ప్రభుత్వం ప్రారంభించిన వనం మనం కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలలో మొక్కలు నాటాం తెలుసా?
2: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం కదా ఈ వనం మనం.
1: అవును,
2: మన ఇండ్ల వద్ద కూడా మొక్కలు నాటుదాం పద.
1: మొక్కలు నాటుదాం, హాయిగా జీవిద్దాం. ఈ విషయం అందరికీ తెలియజేద్దాం పద.
0: పొట్టేలు కన్న తల్లి గొర్రె గొర్రె అంటూ గేయం పాడుతున్న విద్యార్థులు పి కార్తిక్, కె చరణ్ తేజ, యు రోహిత్, కె యుగంధర్.

0: சொல்றே புர்தலோ அனகவேஸ்தே புர்ரே புர்ரே முந்தல பண்ணுடுதே தொர்ரே தொர்ரே தெரினோட்லோ அம்மலிவேஸ்தே ஜுர்ரே ஜுர்ரே.
1: ఇప్పుడు తెలుగు పద్యాలు చెబుతున్న విద్యార్థి కే నేహన్ సాయి.
2: చల నుండి విషము ఫణికిన్ వేలయంగా తోక నుండి రుచి కమ్మునకు తల తోక ఎనక ఎండును కలునకు నిలువెల్ల విషము గదరాసుమతి భావం. మంచి బుద్ధి గలవాడ బాముకు తలలో విషం ఉంటుంది, తేలుకు తోకలో ఉంటుంది. నీచుడైన వానికి శరీరం అంతా విషమే. చంపదైన ఇటు శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు. పొసగ మేలు చేసి పొమ్మనుడే చాలు. విశ్వదాభిరామ వినురవేమ భవం. చంపదైన ఎడి శత్రువు తనకు చిక్కినప్పటికీ చంపరాదు. అతనికి మేలు చేసి విడిచిపుచ్చుటే మంచిది.
1: ఇప్పుడు మరో తెలుగు పద్యాలు చెబుతున్న విద్యార్థి ఇమానియల్.
3: ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులు వచ్చు రది ఎట్లన్నన్ శెబ్బలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతి. చెరువు నిండా నీరు నిండినప్పుడు వేల కొలది కప్పలు చేరుతాయి. అదే విధంగా మన వద్ద బాగా సంపద ఉన్నప్పుడు అందరూ బంధువులమే అంటూ మన చుట్టూ చేరుతారు. తల్లిదండ్రుల మీద దేలేని పుట్టుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదరు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ భావం. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రేమగా చూడని కొడుకు బ్రతికినా చచ్చినా ఒకటే. అటువంటి వాడు పుట్టలో పుట్టి చచ్చిపోయి నిరుపయోగమైన చెద పురుగుతో సమానం.
1: లోకంలో మన తల్లి ప్రేమ అమ్మ అంటూ పాడుతున్న విద్యార్థిని కే కాశీ.
4: లోకంలో మన తల్లి ప్రేమ అమ్మ, లోకంలో మన తల్లి ప్రేమ అమ్మ, తొలి నమ్మకం అమ్మ,

0: నాను ప్రేమతో అమ్మలందరికీ. లోకంలో మన తొలి ప్రేమ అమ్మ, లోకంలో మన తొలి ప్రేమ అమ్మ.
1: మన ఆకలి తీర్చే అన్నదాత గురించి కొన్ని విషయాలు చెబుతానంటున్న విద్యార్థిని పి మానస.
0: జై జవాన్ జై కిసాన్ అన్నారు, రైతే రాజన్నారు, రైతు లేనిదే రాజ్యం లేదన్నారు, రైతే దేశానికి వెన్నెముక అన్నారు, రైతే అన్నదాత అన్నారు, దేశ ప్రగతికి మూలం రైతన్నారు మన ప్రియతమ నాయకులు. జై జవాన్ జై కిసాన్ అన్నారు. ప్రకృతి ప్రకోపానికి విలవిలాడుతూ కరువు కాటకాల కోరల్లో చిక్కుకొని ఎన్నో బాధలకు గురవుతూ సమస్యలతో సతమతమైపోతూ కల్తీ పురుగు మందులు నకిలీ విత్తనాలతో పంట నష్టాన్నే పొందుతున్న అన్నదాతను ఆదుకుందాం. జై జవాన్ జై కిసాన్.
1: చిన్ని చిన్ని మొక్కలం అంటూ గేయం పాడుతున్న విద్యార్థి సి వినయ్ కుమార్.
2: చిన్ని చిన్ని మొక్కలం చిగురించే రెమ్మలం, పుష్పించే పువ్వులం, పరిమళించే మల్లెలం, ఆటలతో పాటలతో గెలిచే తీరు పుప్పుడులం, పడగా బడుపం లేకనే బడికి వెళ్ళి చదివేదాం, ప్రగతి దారులు వెతుకుదాం, కల్లా కపడం తెలియక కలిసిమెలిసి తిరగడం బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నమాట నిజం చేసి కన్న తల్లిదండ్రులకు చదువు చెప్పే గురువులకు మంచి పేరు తెచ్చేద్దాం. చిన్ని చిన్ని మొక్కలం చిగురించే రెమ్మలం, పుష్పించే పువ్వులం, పరిమళించే మల్లెలం.
1: గురుచాడ అప్పారావు గారి జీవిత విశేషాలు చెబుతున్న విద్యార్థిని డి మౌనిక.
3: శ్రీ గురుజాడ వెంకట అప్పారావు వాజ్ ఎ నోటెడ్ ఇండియన్ ప్లే రైటర్, డ్రామాటిస్ట్, పోయెట్ అండ్ రైటర్. నోన్ ఫర్ హిస్ వర్క్ ఈజ్ ఆఫెన్ కన్సిడర్డ్ ద గ్రేట్ ప్లే ఇన్ తెలుగు, వన్ ఆఫ్ ది పియోనర్స్ ఆఫ్ ఇండియన్ థియేటర్. రావ్ హోల్డ్స్ ద టైటిల్స్ కవిశేఖర్ అండ్ అభ్యుదయ కవిత పితామహుడు. ఇన్ 1910 రావ్ హ్యాస్ స్క్రిప్టెడ్ ద వైడ్లీ నోన్ తెలుగు ప్యాట్రియాటిక్ సాంగ్ దేశమును ప్రేమించుమన్న. ఇన్ 1897 కన్యాశులకం వాస్ పబ్లిష్డ్ బై శ్రీ వావిల్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ ఎట్ మద్రాస్ అండ్ ఇట్ వాస్ డెడికేటెడ్ టు మహారాజా ఆనంద గజపతి. శ్రీ గురుజాడ అప్పారావు అలాంగ్ విత్ హిస్ బ్రదర్ శ్రీ శ్యామలరావు హ్యాడ్ రిటన్ సెవరల్ ఇంగ్లీష్ పోయమ్స్. హిస్ సారంగధర పబ్లిష్డ్ ఇన్ ఇండియన్ లీజర్ అవర్ వాస్ వెల్ రిసీవ్డ్. శ్రీ గురుజాడ అప్పారావు వాస్ బోర్న్ ఆన్ 21st September 1862 ఇన్ రాయవరం విలేజ్ నియర్ ఎలమచిల్లి ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. హిస్ పేరెంట్స్ వర్ శ్రీ వెంకటరామణ దాసు అండ్ కౌసల్యమ్మ. శ్రీ గురుజాడ అప్పారావు వాజ్ లీవ్డ్ మోస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ ఇన్ విజయనగరం ఇన్ వాట్ దెన్ కాల్డ్ యాజ్ కళింగ రాజ్యం. హీ అండ్ హిస్ ఫాదర్ బిఫోర్ హిమ్ వర్ బోత్ ఎంప్లాయిడ్ బై ద ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ విజయనగరం. శ్రీ గురుజాడ అప్పారావు లీవ్డ్ ఏ క్లోజ్ రిలేషన్షిప్ విత్ ద రూలింగ్ ఫ్యామిలీ డ్యూరింగ్ హిస్ లైఫ్. శ్రీ గురుజాడ అప్పారావు హ్యాడ్ హిస్ ఇనిషియల్ స్కూలింగ్ ఇన్ చీపురపల్లి వైల్ హిస్ ఫాదర్ వాజ్ వర్కింగ్ దేర్. హిస్ రిమైనింగ్ స్కూలింగ్ వాజ్ డన్ ఎట్ విజయనగరం ఆఫ్టర్ హిస్ ఫాదర్ డైస్. డ్యూరింగ్ దట్ టైమ్ హీ వాస్ టేకెన్ కేర్ ఆఫ్ బై ఎంఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీ సి చంద్రశేఖర శాస్త్రి హూ ప్రొవైడెడ్ హిమ్ ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్. హీ కంప్లీటెడ్ హిస్ మెట్రికులేషన్ ఇన్ 1882 అండ్ ఒబ్టైన్ ఎఫ్ఏ ఇన్ 1884. హిస్ డాటర్ వాస్ బోర్న్ ఇన్ 1887. హీ వాస్ సైమల్టేనియస్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ సోషల్ వర్క్ అండ్ బికేమ్ ఎ మెంబర్ ఆఫ్ వాలంటరీ సర్వీస్ కార్ప్స్ ఇన్ విశాఖపట్నం ఇన్ 1888. He was elected Vice President of Ananda Gajapati Debating Club in 1889. His son Sri Gurujada Venkata Ramadasu was born in 1890. In 1891 he was promoted to lecturer. He taught the subjects of English grammar and Sanskrit translations, Greek and Roman histories. In 1911 he was appointed to the Board of Studies of Madras University. The same year, Sri Gurujada and his friends started the Andhra Sahitya Parishad to promote use of spoken dialects. Sri Gurujada Apparao took retirement in 1913. The Madras University honored him with the title Emeritus Fellow. Sri Gurujada Apparao was married to Appala Narasamma in 1885. He was B.A. graduated in philosophy and Sanskrit in 1887. He joined as a lecturer in M.R. College. His some great literatures was The Cook and English Poems in 1882, Sarangadhara and English Poems in 1883, Chandra Sara English Poems, Victoria Prasasti English Poems in Praise of Queen Victoria in 1890, Kanyasulakam Play in 1909, Minugulu Children's Stories in 1903, కొండుబట్టియం అన్ఫినిష్డ్ హ్యూమరస్ డ్రామా ఇన్ 1906, నీలగిరి పాటలు

ఆత్మకు విలువ కట్టలే అమ్మా ఆప్యాయత అనంతం. లోకంలో మన తొలి ప్రేమ అమ్మ, అమ్మ మనకు దైవం. అందుకే అమ్మ జగతికి మూలం, అన్ని తనే నిలిచిన మా అమ్మకి.

0: సాంగ్స్ ఆన్ నీలగిరి హిల్స్ బ్యూటీస్ ఇన్ 1907, ముత్యాల సరాలు అండ్ కాసుల పోయం ఇన్ శ్రీ గురుజాడ అప్పారావు ఓన్ మ్యాటర్ మాత్ర ఛందస్సు ఇన్ 1910, బిలిహనియం అండ్ అన్ఫినిష్డ్ డ్రామా ఇన్ 1911, పూర్ణమ్మ తెలుగు పోయమ్స్ ఇన్ 1912, కన్యక పోయమ్స్ ఇన్ 1912, సుభద్ర పోయమ్స్ ఇన్ 1913. ఏ రివ్యూ ఆఫ్ ద గ్రేట్ కన్యాశుల్కం ప్లే. కన్యాశుల్కం ఈజ్ అబౌట్ ద డిప్లోరబుల్ కండిషన్ ఆఫ్ విడౌస్ ఇన్ ట్రెడిషనల్ బ్రాహ్మిన్ ఫ్యామిలీస్ ఇన్ ద ఆంధ్ర రీజియన్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద 19th సెంచురీ. ద ప్లే ఈజ్ ఏ హైయెస్ట్లీ త్రూ ప్రీవర్కింగ్ సోషల్ డ్రామా డీలింగ్ విత్ సోషల్ ఇష్యూస్ రిలెవెంట్ టు ద టైమ్. శ్రీ గురుజాడ అప్పారావు వాజ్ సింప్లీ ట్రబుల్డ్ బై ద డబుల్ స్టాండ్స్ హైపోక్రిసీ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద ఇండియన్ సొసైటీ. శ్రీ గురుజాడ అప్పారావు వాజ్ డైడ్ ఆన్ 30th November 1915.
1: భాషకు భావం ముఖ్యం అంటూ గేయం పాడుతున్న విద్యార్థిని కె మౌనిక.
2: భాషకు భావం ముఖ్యం, మనిషికి మనసు ముఖ్యం, వినవో విద్యార్థి వినవో ఈ విద్యార్థి. భాషకు భావం ముఖ్యం, మనిషికి మనసు ముఖ్యం, వినవో విద్యార్థి వినవో ఈ విద్యార్థి. దేహానికి వస్త్రం ముఖ్యం, గాయానికి మందు ముఖ్యం, స్నేహానికి నడత ముఖ్యం, వినవో విద్యార్థి వినవో ఈ విద్యార్థి. చెట్టుకు పువ్వు ముఖ్యం, తల్లికి బిడ్డ ముఖ్యం, బిడ్డకు చదువు ముఖ్యం, వినవో విద్యార్థి వినవో ఈ విద్యార్థి. ఇంటికి కప్పు ముఖ్యం, కంటికి రెప్ప ముఖ్యం, ఒంటికి శుభ్రత ముఖ్యం, వినవో విద్యార్థి వినవో ఈ విద్యార్థి. విద్యార్థికి చదువు ముఖ్యం, తల్లిదండ్రుల ప్రేమ ముఖ్యం, మంచి మార్గములు నడిపించే గురువుల ఆదరణ ముఖ్యం, వినవో విద్యార్థి వినవో ఈ విద్యార్థి. భాషకు భావం ముఖ్యం, మనిషికి మనసు ముఖ్యం, వినవో విద్యార్థి వినవో ఈ విద్యార్థి.
1: చిత్తు చిత్తుల బొమ్మ అంటూ జానపద గేయం పాడుతున్న విద్యార్థిని ఎం కావ్య. చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన. చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ

లకు పోతే బంగారు భిన్నదిష్ట బామానిలకు పోతే భగవంతుడే దురాయినమ్మో ఈ వాడలోన భగవంతుడే దురాయినమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలో.

లాక్కుపోతే, పగిడి బింద దిస్క పడతి నిలక్కుపోతే, పరమేశుడే దురాయనమ్మో ఇవాడలోన, పరమేశుడే దురాయనమ్మో ఇవాడలోన. చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికేనమ్మో ఇవాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఇవాడలోన. ముత్యాల బిన్న దిస్క ముదితాని లక్కుపోతే, ముత్యాల బిన్న దిస్క ముదితాని లక్కుపోతే, ముద్దు కృష్ణుడెదురాయేనమ్మో ఇవాడలోన, ముద్దు కృష్ణుడెదురాయేనమ్మో ఇవాడలోన. చిత్తు చిత్తు

0: బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. ఇంతవరకు మీరు విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సీతారాం నగర్ కర్నూలు విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యత ఎం కావ్య, నిర్వహణ శ్రీ అవారి వెంకటేశ్వర్లు గారు, కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ శ్రీమతి గౌరీ మేడం గారు, శ్రీమతి ఎన్ మాధవి మేడం గారు, డైరెక్టర్స్ ఉపాధ్యాయుడు కుమారి ఎన్ నాగమణి గారు, శ్రీ ఎం మోహన్ గారు, కుమారి జి మాధవి గారు మరియు ఉపాధ్యాయుల బృందం.
1: శ్రోతలంతవరకు కర్నూలు విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంప కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఇవాళ చిన్నారి లోకం కార్యక్రమం సమాప్తం.
2: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
3: ఉంది సార్.
2: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
3: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
2: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నెంబర్ చెప్పు.
3: సార్ అకౌంట్ నెంబరా సార, రాసుకో సార్. 1 8 6 7 4
4: ఇరనా
3: ఉండప్పా, వదిలేసు.
2: ఇంకో 2 లక్షలు
3: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తే అలా ఉండు సార్. 6 8 సార్.
2: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నెంబర్ చెప్పు.
3: సార్ ఏటీఎం కార్డ్ నెంబరా సార్?
4: ఇరనా ఉండు,
3: ఉండప్పా. ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు సార్. ఒక్క నిమిషం, మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
2: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
3: చెప్పప్ప, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
4: ఈరన్నా నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
3: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
4: అందుకోసం ఫోన్ చేసింది.
3: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
4: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్నా, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
3: ఇప్పుడు బ్యాంకు అంత పెద్ద కాపులా ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
4: ఇప్పుడు చూడు ఈరన్నా, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్నా. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
3: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్నీ పోయేటివి.
5: అయ్యా డాక్టర్ గారు, మా లచ్చిందేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
6: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషుల డాక్టర్ గారికి పో.
5: లచ్చిందేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంతా లావై, మేత మేయడంలా పేడ ఎయ్యటంలా, జ్వరం వచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
6: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి, వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీసాం, తెలుసా?
7: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. పరికాసేపట్లో ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ముందుగా ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి.

ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలు ఈ అంశంపై ముఖాముఖి వింటారు అతిథి రీజనల్ పిఎఫ్ కమిషనర్ శ్రీ కె అవినాష్ కుమార్ పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ఉద్యోగస్తులందరికీ పరిచయమున్న పదం ప్రావిడెంట్ ఫండ్. ఈ ప్రావిడెంట్ ఫండ్ గురించి ఉద్యోగస్తుల్లో ఎన్నో సందేహాలు ఉంటాయి. ఆర్థిక భద్రతను అందించే ఈ ఉద్యోగుల భవిష్య నిధి పెన్షన్ వారి సామాజిక భద్రతకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాల గురించి చర్చించడానికి మనతో ఉన్నారు విశాఖపట్నం రీజన్ పిఎఫ్ కమిషనర్ శ్రీ కె అవినాష్ కుమార్ గారు. వీరినడిగి పిఎఫ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం.

0: నమస్తే అండి.
1: నమస్కారం.
0: ప్రావిడెంట్ ఫండ్ గురించి చాలా రకాల అనుమానాలు ఉద్యోగస్తులు ఉంటూ ఉంటాయి. ఈపీఎఫ్ అంటే ఏమిటి, అది ఉద్యోగులకి ఎలా ఉపయోగపడుతుంది అనేది శ్రోతలు వివరిస్తారండి.
1: థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ మ్యామ్. ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, తెలుగులో దాన్ని మనం ఉద్యోగుల భవిష్య నిధి అంటాం. మనకి ఎలాగైతే గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి ప్రభుత్వ ప్రావిడెంట్ ఫండ్, అలాగే ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి స్టీల్ ప్లాంట్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకి, కార్మికులకి, వారికి కూడా వారు వృద్ధాప్యంలో అలాగే ఉద్యోగ విరమణ చేసిన తర్వాత లేదా ఉద్యోగం ఏదైనా కారణాల వల్ల కోల్పోయినప్పుడు వారికి కూడా ఒక ఆర్థిక భద్రత ఉండాలి, అలాగే సామాజిక భద్రత ఉండాలి అనే సదుద్దేశంతో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 1952లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లీనియస్ ప్రావిడెన్స్ యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ యాక్ట్ కింద మనకి ప్రధానంగా మూడు పథకాలు ఉంటాయి. ఒకటి ఉద్యోగుల భవిష్య నిధి పథకం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, అలాగే రెండవది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అండి, అలాగే మూడవది ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడం కోసం ఉద్దేశించబడిన ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ మూడు పథకాల ద్వారా మనకి ప్రభుత్వం వారు, ఈపీఎఫ్ఓ వారు

0: స్టీల్ ప్లాంట్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకి, కార్మికులకి, వారికి కూడా వారు వృద్ధాప్యంలో అలాగే ఉద్యోగ విరమణ చేసిన తర్వాత లేదా ఉద్యోగం ఏదైనా కారణాల వల్ల కోల్పోయినప్పుడు వారికి కూడా ఒక ఆర్థిక భద్రత ఉండాలి, అలాగే సామాజిక భద్రత ఉండాలి అనే సదుద్దేశంతో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 1952లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లీనియస్ ప్రావిడెన్స్ యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ యాక్ట్ కింద మనకి ప్రధానంగా మూడు పథకాలు ఉంటాయి. ఒకటి ఉద్యోగుల భవిష్య నిధి పథకం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. అలాగే రెండవది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అండి. అలాగే మూడవది ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడం కోసం ఉద్దేశించబడిన ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ మూడు పథకాల ద్వారా మనకి ప్రభుత్వం వారు, ఈపీఎఫ్ఓ వారు కార్మికులకి, ప్రైవేట్ సెక్టార్ లో పనిచేస్తున్న కార్మికులకి, ఉద్యోగస్తులకి సామాజిక భద్రతను కల్పించడం జరుగుతుంది.
1: పిఎఫ్ అనగానే జనరల్ గా మాలాంటి వాళ్ళకి తెలిసేది ఏమిటి అంటే ఉద్యోగస్తుల నుంచి కొంత అమౌంట్ తీసుకుంటారు, అలాగే ఎంప్లాయర్ కొంత అమౌంట్ వేస్తారు అనేది. అయితే కొన్ని సంస్థల్లో ఏమిటంటే ఎంప్లాయర్ అనేది వాళ్ళ వైపు నుంచి వేయకుండా రెండు వేళ్ల వైపు నుంచే తీసుకుంటారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియకపోయినా, సో యాజమాన్యం ఎంత వెయ్యాలి, ఒకవేళ వెయ్యకపోతే మీ వరకు ఆ కంప్లైంట్ రేజ్ చేయొచ్చా, దీని గురించి ఒక్కసారి తెలియజేస్తారా?
0: ప్రధానంగా మనం ఈ పథకం కింద 12% ఉద్యోగుల జీతంలో నుంచి మనము మినహాయించడం జరుగుతుంది. ఇక్కడ మనం జీతం అనేది అక్కడికి వస్తే మనకి బేసిక్ ప్లస్ డిఆర్ఎన్ఎస్ అలవెన్స్, తెలుగులో మనం దీన్ని కరువు బత్యం అంటాం. సో ప్రతి ఉద్యోగికి కూడా శాలరీ అనేది, వారి నెలసరి వేతనం అనేది వేరు వేరు అలవెన్సెస్ రూపంలో ఉంటుంది. అందులో బేసిక్ శాలరీ అనేది ప్రధానమైన కాంపోనెంట్గా ఉండడం జరుగుతుంది. అలాగే బేసిక్ శాలరీతో పాటు డిఆర్ఎన్ఎస్ అలవెన్స్, అలాగే హౌస్ రెంట్ అలవెన్స్ లేదా ఏదైనా అలవెన్స్ రూపంలో ఉంటుంది. వీటిలో మనం బేసిక్ ప్లస్ డిఏను మాత్రమే మనం ప్రావిడెంట్ ఫండ్ క్యాలిక్యులేషన్లో తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఉద్యోగికి కూడా నెలకి వారి వచ్చే జీతంలో ఉన్న బేసిక్ శాలరీ మరియు డిఎన్ఎస్ అలవెన్స్లో 12% మనం వాళ్ళ శాలరీలో నుంచి మినహాయించడం జరుగుతుంది. దీనికి అదనంగా ఇంకొక 12% అనేది ఆ సంస్థ వాళ్ళు, ఆ యాజమాన్యం వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ 24% అనేది మనకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో చాలా కంపెనీలు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేటప్పుడు సిటీసీ అనే పదాన్ని పేర్కొనడం జరుగుతుంది. సో సిటీసీ అంటే కాస్ట్ టు ద కంపెనీ. అయితే ఇక్కడ మనం చూస్తే సిటీసీలో వాళ్ళు ఎంప్లాయర్ షేర్ ఆఫ్ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు చట్టప్రకారంగా ఇది తప్పేమీ కాదండి. సో అది వారికి వారి అకౌంటింగ్ పర్పస్ కోసం వారు ఉద్దేశించబడింది. అలా కాకుండా మన శాలరీలో నుంచే వాళ్ళు డిడక్ట్ చేస్తున్నప్పుడు, ఎంప్లాయర్ షేర్ 12% అని చెప్పుకున్నాం కదా, ఈ 12% కూడా వాళ్ళ శాలరీలో నుంచి డిడక్ట్ చేయడం అనేది చట్టరీత్యారు. సో దీనికి గాను మనం వారు ఈపీఎఫ్ఓ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనం ఈపీఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్ ఉంటుంది, గత సంవత్సరం మనకి కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 అనేది అమల్లోకి వచ్చింది. సో దాని ప్రకారం మనము తగిన చర్యలు తీసుకుంటాము. ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఈ ఎంక్వైరీ అనేది ఒక క్వాసీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటాం. చట్ట ప్రకారం సంస్థ మీద కానీ యాజమాన్యం మీద కానీ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనం కాంట్రిబ్యూషన్, ఇంతకుముందు చెప్పినట్టు మనకి 12% కాంట్రిబ్యూషన్ ఎంప్లాయర్ సంస్థ ఇచ్చే దాంట్లో 3.67% అనేది ప్రావిడెంట్ ఫండ్కి వెళ్ళడం జరుగుతుంది. మిగతా 8.33% అనేది పెన్షన్ ఫండ్కి వెళ్ళడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఉద్యోగి జీతంలో నుంచి 12%, అలాగే వారి సంస్థ లేదా యజమాని ఇచ్చే దాంట్లో నుంచి 3.67% ప్రావిడెంట్ ఫండ్లోకి వెళ్ళడం జరుగుతుంది. మిగతా 8.33% అనేది పెన్షన్ ఫండ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ రెండు కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా ఉద్యోగస్తులందరికీ కూడా ఒక డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉంటుంది. ఇది మనకి ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం. ఈ పథకం కింద 0.5% శాలరీ అనేది సంస్థ వాళ్ళు చెల్లిస్తారు.
1: కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్ళు ఒక పిఎఫ్ ఖాతా గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటండి?
0: మనకి ఎప్పుడైనా ఒక సంస్థలో జాయిన్ అయ్యేటప్పుడు ముందుగా మనం ఆ సంస్థలో ప్రావిడెంట్ ఫండ్ వ్యవహారాలు చూసేవాళ్ళు, ప్రధానంగా హెచ్ఆర్ మేనేజర్లు లేదా అకౌంట్స్ మేనేజర్కి మనం ముందుగా తెలియజేయాల్సింది ఏమిటంటే, అంతకుముందు మనం ఎక్కడైనా ప్రావిడెంట్ ఫండ్ కవర్ అయిన ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేసామా లేదా అన్నది. ఒకవేళ మనం ఇంతకుముందు ఈపీఎఫ్లో కవర్డ్ అయిన ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేస్తుంటే అక్కడ మనకి గత సంస్థ వారు ఒక ప్రావిడెంట్ ఫండ్ నెంబర్ అనేది ఇచ్చుంటారు. అలాగే యూఏఎన్ నెంబర్, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, ఈ యూఏఎన్ నెంబర్ అనేది ఇచ్చుంటారు. ఈ నెంబర్ని మనం ఇప్పుడు ఎక్కడైతే మనము పనిలో జాయిన్ అయ్యామో అక్కడ జాయిన్ అయిన వాళ్ళకి, అక్కడ ప్రావిడెంట్ ఫండ్ వ్యవహారాలు చూసేవారికి ఆ యూఏఎన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే యూఏఎన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే మన యూఏఎన్ నెంబర్ కేవైసీతో సీడ్ అయ్యిందా. ఇక్కడ కేవైసీ అంటే మనకి ఆధార్ అలాగే పాన్ కార్డ్, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్. మనకున్న యుఏఎన్ నెంబర్ ఈ మూడింటితో అనుసంధానం కాలేనప్పుడు మనం వెంటనే చేయాల్సింది మన ఆధార్ నెంబర్తో, అలాగే మన పాన్ నెంబర్తో, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్తో మనం కేవైసీని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అనుసంధానం చేసుకున్న తర్వాత మాత్రమే ఈపీఎఫ్ఓలో ఉండే మెంబర్ పోర్టల్ అనే ఆప్షన్ ద్వారా కన్సర్న్డ్ ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి వారికి

0: బ్యాలెన్స్ ఉన్నది అనేది వాళ్ళు సరిచూసుకోవచ్చు. అలాగే భవిష్యత్తులో ఏదైనా ఫైనల్ క్లెయిమ్ కానీ లేదంటే పార్షియల్ విత్డ్రాల్ అంటాం, సర్వీస్లో ఉండేటప్పుడు మన అవసరాల కోసం కొంత అమౌంట్ మనం విత్డ్రా చేసుకోవచ్చు, వాటి కోసం మనం క్లెయిమ్ సబ్మిట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అదేవిధంగా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, వారికి మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇంతకుముందు యుఏఎన్ నెంబర్ అనేది మన సంస్థలు మనకి క్రియేట్ చేసి ఇచ్చేవి. గత సంవత్సరం నుంచి యూపీఎఫ్ఓలో వచ్చిన సంస్కరణలు ఏమిటంటే, మనకి ఉమాంగ్ అనే ఒక యాప్ ఉంటుందండి, ఇది యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ గవర్నెన్స్ అంటాం. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే అన్ని పథకాలకి ఒక సమగ్రపరిచిన ఒక మొబైల్ అప్లికేషన్. ఈ ఉమాంగ్ అప్లికేషన్ ద్వారా ఈపీఎఫ్ఓలో యుఏఎన్ నెంబర్ క్రియేట్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. దీనికోసం మనం స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీ ఎఫ్ఏటి అంటాం, ఈ ఎఫ్ఏటి టెక్నాలజీ ద్వారా మన యుఏఎన్ నెంబర్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. సో మనమే క్రియేట్ చేసుకుని ఈ యుఏఎన్ నెంబర్ని మనం అక్కడ ఈపీఎఫ్ఓ వ్యవహారాలు చూస్తే హెచ్ఆర్ మేనేజర్ కానీ అకౌంట్స్ మేనేజర్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదే యుఏఎన్ నెంబర్కి ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ మనం అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ నామినేషన్, దురదృష్టవశాత్తు ఏదైనా సంఘటన జరిగి ప్రావిడెంట్ ఫండ్ మెంబర్కి ఏదైనా జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఈ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. దీనికోసం అంతకుముందు మనం ఫిజికల్గా వారు నామినేషన్ పేపర్లు సబ్మిట్ చేసేవారు, ఇప్పుడు ఆ అవసరం లేదు. మెంబర్ పోర్టల్లో ఎలక్ట్రానిక్ నామినేషన్, ఈ నామినేషన్ ద్వారా వారు ఈ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ ఎవరికి చెందాలి అనుకుంటున్నారో వారి పేరును సబ్మిట్ చేయొచ్చు. అలాగే ఎంత మొత్తం మనకి ఆ అమౌంట్ చెందాలనుకుంటున్నారో కూడా మనం రాయొచ్చు. ఉదాహరణకి ఒక ఉద్యోగికి ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు అతను ఒక 50% భార్యకి అలాగే చెరో 25% పిల్లలకి చెందేటట్టుగా అతను ముందుగా నిర్ణయించుకోవచ్చు.
1: టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతిదానికి ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. సో ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ అందిస్తున్న ఆన్లైన్ సేవలు ఏమిటి, అవి ఉద్యోగులకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయండి?
0: ఈపీఎఫ్ఓలో ఆన్లైన్ సేవలు మనకు ప్రధానంగా మెంబర్స్కి అలాగే పెన్షనర్స్ కూడా ఇస్తున్నాం. మెంబర్స్కి మనం ఇచ్చే సేవలు ప్రధానంగా 3 రకాలు ఉంటాయి. మొదటిది ప్రొఫైల్ కరెక్షన్. ఇంతకుముందు మనం నేమ్ కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ అలాగే మన డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇటువంటి బేసిక్ డీటెయిల్స్లో ఏవైనా సరిదిద్దడాలు ఉంటే ఫిజికల్గా ఒక జాయింట్ డిక్లరేషన్ అనేది ఈపీఎఫ్ఓ ఆఫీసులో సబ్మిట్ చేసేవాళ్ళం. ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది ఎంప్లాయీ అలాగే ఎంప్లాయర్ ఇద్దరూ సంతకం చేసి సబ్మిట్ చేసేవారు. ఫిజికల్గా సబ్మిట్ చేయడం వల్ల మనకి దీంట్లో జాప్యం జరగడం అనేది చాలా సాధారణంగా ఉండేది. అయితే ఇప్పుడు మనకు వచ్చిన సంస్కరణ ఏమిటంటే, మనం ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ ద్వారా ఆ మెంబర్ తన యుఏఎన్ నెంబరు అలాగే పాస్వర్డ్ వాడి లాగిన్ అయ్యి మెంబర్ పోర్టల్లోనే ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేసుకునే సదుపాయం ఉంటుంది. అలాగే డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఉదాహరణకు మన పేరుని మనం ఆధారు పేరుతో సమానంగా ఉండేటట్టుగా మనం మార్చాలనుకుంటే ఆ ఆధార్ కార్డు మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయవచ్చు. అలాగే పాన్ కార్డు కానీ ఇతర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా మనం అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మేజర్ చేంజ్ అండి. రెండవది ఈ నామినేషన్, ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఫిజికల్గా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది కూడా మనం ఆన్లైన్లోనే చేయొచ్చు. ఇక మూడవది ప్రధానంగా క్లెయిమ్ సబ్మిషన్ అనేది, ఆన్లైన్లోనే ఈ క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయవచ్చు. ఆన్లైన్లో క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయడం ద్వారా మనకి క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది కూడా చాలా వరకు 10 వర్కింగ్ డేస్లో మాత్రమే జరుగుతుందండి. ఇది మనకి మెంబర్కి వచ్చే సదుపాయాలు. దీనికి అదనంగా పెన్షనర్స్కి వచ్చే సదుపాయాలు, ఇంతకు ముందు పెన్షన్ డ్రా చేసేవారు ప్రతి సంవత్సరము కూడా వాళ్ళు లైఫ్ సర్టిఫికేట్ అనేది బ్యాంక్ మేనేజర్ ద్వారా సంతకం చేయించుకొని ఈపీఎఫ్ ఆఫీసులో సబ్మిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ వచ్చిందండి, డిఎల్సి అంటాం, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్. ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అంటే ఏమిటంటే, మనము ఆన్లైన్లో మనకి ఈ సేవ మీ సేవ లాంటి కామన్ సర్వీస్ సెంటర్లో కానీ లేదా బ్యాంకుల్లో కానీ పోస్ట్ ఆఫీసుల్లో కానీ ఉండే కౌంటర్స్ ద్వారా కానీ జీవన్ ప్రమాణ్ అనే వెబ్సైట్ ద్వారా ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. దీనికి అదనంగా గత సంవత్సరం నుంచి కూడా మనకు స్మార్ట్ ఫోన్స్లో కూడా జీవన్ ప్రమాణ్ అనే యాప్ ఉంది. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీ ద్వారా వాడుకొని వాడు వారి ఇంట్లో నుంచే వాళ్ళ స్మార్ట్ ఫోన్ నుంచే మనకి ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది.
1: ఎటువంటి సందర్భాల్లో ఈ పిఎఫ్ అమౌంట్ని మధ్యలో విత్డ్రా చేసుకోవచ్చండి?
0: పిఎఫ్ అనేది సాధారణంగా మనం పదవి విరమణ చేసిన తర్వాత మనకు ఒక ఆర్థిక భద్రత కోసం ఉద్దేశించిన పథకం అండి. అయితే చాలాసార్లు ఉద్యోగంలో ఉన్నప్పుడే మనకు కొన్ని అవసరాలు ఉంటాయి, ఉదాహరణకు పిల్లలు పెళ్లి చేయడానికి కానీ లేదా వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కానీ, అనారోగ్యం చేసినప్పుడు హాస్పిటల్ ఖర్చుల కోసం కానీ మనం కొంత అమౌంట్ అనేది అవసరం వస్తుంది. సో దీనికోసం మనకి ఈపీఎఫ్ఓలో అడ్వాన్స్డ్ స్కీమ్ అనేది ఉంటుందండి, దీన్నే మనం పార్షియల్ విత్డ్రాల్స్ అని కూడా అంటాం. ఈ పార్షియల్ విత్డ్రాల్స్ అనేవి మనకు ప్రధానంగా 4 కారణాలతో మనకి ఇప్పుడు ఈపీఎఫ్ఓ వాళ్ళు అందిస్తున్నారు. ఒకటి ఇల్నెస్ అడ్వాన్స్ అంటే అంటే మనం ఏదైనా అనారోగ్యం గురైనప్పుడు ఈపీఎఫ్ఓలో నుంచి కొంత అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. దీని గురించి కొత్త స్కీమ్ వచ్చింది. దీని ప్రకారం ఈ ఇల్నెస్ కోసం మనం ఎన్నిసార్లైనా అడ్వాన్స్ మనం తీసుకోవచ్చు. అయితే ఈపీఎఫ్ఓలో సభ్యత్వం తీసుకొని కనీసం 12 నెలలు గడిచి ఉండాలి. 12 నెలల తర్వాత మీరు ఇల్నెస్ కోసం మీ షేరులో అంటే ఎంప్లాయీ షేరులో మనకి మెంబర్ షేర్ మొత్తాన్ని వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ లేదా ఇల్లు కట్టుకోవడానికి మనం ఏదైనా స్థలం

0: కొనుగోలు చేసినప్పుడు కానీ మనం అమౌంట్ని తీసుకోవచ్చు. దీంట్లో కూడా మనం మెంబర్ షేర్లో మొత్తం ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ని కూడా తీసుకోవచ్చు అండి. అయితే ఈ ఇంటి కొనుగోలు కోసం ఏ అడ్వాన్స్ అనేది మనం మొత్తం సర్వీస్లో కేవలం 5 సార్లు మాత్రమే పెట్టుకోవడానికి వీలవుతుంది. మూడవది, మనం పిల్లల చదువు కోసం కొంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత వారి ఎడ్యుకేషన్ కొనసాగిస్తారు, అటువంటి వాటి కోసం కూడా కొంత అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇది మనం 10 సార్లు తీసుకోవచ్చు మొత్తం సర్వీస్లో. దీంట్లో కూడా మనం మొత్తం మెంబర్ షేర్ అనేది వస్తుంది. నాలుగవది, పిల్లలకు లేదా ఉద్యోగస్తుల వారి స్వయం వివాహం కోసం అండి. సో దీనికోసం కూడా వారు మొత్తం సర్వీసులో ఒక 5 సార్లు వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా మనకి మెంబర్ షేర్లో ఎంత అమౌంట్ ఉందో మొత్తం అమౌంట్ వస్తుంది. ఈ అడ్వాన్సెస్ లో మొత్తం మనం తీసుకుంటే మనం ఉద్యోగం విరమణ చేసే టైంకి మనకి ప్రావిడెంట్ ఫండ్ లో అమౌంట్ అనేది మిగతా వాళ్ళ జీవితాన్ని నడపడానికి సరిపడేంత అమౌంట్ ఉండట్లేదు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా ఒక సంస్కరణ తీసుకొచ్చారు. అదేంటంటే మినిమం 25% 25% బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా వారి అకౌంట్ లో ఉండాలి. సో మేము ఇటువంటి అడ్వాన్సెస్ క్లెయిమ్స్ ఏవైనా మేము సెటిల్ చేసేటప్పుడు కనీసం 25% ఉండేటట్టు మేము జాగ్రత్త తీసుకుంటాం.
1: పిఎఫ్ ని క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి అవి తిరస్కరణకి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఏ ఏ పరిస్థితుల్లో ఈ పిఎఫ్ క్లెయిమ్ అనేది తిరస్కరించబడుతుందండి?
0: క్లెయిమ్ మనం తిరస్కరించడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఇంతకు ముందు చెప్పినట్టు మనము ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే మనకి మొత్తం సర్వీసులో కేవలం 5 సార్లు మాత్రమే వీలవుతుంది. అలాగే పిల్లల చదువు నిమిత్తం మనం ఒక 10 సార్లు మనం విత్డ్రా చేసుకోవచ్చు. చాలా సార్లు సభ్యులు ఏం చేస్తుంటారంటే మనం ఇచ్చిన పరిమితుల కన్నా ఎక్కువ సార్లు వాళ్ళు క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో అటువంటప్పుడు మనకి తిరస్కరణ గురవుతుందండి. అలాగే రెండవది, మనకి ఇంతకు ముందు చెప్పినట్టు సఫిషియంట్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. సో బ్యాలెన్స్ అనేది లేనప్పుడు కూడా కొన్నిసార్లు రిజెక్ట్ అవుతుంది. అండ్ మూడవది, వారి డేట్ ఆఫ్ జాయినింగ్ లో కానీ లేదా వారి డేట్ ఆఫ్ ఎగ్జిట్ లో కానీ కొన్నిసార్లు డిఫరెన్సెస్ ఉంటాయండి. సో ఇటువంటి అప్పుడు ముందు వారు క్లెయిమ్ సబ్మిట్ చేయడానికన్నా ముందు వారి డేట్ ఆఫ్ జాయినింగ్ లో ఉన్న తప్పుల్ని కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ లో ఉన్న తప్పుల్ని కానీ వారి మెంబర్ పోర్టల్లో ఉండే జాయింట్ డిక్లరేషన్ అనే ఆప్షన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవి సరిచేసుకున్న తర్వాత మాత్రమే మనం క్లెయిమ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎప్పుడైనా ఈపీఎఫ్ఓలో క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు ఎందుకు రిజెక్ట్ అయిందనే ఒక రీజన్ కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. సో ఆ రీజన్ అనేది మనం మెంబర్ పోర్టల్లో మనం చూసుకోవచ్చు. సో రెండవసారి మనం క్లెయిమ్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ రీజన్ అనుగుణంగా మనం సరైన చర్యలు తీసుకుని మనం సరిదిద్దుకొని అప్పుడు మాత్రమే మనం మళ్ళీ రెండవసారి క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
1: ఓకే సార్, ఇప్పుడు పదవీ విరమణ తర్వాత పిఎఫ్ కావచ్చు లేదా పెన్షన్ కావచ్చు, వీటి ప్రయోజనాలు ఎలా అందుతాయి, ఆ ప్రాసెస్ అనేది ఏమిటండి?
0: ప్రావిడెంట్ ఫండ్ అనేది మనకి ప్రతి నెల మనం కొంత అమౌంట్ ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు మన జీతంలో నుంచి అలాగే యాజమాన్యం ఇచ్చే కాంట్రిబ్యూషన్ నుంచి మన అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ అవుతున్న అమౌంట్ మొత్తం మనకి ప్రతి సంవత్సరం దీని మీద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక వడ్డీ రేట్ అనేది నిర్ణయిస్తారు. ఇది 8.25% గా ఉంది. ఈ వడ్డీ రేట్ అనేది మనకి ప్రతి సంవత్సరం జమ అవుతూ ఉంటుంది. సో ఈ జమ అవుతున్న అమౌంట్ మనం ఎప్పుడైతే మనం రిటైర్మెంట్ అయిన తర్వాత మనం ఈ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ అనేది మొత్తంగా మనం విత్డ్రా చేసుకోవచ్చండి. సో ఈ మొత్తంగా విత్డ్రా చేసుకోవడానికి మనం ఫామ్ 19 అంటాం. ఈ ఫామ్ 19 అనే క్లెయిమ్ని మన మెంబర్ పోర్టల్లో మనం లాగిన్ అయ్యి మనం సబ్మిట్ చేయొచ్చు. సో ఇది రిటైర్మెంట్ అయినప్పుడే కాకుండా కొన్ని సందర్భాల్లో ఒక ఉద్యోగం మానివేస్తాం, ముందు 55 సంవత్సరాల కన్నా ముందు వయసు వాళ్ళు కూడా ఉద్యోగం మానివేసిన తర్వాత ఈపీఎఫ్ఓ కవర్డ్ అయ్యే ఎస్టాబ్లిష్మెంట్లో ఏది పనిచేయకపోవచ్చు, అలాగే వారి ఉద్యోగాన్ని కొనసాగించే ఉద్దేశం లేకపోవచ్చు. అటువంటి అప్పుడు మనం కనీసం 2 నెలల మినిమం వెయిటింగ్ పీరియడ్ అంటాం. ఈ మినిమం వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు క్లెయిమ్ సబ్మిట్ చేసుకోవచ్చు. మనం ఒక వ్యక్తి పెన్షన్ డ్రా చేయాలంటే మినిమం ఈపీఎఫ్ఓ కవర్డ్ అయిన ఎస్టాబ్లిష్మెంట్ లో కనీసం 10 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండాలి. అలాగే 58 సంవత్సరాల వయసు కంప్లీట్ అయిన తర్వాత పెన్షన్ క్లెయిమ్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ పెన్షన్ క్లెయిమ్ ని మనం ఫామ్ 10D అంటాం. ఈ ఫామ్ 10D అనేది కూడా మనం మెంబర్ పోర్టల్ లో లాగిన్ అయ్యి మనం ఆన్లైన్ లోనే సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మనం పెన్షన్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాం ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకు ముందు వరకు మనకి ఎలా ఉండేదంటే, విశాఖపట్నం పరిధిలో ఎవరైనా పెన్షన్ క్లెయిమ్ సబ్మిట్ చేస్తే వాళ్ళు విశాఖపట్నం పరిధిలో ఉన్న బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి బ్యాంక్ అకౌంట్ కానీ ఏ బ్రాంచ్ అయినా కానీ ఇవ్వచ్చు. సో ఈ ఫామ్ 10D అనేది కూడా మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈపీఎఫ్ఓ నుంచి ప్రతి నెల పెన్షన్ అనేది మీకు జారీ అవ్వడం జరుగుతుంది. ఒక సంవత్సరం గడిచిన తర్వాత మనం లైఫ్ సర్టిఫికేట్ అనేది డిజిటల్గా మనం సబ్మిట్ చేయొచ్చు. ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది మనం ప్రతి సంవత్సరం ఒకసారి సబ్మిట్ చేస్తూ ఉండాలి. ఎవరైనా పెన్షనర్ చనిపోతే వారి భార్య లేదా భర్తకి విడో ఆర్ విడోవర్ పెన్షన్ అంటాం, అది కూడా వస్తుంది. అండ్ వారితో పాటు వాళ్ళకి 25 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల వరకు కూడా పెన్షన్ అనేది వస్తుందండి.
1: ఓకే సో అలాగే పిఎఫ్ ఖాతాలో తప్పులు ఏమైనా ఉంటే వాటిని ఎలా సరిచేసుకోవచ్చు అంటారండి?
0: ఆన్లైన్లోనే మీరు మెంబర్ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ మోడిఫికేషన్ అనే ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఎక్కడైతే ఏం మార్చుకోవాలనుకుంటున్నారో అనేది అక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది మనం పూర్తి చేసిన తర్వాత ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది ఎంప్లాయర్ పోర్టల్లో ఇది ల్యాండ్ అవుతుంది. వారు

0: చేయాల్సి ఉంటుంది. వారు కూడా అప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు 90% ఆఫ్ ద మనకి చేంజెస్ ఏమైతే ఉన్నాయి ఎంప్లాయీ ఎంప్లాయర్ లెవెల్లోనే అప్రూవ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇంకేదైనా చాలా పెద్ద మార్పు ఏదైనా ఉందంటే అది మనకి ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్లోకి వస్తుందండి. సో ఇటువంటి సందర్భాల్లో కూడా జాయింట్ డిక్లరేషన్ అప్లికేషన్ మనకి ఆన్లైన్లో వచ్చిన తర్వాత ఒక 10 వర్కింగ్ డేస్లో మనం అది అప్రూవ్ కానీ చేయడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఒక ఉద్యోగి సంస్థ మారినప్పుడు పిఎఫ్ ని కంటిన్యూ చేయాలి అనుకునేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ వాళ్ళు సమన్వయం చేసుకుంటారా, లేదంటే ఉద్యోగి పాత్ర ఏమన్నా?
0: ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఒక ఉద్యోగం మానివేసిన తర్వాత 2 నెలల లోపల వేరే ఉద్యోగం రానట్లయితే వెంటనే వాళ్ళు మొత్తం పిఎఫ్ మొత్తం కూడా విత్డ్రా చేసుకుంటున్నారు. మనకి ఈపీఎఫ్ ద్వారా వచ్చే వడ్డీ రేటు 8.25% వరకు ఉంటుంది. సో వీరు వెంటనే విత్డ్రా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వడ్డీ రేట్ అనేది కొనసాగదు అనమాట. సో అది దావా ఒక నష్టపోతున్నారు. ఇది కాకుండా పెన్షన్ మనం విత్డ్రా చేసుకోవాలంటే మినిమం మనకి 10 సంవత్సరాల సర్వీస్ ఉండాలి. అలాగే ఎంత ఎక్కువ సర్వీస్ మనం పెన్షన్ లో మనం ఉంటే అంత ఎక్కువ పెన్షన్ అనేది మనకు వస్తుంది. సో చాలా మంది మనకు తెలియక ఏం చేస్తున్నారంటే 2 నెలల్లో ఉద్యోగం రాకపోతే వెంటనే ఈ మొత్తం అమౌంట్ అనేది విత్డ్రా చేసుకుంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ వేరే సంస్థలో జాయిన్ అయినప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఈపీఎఫ్ మెంబర్షిప్ అనేది మొదలు పెడుతున్నారు. సో అలా కాకుండా మేము ఇచ్చే సలహా ఏమిటంటే ఎవరైతే ఉద్యోగంలో మానివేస్తారో మానివేసిన తర్వాత ముందుగా వాళ్ళు చేయాల్సింది వాళ్ళ యాజమాన్యం సహకారంతో వారి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏ రోజు అయితే వాళ్ళు అక్కడ ఉద్యోగం మానివేస్తారో దాన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అది అప్డేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఈ యుఏఎన్ నెంబర్ అనేది కొత్తగా ఎక్కడైతే ఉద్యోగంలో జాయిన్ అవుతారో ఆ యుఏఎన్ నెంబర్ అనేది అక్కడ హెచ్ఆర్ మేనేజర్కి ఇవ్వాల్సి ఉంటుందండి. అయితే ఇక్కడ మీరు అడిగినట్టు క్లెయిమ్ అనేది మనము యాజమాన్యం వాళ్ళే చేయక్కర్లేదు, మన మెంబర్ పోర్టల్లో లాగిన్ అయ్యి ఫార్మ్ 13 క్లెయిమ్ అనేది ఉంటుంది, ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనేది. సో దాన్ని మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు, అది మనకి ఆటోమేటిక్గా అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత మనకి ఈ పాత మనకి ప్రావిడెంట్ ఫండ్లో మనకున్న మొత్తం కూడా కొత్త అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో కొన్ని ఈపీఎఫ్ఓ ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి ఉంటాయి. వారు ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్నా కూడా వారికి సొంత ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ అనేది ఉంటుంది. సో ఇటువంటి సందర్భాల్లో మనం ఒక ప్రైవేట్ సెక్టర్లో నుంచి ఇటువంటి పబ్లిక్ సెక్టర్లోకి మారేటప్పుడు మాత్రం మనం వారికి ఫిజికల్గా ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
1: పిఎఫ్ ఖాతాదారులు ఈ సైబర్ మోసాల విషయంలో ఎటువంటి జాగ్రత్త వహించాలండి?
0: ఈపీఎఫ్ఓ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ అకౌంట్లో ఒక 5 లక్షలు బ్యాలెన్స్ ఉంది, ఈ బ్యాలెన్స్ ని మీరు ఉపసంహరించుకోవాలి అంటే వాట్సాప్ ద్వారా ఈ లింక్ ఫార్వర్డ్ చేస్తున్నాం, ఈ లింక్ మీద క్లిక్ చేసి కొంత అమౌంట్ మాకు పే చేయాల్సి ఉంటుంది అని చెప్తుంటారండి. ఈపీఎఫ్ఓ ఎప్పుడు కూడా ఇటువంటి కాల్స్ ఏ మెంబర్స్ కానీ పెన్షనర్స్ కానీ కాల్ చేయదండి. సో మీరు ఇటువంటి మోసపూరితమైన కాల్స్ కి రెస్పాండ్ కాకండి. అలాగే పెన్షనర్స్ కూడా చాలా వరకు ఇటువంటి కాల్స్ వస్తుంటుంది, ఏదైనా కారణాల వల్ల కానీ మనకి పెన్షన్ ఆగిపోతే మీరు దగ్గరలో ఉన్న పిఎఫ్ ఆఫీస్ని సంప్రదించవచ్చు. అలాగే మనం ఇంకా ఒకవేళ పిఎఫ్ ఆఫీస్కి వచ్చే పరిస్థితి లేదంటే ఈపీఎఫ్ ఐజీఎంఎస్ అని ఉంటుందండి, ఒక గ్రీవెన్స్ పోర్టల్ అనమాట. సో దాంట్లో ద్వారా కూడా మనం గ్రీవెన్స్ అనేది సబ్మిట్ చేయొచ్చు. సో మనం ప్రధానంగా గుర్తించాల్సింది ఈపీఎఫ్ఓ నుంచి ఎప్పుడు కూడా మనకి ఎటువంటి మెంబర్స్కి కూడా కాల్స్ రావండి. ఒకవేళ సర్వీస్లో ఉన్న ఉద్యోగస్తులు అయితే ఇటువంటి కాల్స్ ఏవైనా వస్తే మీ యాజమాన్యం దృష్టిలోకి తీసుకువెళ్ళండి, లేదా సర్వీస్లో లేని వాళ్ళైతే మీ దగ్గరలో ఉన్న పిఎఫ్ ఆఫీస్కి మీరు సమాచారాన్ని చేరవేయండి, లేదా మనము గవర్నమెంట్ మనకి సైబర్ సెల్స్ అని ఉంటుందండి దాని ద్వారా కూడా మనం కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు.
1: ఓకే, పిఎఫ్ సేవలు ఇంకా సులభతరం చేయడానికి ఈపీఎఫ్ఓ సంస్థ ఎటువంటి చర్యలు చేపడుతుందండి?
0: ఈపీఎఫ్ఓలో మనకి ప్రధానంగా ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్ ఉంటారండి, అంటే ఉద్యోగులు అలాగే యాజమాన్యం, వీరిద్దరూ కాంట్రిబ్యూషన్ చేస్తేనే మనకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది కొనసాగుతుంది. సో దాంట్లో భాగంగా ముందుగా మనం యాజమాన్యంకి మనం ఇచ్చిన సంస్కరణలు ఏంటంటే ఇంతకు ముందు మనం ప్రావిడెంట్ ఫండ్లో కవరేజ్ తీసుకోవడం అనేది చాలా లాంగ్ ప్రొసీజర్ ఉండేది. సో ఇప్పుడు మనకి ఎంసీఏ పోర్టల్ అనేది ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటాం. సో ఈ పోర్టల్ ద్వారా మనం ఒక కొత్తగా ఒక సంస్థ మొదలుపెట్టినప్పుడు ఒక కామన్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది, ఈపీఎఫ్ఓ అలాగే ఈఎస్ఐసి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వీటన్నింటికీ కలిపి మనం ఒక కామన్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవచ్చు. మనం ఒకప్పుడు మనం ఫిజికల్గా ఈ అమౌంట్ అనేది మనం బ్యాంకులో కట్టి దానికి సంబంధించిన రిటర్న్స్ అనేవి ఈపీఎఫ్ ఆఫీస్లో మనము సబ్మిట్ చేయడం జరిగేది. సో ఇప్పుడంతా కూడా ఇదంతా ఆన్లైన్లో జరుగుతుందండి, దీన్ని ఈసీఆర్ అంటాం, ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్. సో ఈ ఈసీఆర్ పద్ధతి ద్వారా మనం ప్రతి నెల ఎవరైతే మన దగ్గర ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఎంత శాలరీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం, ఎంత ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అన్న వివరాలను మనం ఆన్లైన్లోనే వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అలాగే ఈ పేమెంట్ అంతా కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతుంది డిఫాల్ట్ ఉన్న వాళ్ళకి. అలాగే ఎప్పుడైనా పేమెంట్ లేట్ చేసేటప్పుడు ఈపీఎఫ్ఓ వాళ్ళు పెనాల్టీస్ అనేది లివే చేస్తారు. ఈ పెనాల్టీస్ సంబంధించిన ఎంక్వైరీస్ కూడా ఒకప్పుడు మనకి ఫిజికల్గా జరిగేవి, ఇప్పుడు అవన్నీ కూడా వర్చువల్గా జరుగుతున్నాయి. అలాగే ఈ పెనాల్టీస్కి లేదా ఈ ఎంక్వైరీస్ సంబంధించిన ఆర్డర్స్ అనేవి కూడా మనము ఈ ప్రొసీడింగ్స్ పోర్టల్ అనేది ఉంటుంది. ఈపీఎఫ్ఓలో సంబంధించిన ఎంక్వైరీ కోసం ఈ ప్రొసీడింగ్స్ పోర్టల్ ఆఫ్ ఈపీఎఫ్ఓ అని ఉంటుంది, దాంట్లో మనం ప్రతి హీరింగ్ తర్వాత డైలీ యాడ్ షీట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వీటి ద్వారా మరింత

0: పారదర్శకత మరింత సమర్థవంతంగా మనం ఎంప్లాయీస్కి సేవలు అందించడం జరుగుతుంది. ఎంప్లాయీస్కి వచ్చిన సంస్కరణలు ఇంతకు ముందు చెప్పినట్టుగా బేసిక్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నా కూడా ఆన్లైన్లోనూ సబ్మిట్ చేసుకోవచ్చు. ఫామ్ 19 లేదా ఫామ్ 31 ఇవన్నీ కూడా ఆన్లైన్లోనూ సబ్మిట్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ కూడా ఇంతకు ముందు చెప్పినట్టు లైఫ్ సర్టిఫికేట్ అనేది డిజిటల్గా చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి నుంచి అయినా మన వాళ్ళు పెన్షన్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు.
1: సార్, ఇప్పుడు ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన స్కీమ్ PMVBRY, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. దీనికి ఈపీఎఫ్ఓ సంస్థకి ఉన్న సంబంధం ఏమిటి? ఈ PMVBRY గురించి ఒకసారి శ్రోతలకు వివరిస్తారా?
0: ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన మన దేశంలో 2047 కల్లా కొత్తగా ఉద్యోగ రంగంలోకి వచ్చే యువతి యువకులందరికీ కూడా సరైన ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు. సో ఇది గత సంవత్సరం ప్రవేశపెట్టారండి. ఈ స్కీమ్ ద్వారా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొత్తగా కనీసం 3.67 కోట్ల ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో మనకు ప్రవేశపెట్టారండి. PMVBRY స్కీమ్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారి స్కీమ్. దీంట్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ అంటే మనకి ఎవరైతే కొత్తగా ఉద్యోగంలోకి వస్తారో ఆ ఉద్యోగస్తులకి వారి 1 నెల జీతం అనేది మనకి గవర్నమెంట్ వాళ్ళు రిఫండ్ చేస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి 14,000 తన ఫస్ట్ జీతం అయితే 14,000లో మొదటి సగం అంటే 7,000 ఒక వారు 6 నెలలు ఉద్యోగ కాలం గడిచిన తర్వాత 7,000 అనేది వారి బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇది DBT అంటాం అనమాట, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అలాగే ఈ 6 నెలలు గడిచిన తర్వాత వాళ్ళకి ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లో ఫైనాన్షియల్ లిటరసీ అనే ఒక కోర్స్ ఉంటుందండి. ఫైనాన్షియల్ లిటరసీ కోర్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 6 నెలలు ఉద్యోగం చేసిన తర్వాత మిగతా 2వ విడత మిగతా 7,000 కూడా వాళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే పార్ట్ బి బెనిఫిట్ అనేది ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు గాను యాజమాన్యానికి కానీ ఆ సంస్థకు కానీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఎవరైతే కొత్తగా ఉద్యోగుల్ని తీసుకుంటారో, ఉదాహరణకి మనం గత ఆర్థిక సంవత్సరంలో ఒక 100 మందిని ఉపాధి కల్పించుంటే ఈ స్కీమ్ మొదలైన తర్వాత మనం కనీసం 105 మందికి మనము ఉద్యోగంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం కనీసం 5 మందికి కొత్తగా ఉద్యోగంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్న వారందరూ కూడా ఈ స్కీమ్లో మనకి బెనిఫిట్ పొందడానికి అర్హులవుతారు. ఒకవేళ మీ సంస్థలో 50 కన్నా తక్కువ ఉద్యోగులు ఉంటే మీరు కనీసం కొత్తగా 2ని ఉద్యోగంలోకి తీసుకుని ఉండాలి. అంటే మన ఉద్యోగుల సంఖ్య 52 లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. ఎప్పుడైతే మనం ఇలా ఉద్యోగంలోకి తీసుకున్నామో అప్పటి నుంచి మన స్కీమ్ బెనిఫిట్ అనేది వస్తుంది. ఎవరికైతే మనము ఉద్యోగంలో తీసుకున్నామో వారి శాలరీ ఆధారంగా బెనిఫిట్ అనేది వస్తుందండి. సో ఈ బెనిఫిట్ అనేది మనకి మనం స్కీమ్ మొదలుపెట్టిన తర్వాత నుంచి 2 సంవత్సరాల వరకు జరుగుతుందండి. ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగంలో ఉన్న పరిశ్రమలు ఏవైనా ఉంటే వారికి మాత్రం ఈ బెనిఫిట్ అనేది 4 సంవత్సరాల వరకు రావడం జరుగుతుంది. మనకి విశాఖపట్నం పరిధిలో ఆర్గనైజేషన్స్లో 70% వరకు మనకి ఈ PMVBRY కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ స్కీమ్ ఇంకా మనకి నడుస్తుందండి. సో మిగతా ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా త్వరగా మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని బెనిఫిట్స్ వాళ్ళు పొందవచ్చు.
1: పిఎఫ్ సంస్థలో కమిషనర్ గా ఒక ఉన్నత స్థానంలో ఉన్న మీరు పిఎఫ్ ఖాతాదారులకు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటండి?
0: పిఎఫ్ ఖాతాదారులకు ప్రధానంగా మేము ఇచ్చే సలహా, ప్రావిడెంట్ ఫండ్ అనేది మనకి వృద్ధాప్యంలో కానీ లేదా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఉద్యోగం కోల్పోయినప్పుడు కానీ నిరుద్యోగులుగా ఉండేటప్పుడు కానీ అప్పుడు మనకు ఒక ఆర్థిక లబ్ధి, ఒక ఆర్థిక భద్రత ఉండాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసింది. అలాగే ఒకవేళ ఉద్యోగికి దురదృష్టవశాత్తు ఏదైనా సంఘటన జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులకు కూడా ఒక ఆర్థిక భరోసా ఉండాలి అనే ఉద్దేశంతో మనకి ఈ ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఎంత ఎక్కువ కాలం పనిచేసి ఎంత అమౌంట్ అనేది మనం దీంట్లో కాంట్రిబ్యూట్ చేస్తుంటామో దానికి అదనంగా మనకి ఇంట్రెస్ట్ అనేది జమ అవడం జరుగుతుంది. ఈ అమౌంట్ అనేది మనము అత్యవసరంలో ఉన్నప్పుడు మాత్రమే మనం విత్డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చాలామంది ఇప్పుడు మేము గమనిస్తుంది ఏంటంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు చాలా సాధారణమైన అవసరాలకు కూడా వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్లో నుంచి అమౌంట్ అనేది విత్డ్రా చేస్తుంటారు. దాని ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళు పదవీ విరమణ చేసేటప్పటికి లేదా ఏదైనా దురదృష్టవశాత్తు వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్ళేటప్పటికి ఈ బెనిఫిట్ అనేది చాలా తగ్గిపోతుందండి. మనం వాళ్ళు పదవీ విరమణ చేసిన తర్వాత ఈ ఆర్థిక భరోసా అనేది వాళ్ళు కోల్పోతున్నారు. సో మేమిచ్చే సలహా ఏంటంటే మీరు ప్రావిడెంట్ ఫండ్లో సభ్యత్వం చేరిన తర్వాత ఈ అమౌంట్ని మీరు మరీ అత్యవసరం అయితే తప్ప విత్డ్రా చేసుకోవద్దు, అది అలా కొనసాగనివ్వండి. దాని మీద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి సంవత్సరము కూడా మార్కెట్ రేట్లకు కూడా చాలా కొంచెం ఎక్కువగానే అంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది వస్తుంది. ఇది మనకి ఎంత లాంగ్ టర్మ్గా మనకి దీర్ఘకాలికంగా మనం కొనసాగిస్తే అంత ఎక్కువ ప్రయోజనాలు వస్తుంది. అలాగే మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనం ఎలాగైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ మనం ఎలాగైతే మనము భద్రపరచుకుంటామో అలాగే మీరు యుఏఎన్ నెంబర్, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటాం, ఒక 12-డిజిట్ నెంబర్ ఉంటుంది. యుఏఎన్ నెంబర్ అనేది మీరు భద్రపరచుకోండి. మీరు ఎక్కడైతే వేరే ఉద్యోగంలో జాయిన్ జాయిన్ అవుతారు. జాయిన్ అయిన మొదటి సందర్భంలోనే యుఏఎన్ నెంబర్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయండి.

0: అలాగే మీరు అప్పుడప్పుడు కూడా మీ మెంబర్ పోర్టల్లో లాగిన్ అయ్యి ఎంత బ్యాలెన్స్ అవుతుంది, మీ సంస్థ వారు మీకు ప్రతి నెల మీకు కాంట్రిబ్యూట్ చేస్తున్నారా లేదనేది మీరు పాస్బుక్ ద్వారా సరిచూసుకోవచ్చు అండి. వీటితో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, మొబైల్ నెంబరు, అలాగే బ్యాంక్ అకౌంట్ అన్ని కూడా మీరు సీట్ చేసుకోండి. సో దీని ద్వారా ఏమవుతుందంటే, మనం ఎప్పుడైనా భవిష్యత్తులో ఏదైనా క్లెయిమ్ సబ్మిట్ చేయాలనుకునేటప్పుడు వెంటనే మనం సబ్మిట్ చేసుకోవచ్చు.
1: ప్రావిడెంట్ ఫండ్ గురించి ప్రయోజనాలు ఏమిటి, క్లెయిమ్ చేసుకోవడం ఎలాగో, ఉద్యోగ విరమణ తర్వాత ప్రావిడెంట్ ఫండ్ వల్ల వచ్చే పెన్షన్ లాభాలు ఏమిటి, వీటన్నిటినీ కూడా మాకు మా శ్రోతలకి ఇంత వివరంగా తెలియచేసినందుకు ఆకాశవాణి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. ఇంతవరకు ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలు ఈ అంశంపై ముఖాముఖి విన్నారు అతిథి రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ శ్రీ కె అవినాష్ కుమార్, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విశాఖపట్నం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయీ అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు ఈనాటి కార్యక్రమంలో ముందుగా 16 ఏళ్ల వయసు ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరి కోరికపై ఈ పాట.

తర్వాత గోపికానగర్ శ్రోతలు శివకృష్ణ గౌడ్, ప్రణీతి గౌడ్ వీరు కోరుతున్నారు బొబ్బిలి రాజా. ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరు కోరుతున్నారు. చైర్మన్ చలమయ్య. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన ఆరుద్ర.

తర్వాత మేఘ సందేశం. ఈ చిత్రానికి కేజే యేసుదాస్ పాడిన పాట వినబోతున్నారు. గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. వీరి కోరికపై ఈ పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తర్వాత ఎద్దుమైలారం శ్రోతలు సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ వీరు కోరుతున్నారు మరణ మృదంగం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి.

కార్యక్రమంలో తర్వాత మాస్టర్ ఈ చిత్రానికి సుజాత హరిహరన్ పాడిన పాట వినబోతున్నారు. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత విశాఖపట్నం ఐటిఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్, గీత రచన చంద్రబోస్.

మీరింతవరకు రాబోయే అతిథి. ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో వివరాలు నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు సమర్పించడానికి ఈ రోజే చివరి రోజు. ఈ రోజు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు అందజేయని పక్షంలో జూలై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటరు పేరు ఉండదు. రాష్ట నెలవారీ ఆర్థిక నివేదిక ఎంఈఆర్పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ రోజు ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతి సచివాలయంలో ఈ మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ సమావేశానికి అన్ని శాఖల స్పెషల్ సీఎస్లు, ముఖ్య కార్యదర్శులు, హెచ్ఓడీలు హాజరు కానున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి 100% ఉత్తీర్ణత కోసం పాఠశాల విద్యాశాఖ మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు నవంబర్ 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

ఐఏఎస్లు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు హాజరు కానున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి 100% ఉత్తీర్ణత కోసం పాఠశాల విద్యాశాఖ మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు నవంబర్ 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. స్వల్ప వ్యవధిలోనే హజ్ యాత్ర పూర్తి చేసుకునేలా కేంద్ర హజ్ కమిటీ షార్ట్ కార్యక్రమాన్ని సౌకర్యాన్ని కల్పించినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. ప్రస్తుతం 35 నుంచి 45 రోజుల వ్యవధిలో యాత్ర కొనసాగుతుండగా హజ్ 2027 నుంచి దీన్ని 20 రోజుల్లోనే పూర్తి చేసుకునే అవకాశం ఉందని, ఈ 2 రకాల హజ్ యాత్ర ప్యాకేజీ ధరల్లో ఎలాంటి వ్యత్యాసం ఉండదని తెలిపారు. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 మృతదేహాలు ఈ ఉదయం 7:30 గంటలకు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం కార్గో టెర్మినల్కు చేరుకున్నాయి. అనంతరం శంషాబాద్ విమానాశ్రయం నుంచి వారి స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఏపీ విద్యుత్ సంస్థలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ పోస్టుల దరఖాస్తుల గడువు పొడిగింపు ఉండదని ట్రాన్స్కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. 629 ఏఈఈ పోస్టుల భర్తీకి ఈ ఏడాది జూన్ 25న నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. 10వ తరగతి సోషల్ స్టడీస్ సబ్జెక్టు సిలబస్ను ఎన్సీఈఆర్టీ తగ్గించింది. సిలబస్ చాలా ఎక్కువగా ఉందని, తగ్గించాలని ఉపాధ్యాయులు కోరుతుండటంతో సబ్జెక్టు నిపుణులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మలసర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆషాఢ మాస మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. వారాహి నవరాత్రులు రేపటి నుంచి 24 వరకు కొనసాగుతాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్, గుడ్ మార్నింగ్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. అందరికి గుడ్ మార్నింగ్. ఇక ఈ రోజు సినిమా కబుర్ల నుంచి ఈవినింగ్ వివిధ ప్రోగ్రామ్ వరకు కూడా మంచి మంచి ఇంట్రెస్టింగ్ విశేషాలతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా మనం హ్యాపీగా విని ఎంజాయ్ చేసేద్దాం. మరి ముందుగా సినిమా కబుర్లలోకి వెళ్లే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను. మరి స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఏక్ నిరంజన్ ఫిలిం నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, మరి కంగనా రనౌత్ అండ్ ప్రభాస్ నటించిన ఫిలిం అనమాట. టైం చూస్తే మాత్రం 11 గంటల 11 నిమిషాల 8 o'clock లో టైం చూస్తే, ఈ సాంగ్ విన్నప్పుడు మనకి మైకేల్ జాక్సన్ డెఫినెట్ గా గుర్తొస్తారు కదా. మరి ఎందుకు గుర్తురారండి, టాప్ పాప్ స్టార్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు మైకేల్ జాక్సన్. మరి మీకు, మీరు కూడా వినే ఉంటారు, మైకేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మైకేల్ సినిమా అయితే రికార్డ్ సృష్టించిందని చెప్పాలి, సరికొత్త రికార్డ్ అనమాట. మరి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద టోటల్ గా 1 బిలియన్ అయితే మాత్రం ఇప్పటిదాకా వసూలు చేసిన తొలి బయోపిక్ గా ఇది నిలిచిందనమాట. సో 1 బిలియన్ వసూలు చేసిన సినిమా అనమాట ఇది, ఫస్ట్ టైం తొలి బయోపిక్ మూవీ.

కూడా. అండ్ ఈ సంవత్సరం సూపర్ మారియో గెలాక్సీ ఫిలిం తర్వాత ఈ ఫీట్ నమోదు చేసిన సినిమాగాను కూడా ఇది రికార్డ్ సాధించింది అదనమాట విషయం. సో మైఖేల్ జాక్సన్ మనం ఎప్పటికీ మర్చిపోలేని ఒక పాప్ స్టార్ కదా. ఎనీహౌ నెక్స్ట్ ఇలాంటి ఫిలిం అప్డేట్స్ ఇంకా మనం తెలుసుకుందాం. ఇక మన హీరో వరుణ్ తేజ్ ప్రెజెంట్ అయితే మనకు తెలుసు కొరియన్ కనకరాజు మూవీతో బిజీగా ఉన్నారు. మరి ఈ సినిమాకి సంబంధించి ఒక టీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది తెలుసా. మరి మేర్లపాక గాంధీ గారు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ అనమాట. థ్రిల్ అండ్ కామెడీ ఈ ప్రధాన అంశాలుగా ఈ సినిమాని అయితే తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. అండ్ ఈ టీజర్ కూడా సూపర్బ్ గా ఉంది. మరి స్టార్ హీరో ప్రభాస్ గారు ఈ సినిమా టీజర్ అయితే రిలీజ్ చేసేశారు. ఇక మూవీకి థమన్ మ్యూజిక్ అందించారనమాట. సో ఇప్పటికే షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుంది. ఇక ఆగస్టు 7th న ఈ మూవీ అయితే రిలీజ్ చేయబోతున్నారు కొరియన్ కనకరాజు. సో ఆగస్టు 7th కి రెడీగా ఉండబోతోంది. నెక్స్ట్ మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ తెలుసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

కేజీఎఫ్ 2 సాధించిన ఘనత మామూలుది కాదు. అండ్ అందులో నటించిన హీరో యష్ క్రేజ్ అయితే అసలు బాగా పెరిగిపోయిందనే చెప్పాలి. అండ్ మీకు తెలుసా, ప్రెజెంట్ ఇండియాలో ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న ఫిలిం ఏంటి అని అడిగితే అందరూ చెప్తున్న ఆన్సర్ మన హీరో యష్ నటించిన టాక్సిక్ ఫిలిం గురించి. సో టాక్సిక్ ఫిలిం కోసం మేము బాగా ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. సో ఆ లిస్టులో టాప్ ప్లేస్లో ఉందన్నమాట. సో ఎక్కువగా ఎదురు చూస్తున్న ఫిలిం లిస్టులో ఈ ఫిలిం ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ ఇక్కడ చాలాసార్లు ఇది ఆల్రెడీ వాయిదా పడిపోయింది, రిలీజ్ డేట్స్ కాస్త అలా వాయిదా పడుతూ వచ్చాయి. మొత్తానికి ఇక ఆగస్ట్ 26th ఈ సంవత్సరం రిలీజ్ చేయడానికి ఆల్రెడీ డిసైడ్ చేసేసారు కాబట్టి ఇంకా ఈ ఆగస్ట్ 26th ఎప్పుడు వస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారంట. సో ఇది ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ ఫిలిం, మనకి బాగా తెలుసు, విన్నాం కాబట్టి స్టోరీ అంతా ఎలా ఉంటుందనేది. సో దీనికి ఉన్న హైప్ అసలు చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి. మరి చూడాలి, అభిమానులు ఎదురు చూస్తున్నట్టుగా ఫిలిం అందరినీ ఆకట్టుకుంటుందా లేదా అనేది తెలియాలంటే ఆగస్ట్ 26th వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ తెలుసుకునే ముందు మీ అందరి కోసం లవ్ స్టోరీ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూనే చేస్తూ ఉండండి సినిమా కవర్లు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: ഭാരതി FM 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటోనే చేస్తూ ఉన్నారు. మరి కేజీఎఫ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా, మరి ఈ సినిమా గురించి ఏం చెప్తాం చెప్పండి కేజీఎఫ్.

0: మరిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మనమైతే ఇందాక వినేసాం డాకు మహారాజ్ మూవీ నుంచి సాంగ్ అనమాట. ఇక వరుస హిట్లతో ప్రతి సంక్రాంతికి ఒక హిట్ అందుకుంటూ అలా దూసుకెళ్లిపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు మళ్లీ మరొకసారి బాలకృష్ణ గారితో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ అయితే వెంకటేష్ గారు అలాగే కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో ఒక సినిమా అయితే రాబోతుంది కదా, నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రెడీ చేసేస్తున్నారు ఆ మూవీని. ఆ తర్వాత బాలయ్య గారితో ఒక షూటింగ్ అయితే జరుపుకుంటారు అని చెప్తున్నారు. మరి చూడాలి, దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాలన్నమాట. సో ప్రజెంట్ అయితే బాలయ్య బాబు గారు ఒక రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. గోపిచంద్ మలనేని అలాగే కొరటాల శివ గారితో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీ చేస్తారని మాత్రం తెలుస్తోంది. ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో భగవంత్ కేసరి వచ్చేసింది తెలుసు కదా, సో దాది కూడా సూపర్ హిట్ అయిపోయింది. మరి చూద్దాం మళ్ళీ బాలకృష్ణ గారు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా వస్తుందా, వస్తే మాత్రం ఎలా ఉండబోతోంది అనేది మాత్రం పూర్తి అప్డేట్స్ ఇంకా తెలియడం కోసం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ మీకోసం మన శంకర వరప్రసాద్ మూవీ నుంచి హుక్ స్టెప్ సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

0: రే నందు, మెల్ల ఒక పాల ప్యాకెట్ తీసుకురా.
1: సరేమా.
0: వెళ్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
1: బైక్ కీస్ కనబడట్లేదు మా, ఇక్కడెక్కడ పెట్టాను.
0: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా?

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఇక అల్లు అర్జున్ నటించిన బ్యూటిఫుల్ సినిమా జూలై సినిమా నుంచి మంచి సాంగ్ అయితే వినేశాం కదా అర్ధన్ సమీ వాయిస్ లో. అయితే ప్రెసెంట్ అల్లు అర్జున్ గారు ఏ సినిమాతో బిజీగా ఉన్నారు? లోకేష్ కనకరాజు సినిమాతో బిజీగా ఉన్నారు కదా. అయితే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తారు, అది కూడా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తారు అని మాత్రం లేటెస్ట్ గా వచ్చిన విషయం అన్నమాట, అప్డేట్ అన్నమాట. మరి ఏంటంటే ఇది ఒక హై వోల్టేజ్ యాక్షన్ మూవీ అని కూడా ముందు నుంచి మనం వింటూ వచ్చాం, కానీ దీంతో పాటుగా ఒక పురాణాల నేపథ్యంలో కూడా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు అని కూడా వార్త అయితే వచ్చేస్తోంది. ఈ మధ్య సినిమాలలో అన్ని పురాణాల టచ్ ఇచ్చే ట్రెండ్ అయితే నడుస్తోందనే చెప్పాలి. సో ఇదే ట్రెండ్ లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అడుగు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి చూడాలి, ఇదే కనుక నిజమైతే సో ప్రెసెంట్ లోకేష్ కనకరాజ్ మూవీలో కూడా ఒక పవర్ఫుల్ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో పాటుగా కొంచెం ఏదో పురాణాల నేపథ్యంలో కూడా సినిమాలు తీయబోతున్నారు అని కూడా తెలుస్తోంది. మరి చూడాలి, ఇదే కనుక నిజమైతే మరి సినిమా ఎలా ఉండబోతుంది అనేది మాత్రం అందరికీ చాలా ఆసక్తిగానే ఉంటుందని చెప్పచ్చు. మరి నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను కార్తికేయ సినిమా నుంచి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

నువ్వే నువ్వే ఫిలిం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా, ఇది ఒక క్లాసిక్ లవ్ స్టోరీ అండి. టాలీవుడ్ లో అసలు ఎప్పుడు బోర్ కొట్టని ఫిలిం, ఎన్నిసార్లు చూసినా చాలా ఎంటర్టైనింగ్ గా అనిపించే ఫిలిం. నిజంగా త్రివిక్రమ్ గారి మాటలు, ఆ డైలాగ్స్ కానివ్వండి, ఆయన కామెడీ కానివ్వండి, ఈ చిత్రంలోని సాంగ్స్ కానివ్వండి, తరుణ్ అండ్ సునీల్ మధ్య సాగే ఫన్నీ సన్నివేశాలు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో ఈ సినిమా మళ్ళీ రీ రిలీజ్ అయితే చేయబోతున్నారు తెలుసా. సో మరి నువ్వే నువ్వే మూవీని ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా, మరి సెప్టెంబర్ 4th ఈ సినిమాని మళ్ళీ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో గ్రాండ్ గా రీ రిలీజ్ అయితే చేయబోతున్నారు. అది విషయం. మళ్ళీ ఇంకొకసారి హ్యాపీగా తరుణ్ అండ్ శ్రియా కాంబినేషన్ లో ఈ సినిమాని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే నువ్వే నువ్వే నుంచి అయితే సాంగ్ అయితే వినేశారు. నెక్స్ట్ ఇక పెద్ద మూవీ నుంచి ఫైనల్ గా మన సినిమా కబుర్లో ఒక సాంగ్ అయితే వినేద్దాం, తర్వాత వింటూ ఎంజాయ్ చేస్తూ వినండి. వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో వివరాలు నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు సమర్పించడానికి ఈరోజే చివరి రోజు. ఈ రోజు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు అందజేయని పక్షంలో జూలై 21న విడుదల చేసే ముసాయిదా జాబితాలో ఓటరు పేరు ఉండదు. ఆర్టీజీఎస్పై సమీక్ష, రాష్ట నెలవారీ ఆర్థిక నివేదికపై పోలవరం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి సచివాలయం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకి అన్ని శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు సమావేశమయ్యారు. అమరావతి రాష్ట సచివాలయంలో ఈ రోజు జరిగిన ఈ సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధులు పాల్గొన్నారు. స్వల్ప వ్యవధిలోనే హజ్ యాత్ర పూర్తి చేసుకునేలా కేంద్ర హజ్ కమిటీ షార్ట్ సౌకర్యాన్ని కల్పించినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫారూక్ తెలిపారు. ప్రస్తుతం 35 నుంచి 45 రోజుల వ్యవధిలో యాత్ర కొనసాగుతుండగా హజ్ 2027 నుంచి మరో ప్యాకేజీ ద్వారా 20 రోజుల్లోనే యాత్ర పూర్తి చేసుకునే అవకాశం ఉందని, ఈ రెండు రకాల హజ్ యాత్ర ప్యాకేజీ ధరల్లో ఎలాంటి వ్యత్యాసం ఉండదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి 100% ఉత్తీర్ణత కోసం పాఠశాల విద్యాశాఖ మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు నవంబర్ 30వ తేదీ వరకు కొనసాగుతాయి. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆషాఢమాస మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 నుండి 29 వరకు శాకంబరి ఉత్సవాలు కొనసాగుతాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో

ఈ నెల 15న జరిగే అణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని ఈరోజు మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ప్రక్రియలో భాగంగా స్వామివారి మూల విరాట్ను వస్త్రంతో కప్పి సుగంధ ద్రవ్యాలతో ఆలయ శుద్ది నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నైవేద్యం సమర్పించి ఉదయం 11 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో యూరియా సహా అన్ని రకాల రసాయన ఎరువులు, పురుగుమందులు సమృద్దిగా అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస స్పష్టం చేశారు. విజయవాడ కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ జిల్లాలో ఎరువుల లభ్యత, పంపిణీ విధానం రైతులకు అందిస్తున్నారు.

ఎరువులు, పురుగు మందులు సమృద్దిగా అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా స్పష్టం చేశారు. విజయవాడ కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ జిల్లాలో ఎరువుల లభ్యత, పంపిణీ విధానం, రైతులకు అందిస్తున్న సౌకర్యాలపై వివరాలను వెల్లడించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వింటారు.

0: రే నందు, మెల్లకు పాల ప్యాకెట్ తీసుకురా.
1: సరే మా.
0: మెల్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
1: బైక్ కీస్ కనబడట్లేదు మా, ఇక్కడ పెట్టాను.
0: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
2: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. పెద్ద మూవీ నుంచి రై రై రారా అంటూ సాంగ్ వినేశాం కదా. 12:04 అయిపోయింది అనమాట క్లాక్ లో టైం చూస్తే. మీకు తెలుసా ప్రోగ్రామ్ లకు మనం వచ్చేసాం. సో మన దేశంలో రోడ్ ట్రిప్స్ కి ఉన్న క్రేజ్ అయితే మామూలుగా ఉండదు. చక్కగా బైకులు కార్లు లేకపోతే ఏమైనా వెహికల్స్, చాలా మంది అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళాలి అంటే ఒక పెద్ద టెంపో, ఒక చిన్న మినీ వ్యాన్ ఏదన్నా మాట్లాడుకుని వెళ్ళిపోతారు కదా. సో ఇలా ట్రావెల్ చేస్తూ మార్గ మధ్యలో ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, సంస్కృతి, అక్కడ దొరికే రుచికరమైన ఆహారం, అలాగే ఇంకా స్థానిక జీవన శైలి విధి విధానాలు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ హ్యాపీగా ఆస్వాదిస్తూ ట్రావెల్ చేసేయచ్చనమాట. సో రోడ్ ట్రిప్స్ కున్న క్రేజ్ అలా ఉంది మన దేశంలో. ప్రజెంట్ అయితే అసలు ఇండియాలో రోడ్ ట్రిప్స్ ప్రిఫర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక ఎందుకంటే సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారంటే వెంటనే మనం విజయవాడ రోడ్లన్నీ కూడా బిజీగా అయిపోతాయి కదా. అంటే సొంత ఊర్లకు బయలుదేరే వాళ్ళు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళు. సో రోడ్ అంతా కార్లే ఎక్కడ చూసినా. సో ఇలా చాలా మంది, ఎందుకంటే ఇంకొకటి చాలా మంది ఎందుకు రోడ్ ట్రిప్స్ ప్రిఫర్ చేస్తారు, మంచి హైవేస్ ఉన్నాయి, పర్యాటక సదుపాయాలు కూడా బాగా డెవలప్ చేశారు. దీనివల్ల ఏంటంటే రోడ్ ట్రిప్స్ చాలా కంఫర్టబుల్గా అయిపోయాయి చాలా మందికి. కాబట్టి మనం కూడా ఇవాళ మన దేశంలో బెస్ట్ రోడ్ ట్రిప్స్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. సో ఆ ప్లేసెస్ ఏంటో తెలుసుకునే ముందు మీకోసం అయితే నేను కూడా మన సినిమాలలో రోడ్ ట్రిప్స్కి రిలేటెడ్ సాంగ్స్ అయితే మీకోసం ప్లే చేస్తాను. సో సైనికుడు మూవీ నుంచి ఫస్ట్ ఒక సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. ఈ సినిమాలో ఈ పాటలో వీళ్ళు చాలా దూరం బైక్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ పాట వినేసి తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: TFM 101.3.
1: భారతి ఎఫ్ఎం 101.3 వింటూ చేస్తున్నారు కదా. 12 గంటల 12 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే ఇక వివిధ్ భారతిలో మరిన్ని టాపిక్స్ మనం మాట్లాడుకుందాం.

సో మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమున్నాం కదా, నేను మీ ఆర్జే తేజు. సో రోడ్ ట్రిప్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇవాళ మనం తెలుసుకోబోయే ఫస్ట్ రోడ్ ట్రిప్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి లడాక్ వరకు. సో హిమాచల్లోని మనాలి నుంచి లడాక్లోని లే వరకు కూడా ఉండే ఈ రోడ్డు ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని మన దేశంలో బెస్ట్ రోడ్ ట్రిప్గా చెప్తారు. మరి దీని దూరం సుమారు 475 కిలోమీటర్లు, 2 నుంచి 3 రోజులు ట్రావెల్ టైం అయితే ఉంటుంది. అయితే ఈ రూట్ స్పెషాలిటీ ఏంటో తెలుసా, దారిలో వెళ్తూ ఉంటే మంచుతో కప్పబడిన పర్వతాలు కనిపిస్తాయి, ఇంకా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారులు కూడా ఈ రూట్లోనే ఉన్నాయి. ఇక చాలా సరస్సులు, లోయలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ఇవన్నీ కూడా సూపర్బ్గా చూసేయచ్చు అనమాట రూట్, ఈ రోడ్డు మధ్యలో. అండ్ ఇంకా వరల్డ్లోనే అత్యంత అందమైన రోడ్ ట్రిప్స్లో ఒకటిగా గుర్తింపు పొందిన ట్రిప్ ఏదైనా ఉంది అంటే రోడ్ ట్రిప్ ఈ హిమాచల్ నుంచి లడాక్ వెళ్ళే వాళ్ళకు వెళ్లే రూట్ అనమాట. సో చాలా ది బెస్ట్గా చెప్తారు. సో ఇంకా మరిన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. మీ అందరి కోసం నేనైతే సాహసం స్వాసగా సాగిపో మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो।
1: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ। एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी। पेमेंट लिंक भी भेजा है।
0: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है। धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
1: सच?
0: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया।
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఇండియాలో ది బెస్ట్ రోడ్ ట్రిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, నేను మీ ఆర్జే తేజు. సో ఇక ముంబై టు గోవా ట్రిప్ కూడా సూపర్బ్ గా ఉంటుందండి, చాలా అద్భుతమైన ప్రయాణంగా చెప్తారు మన దేశంలో. గోవా నుంచి ముంబై కానివ్వండి, ముంబై నుంచి గోవా కానివ్వండి, ఏదైనా సరే సుమారు 590 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అయితే ఈ ట్రిప్ స్పెషాలిటీ ఏంటో తెలుసా, కొంకన్ తీర ప్రాంతంలోనే సాగుతుందన్నమాట ఈ ట్రిప్ అంతా కూడా. దారిలో ఏంటంటే గణపతి పూలే బీచ్ కానీ తర్కలీ బీచ్ కానీ సూపర్బ్ గా ఉంటాయి కాబట్టి చూసేయచ్చు. అండ్ ఇంకా కొన్ని చారిత్రక కోటలు, రుచికరమైన స్థానిక వంటకాలు అన్ని కూడా టేస్ట్ చేసేయచ్చు. సో ఇక అక్టోబర్ టు మార్చ్ లేకపోతే జూన్ టు సెప్టెంబర్ టైంలో కూడా బెస్ట్ టైం అన్నమాట ఈ రోడ్ ట్రిప్స్ కి. సో చాలా మంది ఈగర్

ఈగర్ గా వెళ్తూ ఉంటారు చాలా ఇంట్రెస్టింగ్ గా. అండ్ ఎందుకంటే దారి మధ్యలో బోల్డ్ అన్ని చూడాల్సిన ప్లేసెస్ ఉంటాయి కాబట్టి, సో అలా సరదాగా టైం స్పెండ్ చేసుకుంటూ చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసుకుంటూ హ్యాపీగా మధ్యలో మంచి ఫుడ్ అంతా కూడా టేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. సో టోటల్గా టైం వచ్చేసి 5 to 7 days అయితే పడుతుంది ఈ ట్రిప్ పూర్తవడానికి. అది విషయం. అండ్ ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం తర్వాత. మీ అందరి కోసం ఆ వారం ఫిలిం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం. ఇక మనమైతే ఇండియాలో ఉన్న బెస్ట్ రోడ్ ట్రిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. షిల్లాంగ్ నుంచి చిరపుంజీ వరకు కూడా ట్రావెల్ చేసే ట్రిప్ ఏదైతే ఉంటుందో బెస్ట్ రోడ్ ట్రిప్ గా చెప్తారు మన ఇండియాలో. జస్ట్ 55 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట, కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చు. అయితే ఈ చిరపుంజీ గురించి తెలుసు కదా ఆల్రెడీ మీకు, ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న ప్లేస్ అనమాట ఇది చిరపుంజి. సో హైయెస్ట్ రెయిన్ఫాల్. ఇక ఈ రోడ్ ట్రిప్ లో మనమైతే మేఘాలతో కప్పబడిన కొండలు చూడొచ్చు, జలపాతాలు చూడొచ్చు, ఇంకా చారిత్రక గుహలు కూడా ఎన్నో చూసేయచ్చు. సో ఇంత చాలా కొంతమందికి అడ్వెంచర్ చేసే వాళ్ళకు కూడా ఈ ట్రిప్ చాలా బాగుంటుంది. సో షిల్లాంగ్ నుంచి చిరపుంజి అదనమాట. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ రోడ్ ట్రిప్స్ గురించి మనం మాట్లాడుకుందాం మన ప్రోగ్రామ్ లో. అయితే ఇక టైం ఎగ్జాక్ట్లీ 12:29 దాటి అలా సెకండ్స్ వెళ్ళిపోతుంది కదా. సో ఎగ్జాక్ట్లీ 12:30 అయితే మనము తెలుగులో
2: శ్రోతలంతవరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిఫా ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న సెమీఫైనల్స్ లో ఫ్రాన్స్ స్పెయిన్ తో తలపడుతుంది. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ప్రారంభమైంది. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ 4 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. టెక్స్టైల్స్, ఫ్యాషన్, సుస్థిరత, సాంకేతికత, ఆవిష్కరణలు, పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యంలో ఎదుగుతున్న భారత్ ప్రపంచ నాయకత్వాన్ని ఈ కార్యక్రమం ప్రదర్శిస్తోంది. ఈ ఎక్స్పో తయారీదారులు, ఎగుమతిదారులు, గ్లోబల్ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, విధానకర్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు, కళాకారులు, స్టార్టప్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే వారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. భారత్ టెక్స్ 2026 మూడవ ఎడిషన్లో దాదాపు 7,000 మంది కొనుగోలుదారులు, 20,000కు పైగా టెక్స్టైల్ ఉత్పత్తులు ప్రదర్శితమవుతున్నాయి. ఈవెంట్లో 14 దేశాలకు చెందిన అంతర్జాతీయ ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం ద్వారా యూకే మార్కెట్లోని 99% భారత

0: భారతీయ ఎగుమతులకు సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ బ్రిటన్లకు ఉన్న ఉమ్మడి నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుంది. ఈ ఒప్పందం వల్ల 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపయ్యి 100 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుతుందని భావిస్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంలో తాత్కాలికంగా దాదాపు 10% వృద్ధిని నమోదు చేసిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బీఎస్ఎన్ఎల్ సమీక్ష ప్రణాళిక సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి ఈ ఆదాయం 4017 కోట్ల రూపాయలుగా ఉండగా ఈ ఏడాది అది 4418 కోట్ల రూపాయలకు చేరుకుందని, అంటే 401 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని ఆయన వివరించారు. దేశంలోని పౌర విమానయాన రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో తీసుకొచ్చిన భారతీయ వాయుయాన్ అధినియం 2024 చట్టం కింద రూపొందించిన నిబంధనలను 2 వారాల్లోగా రికార్డుల్లో ఉంచాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఒక పిల్పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ నిబంధనలను కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని కోరింది. నిబంధనల ముసాయిదా సిద్దంగా ఉందని, ప్రస్తుతం వాటి అనువాద ప్రక్రియ జరుగుతోందని కేంద్రం తరపున హాజరైన న్యాయవాది చెప్పారు. ఈ నిబంధనలను పార్లమెంటు ముందు ఉంచాల్సి ఉందని న్యాయవాది తెలియజేశారు. కాగా ఈ కేసు తదుపరి విచారణను 3 ఆగస్టుకి వాయిదా వేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించేందుకు కమిటీ రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ, జాతీయ రాష్ట ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని అన్నారు.
1: As a candidate, it is natural that member states would like to understand what India brings to the table. One part of that is our vision of the priorities that the world and the United Nations must address. The other is a track record which enables the international community to make its own judgment. Let me address the priorities first. As we contemplate the global order, India's focus will be on working for a secure, peaceful and equitable world.
0: ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 3 లక్షల మంది సిబ్బందిని అందించినట్టు జయశంకర్ తెలిపారు. ఒకవేళ భారత్ శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికైతే 2028 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 సార్లు శాశ్వతేతర సభ్యదేశంగా పనిచేసింది. చివరిగా 2021-22 పనిచేసింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్, సుడాన్తో సహా ప్రపంచవ్యాప్త పరిణామాలపై తాము చర్చించినట్టు డాక్టర్ జయశంకర్

ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఖతార్ ఫాదర్ అమీర్ షేక్ హమీద్ బిన్ ఖలీఫా అల్దానీ మరణం పట్ల భారత్ తరపున సంతాపం తెలియజేయడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు దోహాకు బయలుదేరారు. ఆధునిక ఖతార్ నిర్మాణంలో అల్దానీ కీలక పాత్ర పోషించారని, ఆయన భారత్కు మంచి మిత్రుడని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఖతార్ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషికి గాను ఫాదర్ అమీర్ ఎల్లప్పుడూ గుర్తుండిపోతారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు పర్యాటకుల పార్థివ దేహాలు ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కె శ్రీనివాస్ హైదరాబాద్ విమానాశ్రయంలో మృతదేహాలను స్వీకరించారు. బాధితుల స్వస్థలాలైన మచిలీపట్నం, హిందూపురం, కడపకు మృతదేహాలు తరలించే ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించామని రాష్ట ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనలో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన ఇతర పర్యాటకులు అంతకుముందే సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారని కూడా అధికారులు ధృవీకరించారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్లో మొరాకోను 2-0 తేడాతో ఓడించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు చేరుకోగా, బెల్జియంపై 2-1 తేడాతో విజయం సాధించి స్పెయిన్ సెమీస్కు చేరుకుంది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్యసమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూ చేస్తున్నారు కదా. ఓకే బంగారం సినిమా నుంచి టైటిల్ సాంగ్ అయితే వినేసాం కదా, టైటిల్ సాంగ్ కాదు మెంటల్ మధ్యలో సాంగ్ అనమాట. సో ఇక దీనికి ఫీమేల్ వర్షన్ కూడా ఉంది. సో టూ సాంగ్స్ మొత్తానికి. ఇక 12:45 అయిపోయింది అనమాట క్లాక్ లో టైం చూస్తే. మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం, మనమైతే ది బెస్ట్ రోడ్ ట్రిప్స్ ఇన్ ఇండియా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటున్నాం కదా. సో ఈ సాంగ్ విన్న తర్వాత నాకు అనిపించింది ఇక చెన్నై పుదుచ్చేరి రోడ్ ట్రిప్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్ అనమాట. సో అది మాట్లాడదాం ఇక అనిపించింది. సుమారు 155 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది చెన్నై నుంచి పుదుచ్చేరి వరకు. అండ్ ఇది కూడా సముద్ర తీరాన్ని ఆనుకుని సాగే ఒక అందమైన రోడ్డు ప్రయాణం. అండ్ మెయిన్గా సన్రైజ్ అండ్ సన్సెట్ వ్యూస్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంటాయి అనమాట. అండ్ దారిలో మహాబలిపురం, పుదుచ్చేరి బీచ్ ఇవన్నీ కూడా చూసేయచ్చు. ఇక నెక్స్ట్ ప్లేస్ అందమైన కాఫీ తోటలు, పచ్చని అడవులు, కొండ ప్రాంతాలు, దుబారా ఎలిఫెంట్ క్యాంప్ ఇవన్నీ కూడా చూడాలి అంటే బెంగళూరు నుంచి కూర్గ్ వరకు ట్రావెల్ చేయాల్సిందే రోడ్లో. సో ఇంకా చాలా రకాల వాటర్ ఫాల్స్ చూడొచ్చు మధ్యలో. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్ ట్రిప్స్ అనమాట ఇండియాలో. సో అది మ్యాటర్ బెంగళూరు టు కూర్గ్, అలాగే చెన్నై టు పుదుచ్చేరి. సో ఇలాంటి బెస్ట్ రోడ్ ట్రిప్స్ గురించి ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Happy FM 101.3. శ్రీమద్ భారతి ఎఫ్ఎం 101.3 అయితే ఇంటర్వ్యూ చేస్తున్నారు. డియర్ కామ్రేడ్ మూవీ నుంచి సాంగ్ అయితే వినేశాం కదా. ఇక మనమైతే బెస్ట్ రోడ్ ట్రిప్స్ ఇన్ ఇండియా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం. ఇక ఇప్పుడైతే నార్త్ ఇండియా వైపు వెళ్ళిపోవాలండి. జైసల్మేర్ టు జోధ్పూర్ రోడ్ ట్రిప్ అయితే ఉంటుంది. సూపర్ అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్ ట్రిప్స్ ఇన్ ఇండియాగా చెప్తారు. సో జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వరకు ఈ ట్రిప్ అంతా కూడా థార్ డెజర్ట్ నుంచి సాగే అద్భుతమైన ప్రయాణం. సో చుట్టూరా అంతా కూడా థార్ డెజర్ట్ క్లియర్ గా కనబడుతుంది. అండ్ సుమారు 280 నుంచి 307 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట ఈ ట్రిప్ అంతా. అయితే నేషనల్ హైవేస్ నుంచి వెళ్ళచ్చు చాలా ఈజీగా. అండ్ మధ్యలో ఓసియన్ దేవాలయాలు, తర్వాత పోఖ్రాన్, కచిన్ గ్రామాలు కూడా సూపర్ గా ఉంటాయి. ఇది ఒక ట్రెడిషనల్ విలేజెస్ అనమాట. ఇవన్నీ కూడా చూడొచ్చు. అండ్ కొత్త సంస్కృతిని తెలుసుకోవచ్చు, చరిత్ర గురించి తెలుసుకోవచ్చు. సో ఒక అందమైన అనుభూతిని అయితే కలిగిస్తుంది అనమాట ఈ ట్రిప్. అండ్ సేమ్ జైపూర్ నుంచి జైసల్మేర్ వరకు కూడా ఉండే రోడ్ ట్రిప్ కూడా సూపర్ గా సాగుతుంది. సో థార్ డెజర్ట్ చూడొచ్చు, అలాగే రాజస్థానీ కోటలు, ఒంటె సఫారీలు ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట ఈ ట్రిప్ లో. సో జైపూర్ నుంచి జైసల్మేర్, అలాగే జైసల్మేర్ నుంచి జోధ్పూర్. సో ఇలా బోల్డ్ అన్ని ఇంట్రెస్టింగ్ ట్రిప్స్ గురించి మనం అయితే చాలా మాట్లాడుకున్నాం కదా. సో ఇక ఓన్ వెహికల్స్ లో చాలా మంది ఓన్ వెహికల్స్ లో ట్రావెల్ చేస్తారు, లేదంటే ప్రైవేట్ ట్రావెల్స్ లో ట్రిప్స్కి వెళ్ళాలనుకుంటారు. సో మెయిన్గా వీళ్ళందరూ ట్రావెల్ స్టార్ట్ చేసేటప్పుడు ట్రావెలింగ్ టైంలో గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ కొన్ని

ఉన్నాయి. సో అవేంటో కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. సో మాట్లాడుకుందాం. మీ అందరి కోసం అయితే గులాబీ ఫిలిం నుంచి ఒక సూపర్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ప్రస్తుతం, తర్వాత మరిన్ని విషయాలు చెప్తాను. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: BFM 101.3.
1: బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా, మేఘాలలో అంటూ. మరి గులాబీ ఫిలిం నుంచి సాంగ్ విన్న తర్వాత టైం ఎగ్జాక్ట్లీ 12:58 అయిపోయింది. మనమైతే మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం, మంచిగా రోడ్ ట్రిప్స్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తే బాగుంటుంది, మధ్య మధ్యలో ఎలాంటి లొకేషన్స్ చూడొచ్చు, ఫుడ్ ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. బాగానే ఉంది, కానీ మన ఓన్ వెహికల్స్ తో ఆర్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ తీసుకుని వెళ్లేటప్పుడు అసలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో మీ వెహికల్స్ ని పూర్తిగా సర్వీస్ చేయించుకునే తీరాల్సిందే. సో దానికి సర్వీసింగ్ చేసుకుని బయలుదేరితేనే బెటర్, ఎందుకంటే దూరం వెళ్తున్నాం కాబట్టి మధ్యలో ఏదైనా ట్రబుల్ వచ్చినా ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి బండి కండిషన్ బాగుందా లేదా చెక్ చేసుకోవాలి, ముందుగానే సర్వీసింగ్ చేయించుకుంటే బెటర్. అండ్ ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ, ఇక ఆర్సీ కార్డు, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా దగ్గర ఉంచుకోవాల్సిందే. ఇంకా ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా దగ్గర ఉంచుకోవాలి. ఇక కావాల్సిన వాటర్ బాటిల్స్, స్నాక్స్ కూడా తీసుకెళ్లాలి. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాతావరణ పరిస్థితులు. సో ముందుగానే మనకి వెదర్ కండిషన్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి తెలుసుకోవచ్చు కాబట్టి ఎలా ఉంటుంది, పలానా రోజు పలానా తేదీలో మనకి ట్రావెలింగ్ టైం ఉంది కాబట్టి ప్లాన్, సో ఆ రోజు బాగుంటుందా లేదా వెదర్ అనేది కూడా ముందుగానే తెలుసుకొని, అలాగే రోడ్డు కండిషన్స్ కూడా బాగున్నాయా లేదా రహదారి సమాచారం కూడా ముందుగానే తెలుసుకుంటే బెటర్. ఇక కొంతమంది నైట్ టైం ట్రావెల్ చేయాల్సి వస్తుంది కదా, సో ఆ టైంలో తెలియని ప్లేసెస్ కాబట్టి అంత స్పీడ్గా వెళ్లకుండా స్లోగానే డ్రైవ్ చేసుకోవడం బెటర్. వీలైనంత వరకు ఎక్కడైనా ఆగి రెస్ట్ తీసుకోవచ్చు, లేదు ట్రావెల్ చేయాల్సిందే అనుకున్నప్పుడు కాస్త నిదానంగా వెళ్ళాలి. ఇక ఈ రోడ్ ట్రిప్స్ అన్నీ కూడా ఏంటంటే ప్రకృతి అందాలకి, అడ్వెంచర్ చేయడానికి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్ అండ్ ఫుడ్ని ఎంజాయ్ చేసే ట్రిప్స్ కాబట్టి చక్కగా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో, లేకపోతే ఒంటరిగా అయినా సరే ప్రయాణించాలి అనుకునే వాళ్ళకి ఇండియాలో ది బెస్ట్ రోడ్ ట్రిప్స్ అన్నమాట ఈరోజు మనం చెప్పుకున్నవి. సో ఇది వాళ్ళ మన టాపిక్. ఇక టైం ఎగ్జాక్ట్లీ 1 PM. ఈ టైం మీరు వింటారు న్యూస్ హెడ్లైన్స్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. 2028-29 కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీలో తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికయ్యేందుకు భారత్ అధికారికంగా తన ప్రచారాన్ని ప్రారంభించింది. నిన్న న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రపంచ శాంతి భద్రతలకు కట్టుబడి నియమాలు, విశ్వాసం మరియు సమగ్రత ద్వారా సంపూర్ణ పురోగతిని సాధించడం శాంతి అనే ఇతివృత్తంతో కూడిన భారతదేశపు దార్శనిక పత్రాన్ని ఆవిష్కరించారు. నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ నమస్తే పథకం ప్రారంభమై 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఈరోజు 3వ నమస్తే దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఆర్టీజీఎస్, రాష్ట నెలవారీ ఆర్థిక నివేదిక, పోలవరం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసే అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతిలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు సమావేశమయ్యారు. అమరావతి రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో వివరాలు నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు సమర్పించడానికి ఈ రోజే చివరి రోజు. ఈ రోజు పూర్తయిన ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు అందజేయని పక్షంలో జూలై 21న విడుదల చేసే ముసాయిదా జాబితాలో ఓటరుగా పేరు ఉండదు. ఈ నేపథ్యంలో ఇంకా ఎవరైనా ఫారం సమర్పించకపోతే వెంటనే బీఎల్ఓలకు అందజేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస సూచించారు. జిల్లా కలెక్టర్ విజయవాడలోని కలెక్టరేట్లో సర్ ప్రక్రియపై మీడియా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలా

ఆదిత్యనాథాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆషాఢమాస మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 నుంచి 29 వరకు శాకంబరి ఉత్సవాలు కొనసాగుతాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 15 జరిగే అణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నైవేద్యం సమర్పించి ఉదయం 11 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

విండు చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజ. ఇక ధీర ప్రోగ్రామ్ లోకి మనమైతే వచ్చేసాం కదా. భారతదేశంలోని అత్యంత గొప్ప హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసులలో ఒకరైన కేసర్ భాయ్ కేర్కర్ గారి గురించి ఈ రోజు మనం ధీర ప్రోగ్రామ్ లో తెలుసుకోబోతున్నాం. ఆమె ముఖ్యంగా జైపూర్ ఆత్రౌలి ఘరానాకు చెందిన గాయని అనమాట. ఆమె పాడుతుంటే ఆ రాగాల శుద్ధి, అలాగే స్వర స్పష్టత, లయపై పట్టు ఇవన్నీ కనిపించేవి. కఠినమైన సాధనతో భారతీయ శాస్త్రీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు కేసర్భాయ్ కేర్కర్ గారు. మరి ఆవిడ గురించి మరిన్ని విషయాలు ఈ రోజు మనం ధీర ప్రోగ్రామ్ లో మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: రాజధాని అమరావతి నిర్మాణంలో
1: వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు. వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన వారి
0: మృతదేహాలను స్వస్థలాలకు తరలించిన రాష్ట్ర
1: వైఎస్ఆర్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు. వార్తల వివరాలు: సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమావేశమయ్యారు. అమరావతి సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సింగపూర్ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో సింగపూర్ నిపుణుల అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణతో పాటు సలహాలు, సూచనలను సింగపూర్ ప్రభుత్వం అందించనుంది. వియత్నాంలో బోటు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు ఈరోజు ఉదయం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. మృతదేహాలను ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక అంబులెన్స్ల ద్వారా వారి స్వస్థలాలకు పంపిస్తున్నామని రాష్ట ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, భారత వియత్నాం విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడి మృతదేహాలు త్వరగా భారత్ వచ్చేందుకు కృషి చేశారని మంత్రి తెలిపారు. వియత్నాం బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 3 పర్యాటకులు మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులను మంత్రి శ్రీనివాస్ పరామర్శించారు. మృతదేహాలను అంబులెన్సుల్లో వారి స్వస్థలాలకు తరలించిన అనంతరం పాత్రికేయులతో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ
2: మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ నుంచి అలాగే అక్కడున్నటువంటి వియత్నాం గవర్నమెంట్ తో క్లోజ్ గా మాట్లాడుతూ ఇవాక్యుయేషన్ కూడా వెంటనే ప్రభుత్వం కావాల్సిన చర్యలన్నీ తీసుకొని సంబంధిత అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం, వాళ్ళ కుటుంబ సభ్యులు కలవడానికి ఇక్కడ రావడం జరిగింది. వారికి ధైర్యం ఇంపెక్ట్ చేస్తుంది. ఫ్యామిలీ మోటల్ రిమైన్స్ కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళతో ఉందని తెలియజేస్తూ కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది.
1: విశాఖపట్నంలోని జంతు ప్రదర్శనశాల అభివృద్దికి రాష్ట్ర బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలని శాసనసభాపతి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు ఆయన సంఘ సభ్యులతో

0: కలిసి విశాఖ జూను సందర్శించారు. ఈ సందర్భంగా అయ్యన్నపత్రుడు మాట్లాడుతూ, ఏటా 3 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధుల ద్వారా నైనా జూను అభివృద్ది చేయాలన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన పార్లమెంటు సభ్యులు కూడా తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో 10% జూ అభివృద్దికి కేటాయించాలని అయ్యన్నపాత్రుడు కోరారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలను నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు ఇవ్వడానికి ఈరోజే చివరి రోజు. ఈరోజు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు ఇవ్వకపోతే జూలై 21వ తేదీన విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటర్ పేరు ఉండదు. ఇప్పటికే బీఎల్ఓలకు ఎన్యుమరేషన్ పత్రం సమర్పించి ఉన్న ఓటర్లు దాన్ని అధికారుల పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటలైజ్ చేశారో లేదో ఈసీఐ నెట్ యాప్ లేదా voters.isai.gov.in వెబ్సైట్ ద్వారా పరిశీలించవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం అమరావతి సచివాలయంలో రాష్ట్ర నెలవారీ ఆర్థిక నివేదికపై ప్రత్యేక సమావేశం జరగనుంది. సచివాలయంలోని 5వ బ్లాక్లో జరిగే ఈ సమావేశంలో అన్ని శాఖల ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో సహా పలువురు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం చిన్న కొమ్మెర్లలో ఉన్న దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్లో చేపట్టే విస్తరణ పనులను రాష్ట ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు ప్రోత్సాహకాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. సిమెంట్ ప్లాంట్ విస్తరణ ద్వారా ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెరగనుంది. ప్రస్తుతం ఈ ప్లాంట్ ద్వారా 950 మందికి ఉపాధి లభిస్తుండగా విస్తరణ అనంతరం మరో 700 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. విస్తరణ తర్వాత ప్రభుత్వానికి ప్రతి ఏటా 315 కోట్ల రూపాయల రాయల్టీ, జీఎస్టీ రూపంలో ఆదాయం రానుందని సంస్థ తెలిపింది. రాష్ట్రంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ నిన్న సమావేశం నిర్వహించారు. అమరావతి సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో 2వ దశ జాబ్ క్యాలెండర్కు సంబంధించి భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, అందుకు సంబంధించిన పలు సాంకేతిక అంశాలపై అధికారులు చర్చించారు. ఈ ప్రక్రియను నిర్దిష్ట వ్యవధి ప్రకారం సకాలంలో పూర్తి చేయాలని కార్యదర్శులు, హెచ్ఓడీలను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జిల్లా కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురంలోని కెనరా బ్యాంకులో ఈరోజు ఆయన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకు సంబంధించి 4 లక్షల రూపాయల చెక్కును లబ్దిదారుల కుటుంబానికి అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రమాద బీమా పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీనివాసులు తెలియజేస్తూ,
1: ఈ పీఎంజేజేబీవై, పీఎంఎస్జీబీవై సభ్యత్వం తీసుకున్నందుకు గాను 1.5 నెలల కిందట ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో ఆవిడ మరణించడం జరిగింది. ఈ యాక్సిడెంట్ బెనిఫిట్ క్లెయిమ్ అనేది ఒక్కొక్క స్కీమ్కి గరిష్టంగా 2 లక్షల వరకు క్లెయిమ్ ద్వారా వాళ్ళకి సెటిల్ చేయడం జరిగింది. ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మరియు అటల్ పెన్షన్ యోజన, ఈ 4 మన శాఖ ద్వారా ఉన్న కస్టమర్స్ అందరికీ అందుబాటు చేయడం జరిగింది. 18 సంవత్సరాలు ఎవరైతే నిండి ఉన్నాయో వారికి కొత్తగా ఎన్రోల్మెంట్ కూడా చేయడం జరుగుతోంది.
0: నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిసిపట్టే క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఇటీవల సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన 6 మత్స్యకారుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడి ఒడ్డుకు చేరుకున్న కారి చిన్న అనే మత్స్యకారుడిని జగన్మోహన్ రెడ్డి కలవనున్నారు. రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి మత్స్యకారుల సేవలో కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం 11

0: 2.82 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సముద్ర వేట నిషేధ కాలంలో మత్స్యకారుల భృతికి ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు. ఈ పథకం కింద మొదటి విడతలో 1,28,388 మంది మత్స్యకార కుటుంబాలకు 256.776 కోట్ల రూపాయలు విడుదల చేయగా, రెండో విడతలో వివిధ కారణాల వలన మిగిలిన 5,910 మంది మత్స్యకారులకు ఈ నిధులు పంపిణీ చేయనున్నారు. సముద్రవేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ భృతిని అందిస్తోందని అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ కీలక గుర్తింపు ఇచ్చింది. ఇమిగ్రేషన్ విదేశీల చట్టం 2025 పరిధిలోకి ఈ ఎయిర్పోర్టును చేర్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నితీష్ కుమార్ వ్యాస్ పేరిట అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు. వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించిన రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్ఆర్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: चलिए इस मुस्कान को थोड़ा और हम बड़ा करते हैं. मल्हार फिल्म का गाना बड़े अरमानों से, ये गाना लता जी और मुकेश जी की आवाज़ें हैं इसमें. रोशन का संगीत है ये तो आपको पता ही है, और गीतकार कौन है ये आपको बताना है.

వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. టైం ఎగ్జాక్ట్లీ 2:30 దాటి అలా సెకండ్స్ వెళ్ళిపోతూ ఉందన్నమాట. మరి ఇక మనమైతే సందర్శనరీ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. మరి ముందుగా బ్యూటిఫుల్ సాంగ్స్ కొన్ని అయితే వినేశారు. మరి సందర్శనరీలో ఈ రోజు నేను అడగబోయే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ పంపించాలి అంటే రెడీగా ఉండండి. వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488 నెంబర్ కి మీ మెసేజెస్ అన్ని పంపిస్తే చక్కగా నేను చదివి వినిపించేస్తాను. ఆన్సర్స్ కరెక్ట్ గా పంపిస్తే చక్కగా చదివి హ్యాపీగా మంచి మంచి సాంగ్స్ కూడా విని ఎంజాయ్ చేసేద్దాం. మరి ఈ రోజు మన సందర్శనరీలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సొంత ఊరు ఈ రెండు పదాలు నేను రెండు డిఫరెంట్ విడివిడిగా అడిగా. సొంత ఊరు ఈ రెండు పదాలు అర్థం వచ్చేలాగా ఒకే ఒక ఇంగ్లీష్ వర్డ్ మీరు చెప్పాలి. సో ఆ ఇంగ్లీష్ వర్డ్లో ఈ రెండిటికీ అర్థం ఉండాలి. సొంత ఊరు ఈ రెండిటికి అర్థం వచ్చేలాగా ఒకే ఒక ఇంగ్లీష్ పదం ఏమై ఉంటుంది. ఆ ఇంగ్లీష్ వర్డ్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. సో తెలుసు కదా, 8662488 నెంబర్కి మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి పంపిస్తూ ఉండండి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: రే చైతు, ఫుల్ గా ఆకలేస్తుందిరా, పిజ్జా గానీ బర్గర్ గానీ ఏదైనా ఆర్డర్ చేద్దామా?
4: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్ గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
3: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
4: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
3: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
4: అంత లేదు, నీకంత ఇన్స్టెంటివ్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసు, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
3: నిజమేరా? ఓకే, అయితే ఫ్రూట్ సలాడును అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
5: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

సో బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మీరైతే వినేశారు, మీరు పక్కా. అయితే 2:39 అయిపోయింది క్లాక్ లో. మరి మనమైతే సందేశ్ నరీ ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, నేను మిమ్మల్ని అడిగాను రెండు డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చా. సొంత ఊరు అంటే రెండు కలిపి ఉన్న పదాలు అయితే కాదు, నేను ఇచ్చింది సొంత ఊరు. ఈ రెండు పదాలు అర్థం వచ్చేలాగా ఒకే ఒక్క ఇంగ్లీష్ వర్డ్ చెప్పాలి, అండ్ దానికి క్లూ ఇవ్వన 4-letter word అంతే. మీరు చాలా మంది 8-letter word, 9 ఇట్లా చాలా మంది పంపించారు, కానీ ఆలోచించి దానిలో సగం ఆన్సరే కరెక్ట్. మీరు పంపించిన దాంట్లో సగం ఆన్సరే కరెక్ట్. సో నేను అడిగిన పదం ఆ 4-letter word లో సొంత ఊరు, ఈ రెండిటికి అర్థాలు ఉండాలన్నమాట. దాంట్లోనే అదే స్పెల్లింగ్ లో రెండు మీనింగ్స్ ఉండాలి. సో అలా అడిగాను. సరే ఎనీహౌ నేనైతే అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ కొంతమంది గెస్ట్ చేసి పంపించేశారు, చూద్దాం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఇక్కడ. ఓకే మార్నింగ్ మెసేజ్ ఇది. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ పంపించారు పాలెం పోలే గారు, ఆలగడ నంద్యాల జిల్లా. ఎలా ఉన్నారు, బాగున్నారా, భోజనం చేశారా, వెల్కమ్ టు సదరేసనరీ ప్రోగ్రామ్ అండి అంటూ ఆన్సర్ కూడా పంపించారు. మీరు పంపించిన ఆన్సర్లో సగం అయితే కరెక్ట్ ఆన్సర్. యా ఐఎమ్ ఫైన్ అండి. నెక్స్ట్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, సెహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు నిజామాబాద్ జిల్లా, కానీ ఆన్సర్ అయితే రాలేదు. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామలా గారు పంపించారు, కానీ ఆన్సర్ పెట్టలేదు మీరు కూడా. కాకాని నుంచి పద్మ, భవ్య, చింటూ, శేఖర్ మెసేజ్ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇంకా సగం కరెక్ట్ ఆన్సర్తో పెడన జోగరేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు అయితే పంపించారు. ఓకే నెక్స్ట్ రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి ఆన్సర్ అయితే పెట్టలా. నెక్స్ట్ మై నేమ్ ఇస్ సునీల్ కృష్ణ అండ్ నిరంజన్ ఫ్రమ్ నెల్లూరు అంటూ ఓకే ఆన్సర్ పంపించారు, కానీ ఈ రెండిట్లో ఒకటైతే కరెక్ట్ ఆన్సర్ అండి. సుధీర్ కుమార్ గారు, రుద్విక, తన్మయ్ గుంటూరు నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ఎన్జీఓ కాలనీ కడప నుంచి జి రెడ్డన్న గారు, సగం ఆన్సర్ అయితే కరెక్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు ఆన్సర్. మైసూరా కాదండి. నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, ఓకే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్, సగం ఆన్సరే కరెక్ట్, అది కూడా నేను చెప్తాను. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్రావు, దామర్ల పెద్దమస్తన్రావు గారు, ఓకే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. రఘునందన్ గారు నాగుల మాల్యాల కరీంనగర్, ఓకే సగం కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. ఇక నెక్స్ట్ మెసేజ్ హనుమకొండ జిల్లా తరాలపల్లి గ్రామం నుంచి జరిపోతల బుచ్చయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీముడిపాడు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని, ఓకే ఆన్సర్ పంపించారు కరెక్ట్గా. హాయ్ అక్క ఎలా ఉన్నారు అంటూ నంద్యాల నుంచి పరూష మెసేజ్ పంపించారు. మళ్ళీ రిపీట్ చేయండి అన్నారా మీరు, లేకపోతే అసలు ఇంకా ఏం పెట్టలా, ఎలా ఉన్నారని మాత్రమే అడిగారు. ఓకే మనపల్లె లేక మన ఊరు అంటున్నారు, కాదండి తెలుగులో కాదు. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారనమాట. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇక నాకు తెలియదు మేడం, ఎంత గెస్ట్ చేసినా కూడా గుర్తుకు రావట్లేదు అంటున్నారు. పూజారి ధనంజయ సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి అనంతపురం జిల్లా, ఓకే నేను మళ్ళీ చెప్తాను ఆన్సర్ కాసేపట్లో. కొల్లిపారు నుంచి మల్లికా గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, ఫస్ట్ పంపించిన ఆన్సరే కరెక్ట్ అండి. తర్వాత సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ నాకు. సొంత ఊరు, ఈ రెండు పదాలు అర్థం వచ్చేలాగా ఒకే ఒక ఇంగ్లీష్ పదం, అది కూడా 4-letter word అయి ఉండాలి అన్నాను కదా. సో ఆన్సర్స్ ఇక్కడితో ఆగిపోయాయి కాబట్టి ఇంకా ఆన్సర్ ఏదో రివీల్ చేస్తాను. ఆన్సర్ వచ్చేసి టౌన్, TOWN. దీంట్లో సొంత అంటే టీ తీసేస్తే ఓన్ అని వస్తుంది, OWN ఓన్ అంటే సొంత, ఊరు అంటే టౌన్. సో రెండు కలిపి ఒకే దాంట్లో ఉండే క్వశ్చన్ అనమాట ఇది. కాకాని నుంచి శేఖర్ గారు మెసేజ్ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. సో ఇక ఆన్సర్ ఇంకా రాలేదు, కొంతమంది టైపింగ్ అనమాట. ఎనీహౌ ఇక సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం మనం.

సో ఈ సెకండ్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. 75 మంది పడవ ప్రయాణానికి వెళ్లారు. అయితే ఒక్కొక్క పడవలో 7 మంది మాత్రమే ప్రయాణించగలరు. అయితే చివరి పడవలో ఎంతమంది ఉంటారు?

పెట్టారు. సో విన్నారు కదా, 75 మంది పడవ ప్రయాణానికి వెళ్లారు. ఒక్కో పడవలో 7 మంది మాత్రమే ప్రయాణించగలరు. చివరి పడవలో ఎంతమంది ఉంటారు? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని, అయితే 8662438114 నెంబర్కి.

0: ఇంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. అయితే ఇక సందర్శ నదిలో నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. మొత్తం 75 మెంబర్స్ అండి, 75 మంది పడవ ప్రయాణానికి వెళ్లారు. ఒక్కొక్క పడవలో 7 మంది మాత్రమే ప్రయాణించగలరు. అయితే చివరి పడవలో ఎంతమంది ఉంటారు? సో ఎలా ఏంటి ఆన్సర్ ఆలోచించి 8662488114 అనే నెంబర్కి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. చాలా ఈజీ ఆన్సర్ అనమాట. ఒక్కొక్కసారి మనకి ఇచ్చే క్వశ్చన్స్లోనే ఆన్సర్ ఉంటుంది కానీ అది మనం కనిపెట్టలేకపోతాం. సో అలాంటి క్వశ్చన్ ఇది కూడా చాలా ఈజీ అనమాట. సో మీరు ఆన్సర్ ఏంటో గెస్ చేసి పంపిస్తూ ఉండండి. నెక్స్ట్ మీకోసం నువ్వు వస్తానంటే నేను దండన సినిమా నుంచి ఎవర్ గ్రీన్ కార్తీక్ పాడిన పాట మీకోసం ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్ వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 257 ఏంటి 258 అయిపోయిందండి. టైం చూస్తే అసలు చాలా స్పీడ్గా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా. నెక్స్ట్ ఆంధ్ర సేవతే నాకు ఇప్పటిదాకా 45 మెసేజెస్ అయితే వచ్చేసాయి. 75 మెంబర్స్ పడవ ప్రయాణానికి వెళ్లారు. ఒక్కో పడవలో 7 మంది మాత్రమే ప్రయాణించగలరు. అయితే చివరి పడవలో ఎంతమంది ఉంటారు? అయితే కొంతమంది చాలా వెరైటీగా ఎంతమంది మిగిలితే అంతమంది ఉంటారండి అని మెసేజ్లు చూద్దాం. ఎవరెవరు ఆన్సర్స్ ఎలా పెట్టారు అనేది. సో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటి అంటే, అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ అయితే పెట్టారు మెసేజ్. కానీ ఇది ప్రీవియస్ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట, టౌన్ అని చెప్పి పెట్టారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి ప్రీవియస్ క్వశ్చన్కి. ఇంకా హోమ్ టౌన్ అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్ష్, సియోనా, అశోక్ బాబు ఇంకా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ పంపించారు. కానీ ప్రీవియస్ క్వశ్చన్కి అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ ఇక ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్తో శేఖర్ గారు కాకానే నుంచి మెసేజ్ పంపించారు.

తర్వాత సునీల్ కృష్ణ గారు అండ్ నిరంజన్ ఫ్రమ్ నెల్లూర్ కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి బోరెళ్ళ జయన్న గారు. ఎంతమంది మిగిలితే అంతమంది ఉంటారు మేడం అని చెప్పి మీరే అనమాట పెట్టారు మెసేజ్. కాదు, ఆ ఎంతమంది ఎంతమంది. సో ఆ ఆన్సర్ నాకు కావాలి, ఎగ్జాక్ట్ నెంబర్. ఓకే, మరి మిగతా మెసేజెస్ అయితే నేను ఇంకా న్యూస్ తర్వాత అయితే చదివి వినిపిస్తాను. ఇక్కడ టైం ఎగ్జాక్ట్లీ 2:59 అయిపోతుంది కాబట్టి ఇక కాసేపట్లో అయితే న్యూస్ అయితే వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. దేవాదాయ శాఖ, ఆర్ఎండ్బి, ఏపీఎస్ఆర్టీసీ, రవాణా, అగ్నిమాపక శాఖలు అందిస్తున్న సేవలతో పాటు యూరియా లభ్యతపై చర్చించారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమావేశమయ్యారు. అమరావతి సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సింగపూర్ ప్రతినిధులు సంసిద్దత వ్యక్తం చేశారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో సింగపూర్ నిపుణుల అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణతో పాటు సలహాలు, సూచనలను సింగపూర్ ప్రభుత్వం అందించనుంది. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ఎస్ఐఆర్ షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం సవరించింది. సర్ గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జులై 31వ తేదీన ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురించనున్నారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అందిన దరఖాస్తులు, అభ్యంతరాలను సెప్టెంబర్ 28వ తేదీలోగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది. అనంతరం అక్టోబర్ 3, 2026న రాష్టంలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రచురించనుంది. వియత్నాంలో బోటు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు ఈరోజు ఉదయం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. మృతదేహాలను ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక అంబులెన్సుల ద్వారా వారి స్వస్థలాలకు తరలిస్తున్నామని రాష్ట ప్రవాసాంధ్రుల సాధికారిక సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో యూరియాతో సహా రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీ షా స్పష్టం చేశారు. జిల్లాలో ఎరువుల కొరత ఉందంటూ వదంతులు సృష్టించడం, అక్రమ రవాణాకు పాల్పడడం లేదా కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసిపెట్టడం, క్యాచ్ ద రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. సదరిసినరీ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, 75 మంది పడవ ప్రయాణానికి వెళ్లరు, ఒక్కో పడవలో 7 మంది మాత్రమే ప్రయాణించగలరు. అయితే చివరి పడవలో ఎంతమంది ఉంటారు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇప్పుడు కరెక్ట్ గా రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్.

సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు ఆన్సర్. త్రియా కాదండి, మీరు వేరే లాజిక్ ఏదో యూస్ చేశారు మొత్తానికి, కానీ కాదు. సార్ రెండు ఆన్సర్స్ పెట్టారు, త్రీ అండ్ ఇంకొకటి, సో అదైతే కరెక్ట్ ఆన్సరే, త్రీ అయితే కాదు. ఓకే, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రాజోలి నుంచి మాదుగుండు రాజేష్, చరణ్, సాహిత్య, సౌమ్య, అంజలి, సరళ, లెవెన్త్. ఓకే కరెక్ట్ ఆన్సర్. బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవనిపేట.

కాకర్ నుంచి పద్మ, భవ్య, చింటూ, శేఖర్ కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. తిరువు గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. సిరిసిల్ల జిల్లా చీర్లమంచ గ్రామం నుంచి వేముల పరశురాములు గారు, పద్మ గారు కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి బోరెల్లి సంధ్య కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. వేదాంత జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బ్రహ్మం గారు ఫ్రమ్ ఖమ్మం, రాంగ్ అండి ఆన్సర్. పెడన నుంచి రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ గారు, రాంగ్ ఆన్సర్. ఒకే ఒక్కడు గారు శాంతినగర్ నుంచి ఒక్కరు అని పెట్టారు, కానీ రాంగ్ అండి. ఇక సుధీర్ కుమార్, రుద్విక, తన్మయ్ ఫ్రమ్ గుంటూరు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా పెద్దమ్మగుడి దగ్గర నుంచి పూజారి ధనుంజయ గారు, ఇందాక పెట్టారు కదా మీరు, కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ ఉంగటూరు మండలం కృష్ణా జిల్లా నుంచి పేటేటి సురేష్ బాబు గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జయంత్ ఫ్రమ్ నెదర్లాండ్స్ ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏంటంటే,

ఓకే ఆన్సర్ ఏంటంటే ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది మల్లికార్జున్ గారు, అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి మెసేజ్ పంపించారు. ఆన్సర్ 15 అంటున్నారా? కాదండి. రఘునందన్ గారు 4 అంటున్నారు మీరు, కాదు. సో కొంచెం దగ్గరలో ఉన్నారు కానీ రాంగ్ గా గెస్ చేసేసారు. మొత్తానికి 75 మెంబర్స్ అండి పడవ ప్రయాణానికి వెళ్లారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పడవలో 7 మెంబర్స్ మాత్రమే ట్రావెల్ చేయగలుగుతారు. అయితే చివరి పడవలో ఎంతమంది? సో ఒక్కొక్క దాంట్లో 7 మంది అంటే 10 పడవలు వేసుకుంటే 70 మెంబర్స్. సో ఒక్కొక్క 10 బోట్స్లో 70 మెంబర్స్ వెళ్ళిపోవచ్చు. ఇంకా మిగిలేదు ఎంతమంది? 5 మెంబర్స్. సో లాస్ట్ పడవలో ఎంతమంది ఉంటారు? 5 మెంబర్స్ ఉంటారు. అది ఆన్సర్ అయితే. సో ఓన్లీ 5 ఇస్ ద ఆన్సర్. చాలామంది ఇంకా తెలివిగా పడవ నడిపే వాళ్ళతో కలిపి ఇట్లా మెసేజ్లు పెట్టారు, కానీ పడవ నడిపే వాళ్ళు వీళ్ళెవరూ లేరు. ఓకే, రుషికేష్ గారు ఆన్సర్ పంపించారు, 4 అంటున్నారు కానీ కాదు, 5 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ రంగం సినిమా నుంచి మీకోసం సాంగ్ అయితే రెడీగా ఉంది. ఇక దాని తర్వాత క్వశ్చన్ అడుగుతానబ్బా. ఓకే, సో చిన్న బ్రేక్, సాంగ్ తర్వాత ఇంకొక థర్డ్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: Bharti FM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రంగం సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా. సందరేసినరీ ప్రోగ్రామ్ లో మనమున్నాం. 3:17 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ఇవాళ మన సందరేసినరీలో క్వశ్చన్ ఏంటి నెక్స్ట్ది అంటే, సంవత్సరానికి 12 రూపాయలు సేవ్ చేయాలి అనుకోండి, అప్పుడు నెలకి 1 రూపాయి చొప్పున సేవ్ చేస్తే 12 నెలలు టైం పడుతుంది కదా. అదే నెలకు 2 రూపాయలు సేవ్ చేస్తే 6 నెలలు టైం పడుతుంది. మరి నెలకు 1.5 రూపాయలు సేవ్ చేసుకుంటూ వెళ్తే మనకి సంవత్సరానికి 12 రూపాయలు అవ్వడానికి ఎన్ని నెలలు టైం పడుతుంది? సో విన్నారు కదా, సంవత్సరానికి 12 రూపాయలు సేవ్ చేయాలి మీరు. అయితే నెలకి 1 రూపాయి చొప్పున సేవ్ చేస్తేనేమో 12 నెలలు టైం పడుతుంది. అదే నెలకు 2 రూపాయల చొప్పున సేవ్ చేస్తేనేమో 6 మంత్స్ టైం పడుతుంది. కానీ నెలకు 1.5 రూపాయల చొప్పున మనం సేవ్ చేస్తే 12 రూపాయలు అవ్వడానికి ఎన్ని నెలలు టైం పడుతుంది? సో తెలిస్తే నాకు వాట్సాప్ చెప్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. సో 8662438114 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. సో స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళ్ళల్లో జిగేలు నింపడానికి జిగేలు రన్ వచ్చేసింది. ఆడిపాడి అల్లరి చేస్తా అంతే, మీరందరూ రెడీగా ఉండండి. అమ్మ జిగేలు రని వచ్చేమ్మ నువ్వు.
2: ఎంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
3: మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తనం తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
2: ఇదిగో ఆ గళ్ళ చొక్క జిగేల్ రాజా ఏంది, గుడ్లు అప్పగించి సుతున్నాడు అంకే.
3: నువ్వేదో ఇస్తావని జిగేల్ రానే.
2: నువ్వెందయ్యా పూల చొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
1: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
2: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరడిగింది ఇచ్చే పోతా.
1: అది

0: தங்கம்
1: நான் பாத்தா துரம் பங்காரம் మావిడి తోట
0: మావిడి వచ్చిన కట్నం
1: కొత్తగా కట్టించుకున్న ఇల్లు
0: నా పాట రైస్ మిల్లు ఇవన్నీ కావు గానీ నా పాట క్యాష్ లచ్చ
2: బాబోయ్ లచ్చ.
3: ఎక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణీ फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
4: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री.

City FM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. రంగస్థలం సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా, సంవత్సరానికి 12 రూపాయలు సేవ్ చేయాలి మీరు. అయితే నెలకు 1 రూపాయి చొప్పున సేవ్ చేస్తేనేమో 12 నెలలు టైం పడుతుంది. అదే నెలకు 2 రూపాయలు చొప్పున సేవ్ చేస్తే 6 నెలలు టైం పడుతుంది. మరి నెలకు 1.5 రూపాయల చొప్పున మీరు గనక దాచిపెడితే మరి 12 రూపాయలు అవ్వడానికి ఎన్ని నెలలు సమయం పడుతుంది? నాకైతే 55 మెసేజ్లు వచ్చేసాయండి. సో ఇక ఈ చిన్ని చిన్ని లెక్కలు ఈజీగానే చెప్పేస్తారు కాబట్టి అందరు కూడా మాక్సిమం 5 కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. సో ఇక మీ పేర్లు అయితే నేను చదివి వినిపించేస్తాను, ఇన్ కేస్ రాంగ్ ఆన్సర్ అయితే మాత్రం రాంగ్ అని చెప్తా, ఓకేనా? కాదర్ వీరేష్ గారు రాజులి మండలం నుంచి. సో కరెక్ట్ ఆన్సర్స్ స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ నుంచి. ఇక రాజులి మండలం నుంచి, వీవర్స్ కాలనీ నుంచి మాదుగుండు, రాజేష్, శరణ్, సాహిత్య, సౌమ్య, అంజలి, సరళ, రమేష్ ఫ్రమ్ రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, నెక్స్ట్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ తిరుపతి, కాకాని నుంచి పద్మ, భవ్య, చింటూ అండ్ శేఖర్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి గారు, తర్వాత సుధీర్ కుమార్, రుద్విక, తన్మయ్ ఫ్రమ్ గుంటూర్, డాక్టర్ జిలాని, తిప్పనపల్లి, చంద్రగొండ, కొత్తగూడెం జిల్లా, అనంతపురం నుంచి రమేష్, అలాగే వెంకటాచలపతి గారు, కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ, కమ్మతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, నరసింహారావు గారు ఫ్రమ్ దేవరగట్ల కొత్తగూడెం, నెక్స్ట్ మెసేజ్ ప్రసాద్ గారు ఫ్రమ్ పాలకొల్లు, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, దారిప్రేణి సాయికృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూల్, పి కరీముల్లా ఫ్రమ్ భీమవరం విలేజ్, మంగళగిరి నుంచి సాయినగర్ నుంచి తిరువీధుల బాబు గారు, బంగారరాజు గారు ఫ్రమ్ ఆదోని, గనగలూరు రామకృష్ణారెడ్డి గారు ఫ్రమ్ కర్ణాటక, ఉంగుటూరు మండలం కృష్ణా జిల్లా నుంచి పేటేటి సురేష్ బాబు, తర్వాత కొల్లిపారి నుంచి మల్లికా గారు, తేజ, వేదాంశ్, మౌనిక ఫ్రమ్ చెన్నై, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ, శశిరెడ్డి ఫ్రమ్ ఒంగోల్, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటగిరి, సాలి కాలనీ. మీరు మాత్రం రాంగ్ ఆన్సర్ పెట్టారు. ఇక బ్రహ్మం గారు ఫ్రమ్ ఖమ్మం, తర్వాత ఎర్రమల్ల సీతమహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, పెద్దపురం నుంచి శెట్టి సూరిబాబు గారు, ఓకే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం అనమాట. తర్వాత పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యాచారి గారు విజయలక్ష్మి, అనంతపూర్ నుంచి ఇమాంబి గారు అక్తర్, వలీ బాషా, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, ఆలగడ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, ఆర్కే రాజు, రేణుక, అనుదీప్తి, ఆదిత్య, భాస్కర్ ఫ్రమ్ గుంతకల్, అనంతపూర్ డిస్టిక్, శ్రీను ఫ్రమ్ ఐరాల, ఎంఎస్ దుర్గారావు గారు నంద్యాల నుంచి, పరుష, ఎస్వీ ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక, మంగళగిరి నుంచి దామల్ల చినమస్తన్రావు గారు, దామల్ల పెదమస్తన్రావు గారు, ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, ఎర్రగూడూరు విలేజ్ రాయలసీమ అంటూ నంద్యాల నుంచి ఎన్ వరప్రసాద్ గౌడ్ గారు, నెక్స్ట్ రాజన సిరిసిల్ల గ్రామం నుంచి వేముల పరశురాములు అండ్ పద్మ, పూజారి ధనుంజయ ఫ్రమ్ అనంతపూర్ జిల్లా సిండికేట్ నగర్, పి జానకీరామ్ అండ్ ఉమా ఫ్రమ్ నందిగామ, గోపి వై గోపి ఫ్రమ్ పాతిబండ్ల, గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుంచి, జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి, ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, తిరు ఫ్రమ్ విజయవాడ, రాజోల నుంచి బోరెల్లి జయన్న గారు, దాసిరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, గుంటూరు జిల్లా, ఇక పామర్తి నాగబాబు గారు ఫ్రమ్ మచిలీపట్నం, మీరైతే రాంగ్ ఆన్సర్ పెట్టారు, ముబ్బల కోటేశ్వరరావు గారు ఫ్రమ్ పోలవరం, రాంగ్ ఆన్సర్, శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, ఎస్ కరెక్ట్ ఆన్సర్, మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెడ నిజామాబాద్ జిల్లా, కరెక్ట్ ఆన్సర్, నిన్న నుంచి శోభరాణి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు, అనంతపురం నుంచి అనురాధ గారు, తర్వాత లతాకుమారి ఫ్రమ్ సోమాల మండల్ కామిరెడ్డి వారిపల్లి, సో 8 మంత్స్ అని మాత్రం కరెక్ట్గా మెన్షన్ చేశారు. సో నేను ఓన్లీ నేమ్స్ అందరివి చదివేశాను కదా, అందరూ కూడా 8 మంత్స్ అని కరెక్ట్గా మెన్షన్ చేశారండి, సూపర్. అసలు రాంగ్ అని పెట్టిన వాళ్ళే నేను రాంగ్ అని అనౌన్స్

చేశాను కదా. ఓకే, ఇక 8 నెలలు టైం పడుతుంది, చాలా ఈజీ కదా. సో మనం లెక్కల్లో గ్రేట్ ఎంతైనా, జస్ట్ అలా వినగానే క్వశ్చన్ని మిమ్మల్ని ఏదో కన్ఫ్యూజ్ చేయడం కోసం కొంచెం 12 రూపాయలు సేవ్ చేయాలి, నెలకు రూపాయి అయితే ఇంత, 2 రూపాయలు అయితే ఇంత అని పెద్ద క్వశ్చన్ అడిగాను. ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా ఆన్సర్ చెప్పేశారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ పంపించారు 8 మంత్స్ అని చెప్పేసి. సూపర్. సో ఇది ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి ఇక్కడతో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక తాతగారు మీ వయసు ఎంత అని అడిగితే 2 ఏళ్లే అని చెప్పారు. ఇందుకే ఆయన వయసు ఎంత? సో ఒక తాతగారు మీ వయసు ఎంత అని అడిగితే 2 ఏళ్లే అని చెప్పారు. మరి ఆయన వయసు ఎంత, దాని అర్థం ఏంటి? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి, మీ ఆన్సర్స్ని వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: जरूर सुनिए शाम 4 बजे पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేనైతే మిమ్మల్ని సందేశనరీ ప్రోగ్రామ్ లో ఒక క్వశ్చన్ అయితే అడిగాను, ఒక తాతగారు మీ వయసు ఎంత అని అడిగితే 2 ఏళ్లే అని చెప్పారు. ఇంతకీ ఆయన వయసు ఎంత ఎంత అని చెప్పారు, మీకేం అర్థమైంది, ఆన్సర్ పంపించండి అన్నాను కదా. చాలా మంది మెసేజ్లు పంపించారు, ఈ దగ్గర దగ్గర 60 మెసేజ్లు అయితే వచ్చాయి. సో ఇందాకట్లాగా చక్కగా మీ పేర్లన్నీ కూడా నేను చెప్పేస్తాను, ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే రాంగ్ అని చెప్తా, ఓకేనా? మనం టైం సేవ్ చేసుకుందాం. కేదర్ వీరేష్ గారు రాజులి మండలి నుంచి పంపించారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్స్ స్టార్ట్ అయిపోయాయి ఇక్కడి నుంచి. ఇక ఎంఎస్ దుర్గారావు గారు, పెడన జోగరేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు, తేజ వేదాంశ్ మౌనిక ఫ్రమ్ చెన్నై, ముబల కోటేశ్వరరావు గారు ఫ్రమ్ పోలవరం, విజయవాడ నుంచి తిరు గారు, మీరు మాత్రం ఏకంగా 98 అని పెట్టారు, ఏంటో రాంగ్ అండి. తర్వాత భరత్, అలాగే రాహిత్య రాజోలు నుంచి అనమాట. తర్వాత రాజన్న సిరిసిల్ల గ్రామం నుంచి, చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు అండ్ పద్మ, సుధీర్ కుమార్ అండ్ రుద్విక తన్మయ్ ఫ్రమ్ గుంటూరు, నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూల్, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల అయాన్ష్ నాగటి పండు అశోక్ బాబు వీళ్ళందరూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి, తులసి గారు మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు, రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, కొల్లాపూర్ నుంచి కురుమూర్తి గారు, కుసుమ గారు ఫ్రమ్ అమ్మటి నగర్, విజయవాడ నుంచి భార్గవి గారు, అక్కరపాక నుంచి రమా గారు, తర్వాత ప్రసాద్ గారు ఫ్రమ్ పాలకొల్లు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, పెడన నుంచి ప్రభాకర్ రావు గారు గంగాభవాని, తిప్పనపల్లి చండ్రుగొండ కొత్తగూడెం నుంచి జిలాని గారు సుల్తానా బేగం, తర్వాత దారిపరేణి సాయికృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూల్, ఎస్పీ ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక, మంగళగిరి సాయినగర్ నుంచి తిరువీధుల బాబు గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా, తర్వాత శ్రీను గారు ఫ్రమ్ ఐరాల, షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ట్ నుంచి, బ్రహ్మం గారు ఫ్రమ్ ఖమ్మం, మొహమ్మద్ ఇనాయతుల్లా గారు ఫ్రమ్ భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, తర్వాత ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు, నరసింహారావు గారు ఫ్రమ్ దేవరగట్ల పెనగడప కొత్తగూడెం, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ అండ్ సుప్రియ, వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు, నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, రాజోలి మండలం వీవర్స్ కాలనీ నుంచి మాందుగుండు రాజేష్ అండ్ చరణ్, సాహిత్య సౌమ్య అంజలి సరళ, మీరు మాత్రం 62 అని పెట్టారు, ఎలా వస్తుంది 62, రాంగ్ అండి. నెక్స్ట్ సుజాత గారు దడ్డదేవుడిపాడు నుంచి మెసేజ్ పంపించారు ఆన్సర్. పి జానకీరామ్ గారు 60 ఇయర్స్ అంటున్నారు, కానీ రాంగ్ అండి. ఇక కొంతమంది అయితే 14 అని పంపిస్తున్నారు, కాదు 14, తాతగారు వయసు 14 ఏళ్ళు ఉంటాయా చెప్పండి. ఆర్కే రాజుగారు, రేణుక అనుదీప్తి, ఆదిత్య భాస్కర్ గుంతకల్ అనంతపూర్ డిస్టిక్ట్ నుంచి, మీరు ఫస్ట్ అయితే పెట్టిన ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ శ్రీనివాసరెడ్డి గారు వినుకొండ, గాలి శ్రీనివాసరెడ్డి గారు ఫ్రమ్ వినుకొండ కరెక్ట్ ఆన్సర్. ఇక దామర్ల చినమస్తన్ రావు గారు, దామర్ల

పెదమస్తనరావు గారు నమస్తే అండి అంటూ మంగళగిరి నుంచి మెసేజ్ పంపించారు. బంగారరాజు గారు ఫ్రమ్ ఆదోని 14 ఇయర్స్ అంటున్నారు ఏకంగా, కానీ రాంగ్ ఆన్సర్. 49 ఇయర్స్ అని చెప్పేసి శ్రీనివాస్ ఫ్రమ్ తిరుపతి, రాంగ్ అండి. అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. ఇక శోభారాణి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. పంతాడు శ్రీనివాసరావు గంగా భవానీ ఫ్రమ్ మోరిపాలెం కోనసీమ జిల్లా, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి ఇమాంబి అక్తర్ వలీ ఆశ 20 అంటున్నారు కానీ రాంగ్ అండి. నెక్స్ట్ శెట్టి సూరిబాబు గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ నిజామాబాద్ జిల్లా, కరెక్ట్ ఆన్సర్. సతీష్ సాహితి సుహాన్ ఫ్రమ్ బాలాపూర్ రెక్స్ రోడ్ హైదరాబాద్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రమేష్ వెంకటాచలపతి, అనురాధ గారు కాదు అనంతపూర్ నుంచి రమేష్ వెంకటాచలపతి గారు 102 అంటున్నారు, రాంగ్ ఆన్సర్. కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్, కాదు కరెక్ట్ ఆన్సర్. ఇక కరెక్ట్ ఆన్సర్తో మనకి నెక్స్ట్ తరాలపల్లి గ్రామం నుంచి జరుపుతుల బుచ్చయ్య గారు మెసేజ్ పంపించారు, ఇక మెసేజెస్ అయిపోవచ్చాయి. కామత శంకర్ గారు ఫ్రమ్ రాజోలి, రాంగ్ ఆన్సర్ అండి. నాగార్జున లక్ష్మీ గారు ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్, కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగలి గారు, పద్మరాణి అక్షర అండ్ కృప, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న గారు, శివగంగ గారు, కరెక్ట్ ఆన్సర్. లేకుండా ప్రసాద్ గారు నాగూరి బాయి, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి పట్టారు. రాజుల నుంచి బోరెలి సంధ్య, కరెక్ట్ ఆన్సర్. వెంకటగిరి నుంచి వాసు గారు, రాంగ్ ఆన్సర్ అండి. పోలు శివదాస్ రెడ్డి గారు తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, ఓకే కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ దగ్గర నుంచి మెసేజ్ పూజారి ధనంజయ గారు, కరెక్ట్ ఆన్సర్. శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి జేఎం బాషా గారు ఫ్యామిలీ, కరెక్ట్ ఆన్సర్. ధర్మవరం నుంచి హారిక హరికృష్ణ పుల్లమ్మ, కరెక్ట్ ఆన్సర్. దేవకీదేవి హర్షిత మదనపల్లి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల శివాన్వి, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి పర్ష మెసేజ్, రాంగ్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని అండ్ మాయా, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, రాంగ్ అండి ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మెసిలిపట్నం నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి అక్షర కృప, కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష ఫ్రమ్ తిరుపతి, ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారా, ఓకే. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో ఇంతకీ మెసేజెస్ అయితే దగ్గర దగ్గర నాకు ఇంకా నేను చదివే కొద్దీ టైపింగ్ అని వస్తున్నాయి. 70 అబోవ్ మెసేజెస్ చదివాను నేను ఇప్పుడు. సో రాంగ్ అనేవి రాంగ్ అని నేను అనౌన్స్ చేశాను కదా, సో అనౌన్స్ చేయనివి అందరు కూడా కరెక్ట్ ఆన్సర్స్ పెట్టినట్టే అర్థం. ఇక ఇంతకీ ఆన్సర్ ఏంటంటే, ఒక తాతగారు మీ వయసు ఎంత అని అడిగితే 2 ఏళ్లే అని చెప్పారు. అంటే అర్థం 2 ఏళ్ళు, 77 ఇస్ ద ఆన్సర్, ఓకే. 2 ఏళ్లే అన్నప్పుడు 2 ఇయర్స్ అనుకుంటారు కొంతమంది. సో సరిగ్గా వింటే అర్థమవుతుంది. చిన్నమ్మాయి మిరియాలు కూడా ఇప్పుడే ట్యూన్ చేశాను అని చెప్పి మెసేజ్ పంపించారు. సో ఆన్సర్ 77 అనమాట. ఇక నెక్స్ట్, ఇక ఈ లాజికల్ క్వశ్చన్స్ ఇవన్నీ అయిపోయాయి కానీ ఒక ఫిలిం రిలేటెడ్ క్వశ్చన్ ఇది మిమ్మల్ని అడుగుతాను.

3:43 అయిపోయింది టైం ఎగ్జాక్ట్లీ. ఇక నాని గారి సినిమాలో మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటే, అయితే మెయిన్గా భలే భలే మగాడు బోయ్ సినిమా, నాని గారు నటించిన భలే భలే మగాడు బోయ్ సినిమాలో ఆయన ప్రొఫెషన్ ఏంటి, ఆయన ఏ వృత్తి చేసేవారు, ఏ ఉద్యోగం, ఆయన చేసే వృత్తి ఏంటి, ఏ ప్రొఫెషన్? సో ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి 8662438141 నెంబర్కి. హీరో నాని ప్రొఫెషన్ ఏంటి భలే భలే మగాడు బోయ్ సినిమాలో? సో ఆన్సర్ పంపిస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్.

సరే చదువుతున్నా. మీ పేర్లన్నీ కూడా అనౌన్స్ చేసేస్తూ ఉంటాను. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ కేదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం. ప్రీవియస్ క్వశ్చన్కి కూడా కొంతమంది మళ్ళీ 77 ఇయర్స్ అని చెప్పి పెడుతున్నారు. విజయలక్ష్మి గారు ఫ్రమ్ రామాపురం అనమాట, 77 అని పెట్టారు. ఓకే, ఇక ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇందాక చదివాను కదా, మండూరు మధుకుమార్ గారు. తర్వాత శశిరెడ్డి గారు ఫ్రమ్ ఒంగోల్. కొల్లిపార నుంచి మల్లికా గారు. రాజోలి నుంచి బోరెల్లి జయన్న గారు. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. దేవాంగ తిరుపతి నుంచి గౌరీ. కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక. వెనెలవల్లి తులసి రాఘవేంద్ర. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు సిహెచ్ వేణు గారు, జయంపు గ్రామం నుంచి. నెక్స్ట్ కర్నూలు నుంచి నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. ఆలగడ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు. సుధీర్ కుమార్ రుద్విక తన్మయ్ ఫ్రమ్ గుంటూరు. గోనగండ్ల గ్రామం నుంచి కర్నూలు జిల్లా లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్. గాలి శ్రీనివాసరెడ్డి గారు ఫ్రమ్ వినుకొండ. సాఫ్ట్వేర్ అంటున్నారు, కాదు సాఫ్ట్వేర్ అయితే కాదు. ఇక వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే, అనంతపూర్ నుంచి అనురాధ గారు. రాజోలి మండలం నుంచి వివర్స్ కాలనీ నుంచి మాదుగుండు రాజేష్ అండ్ చరణ్, సాహిత్య సౌమ్య అంజలి సరళ. కోనసీమ జిల్లా మోరిపాలెం నుంచి పంతాడి శ్రీనివాసరావు గారు. ధూపాంజయరామ్ రాధ కొదుమూర్ కర్నూలు డిస్టిక్. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు. మురహరి ఎం మురహరి యశోద గారు. జానకిరాజు ఫ్రమ్ నిజామాబాద్ వీక్లీ బజార్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. నెక్స్ట్ దారిపనేని సాయికృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫ్రమ్ కర్నూలు. భాస్కర్ టైరల్స్ ఫ్రమ్ చెరుకుపల్లి. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా. రాజోలు నుంచి భరత్ రాహిత్య. కొత్తకూడి నుంచి రాజేశం సరోజిని అండ్ మాయా. ఎంఎస్ దుర్గారావు గారు ఫార్మర్ లాంటి పని కానీ ఫార్మర్ కాదు అంట. ఓకే, ఆన్సర్ నేను చెప్తాను. అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి ఇమాంబి గారు, అక్తర్ గారు, వలీ భాష. ఇక లతా కుమారి గారు మదర్ ఆఫ్ రాజమ్మ ఫ్రమ్ సోమాల మండల్ కామిరెడ్డి వారిపల్లి అనమయ డిస్టిక్. కమతప్ వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు. తిరుపతి నుంచి సుబ్రహ్మయ్య గారు. ఓకే, తిరుపతి నుంచి. ఇక నరసింహారావు గారు దేవరగట్ల పెనగడప కొత్తగూడెం నుంచి. సాఫ్ట్వేర్ అంటున్నారు. కృష్ణమూర్తి గారు శకుంతల శివాన్వి స్వీటీ కాదండి, సత్తుపల్లి నుంచి మెసేజ్ పంపించారు. సాఫ్ట్వేర్ అయితే కాదు. కుసుమ ఫ్రమ్ అమ్మటి నగర్, షార్ట్ టెంపర్ అంట, కాదండి. నెక్స్ట్ తరాలపల్లి గ్రామం నుంచి దరిపోతల బుచ్చయ్య గారు. దామర్ల పెదమస్తన్రావు గారు, చినమస్తన్రావు గారు ఫ్రమ్ మంగళగిరి. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు గారు. ఇక నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాను జైనుద్దీన్. మంచిర్యాల నుంచి చంద్రమొగలి గారు, పద్మరాణి, అక్షర కృప. కానీ రాంగ్ ఆన్సర్ మీరు పంపించింది, సాఫ్ట్వేర్ అయితే కాదు. ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు నంద్యాల జిల్లా నుంచి. మంగళగిరి నుంచి నాని ఆ సినిమాలో ఎక్కువ శుభ్రత పాటించేవాడు అని అంటున్నారు. మంగళగిరి నుంచి మెసేజ్ పంపించారు. కనకం గారు, రాజారాం గారు, శుభ్రత కాదు. తర్వాత మెమరీ లాస్. సో నానికి దాంట్లో ఉన్నది మెమరీ లాస్. కానీ నేను అడుగుతుంది ఆయన ప్రొఫెషన్, ఏ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు సినిమాలో. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని మెసేజ్ పంపించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నారు కానీ కాదండి. నున్న నుంచి శోభారాణి గారు మెసేజ్ పంపించారు ఆన్సర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఇక అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ అండ్ సుప్రియ, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రాజన్న సిరిసిల్ల మండలం నుంచి, సిరిసిల్ల జిల్లా నుంచి వేముల పరశురాములు గారు, పద్మ గారు. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి వెంకటేష్ అండ్ శ్యామల, అశోక్ బాబు. కర్ణాటక నుంచి నరసింహ, హేమారెడ్డి. ఎన్జిఓలో వర్క్ చేస్తూ ఉంటాడు అనుకుంటా అంటున్నారు కానీ కాదు. పాలెం, దాసరిపాలెం నుంచి గుంటూరు జిల్లా పోలు శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నెక్స్ట్

చింతల శంకర్ గారు కరెక్ట్ ఆన్సర్. పూజారి ధనుంజయ గారు అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి పర్షా, ఓకే కరెక్ట్ ఆన్సర్. బెంగళూరు బంగారాజు గారు ఆదోరణ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి, నైస్ ప్రోగ్రామ్ అంటున్నారు. ఇక రాజోలి నుంచి బోరెల్లి సంధ్యా గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. రేణిగుంట నుంచి తులసి గారు కరెక్ట్ ఆన్సర్. వై గోపి ఫ్రమ్ పాతిబండ్ల కరెక్ట్ ఆన్సర్. ఈదనూరి లక్ష్మయ్య గారు, జంగమ్మ గారు గోన్లపల్లి వలిగొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లూర్లా కరెక్ట్ ఆన్సర్. ఖాళీగా ఉంటాడు అంట దీకుండ ప్రసాద్ గారు, నాగురిబాయ్ విజయవాడ నుంచి కాదు. నెక్స్ట్ తిరు ఫ్రమ్ విజయవాడ, మీకు కూడా ఆన్సర్ తెలీదా, సరే చెప్తాను. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. వినుకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యచారి గారు, విజయలక్ష్మి గారు. పెడర నుంచి ప్రభాకర్ రావు గారు ఫ్రమ్ అండ్ గంగాభవని గారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణం, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న గారు. గడ్డం అంకయ్య గారు ఫ్రమ్ బందర్పల్లి నెల్లూరు డిస్టిక్. ఇక నెక్స్ట్ లాస్ట్ మెసేజ్ విజయవాడ నుంచి మౌనిక గారు, భార్గవి గారు. ఇంకొకటి కూడా వచ్చింది, రత్నం గారు ఫ్రమ్ వైజాగ్. సో మొత్తానికి 3:56 అయిపోయింది క్లాక్లో టైం చూస్తే. ఇంతకీ నాని ప్రొఫెషన్ ఏంటంటే సైంటిస్ట్ అనమాట. మొక్కల మీద ఎక్కువగా పరిశోధనలు చేస్తూ ఉంటాడు కాబట్టి అతని క్యారెక్టర్ ఏంటి, మతిమరుపు క్యారెక్టర్ కాస్త, అది విషయం. సో భలే భలే మగడ్బాయ్ నుంచి లాస్ట్గా మీకోసం ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఇది ఇవాళ మన సందడే సందడి. హోప్ యూ ఎంజాయిడ్ ద షో అండ్ నెక్స్ట్ వివిధాలో కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నకర్. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ఎస్ఐఆర్ షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం సవరించింది. సర్ గడువును ఈ నెల 24 తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జులై 31న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురించనున్నారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్లు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అందిన దరఖాస్తులు అభ్యంతరాలను సెప్టెంబర్ 28వ తేదీలోగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది. అనంతరం అక్టోబర్ 3, 2026న రాష్టంలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రచురించనుంది. రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 10 గంటల సమయానికి రాష్టంలో 99.66% డిజిటలైజేషన్ పూర్తయింది. రాష్టంలోని మొత్తం 4,16,27,694 మంది ఓటర్లలో ఇప్పటి వరకు 4,14,86,830 మంది ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. వైఎస్సార్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. రాష్టంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు వివిధ శాఖల కార్యదర్శులు శాఖాధిపతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ నిన్న సమావేశం నిర్వహించారు. 2వ దశ జాబ్ క్యాలెండర్కు సంబంధించి భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, అందుకు సంబంధించిన పలు సాంకేతిక అంశాలపై అధికారులు చర్చించారు. ఈ ప్రక్రియను నిర్దిష్ట వ్యవధి ప్రకారం సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ కార్యదర్శులు హెచ్ఓడీలను ఆదేశించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 6,31,00,000 రూపాయలతో తిరుమలలోని ఏటీసీ వద్ద ఎస్ఎస్డి టోకెన్స్ భక్తుల కోసం శాశ్వత క్యూ లైన్లు నిర్మిస్తామని, కుమారధార పసుపుధార వద్ద 2,77,00,000 రూపాయలతో బ్రిడ్జి నిర్మాణంతో పాటు గ్రీన్ ఎనర్జీ అభివృద్ది కోసం జీఎన్సీ వద్ద 800 కిలోవాట్స్ విండ్ మిల్ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య 3 వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా ఈ రోజు బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రాష్టంలో మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం 11.82 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మత్స్యకారుల సేవలో కార్యక్రమం కింద సముద్రవేట నిషేధ కాలంలో భృతికి ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: जरूर सुनिए शाम 4 बजे पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: विंटनारो विविध भारती FM 101.3।
2: చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మరి 4:04 క్లాక్ లో టైం చూస్తే వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. నేను మీ ఆర్జే తేజు. మరి ఈ రోజు వివిధలో ఏంటి థీమ్ అంటే లిరిసిస్ట్ స్పెషల్ అనమాట. సో ఈ రోజు లిరిసిస్ట్ వనమాలి గారు రాసిన బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం వినిపించడానికి రెడీగా ఉన్నాను. మరి వనమాలి గారు ఆయన కలం నుంచి జాలు వారిన పాటలు. ఇక ఫస్ట్ అయితే మీ అందరి కోసం ఫిదా మూవీ నుంచి వచ్చేస్తోంది పాట హే పిల్లగాడ సాంగ్, తర్వాత చందమామ

హ్యాపీ డేస్, రోబో, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, మనం, ఇలా ఎన్నో ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే రాశారనమాట. మంచి మంచి సినిమాలలో మంచి మంచి సాంగ్స్ అయితే ఉన్నాయి, వనమాలి గారి రచనలో వచ్చినవి. మరి అవన్నీ కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉందాం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

లిరిసిస్ట్ వనమాలి గారు రాసిన బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం వినిపించడానికి రెడీగా ఉన్నాను. మరి వనమాలి గారు ఆయన కలం నుంచి జాలు వారిన పాటలు. ఇక ఫస్ట్ అయితే మీ అందరి కోసం ఫిదా మూవీ నుంచి వచ్చేస్తోంది పాట హే పిల్లగాడ సాంగ్, తర్వాత చందమామ, హ్యాపీ డేస్, రోబో, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, మనం, ఇలా ఎన్నో ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే రాశారనమాట. మంచి మంచి సినిమాలలో మంచి మంచి సాంగ్స్ అయితే ఉన్నాయి వనమాలి గారి రచనలో వచ్చినవి. మరి అవన్నీ కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉందాం. వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: A beautiful smile.

Bharti FM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 4:35 PM క్లాక్లో టైం ఎగ్జాక్ట్లీ. ఇక వివిధాలో లిరిసిస్ట్ వనమాలి గారి రచనలో వచ్చిన సాంగ్స్ మనం వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఒక లైలా కోసం మూవీ నుంచి నెక్స్ట్ మీకోసం రీమిక్స్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. తర్వాత ఒంగోలు గీత మూవీ నుంచి రా చిలక సాంగ్ ఒకటి, అలాగే ఆరెంజ్ నుంచి ఒక సాంగ్, అలాగే రంగం సినిమా నుంచి కూడా ఒక సాంగ్. సో మరికి ఇప్పుడు ఈ సాంగ్స్ అన్ని కూడా విని ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: Hello my dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. Today I am going to talk about human rights and its awareness among us. మానవ హక్కులు అనేవి ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కులకు ఉద్దేశించినవి. ప్రపంచంలో పౌర రాజకీయ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కల్పించడానికి ఏటా డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఓ అంశాన్ని ప్రాతిపదికన తీసుకుని మానవ హక్కుల దినోత్సవాన్ని ఐరాస నిర్వహిస్తుంది. దిస్ ఇయర్ ఈ ఏడాది సమానత్వం ఈక్వాలిటీ అసమానతలను తగ్గించడం మానవ హక్కులను ముందుకు తీసుకెళ్లడం అనే నినాదంతో జరుపుకుంటున్నాం. ఆధునిక యుగంలోనూ నిరంకుశ పాలకులు ప్రభుత్వాలకు ప్రజల మానవ హక్కులను హరించడం పరిపాటిగా మారింది. ఈ దురంతాలను అరికట్టి మానవ హక్కుల రక్షణకు ఐక్యరాజ్య సమితి సర్వజన మానవ హక్కుల ప్రకటన ఆమోదించింది. భారత స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ హన్స్ జీవరాజ్ మెహతాతో పాటు వివిధ దేశాలకు సైద్ధాంతిక భావజాలాలకు చెందిన మేధావులంతా కలిసి రూపొందించిన ప్రకటన అది. మానవ హక్కుల ప్రకటన భారత్తో సహా పలు దేశాల రాజ్యాంగాలకు స్ఫూర్తినిస్తుంది. ఐరాసా సభ్య దేశాలు పౌర సామాజిక రాజకీయ సాంస్కృతిక మతపరమైన హక్కుల రక్షణకు అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ ప్రకటన పునాదిగా ఉపయోగపడుతుంది. మానవ హక్కులు స్వేచ్ఛ స్వాతంత్రాలకు సంబంధించిన అంశమే కాదు, సమసమాజ శైలికి చెందినవి. అటువంటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. మానవ హక్కుల ఉద్యమం 1970వ దశకంలో పశ్చిమ ఐరోపాలోని మాజీ సమాజవాదులతో ప్రధానంగా ఐక్యరాజ్య సమితి లాటిన్ అమెరికాల తోడ్పాటుతో ప్రారంభమైంది. ప్రభుత్వాలలో నిరంకుశ ధోరణులు ఉన్నప్పుడే ఈ ఉద్యమాలు ప్రారంభమవుతాయి. ఈ కమిషన్ చట్టబద్ధమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, కానీ దీనికి రాజ్యాంగ బద్దత లేదు. ఆ తర్వాత ఈ చట్టాన్ని 2006లో సవరించి కొన్ని మార్పులు చేశారు. మానవుడు తన మనుగడను సజావుగా సాగించడానికి అనేక హక్కులు తోడ్పడతాయి. మానవుని జీవనాభివృద్ధికి ఈ హక్కులు దోహదపడతాయి. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధిత కమిషన్ బాధ్యత వహిస్తుంది. భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుంటాయి, కానీ అనేక సందర్భాల్లో ఆ హక్కులను ఎవరూ గౌరవించడం లేదు. సాటి మనిషిని మనిషిగా కాకుండా చూడడం లేదు. కొన్ని సందర్భాల్లో సమాజం కూడా ఈ హక్కులను హరించేస్తుంది. అత్యాచార ఘటనలు, ఇలా అనేక రకాల వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది మనుషుల్లో ఇంకా జాతి భాష కులమతాల జాజ్యం వీడలేదు. వీటి కారణంగానే మానవ విలువలు అడుగంటిపోతున్నాయి. కొంతమంది సంఘ సంస్కర్తలు కృషి ఫలితంగా మానవ హక్కులు ఉద్భవించాయి. మనుషుల జీవితాలకు తగిన భద్రత కల్పించేందుకు 1948 డిసెంబర్న ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది. సమాజంలో కొందరు ఉన్నత వర్గీయులు మిగతా వారికన్నా తాము ఎంతో అధికులమనే దురహంకారం ఆభిజాత్యాలను కలిగి ఉండటం మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుంది. ఈ ఆధిక్యతావాదమే బానిసత్వం, అస్పృశ్యత, జాతి లింగ మత భాషపరమైన అమానుషాలకు కారణమవుతుంది. మానవ హక్కుల ప్రధాన లక్ష్యాలు అవేంటంటే ఇప్పుడు వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతన్ మీకు వివరంగా చెప్తాడు. కానీ ఏంటంటే అండి, అన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్స్ మీతో ఈ ప్రోగ్రాంలో షేర్ చేసుకుంటాను.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709 నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: జాతి వర్ణ లింగ కుల మత రాజకీయ ఇతర కారణాలతో వివక్ష లేని జీవనం గడపాలి. చిత్రహింసలు క్రూరత్వం నుంచి బయటపడ్డం, వెట్టి చాకిరి బానిసత్వం వంటి దురాచారాల నుంచి రక్షణ పొందడం, నిర్బంధం లేని జీవన విధానం ఉండాలి. స్వేచ్ఛగా స్వదేశంలో విదేశాలలో పర్యటించే హక్కు ఉండాలి. సురక్షిత ప్రాంతాల్లో జీవించే హక్కు ఉండాలి.

0: బలవంతపు పనుల నుండి విముక్తి లభించాలి. విద్యాహక్కు ద్వారా పిల్లలకు స్వేచ్ఛ ఉండాలి. భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు ఉండాలి. ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఉండాలి. ఇలాంటి వాటిని ఎవరైనా ఉల్లంఘించి కష్టనష్టాలకు గురి చేసినప్పుడు బాధితులు ప్రత్యేక కోర్టులు, మానవ హక్కుల కమిషన్లను ఆశ్రయించవచ్చు. రాజ్యాంగంలోని నియమ నిబంధనలు మానవ హక్కుల పరిరక్షణకు దోహదపడతాయి. మానవాళి అంతా ఒక కుటుంబం. ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సహజ సిద్ధమైన గౌరవం, సమానమైన శాశ్వతమైన హక్కులున్నాయి. వీటిని గుర్తించడం ప్రపంచంలో స్వేచ్ఛ, న్యాయం, శాంతులకు పునాది. మానవ హక్కుల పట్ల నిర్లక్ష్యం, తిరస్కారాలు, క్రూరమైన దుష్కృత్యాలు కారణమవుతున్నాయి. ఇవి మానవాళి అంతరాత్మను గాయం చేస్తాయి. భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసాల విషయంలో స్వేచ్ఛ, భయం నుంచి లేమి నుంచి విముక్తిని పొందే స్వేచ్ఛ ఉన్న ప్రపంచాన్ని ఆవిష్కరించుకోవడం ప్రజలందరి అత్యున్నత ఆకాంక్ష. నిరంకుశత్వాన్ని అణచివేతకు వ్యతిరేకంగా మనుషులు చిట్ట చివరి మార్గంగా తిరుగుబాటును ఆశ్రయించకుండా ఉండాలంటే మానవ హక్కులను చట్టబద్ధ పాలన, అంటే రూల్ ఆఫ్ ద లా తో రక్షించాలి. దేశాల మధ్య స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందేలా ప్రోత్సహించటం అవసరం. ప్రాథమిక మానవ హక్కులపై, మానవ గౌరవంపై, విలువలపై, స్త్రీ పురుషుల సమాన హక్కులపై ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తున్నాయి. విస్తృత స్వాతంత్ర్యంలో సామాజిక ప్రగతిని, ఉత్తమ జీవన ప్రమాణాలను పెంపొందించడానికి ఐరాసా సభ్య దేశాలు సంకల్పించాయి. ఐక్యరాజ్య సమితి సహకారంతో మానవ హక్కులు, ప్రాథమిక స్వాతంత్రాలకు విశ్వజనని గౌరవాన్ని పెంపొందిస్తామని, అవి అందరికీ దక్కేలా చూస్తామని సభ్య దేశాలు అంటున్నాయి. ఈ ప్రతిజ్ఞతను సంపూర్ణంగా సాకారం చేసుకోవడానికి ఈ హక్కులను, స్వాతంత్రాలను ఉమ్మడిగా అర్థం చేసుకోవటం అత్యంత ప్రధానమైంది. అందువల్ల సర్వ ప్రతినిధి సభ ఈ సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను అన్ని దేశాలకు, ప్రజలందరికీ ఆదర్శనీయమైన ఉమ్మడి ప్రమాణంగా ప్రకటిస్తుంది. ప్రతి వ్యక్తి, సమాజంలోని ప్రతి వ్యవస్థ ఈ ప్రకటనను నిరంతరం గమనంలో ఉంచుకుంటూ విద్యాబోధనతో ఈ హక్కులు, స్వాతంత్ర్యాల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి కృషి చేయాలి. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ప్రజల్లో, వాటి పరిధిలోని ప్రాంతాల ప్రజల్లో వీటికి విశ్వవ్యాప్తమైన ప్రభావవంతమైన గుర్తింపును, ఆచరణను సాధించటానికి జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రగతిశీల చర్యలు చేపట్టాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది కదండి హ్యూమన్ రైట్స్ అడ్వకసీ గురించి. వెల్, బట్ వీ ఆల్ హ్యావ్ టు నో అబౌట్ అవర్ రైట్స్ అండ్ వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. మనమే కాదు, మన చుట్టుపక్కల వారితో కూడా ఈ రైట్స్ మనం షేర్ చేసుకోవాలి. ఒక మంచి ఫ్రీ లైఫ్ కావాలి అంటే ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ దియర్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫైట్ ఫర్ దియర్ రైట్స్. అందుకే అంటారు, డోంట్ బెగ్ ఫర్ యువర్ రైట్స్, డోంట్ రిక్వెస్ట్ యువర్ రైట్స్, స్నాచ్ దెమ్, సీజ్ దెమ్ అండ్ ఫైట్ ఫర్ యువర్ రైట్స్. వెల్, with this very motivational information in our program of Venala, this is Chetan saying bye for now.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 5 గంటలు. ఇప్పుడు మీరు మేము ఉత్తరాల కార్యక్రమం.
1: శ్రోతలకు నమస్కారం. మీరు మేము మీ ఉత్తరాలు కార్యక్రమానికి స్వాగతం. మరి గత వారంలో కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమైన కార్యక్రమాలు అంటే వందే మాతరం నుంచి జై హింద్ వరకు ఎన్నో కార్యక్రమాలు కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమవుతూ ఉన్నాయి. మరి ఆ కార్యక్రమాలన్నింటినీ శ్రోతలు విని చక్కగా వారి యొక్క స్పందన, వారి అభిప్రాయాల రూపంలో తెలియచేయడం జరిగింది వాట్సాప్ ద్వారా. మరి ఆ స్పందనను ఇప్పుడు వినిపిస్తున్నాము. మరి ఆ స్పందనకు ప్రతిస్పందన అందించడానికి మన స్టూడియోలో సిద్దంగా ఉన్నారు ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్ సార్ గారు. మరి ముందుగా వారికి స్వాగతం తెలియజేస్తూ నమస్కారం సార్.
2: నమస్కారం అండి. మరి మనము గత వారము శ్రోతల కోసము ఎన్నో కార్యక్రమాలు చేశాము. మరి వాటిపై శ్రోతలు కూడా అదేవిధంగా వారి వారి స్పందనను తెలియజేశారు. ఆ స్పందనలు ఏంటో, మరి ఆ స్పందనలకు ప్రతిస్పందనగా మనమేమి వారికి తెలియజేయాలో తెలియజేద్దామండి. ఇక ముందుగా మనల్ని పలకరించిన శ్రోతని మీరు పలకరించండి.
1: తప్పకుండా సార్. మన శ్రోత వచ్చేసి రేడియో నాగేశ్వరరావు గారు, వారి కుటుంబ సభ్యులు. రేడియో నాగేశ్వరరావు, ఎనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్ నందన్, వేదాంశ్, కార్తిక, మోహిత్, సిద్ధార్థ్, భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి వీరి యొక్క స్పందనను అందజేశారండి. శుభ సాయంత్రం. మీరు మేము వాట్సాప్ ఉత్తరాల కార్యక్రమ నిర్వాహక బృందం ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం రేడియో స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ వారంలో ప్రసారమైన మీ మా కార్యక్రమాలపై మా అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయండి. జులై 8వ తేదీ మనది దేశం కదలి కదలి రండి, రోజువారీ వినిపించే దేశభక్తి గీతాలు దేశ ఔన్నత్యానికి ప్రతీకలండి. భక్తి రంజనిలో కదలి రావయ్య స్వామి, ఇడుములు పాపి విఘ్నాలు తొలగించే వినాయక భక్తి గీతాలు, ఆకాశ బృందం ఆలపించిన గాన విభావరిలో మా మనసు ఎంతో భక్తి పారవశ్యం అనుభూతి పొందింది. పాడిన బృందానికి మా ధన్యవాదాలు. అలాగే జీవిత సత్యాలు, జయాపజయాలు, చావు పుట్టుకుల మిళితమై సాగే సత్సంబంధాల చరిత్ర మహాభారతం చక్కని సందేశాలను వ్యాఖ్యానంలో చెప్పిన మేడంగారికి మా ధన్యవాదాలు. తర్వాత సూక్తిసుధ దీవి హయగ్రీవాచార్యులు గారి హితోక్తుల్లో నమ్మకం అంశం గురించి, పార్వతీ పరమేశ్వరుల ఉవాచ, నమ్మిక ప్రక్రియ విధానాల్లో రాజు యొక్క అనారోగ్యం, వైద్యంపై నమ్మకం, మనిషి మనుగడలో పశుపక్షాదులు, ప్రతి జీవిత సత్సంబంధం నమ్మకంతో కూడిన అనుబంధంతో మహిళ మనం జీవించవచ్చు అని చక్కటి ఉపోద్ఘాత సందేశంతో వివరించారు. వారికి మా ధన్యవాదాలు తెలియచేయగలరు. ఇకపోతే చిత్రాంజలి కార్యక్రమంలో వేణువు గురించి, వాయిద్య నాదాలు, సంగీత కచేరీలలో ఉపయోగించే సాధన నాదాలు, బాన్సురి, వేణువుల గురించి చక్కని వ్యాఖ్యాన సరళిలో వినిపించిన గీతాలన్నీ అతి మధురం. గానలోలుడి చేతిలోని వేణువు, మురళి ముదురు ఎదురుతో చేసిన చక్కని పిల్లన గ్రోవి, శ్రీకృష్ణ పరమాత్ముని ఆత్మ, అంతర్యాని భక్తుల చిత్తాలను మయమర్పించే వినోదాన్ని సంగీతపరంగా ఏడ్చి కూర్చిన పాటలతో చక్కని వాక్చాతుర్యంతో వినిపించిన వ్యాఖ్యాత గారు అభినందనీయులు. 11వ తేదీ శనివారం శ్రీ పివి అనంతసేన బృందం ఆలపించిన శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, తర్వాత సూక్తిసుధ డాక్టర్ టి సురేష్ బాబు గారి సూక్తి మాట, సృష్టిలో అన్ని జీవరాశుల తెలివిలో భగవంతుడు మనిషికి ఇచ్చిన మాట మహా గొప్పది, మాటకు ప్రాణం సత్యం, మాటలు తగు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడే విధానం చక్కగా ఉంటేనే ఎదుటివారితో మెలిగే మన్ననల విధానంలో సత్యాన్ని హితాన్ని సమావేశ సన్నతి మార్గాలను నడిచే నడత సాఫల్యమే, లేకపోతే అన్ని అనర్థాలతో కూడిన సమస్యలే ఎదురవుతాయి అంటూ సందేశాత్మక వివరణ చాలా బాగుంది, వారికి మా ధన్యవాదాలు తెలియచేయగలరు అంటూ రేడియో నాగేశ్వరరావు గారు చాలా సుదీర్ఘమైనటువంటి ఉత్తరంలో ప్రతి అంశము, అంటే వారు విన్న ప్రతి అంశాన్ని కూడా ఉటంకించిన విధానం చాలా బాగుంది సార్. మరి వీరి స్పందన, మీ ప్రతిస్పందన ఏమిటి?
2: సంతోషం అండి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి రేడియో నాగేశ్వరరావు, వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. దేశభక్తి గీతాలు చాలా బాగున్నాయి, భక్తి రంజని కార్యక్రమం బాగుంది, అలాగే మహాభారతంలో చక్కని సందేశాలను అందించే వ్యాఖ్యానంలో మన వ్యాఖ్యాతల గురించి వీరు చెప్పడం జరిగింది. నిజంగా మహాభారతం అనేది ఒక గొప్ప ఘట్టం అండి. ఆ ఘట్టంలోని సందేశాలను మన వ్యాఖ్యాతలు గొప్పగా చెప్పడము నిజంగా మనకు చాలా గొప్పగా అనిపిస్తుంది, గర్వంగా అనిపిస్తుంది. ఇక తర్వాత సూక్తిస్థుతలో దేవి హయగ్రీవాచార్యులు గారి హితోక్తులలో ముఖ్యంగా నమ్మకం అనే అంశం గురించి ఈ వారు తెలియజేసిన విధానం చాలా బాగుంది. నిజంగా నమ్మకం అనేది ఒక మంచి లక్షణం అండి. నమ్మకం పోతే ఒక్కసారి

మరి జీవితంలో ఒక్కసారి మనము నమ్మకం పోగొట్టుకున్నామంటే ఇక అది ఎప్పటికీ తిరిగి రాదండి. కనుక మనము కష్టమైన ఇచ్చిన మాట కోసము లేదంటే చేసిన బాసల కోసము నమ్మకాన్ని వదలకూడదండి. ఇక అలాగే హితోక్తుల గురించి దేవి హయగ్రీవాచార్యుల హితోక్తులు అంటే కర్నూలు జిల్లాలోనే వారు వటవృక్షం లాంటి వారండి. మరి ఇటువంటి వారు సాహిత్యంలో ఆధ్యాత్మికతలో వారు వటవృక్షం లాంటి వారు. వీరి హితోక్తులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇక అలాగే చిత్రాంజలి కార్యక్రమం గురించి, వాయిద్య నాద్యాల గురించి, పిల్లల ప్రోవి గురించి, శ్రీకృష్ణ పరమాత్మను గురించి, ఇక సురేష్ బాబు గారి సూక్తి మాట తర్వాత అంటే వీరి సూక్తి మాటల్లో భగవంతుడు మనిషికి ఇచ్చిన మాట మహా గొప్పది, మాటకు ప్రాణం సత్యము, మాటలు తగు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడే విధానం చక్కగా ఉంటేనే ఎదుటివారితో కలిగే మన్ననలో విధానంలో సత్యాన్ని హితాన్ని మనము తెలుసుకోవచ్చని చెప్పి చెప్పారండి. అంటే ఈ ఇద్దరు కూడా అండి సూక్తి సుధ చెప్పిన హయగ్రీవాచార్యులు.

0: మహా గొప్పది. మాటకు ప్రాణం సత్యము. మాటలు తగు జాగ్రత్తగా ఆచిస్తూచి మాట్లాడే విధానం చక్కగా ఉంటేనే ఎదుటివారితో కలిగే మన్ననలో విధానంలో సత్యాన్ని హితాన్ని మనము తెలుసుకోవచ్చని చెప్పి చెప్పారండి. అంటే ఈ ఇద్దరు కూడా అండి, సూక్తి సుధ చెప్పిన హయగ్రీవాచార్యులు కానీ తొగట సురేష్ బాబు గారు కానీ, వీరిద్దరూ ఏం తెలియజేస్తున్నారంటే ఒక నమ్మకము, ఒక మాట, ఈ రెండు కూడా మన జీవితంలో ఖచ్చితంగా ఒక నిలకడగా ఉంటేనే మనకు ఏదైనా సాధ్యపడుతుంది, లేదంటే సాధ్యపడదు అని చెప్పి చెప్పారండి. మంచి ఉత్తరం రాసినందుకు వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మున్ముందు కూడా మంచి మంచి ఈ కార్యక్రమాలు, ముఖ్యంగా మీరు సూక్తి సుధ గురించి రాసిన తీరు ఎంతో అభినందనీయము. అలాగే మా వ్యాఖ్యాతల గురించి మీరు వారు వినిపించిన ఆ కార్యక్రమం గురించి రాయడం కూడా, అంటే మహాభారతంలోని చక్కని సందేశాలని అందించిన మా వ్యాఖ్యాతలు అని చెప్పి చెప్పారు. మరి మా వ్యాఖ్యాతలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నవనంది గ్రామం నుంచి శ్రీరామ హనుమానులు, వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా వారి యొక్క స్పందనను మనకు అందజేయడం జరిగింది. ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి శుభాభివందనాలండి. మీరు మేము కార్యక్రమానికి ధన్యవాదాలు. ఈ రోజు అంటే ఉదయం 6:15 భక్తిరంజనిలో పాటలు విన్నామండి, చాలా బాగున్నాయి. పొలం పనుల కార్యక్రమం తర్వాత 8:35 అభిరుచిలో పాటలు విన్నాం, చాలా బాగున్నాయి. 9:30 చిత్రాంజలిలో ప్రసారమైన పాటలు విన్నాము, చాలా చాలా బాగా నచ్చాయండి. ఈ కార్యక్రమాలు ప్రతి నిత్యం వింటూ ఉన్నా కూడా ప్రతి ఏ రోజుకు ఆ రోజు కొత్తగా అనిపిస్తున్నాయి. అలాగే 12వ తేదీ ఉదయం భక్తిరంజని కూడా విన్నాం, చాలా బాగున్నాయి. ఇంత మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఈ స్టేషన్ నంబర్ 1 స్టేషన్ అండి, ఇది కర్నూలు స్టేషన్ కావడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రతినిత్యం మీ కార్యక్రమాలు వింటూ ఉంటాము. ప్రతి మంగళవారం సాయంత్రం ఎప్పుడొస్తుందా అని మేము ఎదురు చూస్తూ ఉంటాము. మీరు మేము కార్యక్రమానికి మీరు ఉత్తరాలు చదివే తీరు కూడా చాలా బాగుంటుంది, ఈ అభిప్రాయం తెలియజేసిన వారు అంటూ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నుంచి నావనంది గ్రామం నుంచి శ్రీరామ హనుమానులు, వారి కుటుంబ సభ్యులు సార్.
0: చాలా సంతోషం అండి. నిజామాబాద్ జిల్లా నుండి, అంటే చాలా దూరం నుండి వీరు రాస్తా ఉన్నారండి, నవనంది గ్రామం నుండి శ్రీరామ హనుమానులు, వారి కుటుంబ సభ్యులు. వీరు తెలియజేయడం ఏమంటే 6:15 భక్తిరంజని కార్యక్రమం, తర్వాత పొలం పనులు కార్యక్రమం, తర్వాత అభిరుచి కార్యక్రమం 8:30 ప్రసారం అవుతుంది, ఆ తర్వాత 9:30 ప్రసారమయ్యే చిత్రాంజలి కార్యక్రమం చాలా బాగున్నాయి అని చెప్తూ, అలాగే ఇది 12వ తారీఖు, ఇంకా 12వ తారీఖున కూడా భక్తి ఏ కార్యక్రమాలు రోజువారీగా బాగున్నాయి, మీ ఈ స్టేషన్ నుంచి ప్రసారమయ్యే ప్రతి ఒక్క కార్యక్రమం చాలా బాగుంటుంది అని చెప్పి రాశారండి. మరి ఈ శ్రీరామ హనుమానులు మరి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంచి ఉత్తరం రాసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి న్యూ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా గారు, వారి యొక్క స్పందన మనకు అందజేశారు. మీరు మేము ఆకాశవాణి కర్నూలు కేంద్ర డైరెక్టర్ గారికి, వారి సిబ్బందికి నా యొక్క నమస్కారాలండి. 13వ తేదీ సోమవారం ఉదయం 6:00 ప్రారంభంలోని మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళహారతులు అంటూ చక్కటి గీతం విన్నాము. అనంతరం భక్తిరంజనిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసుశిల ఆలపించిన భక్తితో కూడుకున్న పాటలు, అదిగదిగో శ్రీశైలం శివపద మంజీరనాదం డమరుకునాదం మోగించగా అన్న పాటలు విని నిజంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఉన్న అనుభూతిని చెందాము. భక్తిరంజని కార్యక్రమం శివభక్తి గీతాలు వినిపించి మమ్మల్ని మైమరిపించ చేశారు. అనంతరం సూక్తి సుధలో డాక్టర్ సురేష్ బాబు గారి హితోక్తులు విన్నామండి. ఏనుగుల లక్ష్మణ కవి గారి పద్యం వినిపించి పద్యం యొక్క తాత్పర్యం అందరికీ అర్థమయ్యే రీతిలో వినిపించారు. ఇందులో అడవికి రాజు అయిన పులికి ఆహారం నోటికి వస్తుందా, అలాగే గాలిలో దీపం పెడితే ఉంటుందా, అలాగే వారి హితోక్తులు మాకెంతగానో ఆకట్టుకున్నాయి అంటూ సోదహారంగా వినిపించినటువంటి తీరు మాకు బాగా నచ్చిందండి. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ బాబు గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేయగలరు అంటూ తెలియజేస్తున్నారు సార్. అలాగే పొలం పండ్లు కార్యక్రమం వినలేకపోయామండి, సెల్ ఫోన్లో నెట్ ప్రాబ్లం వలన వినలేకపోయినందుకు బాధపడుతున్నాము. ఇక కర్నూలు కేంద్రం నుండి చక్కటి కార్యక్రమాల రూపకల్పన చేసి కార్యక్రమాలు మాకు అందిస్తున్న తీరు చాలా బాగుంటున్నాయి. కార్యక్రమ నిర్వహణ అధికారి శ్రీ గుర్రం చంద్రశేఖర్ గారికి, వారి సిబ్బందికి, సాంకేతిక విభాగం అధికారులకు నా యొక్క ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు సార్. నాగనాథ్ గుప్తా, ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుండి.
0: చాలా సంతోషం అండి. వీరు కూడా చాలా దూరం నుండి, తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా గారు ఉన్నారండి. వీరు వచ్చేసి యథావిధిగా ప్రసారమయ్యే భక్తి గీతాలు చాలా బాగున్నాయి, దేశభక్తి గీతం చాలా బాగుంది అని చెప్పి రాశారు. అలాగే భక్తిరంజన్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గారు ఆలపించిన భక్తితో కూడిన పాటలు, అదిగదిగో శ్రీశైలం అంటూ పాటలు చాలా బాగున్నాయి, మమ్మల్ని అలరించాయి అని చెప్పి చెప్పారండి. ఇకపోతే అండి, డాక్టర్ సురేష్ బాబు గారి హితోక్తులు విన్నాము, చాలా బాగున్నాయి. ఏనుగుల లక్ష్మణ కవి గారి పద్యము వినిపించి

0: మరి ఏనుగు లక్ష్మణ కవి గారు నిజంగా గొప్ప పద్యకారుడండి. మరి వారి పద్యాలు చాలా బాగుంటాయి. మరి వారి పద్యాల్లోని ఆంతర్యము మీకు డాక్టర్ సురేష్ బాబు గారు మన రేడియో స్టేషన్ ద్వారా, మన ఆకాశవాణి ద్వారా, మన ఆకాశవాణిలో ఒక చెంకు ద్వారా, సూక్తి సుధా అనే ఒక కార్యక్రమం ద్వారా మీకు అందించినందుకు, అది మీకు నచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేయమని అడిగారు. మరి వారికి ధన్యవాదాలు మీ తరపున తెలియజేస్తూ, అలాగే మీకు కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: అలాగే సార్, తప్పకుండా. మరొక శ్రోత వచ్చేసి చాలా సింప్లీగా ఒకే రెండే రెండు లైన్లు రాశారండి. వారు వచ్చేసి, హలో మేడం సార్, ఐఎమ్ ఫ్రమ్ వీకర్ సెక్షన్ కాలనీ కర్నూల్. మై ఫ్యామిలీ మెంబర్స్ గోపి, రామేశ్వరి, చరణ్, చైతన్య. ఐ ఆల్వేస్ లిజన్ యువర్ సాంగ్స్ అండ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ కర్నూల్ ఎఫ్ఎం అంటూ వారి యొక్క స్పందనను అందజేశారండి.
0: మరి ఈ శ్రోత అండి మన కర్నూల్లోని వీకర్ సెక్షన్ కాలనీ నుంచి రాశారండి. వీరి కుటుంబ సభ్యులు పేర్లు ప్రస్తావిస్తూ, వీరందరూ మన కేంద్రం నుంచి వెలువడే పాటలు, కార్యక్రమాలు వింటూ ఉంటాము, చాలా బాగున్నాయి అని చెప్పి రాశారండి. మరి మీకు కూడా ఆ ఉత్తరము రాసినందుకు, చాలా క్లుప్తంగా ఉత్తరం రాసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి నంద్యాల జిల్లా ఆత్మకూరు ఎంకే భారతి హెరాల్డ్ గారు. వారి యొక్క స్పందన మనకి ఈ విధంగా అందజేశారండి. మాట్లాడే గడియారం రేడియోకు అభినందనలు. ఆకాశవాణి సిబ్బందికి నమస్కారాలండి. 7వ తేదీ మీరు మేములో ప్రతి స్పందన, ప్రతి ఉత్తరానికి ఏదో ఒక విశేషంతో ఇచ్చినటువంటి వివరణ బాగా నచ్చిందండి. 8వ తేదీ సూక్తి సుధలో నమ్మకం గురించి సూక్తులు, వార్తాపత్రిక విశేషాలు, నేటి దిన ప్రత్యేకత అంశాలు చాలా బాగున్నాయండి. ఇక 9వ తేదీ వికసిత్ భారత్ లో ఉన్న ప్రణాళికలు చక్కగా శ్రీ చిత్తూరు నాగేశ్వరరావు గారి ద్వారా మంచి సమాచారాన్ని మాకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని అందించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సాయంత్రం నాటికలు బాగున్నాయండి. 10వ తేదీ సాయంత్రం మల్లెపూల సాగు యాజమాన్యం పద్ధతులు, మాటలు, మంచి పాటలతో కార్యక్రమం చాలా బాగుంది. 12వ తేదీన మనిషికి వెన్నెముక వలన ఎంత ఉపయోగమో అన్ని విషయాలు డాక్టర్ గారు చాలా బాగా తెలియజేశారు. తెలియజేసినటువంటి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలియజేయగలరు అంటూ రాశారు సార్.
0: మరి నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి ఎంకే భారతి హెరాల్డ్ గారు ఇలా రాస్తా ఉన్నారండి. అంటే వీరు మామూలుగానే ప్రతిరోజు మన కార్యక్రమాల గురించి రాశారు. అలాగే ప్రతి ఉత్తరానికి మనము, అంటే మీరు మేము ఉత్తరాల కార్యక్రమం ఎంతో బాగుంది అని చెప్పకనే చెప్పారండి. ఇక సూక్తి సుధాలో నమ్మకం గురించిన సూక్తులు చాలా బాగున్నాయి, వార్తాపత్రిక విశేషాలు, నేటి దిన ప్రత్యేకత గురించి నా అంశాలు చాలా బాగున్నాయని చెప్పారు. 9వ తారీఖున వికసిత్ భారత్లో ఉన్న ప్రణాళికలు చక్కగా చిత్తూరు నాగేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమము బహుశా మీరు చేసిండేదండి, చాలా బాగుందని చెప్పారు. ఇకపోతే అండి, వెన్నెముక వలన ఉపయోగాల గురించి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు చెప్పిన విశేషాలు చాలా బాగున్నాయని చెప్పి చెప్పారు. వెన్నెముక అనేది మనిషిని నిటారుగా ఉండేటట్లు చేయడమే కాకుండా, వెన్నెముక మనము ఎంత చక్కగా పెట్టుకొని వింటే, ఏదైనా చదువుకుంటే అది మన ఒంటికి అబ్బి చాలా జ్ఞానం కూడా పెరుగుతుంది, తర్వాత మన జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో విద్యార్థులు వెన్నెముకను కొద్దిగా వాల్చి చదవడం వల్ల వాళ్ళ జ్ఞాపక శక్తి, తర్వాత వాళ్ళ జ్ఞాపక శక్తి ఇంకా వాళ్ళకున్న ఒక అంశాన్ని గ్రహించడంలో వాళ్ళకున్న గ్రహణ శక్తి కూడా తగ్గుతుంది. మరి విద్యార్థులు ఎప్పుడైనా సరే, విద్యార్థులే కాదండి ప్రతి ఒక్కరు కూడా, వెన్నెముక అనేది చాలా కీలకం. మెదడుతో పాటు వెన్నెముక ఎంతో కీలకము. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మొత్తము వెన్నెముక మెదడుకి అనుసంధానమై ఉంటుంది. కాబట్టి వీటిని ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఇక మల్లెపూల సాగు యాజమాన్యం పద్ధతులు, మాటలతో మంచి పాటలతో కార్యక్రమం చాలా బాగుంది అని చెప్పి తెలియజేశారండి. నిజంగా మల్లెపూలు మన కర్నూలు జిల్లాలో చిన్నటేకూరు, డోను, తర్వాత నంద్యాల, ఇటు సైడ్ నుంచి అంతా మల్లెపూలు బాగా కాస్తూ ఉంటాయండి. ఇక పోతే మల్లెపూల దిగుమతి ఇక్కడ నుంచి బళ్ళారి, రాయచూరు, తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటాయండి మల్లెపూలు. మరి నిజంగా అన్ని పూలల్లో ప్రత్యేకమైన పువ్వు మల్లెపువ్వు. తర్వాత మల్లెపూల్లో రకాలు ఎన్నో, కాగడాలు, గుండు మల్లెలు, సన్నజాజులు ఇలా ఎన్నో మల్లె పూలు ఉన్నాయండి. మరి ఈ మల్లెపూలలో గురించి ఎందరో కవులు, ఎందరో సాహితీవేత్తలు వారి వారి సాహిత్యంలో పాటల రూపంలో రాయడం జరిగింది. ఆ పాటల రూపంలో రాసిన సాహిత్యాన్ని మన వ్యాఖ్యాతలు గుర్తించి ఆ పాటల్ని తీసుకుని ఆ పాటలపై ప్రత్యేక వ్యాఖ్యానం చేస్తూ ఆ పాటల్ని మన శ్రోతలకు వినిపించినందుకు నిజంగా మనం

0: వ్యాఖ్యాతల్ని మెచ్చుకోవాలండి. ఇక ఇట్లాంటి కార్యక్రమాలు అంటే కంపేరింగ్ చేస్తూ, ఒక మల్లెపువ్వు మీద కంపేరింగ్ చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారంటే నిజంగా వారు మంచి వ్యాఖ్యాతలని చెప్పుకోవచ్చు అండి. మనము మరి మన దగ్గర ఉన్న వ్యాఖ్యాతలు నిజంగా మంచి అనుభవశీలు, అంతేకాకుండా మంచి సమయస్ఫూర్తి గల వ్యాఖ్యాతలు. మరి వ్యాఖ్యాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మా వ్యాఖ్యాతల్లోని నైపుణ్యాన్ని గుర్తించిన ఎంకే హెరాల్డ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మంచి ఉత్తరం రాసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక షో దగ్గరికి వెళ్దాం.
1: తప్పకుండా. మరి నిజామాబాద్ నుంచి కీర్తి, రాజ్ కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మీప్రియ, ప్రతీక్ష, సుస్వర, సుమధుర వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా వారి యొక్క స్పందనను మనకు అందజేశారు. హలో ఆకాశవాణి కర్నూలు కేంద్రానికి ఈ రోజు శుక్రవారం రాత్రి 7:40 శ్రీమతి కొమ్ము లచ్చమ్మ వారి బృందం చే పాడిన జానపద గేయాలు వినిపించారు. చాలా చక్కగా ఉన్నాయండి, మాకు బాగా బాగా నచ్చాయి. ప్రసారం చేసిన కర్నూలు కేంద్రం వారికి, పాడిన వారికి మా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే శనివారం రోజున మన కేంద్రం నుంచి సాయంత్రం 5 ప్రసారమైన నెత్తిటి పూలు రూపకం చాలా బాగుందండి. పాల్గొన్న కళాకారులకు, కేవీఎస్ కుమార్ గారికి, సహనటులకు, సాంకేతిక సిబ్బందికి, ప్రసారం చేసిన కర్నూలు కేంద్రానికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రాశారండి.
0: ఇక వీరు వచ్చేసి కొత్త శ్రోతలు అనుకుంటా అండి. నిజామాబాద్ నుంచి కీర్తి, రాజ్ కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మీప్రియ, ప్రతీక్ష, సుస్వర మరి వారి కుటుంబ సభ్యులు వీరందరూ కలిసి ఇలా రాస్తా ఉన్నారండి. మరి ఎలాగైనా వీరు ఈ విధంగా తెలియజేస్తున్నారండి, మన కేంద్రం నుంచి శుక్రవారం రాత్రి ప్రసారమైన శ్రీ కొమ్ము లచ్చమ్మ గారి బృందంచే పాడిన జానపద గేయాలు చాలా చక్కగా ఉన్నాయి అని చెప్పి రాశారండి. ఇంకొక ప్రస్తావన వీరు తెచ్చారండి, నెత్తుటి పూలు రూపకము. మనము 11 5 ప్రసారం చేశామండి ఈ నెత్తుటి పూలు రూపకము. ఇది చాలా బాగుంది, పాల్గొన్న కళాకారులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేయమని చెప్పి తెలియజేశారండి. నిజంగా మంచి ఉత్తరం రాసినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. మరొక శ్రోత, ఈసారి మొదటిసారి రాసినారు ఈ శ్రోత, మనకు ఉత్తరం అందజేశారు. ఏంటంటే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు. గత కాలంలో చాలా అంటే దశాబ్ద కాలం అయింది ఇతను యొక్క నుంచి ప్రతిస్పందన మనకు రావడానికి. మరి ఈ రోజు వారు రాయడం కూడా ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. శుక్రవారం రోజు ఉదయం నటుడు ఎస్వి రంగారావు గురించి ఎన్నో మంచి విషయాలు చెప్పారు. సాంఘిక పౌరాణిక నాటకాల్లో, సినిమాల్లో ఆయన నటన అద్భుతం. మాయాబజార్ సినిమాల్లో వివాహ భోజనం అనే పాట వచ్చి 50 కావస్తున్నా ఇప్పటికీ ప్రజల గొంతులో పలుకుతూనే ఉంది. శుక్రవారం రోజు సాయంత్రం ప్రసారం చేసిన కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ గురించి చాలా బాగా చెప్పారు. మంచి నిర్మాతగా కార్మికుల సమస్యలు తీర్చడం లో ఎంతో కృషి చేసిన తమ్మారెడ్డి భరద్వాజ సేవలను వివరించారు. ముఖ్యంగా రఘుపతి వెంకయ్య అవార్డు సాధించిన ఆయన సేవలను చిత్ర పరిశ్రమ మర్చిపోలేదు. చరిత చిత్ర నిర్మాణ సంస్థ స్థాపించి అనేక విజయవంతం చిత్రాలు నిర్మించారు. 1989 దర్శకుడిగా పరిచయమయ్యారు. రేడియో కేంద్రం వాళ్లు బాగా ప్రసారం చేశారు. సోమవారం సాయంత్రం ప్రసారం చేసిన తలుపు తెరిచి చూడు అనే నాటకం చాలా బాగుందండి. ఎయిడ్స్ రోగి కూడా మందులు వాడితే జీవించగలడు అనే తదితర అంశాలు చాలా బాగా కస్తూరి పాత్ర ద్వారా చెప్పించారు. రేడియో కేంద్రం వారికి ధన్యవాదాలు. ఇక శనివారం సాయంత్రం ప్రసారం చేసిన నెత్తిటి పూలు నాటకం చాలా బాగా ఉంది. ముఖ్యంగా వరకత్నాల గురించి చాలా బాగా చెప్పారు. వేదికలెక్కి ఉపన్యాసం చేయడం వరకే ఉంది కానీ అమల్లో లేదు అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. మగవాడితో సమానంగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ కాలంలో కూడా మహిళలపై వేధింపులు, వరకత్నం వేధింపులు, చిన్నచూపు ఇలాంటివి చేయవద్దన్న సందేశాన్ని చాలా బాగా చెప్పారు అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు శ్రోత.
0: నిజంగా అండి, ఒకే ఒక్కడు అనే మన శ్రోత మీరన్నట్టుగానే దశాబ్ద కాలం పైనే ఇతను ఒక పుష్కర కాలం అయిందండి ఇతను మనకు ఉత్తరాలు రాయక. ఇక పోతే అండి, గత వారం మనల్ని పలకరించారు అనుకుంటా, గత వారము ఆ ముందు వారము మనల్ని పలకరించారు. ఇక వీరు వచ్చేసి ముఖ్యంగా రాయడం ఏంటంటే నటుడు ఎస్వి రంగారావు గురించి ఎన్నో విశేషాలు చెప్పారు. ఇంకా సాంఘిక పౌరాణిక నాటకాల్లో ఆయన నటన అద్భుతము. ఇక మాయాబజార్లో వివాహ భోజనంబు అనే పాట వచ్చి 50 ఇప్పటికీ ప్రజల గొంతుల్లో పలుకుతూనే ఉందని కూడా చెప్పారు. నిజంగా అండి, ఒక అంటే దిగ్గజ నటుల్లో ఒక ఎన్టీఆర్ గారు, ఒక ఏఎన్ఆర్ గారు కాలం నడుస్తున్న కాలంలో ఎస్వి రంగారావు గారు ఒక ప్రభుత్వ ఉద్యోగి, మంచి ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి, అతను ఉన్నత స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి నటనపై ఆసక్తితో రావడము, ఆ భారీ ఖాయము, ఆ భారీ ఆకారము, తర్వాత స్వరము, తర్వాత నటన వైభవము ఎంతో గొప్పదండి. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఎందరో నటుల్ని ఆ రోజు అతని సమకాలిక నటులతో అతను పోటీపడి వారిలో మేటిగా వీరు కొనసాగారండి. ఇక మాయాబజార్ సినిమాలో నిజంగా అప్పటికీ మనం చెప్పుకోవచ్చు అండి.

0: భోజనం అనే పాట. ఇక అంతేకాకుండా మరొకరి గురించి కూడా వీరు ప్రస్తావించడం జరిగిందండి. శుక్రవారంలో సాయంత్రం ప్రసారం చేసిన కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్ గారి గురించి తెలియజేశారు. నిజంగా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక మంచి వ్యక్తిగా కాకుండానే ఒక వ్యక్తి మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు, అలాగే మంచి నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు, అలాగే సినీ కార్మికులకు ఎంతో సినీ కార్మికుల ఉన్నతికి ఆయన ఎంతో కృషి చేశారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదండి. ఇక రఘుపతి వెంకయ్య అవార్డు వారిని వరించడము వారు చేసిన సేవలకు అది చిన్నదేనండి. ఇకపోతే దర్శకుడిగా 1989 అతని పరిచయము, ఆ తర్వాత అతను తిరిగి చూడకుండా నేటి వరకు ఎంతో కృషి చేస్తూ ఉన్నాడండి. సినీ కార్మికుల ఔన్నత్యం కోసము ఎంతో కృషి చేస్తూ ఉన్నాడు. ఇకపోతే తలుపు తెరిచి చూడు అనే నాటకం కూడా చాలా బాగుంది అని చెప్పి రాశారు. ఇది ముఖ్యంగా ఎయిడ్స్ రోగికి గురించి మనము ఒక నాటకము చేసామండి. ఆ నాటకం గురించి వీరు ప్రస్తావించారు. ఇక దీంట్లో ముఖ్యంగా కస్తూరి పాత్ర ఎంతో ఆకట్టుకుంటుందండి. అంటే ఇది ఎయిడ్స్ రోగికి కూడా మందులు వాడితే జీవించగలరు అనే తదితర అంశాలతో కలిగిన కార్యక్రమం అండి. అందుకనే తలుపు తెరిచూడు అనే నాటకం చాలా బాగుంది అని చెప్పి వీరు రాశారు. ఇకపోతే అండి నెత్తుటి పూలు నాటకం కూడా చాలా బాగుంది. ఇక వరకట్నాల గురించి చాలా బాగా చెప్పారు. అంటే వేదికలకి ఉపన్యాసాలకు మాత్రమే ఈ వరకట్నాలని మానేయండి అని చెప్తా ఉన్నారు, కానీ వాస్తవికతలో వరకట్నాలు ఇంకా వరకట్న బాధితులు ఇంకా ఉన్నారని చెప్పి కూడా వీరు తెలియజేస్తున్నారండి. మన సమాజంలో తగ్గించడానికి మన వంతు ప్రయత్నంగా మనం ఎంతో కృషి చేస్తూ ఉన్నామండి. ఇక రాబోయే తరాల్లో వరకట్నము అనే పదము ఉండదేమో అని అనుకుంటా ఉన్నానండి. బహుశా ఇది 2-3 దశాబ్దాలలో మనము చూడొచ్చు అనుకుంటాను. ఇక పోతే అండి మంచి ఈ ఉత్తరం రాసినందుకు ఒకే ఒక్కడికి శాంతినగర్ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోతని పలకరిద్దాం.
1: తప్పకుండా సార్, మరి శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు యొక్క స్పందనకి ప్రతిస్పందనగా వరకట్నంపై మీ అభిప్రాయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక శ్రోత వచ్చేసి మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెడ్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సమురాయ్, యాదోజీ, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబా, మూసాపేట గ్రామ ప్రజలు అందరూ కలిసి వారి యొక్క స్పందన మనకు అందజేయడం జరిగింది. చాలా క్లుప్తంగా హెడ్లైన్స్ గా వారి యొక్క స్పందన మనకు అందజేశారు. ఇది చాలా సులువుగా కూడా ఉంది చదవడానికి. ముఖ్యంగా 11వ తేదీ 6:10 భక్తిరంజని భక్తి గీతాలు చాలా బాగున్నాయి. అదే రోజు 9:30 చిత్రాంజలిలో వినిపించిన పాటలు చాలా బాగున్నాయి. మాది ఒక చిన్న కోరిక, అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా పాటలు కోరు కార్యక్రమం పెట్టండి ప్లీజ్. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రేడియో కేంద్రాల్లో కూడా వాట్సాప్ కార్యక్రమాలు ఉన్నాయి. మన కర్నూలు ఆకాశవాణిలో కూడా వాట్సాప్ కార్యక్రమం పెడతారని ఆశతో మీ రేడియో శ్రోత మూసాపేట నరేష్ అంటూ వారి యొక్క అభిప్రాయాన్ని విన్నపాన్ని అందజేశారండి.
0: చాలా సంతోషమండి. మూసాపేట నరేష్ గారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాస్తా ఉన్నారు. వీరు గ్రామమే మూసాపేట, వీరి ఇంటి పేరు కూడా మూసాపేటగానే పెట్టుకున్నారు నరేష్ గారు. వీరు కూడా మన పాత శ్రోతేనండి. మరి వీరితో పాటు వారి కుటుంబ సభ్యులు, వారి మిత్ర బృందం కూడా అందరు కలిపి రాశారండి. భక్తి రంజన్ కార్యక్రమాలు బాగున్నాయి, భక్తి గీతాలు బాగున్నాయి, ఈ తర్వాత చిత్రాంజలి కార్యక్రమాలు, ఈ అభిరుచి కార్యక్రమాలు చాలా బాగున్నాయని చెప్పారండి. ఇక వీరి విన్నపం చేశారండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని రేడియో కేంద్రాల్లో కూడా వాట్సాప్ కార్యక్రమం ఉంది, ఈ మన కర్నూలు ఆకాశవాణిలో కూడా వాట్సాప్ కార్యక్రమం పెడతారనే ఆశతో మీ రేడియో శ్రోత మూసాపేట నరేష్ అంటూ పేర్కొన్నారండి. అయితే ఇక్కడ ఈ వీరు ఏదైతే వినతి చేశారో గత వారంలో కూడా చేశారు, ఇది చేస్తానే ఉన్నారండి. అయితే ఇది సాధ్యపడదు అని కూడా మనం చెప్పేశామండి. ఎందుకంటే ఇది ఒక పాలసీ డెసిషన్ అండి, అంటే అధికారులు తీసుకోవాల్సిన డెసిషన్. ఏదైనప్పటికీ ఒక పాలసీ డెసిషన్ తీసుకునేటప్పుడు మన ఉన్నతాధికారుల అనుమతితో మనం ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుందండి. మరి మనకు కొన్ని పరిధులు ఉన్నాయి, మన పరిధుల్ని ఈ బహుశా మూసాపేట నరేష్ గారు కూడా గ్రహిస్తారని అనుకుంటూ, మరి ఏదైతే వీరు విన్నపం చేశారో గతంలోనే మన పై అధికారులకు విన్నవించడం జరిగింది. మరి వారి నుంచి ఏదైనా ప్రతిస్పందన వస్తే ఖచ్చితంగా మనం ఈ కార్యక్రమాన్ని పెడతామని చెప్పి తెలియజేస్తూ ఇక వీరికి మంచి ఉత్తరం రాస్తున్నందుకు వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మరొక శ్రోత దగ్గరికి వెళ్దాం.
1: తప్పకుండా సార్, మరి మరొక శ్రోత దగ్గరికి వెళ్లే ముందు మూసాపేట నరేష్ గారు ప్రస్తావించారు.

0: ప్రారంభించినటువంటి అంశం వాట్సాప్ ద్వారా పాటలు కోరుకునే అవకాశం కల్పించండి అంటూ కోరుతున్నారు. మరి దీనికి మేము కూడా వ్యాఖ్యాతలుగా మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వ్యాఖ్యాతల యొక్క కష్టం అక్కడ లెటర్లను ఉత్తరాలను ఏర్పంచుకొని పాటలు వినిపించడం అంటే కొంచెం సమయం పడుతుంది. ఇలాగైతే చాలా సులువుగా ఉంటుంది. ఈ విషయం గురించి మీరు కూడా ఖచ్చితంగా ఆలోచిస్తారని మేము కూడా ఆశిస్తున్నాం సార్.
1: ఖచ్చితంగా అండి, ఇందాక నేను చెప్పాను ఇది పాలసీ మ్యాటర్ అండి అని. పాలసీ మ్యాటర్ అంటే పై అధికారులు వారి ఆలోచన ప్రకారం మనం నడుచుకోవాల్సింది. మనకు నియమావళి ఉంది, రేడియో కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. మరి అందరూ ఆమోదిస్తే మీకు కూడా తెలుసు ఇది పై అధికారుల దృష్టికి వెళ్ళిందని. మరి పై అధికారులు ఆమోదిస్తే ఖచ్చితంగా మీరన్నట్టే మరి మూసాపేట నరేష్ గారు ఆశించినట్టే ఈ కార్యక్రమం జరుగుతుందని భావి.
0: తప్పకుండా సార్, ఆ రోజు త్వరగా రావాలని ఆశిస్తూ మరొక శ్రోత వచ్చేసి కేదర్ వీరేష్, కేదర్ శ్వేత, రాజోలి మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుండి వారు వారి యొక్క స్పందన మనకు అందజేశారండి. చాలా సింపుల్ గా చక్కటి రెండే రెండు అంశాల గురించి వారు అందజేశారు. జూలై 9వ తేదీ గురువారం ఉదయం వినిపించిన భక్తి పాటలు చాలా బాగున్నాయి భక్తి రంజనే కార్యక్రమంలో. అలాగే సాయంత్రం 5 గంటలకు వినిపించిన బామ్మగారి మనవడు హాస్య నాటిక చాలా బాగుందండి, కర్నూలు ఎఫ్ఎంకి ధన్యవాదాలు అంటూ తెలియజేశారు.
1: ఇక కేదర్ వీరేష్, కేదర్ శ్వేత గారు రాజోలి మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మనకు పరిచయమైన శ్రోతలే అండి. వీరు కూడా వీరు వచ్చేసి మన కార్యక్రమాలు రెగ్యులర్గా వింటూ వారి అభిప్రాయాలు చాలా క్లుప్తంగా రాస్తూ ఉంటారు. వారికి నచ్చిన కార్యక్రమాలనే ఎన్నుకొని రాస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరికి ఈ వారంలో మనం ప్రసారం చేసిన కార్యక్రమంలో 5 గంటలకు వినిపించిన బామ్మగారి మనవడు హాస్య నాటక చాలా బాగుంది. ఇక కర్నూలు ఎఫ్ఎం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాలన్నీ బాగున్నాయి, మీకు ధన్యవాదాలంటూ తెలియజేశారండి. నిజంగా మంచి ఉత్తరము చాలా క్లుప్తంగా రాసినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
0: మరొక శ్రోత వచ్చేసి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పొలయ్య గారు రాశారండి. వీరు గత వారం కాకుండా అంతకుముందు వారం విషయాలు కూడా ఇక్కడ ప్రస్తావించారు. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ మై డియర్ కర్నూలు రేడియో స్టేషన్ ఎఫ్ఎం డైరెక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారికి, వాట్సాప్ లో చదివి వినిపిస్తున్న ఆర్జలకు వ్యాఖ్యాతలకు, అందరికీ కూడా టెక్నీషియన్ సిబ్బందికి మా నమస్కారాలతో. మీరు మేము కార్యక్రమానికి పంపుతున్న వాట్సాప్ ఏమంటే 2వ తేదీ ఉదయం కర్నూలు రేడియో స్టేషన్లో కాంతిరేఖల కార్యక్రమంలో భాగంగా 7:20 మహిళల రక్షణలో తైక్వాండో గురించి చాలా చక్కని విషయాలు, మహిళల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశాల గురించి తైక్వాండో ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి తైక్వాండో మాస్టర్ జి ఊర్మిళ గారి ప్రసంగం వివరణ సూపర్. వారిని పరిచయం చేసిన మన డైరెక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలండి. అలాగే తైక్వాండో మాస్టర్ జి వర్మ గారికి ధన్యవాదాలు. ఇకపోతే 4వ తేదీ ఉదయం కాంతిరేఖల కార్యక్రమంలో భాగంగా మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు, విప్లవ వీరుడు, విప్లవ శంఖం అల్లూరి సీతారామరాజు గురించి ఆయన జయంతి సందర్భంగా చాలా చక్కటి విషయాలు మాకు తెలియని విషయాలను తెలియజేసిన కార్యక్రమం సూపర్. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకున్నందుకు ఆయనకు ఘనంగా నివాళి శ్రద్దాంజలి ఘటిస్తూ, అలాగే 5వ తేదీ ఉదయం కాంతిరేఖల కార్యక్రమంలో భాగంగా 7:20 పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ, మానవాళి రక్షణ గురించి శ్రీ సి గౌరీశ్వరి గారి ప్రసంగం వివరణ చాలా బాగున్నాయి. పర్యావరణ పరిరక్షణ భాగంగా ఆమె తెలియజేసినటువంటి ప్రతి విషయము పర్యావరణం కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గౌరీశ్వర్ గారికి మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే మీరు వినిపిస్తున్న పాటలు, నాటికలు, కార్యక్రమాలు, శ్రోతలు కోరుతున్న ఉత్తరాల పాటలు అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. ఇంతటితో నా వాట్సాప్ ముగిస్తూ మీ అభిమాన కర్నూలు రేడియో స్టేషన్ ఎఫ్ఎం రేడియో శ్రోత పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా అంటూ మరి యొక్క స్పందనను అందజేశారండి. అలాగే ఇక్కడ వాళ్ళు ఒక విషయం చెప్పారు, లేటుగా ఉత్తరాన్ని పోస్ట్ చేసినందుకు మన్నించగలరు అంటూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నారు.
1: మరి మరొక శ్రోత అండి, వీరే బహుశా చివరి శ్రోత అనుకుంటా.
0: అవును సార్.
1: వీరు వచ్చేసి నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు రాశారండి. అయితే వీరు మన గత వారాంతపు కార్యక్రమాలపై సమీక్ష మనం చేస్తా ఉన్నామండి మీరు మేము కార్యక్రమంలో. అయితే వీరు వారాంతపు కార్యక్రమాలు అంటే 7వ తారీఖు నుంచి మొదలవుతుంది. వీరు 2వ తారీఖు నుంచి మనం చేసిన కార్యక్రమాలన్నీ మళ్ళీ తిరిగి రాశారండి. అయితే దీంట్లో వచ్చేసి టైక్వాండో గురించి తీసుకోవాల్సిన మహిళల రక్షణకు టైక్వాండో ఎంత అవసరమో టైక్వాండో మాస్టర్ శ్రీమతి గుజరాతి ఊర్మిళ గారి ప్రసంగము చాలా బాగుందని చెప్పి, తర్వాత 4వ తారీఖు కాంతిరేఖల కార్యక్రమంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గురించి, వారి జయంతి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నామని చెప్పి, 5వ తారీఖు కాంతిరేఖల కార్యక్రమంలో 7:20 పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణ పరిరక్షణ, మానవాళికి రక్షణ గురించి సి గౌరీశ్వరి గారి ప్రసంగం చాలా బాగుందని చెప్పి

0: రాస్తూ వీరు ఎంతో చక్కగా రాశారండి. ఇక అన్ని కార్యక్రమాలు బాగున్నాయి. కర్నూలు ఆకాశవాణి కేంద్రం నుంచి పాటలు, ముఖ్యంగా పాటలు, నాటకాలు మమ్మల్ని ఎంతో ఆకట్టుకుంటున్నాయని చెప్పి రాశారండి. ఇక వ్యాఖ్యాతలు కూడా మంచిగా వారి వారి వ్యాఖ్యానంతో శ్రోతల్ని అలరిస్తున్నారని చెప్పి రాశారండి. ఇక లేటుగా పంపినందుకు క్షమించండి అని కూడా ఒక ఉత్తరం రాశారండి. అయితే లేటుగా పంపించినందుకు క్షమించడము అనేది కాదండి, యాక్చువల్గా మీరు ఒక 2 వారాల క్రితం ప్రోగ్రాంలన్నీ ఒక వారంలోనే రాశారు. మరి లేటుగా రాశారని మీకే, మీ మనస్సుకే, మీ అంతరాత్మకే తెలిసింది కాబట్టి మిమ్మల్ని ఏమీ అనలేము. అయితే 2వ తారీఖు నుంచి ఈరోజు 14వ తారీఖు అండి, 14వ తారీఖు వరకు మన కార్యక్రమాలపై ఒకేసారిగా మీరు ఇంత ఉత్తరం రాస్తే కొద్దిగా చదవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక మీరు సమయం చేసుకొని, సమయం వీలు చూసుకొని ఈ వారం కార్యక్రమాలు ఆ వారంలో మీరు వాటిపై స్పందన తెలియజేస్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ, ఏదైతేనేమి ఉత్తరం రాసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి శ్రోతలందరికీ కూడా ఈరోజు మనల్ని పలకరించిన శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే కొద్దిమంది శ్రోతలు స్వయంగా నా నెంబర్కు వాట్సాప్ పెట్టారండి. వీటిలో మచిలీపట్నం నుంచి కూనపరెడ్డి రమేష్ బాబు గారు, కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు, తర్వాత గుంటూరు జిల్లా దాసరపాలెం నుంచి శివదాస్ రెడ్డి గారు, తర్వాత వచ్చేసి ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్ గారు, తర్వాత కోనసీమ జిల్లా నుంచి మామిడి కుదురు గ్రామం నుంచి పంతాడి శ్రీనివాసులు గారు, ఇక హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి వనమా శేఖర్ గారు, మల్కాజ్గిరి నుంచి బిజ్లీ వెంకటేష్ గారు, ఇక మంచిర్యాల నుంచి సత్తుపల్లి నుంచి ఎంతోమంది శ్రోతలు, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, వారి కుటుంబ సభ్యులు, మంచిర్యాల నుంచి పద్మారాణి, వీరందరూ కూడా పలకరించారండి. మరి వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఈరోజు ఉదయం కూడా ఒక శ్రోత పలకరించారండి. వారు వచ్చేసి FMSK సర్దార్ గారు, భానుముక్కల గ్రామం నుంచి. వీరందరికీ ఆకాశవాణి తరపున, మీరు మేము ఉత్తరాల కార్యక్రమం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ఈ కార్యక్రమాన్ని, మీరు మేము అనే కార్యక్రమాన్ని మేము రూపొందించినప్పటికీ మీకు మీ చింతకు చేర్చే మా సాంకేతిక సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా పరిపాలనా సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాల రూపకల్పన 6 నిమిషాలు కష్టపడుతూ, ఎంతో శ్రమిస్తూ, ఎంతో అనుభవము, ఎంతో సమయస్ఫూర్తితో వివరిస్తున్న మా వ్యాఖ్యాతలకు పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నామండి. నమస్కారం అండి, స్వస్తి.
1: శ్రోతలకు నమస్కారం. మరలా వచ్చే వారం ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందక సెలవు. నమస్తే.
2: మీరింతవరకు మీరు మేము ఉత్తరాల కార్యక్రమం విన్నారు. ఇప్పుడొక ప్రకటన.
3: एक प्रकार से पीएम जय अब गरीबों की जय बन गई है.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಗಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ವೈದ್ಯ ಚಿಕಿತ್ಸೆ ಪೊಂದೇందుకు ಅರ್ಹತ ಸಾಧಿಸಿದ್ದಾರೆ. 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಲು ಅಂದించబడ్డాయి. ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿಕೊಂಡಿ ಮರಿಯು ಮೀ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನ್ನು ಪೊಂದండి. ಮರಿಂತ ಸಮಾಚಾರಂ ಕೋಸಂ 1455555 ನಂಬರ್ ಕು ಕಾಲ್ ಚೇಯండి.
1: అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో సంతోషం చిత్రం కోసం రాజేష్ ఉషా పాడిన పాట

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

సంధ్యారాగం కార్యక్రమంలో తర్వాతి పాట మనసంతా నువ్వే చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీత సారథ్యంలో ఉషతో కలిసి పాడిన పాట.

మీరు వింటున్నారు సంధ్యారగం కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు 102.4 MHz పై. కార్యక్రమంలో తర్వాతి పాట నువ్వు లేక నేను లేను చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీత సారథ్యంలో పాడిన ఈ పాట

కార్యక్రమంలో తర్వాత కీరవాణి సంగీత సారథ్యంలో స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్రపడిన పాట

సంధ్యారాగం కార్యక్రమంలో చివరగా రమణ గోగుల స్వీయ సంగీత సారథ్యంలో సునీతతో కలిసి పాడిన పాట చిత్రం తమ్ముడు.

0: మీరు విన్న ఈ పాటతో ఇవాళ సంధ్యారాగం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగుల తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2020

0: 6 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈ పూట ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 రేపటి ప్రసార వివరాలు, 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు, 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో చేమంతి పూల సాగులో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఉద్యాన శాస్త్రవేత్త శ్రీమతి బి అమరేశ్వరి గారితో పరిచయ కార్యక్రమం, ఇంకా సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ వింటారు. జానపద గీతాలు, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, వ్యవసాయ మెలకువలు ఉంటాయి ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం సూర్యఘర్ యోజన పథకం గురించి శ్రీమతి పసుపులేటి నీలమ గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో. ఈరోజు రాత్రి 8:00 తుంగభద్ర కథలు శీర్షికన అక్షయమైన వెన్నెల ఈ అంశం గురించి శ్రీమతి పి ఇందిరాదేవి గారి కథానిక వింటారు. 8:15 చిత్రసీమ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 లలిత గీతం వింటారు, 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం ఫోన్ ద్వారా మీరు కోరే సినిమా పట్ల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు. రాత్రి 10:00 ఏకచిత్ర గానం శీర్షికన డాక్టర్ చక్రవర్తి చిత్రం నుండి పాటలు వింటారు. 10:30 అలనాటి మధుర గీతాలు, 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారంలో మీరు వినబోయే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 వస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. ముందుగా ఆంగ్లంలో వార్తా ప్రసారం

0: చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 36 సాగునీటి ప్రాజెక్టులను కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తున్నామని తెలియజేశారు. అమరావతిలోని సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెలా జరిగే మంత్లీ నివేదికల ఆధారంగా ఎప్పటికప్పుడు పాలన సమీక్షించుకుని ముందుకు వెళ్దామని దిశానిర్దేశం చేశారు. జీఎస్డీపీలో 10.75% వృద్ధి నమోదు చేయగలిగామని, 15% లక్ష్యాన్ని చేరుకునేలా పనిచేయాలని అన్నారు. ముందు చూపుతో పనిచేస్తేనే మెరుగైన పాలనను, ఫలితాలను ప్రజలకు అందించగలమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ప్రతి డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నారో కూడా అనలైజ్ చేసుకోవడం, ఈరోజు కొత్త సిస్టమ్స్ మీరు చూస్తే ఎవ్రీ మంత్ జరిగే ఎస్ఐపిసి మీటింగ్, అధికార యంత్రాంగం వచ్చిన పెట్టుబడులన్నీ అనలైజ్ చేసి ఫైనలైజ్ చేస్తారు. మంత్లీ ట్వైస్ క్యాబినెట్ మీటింగ్స్, 2 సార్లు ఏ ప్రపోజల్ కూడా టైం లేకుండానో లేకపోతే డిలే కావడానికి వీలు లేకుండా ఎవ్రీ మంత్ 2 క్యాబినెట్ మీటింగ్స్ తీసుకొస్తున్నాం. ఏ ప్రపోజల్స్ వచ్చినా ఆటోమేటిక్ గా క్లియర్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం.
0: రాష్ట్రంలో వన్యప్రాణులు, అడవులు, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. వాతావరణ సమతుల్యత దెబ్బతింటున్న ప్రస్తుత పరిస్థితుల్లో వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఆయన నేతృత్వంలోని శాసనసభ వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ ఈరోజు విశాఖలో పర్యటించింది. ఇందిరాగాంధీ జాతీయ జంతు ప్రదర్శనశాల, కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం, యానిమల్ రెస్క్యూ సెంటర్లను కమిటీ ముందుగా సందర్శించింది. ఆ తరువాత కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ, రెవెన్యూ, విఎంఆర్డీఏ, జీవీఎంసీ అధికారులతో అయ్యన్న పాత్రుడు సమీక్ష నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేసేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. జూ అభివృద్దికి అవసరమైన నిధులు, మౌలిక వసతులు, సిబ్బంది, జంతు సంరక్షణ తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు చేపట్టేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ సముద్ర జలాల్లో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. నగరంలోని జబ్బర్ తోటలో మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన అనంతరం జగన్మోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, బోటు ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించలేదని, అందుకే 6 ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. విశాఖలోనే రక్షణ యంత్రాంగం ఉన్నప్పటికీ సహాయక చర్యల్లో జాప్యం కారణంగానే ప్రాణ నష్టం సంభవించిందని పేర్కొన్నారు. నష్టపరిహారం కింద బాధితులకు 1 కోటి రూపాయల చొప్పున ఇవ్వాలని, 7 మత్స్యకార కుటుంబాలకు ఈ పరిహారం అందాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఒక్కో బాధిత కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ నెల 1వ తేదీన 7 మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లగా, జులై 4వ తేదీన రాత్రి 10:30 సమయంలో తీరానికి కేవలం 10 మైళ్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 6 ఆచూకీ లభ్యం కాకపోగా ఒక మత్స్యకారుడు ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును భారత ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ మేరకు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారికి ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని జూలై 24 వరకు కొనసాగించనున్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా ఈ నెల 24వ తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఓటర్ల ముసాయిదా జాబితాను జూలై 31న ప్రచురించనున్నారు. అదే రోజు నుంచి 30 ఆగస్టు వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుంది. అనంతరం 3 అక్టోబర్ తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈరోజు జరిగింది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 72

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లికి వచ్చే ఆగస్టు 14వ తేదీన విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తామని శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు అన్నారు. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్టంలో ఎస్ఐఆర్ ప్రక్రియ తుది గడువును ఎన్నికల సంఘం ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ బర్మింగ్హామ్ వేదికగా జరుగుతోంది. వార్తల వివరాలు: పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలను వచ్చే ఆగస్టు 14వ తేదీన విడుదల చేస్తారు.

0: అంశాలపై బోర్డు సభ్యులు చర్చించారు. అనంతరం టీటీడీ చైర్మన్ పాత్రికేయులతో మాట్లాడుతూ, సర్వదర్శనం టోకెన్ భక్తుల కోసం ఆళ్వార్ ట్యాంక్ సమీపంలో 6 కోట్ల 31 లక్షల రూపాయలతో శాశ్వత షెల్టర్లు, క్యూలైన్లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి మూలవర్లకు బంగారు కవచాల తయారీకి ఆమోదం లభించిందని, వాటి తయారీకి టీటీడీ ట్రెజరీలోని కిలో బంగారాన్ని వినియోగించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కుమారధార, పసుపుధార డ్యాంల వద్ద 2 కోట్ల 77 లక్షల రూపాయలతో 2 వరుసల వంతెన నిర్మాణం త్వరలో చేపడతామన్నారు. తిరుమలలోని కాకుల మానుతిప్పలో పాత ఘన వ్యర్థాల శాస్త్రీయ శుద్ధికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేశామని చెప్పారు. తిరుమల, తిరుపతి టీటీడీ ఆలయాలు, విశ్రాంతి భవనాల్లో అగ్నిమాపక వ్యవస్థ నిర్వహణకు మరో 2 కోట్ల 35 లక్షల రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. టీబీసీ, ఏటీసీ వద్ద 12 పాత భవనాల స్థానంలో కొత్త భవనాల నిర్మాణం చేపడతామని బీఆర్ నాయుడు వెల్లడిస్తూ,
1: తిరుమల కాకుల మానుతిప్ప సమీపంలో 25 ఏళ్లు పడిపోయిన ఈ ఘన పదార్థాలు వ్యర్థాలు 100,000 టన్నుల అక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ గా పడి ఉంది. అవన్నీ బయో మైనింగ్ ద్వారా శాస్త్రీయంగా శుద్ధి చేయడానికి 5 కోట్లు మంజూరు చేయటం, 12 పాత భవనాలను తొలగించి వాటి స్థానంలో దాతల సహకారంతో నూతన భవనాలను నిర్మించేందుకు నిర్ణయం చేయడం జరిగింది.
0: రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బంగ్లాదేశ్ తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. భారత్, ఇంగ్లాష్ పురుష జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఈరోజు ప్రారంభమైంది. ఇంగ్లాండ్ బర్మింగ్హామ్ నగరంలోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియం వేదికగా తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 33 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది. భారత బౌలర్లలో గుర్నోన్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, చెరో 2 వికెట్లు తీశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లికి వచ్చే 14వ తేదీని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తామని శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు అన్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ తుది గడువును ఎన్నికల సంఘం ఈ నెల 24 వరకు పొడిగించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం రేపటి ప్రసార వివరాలు వినబోయే ముందు ఒక ప్రకటన.

రేపటి ప్రసారంలో మీరు వినబోయే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ పారుపల్లి రంగనాథ్ వి రామకృష్ణ విజయలక్ష్మి ఆలపించిన శ్రీ అయ్యప్ప స్వామి సుప్రభాతం వింటారు. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ దీవి హయగ్రీవాచార్యులు గారి హితోక్తులు వింటారు. 6:35 పొలం పనులు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కాంతిరేకులు కార్యక్రమంలో పత్రికా సమాచారం, ఇంకా ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం, యువతలో నైపుణ్యాలు పెంపొందించే అవకాశాలు గురించి సెట్కూర్ ఆఫీసర్ శ్రీమతి దీప్తి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఇంకా చరిత్రలో ఈరోజు ప్రత్యేకత కొన్ని ప్రకటనలు వింటారు రేపటి కాంతిరేకులు కార్యక్రమంలో.

8 గంటలకు హిందీలోను 8:15కు ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30కు జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 8:35కు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు. 9:30కు చిత్రాంజలి తెలుగు సినీ గీతల కార్యక్రమం. 10:00కు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 11:00కు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. 12:30కు తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40కు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 1:20కు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 1:30కు వివిధ భారతి ముంబై కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 2:00కు జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30కు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. ఇక రేపు సాయంత్రం 2వ ప్రసారంలో 5:00కు సౌందర్య తపస్వి రవీంద్రనాథ్ ఠాగూర్పై ప్రత్యేక రూపకం వింటారు. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 6:05కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10కు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20కు ప్రసార వివరాలు. 6:25కు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన మీకు నచ్చిన తెలుగు సినిమా పాటలు వింటారు. 7:00కు కుటుంబ సంక్షేమ గీతం. 7:05కు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. రేపు సాయంత్రం 7:15కు పల్లె సీమలు కార్యక్రమంలో ప్రధాన పంటల్లో సూక్ష్మధాతు లోప లక్షణాలు గురించి శ్రీమతి జే జ్ఞానప్రసూన గారి ప్రసంగం వింటారు. ఇంకా జానపద గీతాలు, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, వ్యవసాయ మెలకువలు వింటారు రేపటి పల్లె సీమలు కార్యక్రమంలో. 7:45కు వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 8:00కు కవి సంగమం కార్యక్రమంలో శ్రీ అన్నం శ్రీనివాసరెడ్డి గారి స్వీయ కవితలు వింటారు. 8:15కు పూరిలోని జగన్నాథస్వామి ఆలయంలో జరిగే జగన్నాథ రథయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంపై ప్రత్యక్ష ప్రసారం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30కు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 8:40కు లలిత గీతం. 8:45కు హిందీలో వార్తా ప్రసారం. 9:00కు ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15కు స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30కు హలో కర్నూల్ ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు. రేపు రాత్రి 10:00కు ఏకచిత్ర గానం శీర్షికన భద్ర ఈ చిత్రం నుండి పాటలు వింటారు. 10:30కు అలనాటి మధుర గీతాలు. 11:00కు హిందీలోను, 11:05కు ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపటి ప్రసారంలో మీరు వినబోయే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు.

0: ఇప్పుడొక ప్రకటన వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా వేటూరి గీతానికి చక్రవర్తి స్వరాలు.

సమకూర్చగా పసివాడి ప్రాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ ఉత్తరాలు రాస్తున్నారండి శ్రోతలు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా కర్నూలు మద్దూర్ నగర్ నుండి కాటగారు ధర్మరాజు, లక్ష్మీబాయ్, లక్ష్మణ్, శారద, లక్ష్మీనారాయణ, విజయ, విజయకృష్ణ, బాలాజీ, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, నవిఘ్న వారి కుటుంబ సభ్యులు, ఇంకా సికింద్రాబాద్ బురదిగడ్ ఆర్యనగర్ సమాజ్ నుండి సక్కుబాయి, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమలా శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్.

అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట. లారీ డ్రైవర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ సూర్యకళ, రేఖ చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, సాయికుమార్ శ్యామల, వెంకటేష్ విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వారి కుటుంబ సభ్యులు, ఇంకా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వారి మిత్రులు. కర్నూలు జిల్లా కర్నూలు చిత్తారు వీధి నుండి మద్దయ్య, శాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పావిక, గీత, యశ్విన్, యశ్విత, రవిచంద్ర, దివ్య వారి మిత్రులు. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
2: అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట సితారా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ పాడిన పాట. కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వారి కుటుంబ సభ్యులు, ఇంకా జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం నుండి కోరుతున్న శ్రోతలు జయన్న, బోరెళ్లి సంధ్య, శ్రీనిధి, దేవాన్ష్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా కర్నూలు బీకెంప్ అరోరా నగర్ నుండి శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, దివ్య, రవిచంద్ర, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పావిక, మద్దయ్య, శాలమ్మ వారి కుటుంబ సభ్యులు.

శ్రోతలు, కర్నూలు ఎఫ్ఎం 102.4 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో అసెంబ్లీ రౌడీ చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్రపడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు మేడ్చల్ జిల్లా మల్కజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బేబీ, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్, బాబు, అఖిల, బన్నపురం, దశరథ్, వనజ, బాలనరసింహ వారి మిత్రులు, ఇంకా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి దేశమి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, డేవిడ్, రాహుల్, విన్నీ, దేవరాజు, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ, చంద్రకళ, నాగమ్మ, మేరమ్మ, ఎస్తిరి, సరోజమ్మ వారి కుటుంబ సభ్యులు, ఇంకా వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు.

కార్యక్రమంలో తర్వాత సుందరకాండ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట సంగీతం ఎంఎం కిరవాణి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట గ్రామం నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి కుటుంబ సభ్యులు, వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అక్షయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు, వల్లూరు గ్రామం ఇటికేల మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుండి కోరుతున్నారండి శ్రోతలు. రాజగోపాల్, సువర్ణ, నాగన్న, హర్షవర్ధన్, వివేక్వర్ధన్, మారుతమ్మ వారి కుటుంబ సభ్యులు.

అభిరుచి కార్యక్రమంలో చివరగా ప్రేమ పావురాలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రాజశ్రీ పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల గ్రామం నుండి మారెళ్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి వారి కుటుంబ సభ్యులు, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, ఈశ్వర్, గంగాధర శ్రీనివాస్, పున్నా వెంకట్

వెంకటేశం, లక్ష్మయ్య, బండి కృష్ణగౌడ్ వారి మిత్రులు, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వారి కుటుంబ సభ్యులు.

0: మీరు విన్న ఈ పాటతో ఇవాళ్టి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు కుటుంబ సంక్షేమ గీతం వినబోయే ముందు ఒక ప్రకటన.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

కుటుంబ సంక్షేమ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 కు వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలను గణనీయంగా పెంచవచ్చునని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆదాయం పన్ను శాఖ 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు 7,73,000 కోట్ల రూపాయల మేరకు ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం ఎడ్బాస్టన్లో జరుగుతోంది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. హార్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మన దేశం మరోసారి పిలుపునిచ్చింది. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి

0: రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన భద్రతను నిర్ధారించడానికి ఇది అత్యంత కీలకమని పేర్కొన్నారు.
1: पश्चिम एशिया में जो भी गतिविधियां चल रही हैं उस पर हम लगातार नजर रखे हुए हैं. हमारा मानना है कि स्ट्रेट ऑफ हॉर्मुज के रास्ते सुरक्षित और आजाद नौ परिवहन और व्यापार के पक्ष, जिसका हम हमेशा से बात करते रहे हैं, इससे यह सुनिश्चित किया जा सकता है कि लोगों का आर्थिक सुरक्षा, उनके ऊर्जा का सुरक्षा पूरे दुनिया में, सिर्फ भारत में नहीं पूरे दुनिया में उस पर आधारित है. और ये नौ परिवहन अगर आजाद तरीके से चलेगा तो उनकी आर्थिक और ऊर्जा सुरक्षा को सुनिश्चित किया जा सकता है.
0: ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ను పిలిపించిన అనంతరం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తున్నానని చెప్పారు. భారత్ తన తీవ్ర ఆందోళనలను ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్కు తెలియజేసిందని, అక్కడ జరిగిన పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుందని

0: పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుందని కూడా విదేశాంగ ప్రతినిధి తెలియజేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న నిరసనలపై ఒక ప్రశ్నకు బదులుగా ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, పీఓజేకేలో జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న క్రమబద్దమైన దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, అక్రమ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిపాలనాపరమైన అణచివేత ప్రత్యక్ష పరిణామమేనని అన్నారు.
1: इस मुद्दे पर हम लोगों ने पिछले प्रेसर में भी हम लोगों ने बयान जारी किया था. देखिए, पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में चल रहे विरोध प्रदर्शन पाकिस्तान द्वारा अपने अवैध और जबरन कब्जे वाले क्षेत्रों में दशकों से चल रहे शोषण, मौलिक अधिकारों का हनन और प्रशासनिक उत्पीड़न एडमिनिस्ट्रेटिव ऑपरेशन का सीधा परिणाम है और प्रमाण भी है. स्थानीय आबादी की जायज शिकायतों को समाधान करने के बजाय वहां का प्रशासन, वहां का सरकार ने अत्यधिक पुलिस क्रूरता का सहारा लिया है. इसमें असहाय लोग, जिसमें महिलाएं भी हैं और बच्चे भी हैं, उनके खिलाफ कार्रवाई की गई है. भोजन और दवाओं जैसी आवश्यक चीजों को रोका गया है. इंटरनेट ब्लैकआउट को लागू किया गया है और निहत्थे नागरिकों पर के खिलाफ घातक बल का प्रयोग करना भी शामिल है, जिसके परिणाम स्वरूप कई दुखद मौतें हुई हैं, जिसके बारे में आप जानते हैं. हम यह उम्मीद कर
0: స్థానిక ప్రజల సహేతుకమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీస్ బలప్రయోగం చేస్తుందని, నిరాయుధ పౌరులపై ప్రాణాంతక శక్తిని ఉపయోగించిందని, దీనివల్ల విషాదకరణమైన మరణాలు సంభవించాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ అరాచకాలు దురాగతాలకు పాకిస్తాన్ పూర్తిగా బాధ్యతలు చేయాలని మన దేశం అంతర్జాతీయ సమాజం నుంచి కూడా ఆశిస్తోందని ఆయన చెప్పారు. కృత్రిమ మేధస్సు యువత నైపుణ్యాలను సమర్థవంతంగా పెంపొందించగలదని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. హైదరాబాద్లో జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మాండవ్య ప్రభుత్వం చేపట్టిన అనేక సామాజిక భద్రతా కార్యక్రమాలు గుర్తు చేశారు. స్కిల్ ఇండియా మిషన్ కింద నిర్వహిస్తున్న వివిధ పథకాల గురించి ఆయన చర్చించారు. దేశవ్యాప్తంగా వస్తున్న ప్రధాన మార్పులకు కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ సాంకేతికతలే చోదక శక్తులుగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉపయోగించాలని డాక్టర్ మాండవ్య సలహాలు ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని వీడి మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. దేశ రాష్ట్రాల అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో అమూల్యమైందని, పరిశ్రమలు కార్మిక సంఘాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం కూడా భాగస్వామ్య వృద్ధిని పెంపొందించేందుకు అవసరమని అన్నారు. సాంకేతిక పురోగతికి అనుగుణంగా స్కిల్ ఇండియా మిషన్ ద్వారా సరికొత్త కోర్సులు ప్రవేశపెడతామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో 211 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన అత్యాధునిక అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ను కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మాండవ్య ఈరోజు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో చేపట్టిన మరో 6 ఈఎస్ఐ ప్రాజెక్టులు కూడా మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 53 లక్షల మంది లబ్ధిదారులకు ఐసీయూ, ఎన్ఐసీయూ సేవలతో సహా ఉచిత అత్యాధునిక వైద్య సేవలు అందుతాయి. ప్రారంభోత్సవం అనంతరం ఈ భవన నిర్మాణంలో పాలుపంచుకున్న నిర్మాణ కార్మికులను మంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశ ప్రగతికి కార్మిక శక్తి, యువశక్తి అనేవి రెండు అత్యంత కీలకమైన స్తంభాలన్నారు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో కార్మికుల శారీరక శ్రమకు ప్రత్యామ్నాయం లేదని, అందుకే వారికి సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత అని డాక్టర్ మాండవ్య చెప్పారు. ఈఎస్ఐసి లబ్ధిదారుల సంఖ్య గత దశాబ్ద కాలంలో 7.5 కోట్ల నుంచి రెట్టింపై 15 కోట్లకు చేరుకుందని, దీనివల్ల దేశంలో సామాజిక భద్రత పరిధి 19% నుంచి 64% విస్తరించిందని కూడా మంత్రి స్పష్టం చేశారు. ఆదాయం పన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో ఇప్పటి వరకు 773 కోట్ల రూపాయలకు పైగా ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇదే కాలంతో పోలిస్తే ఇది 16.11% అధిక వృద్ధిని నమోదు చేసింది. ఈ వసూళ్లలో 335 వేల కోట్ల రూపాయలకు పైగా కార్పొరేట్ పన్ను, 411 వేల కోట్ల రూపాయల నాన్ కార్పొరేట్ పన్ను ఉన్నాయి. అలాగే ఆదాయం పన్ను శాఖ 122,000 కోట్ల రూపాయలు

0: పైగా రీఫండ్లు కూడా జారీ చేసింది. దీంతో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16% పైగా గణనీయమైన వృద్ధి నమోదు చేస్తూ 651,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. రైల్వే రవాణాలో సంప్రదాయంగా ఉపయోగించే మూసివేసిన వ్యాగన్లు బాక్స్ వ్యాగన్లకు బదులుగా ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లలో ఎరువులు రవాణా చేయడానికి అనుమతించే ఒక ప్రధాన విధాన సంస్కరణను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. భారతీయ రైల్వేలను ఆధునికీకరించే లక్ష్యంతో చేపట్టిన ఈ సంస్కరణల గురించి ఈరోజు న్యూఢిల్లీలో వివరిస్తూ ఎరువుల రవాణాలో రైల్వేల వాటా 85% ఉందని మంత్రి చెప్పారు. కంటైనర్ల నిర్వహణ సులభతరమని, ఇది కాలుష్యరహితమైన నిల్వకు వీలు కల్పిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
1: అగర్ ఫ్లై యాష్ కా ఏక్ అచ్చా ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం బనా సక్తే తో దెన్ వీ కెన్ యూజ్ ఫ్లై యాష్ ఇన్ ఎకనామిక్ వే, సిమెంట్ మే ప్రొడక్షన్ మే యూజ్ కర్ సక్తే, యా ఫిర్ రోడ్ కన్స్ట్రక్షన్ యా కిసి దూసరే కన్స్ట్రక్షన్ మే హమ్ కామ్ మే లే సక్తే. అభి తక్ క్యా చాలెంజ్ ఆతా థా, రేల్ ట్రాన్స్పోర్టేషన్ మే జబ్ ఉస్కో వ్యాగన్ మే భర్తే తో ఫ్లై యాష్ బహుత్ ఫైన్ హోనే సే ఉస్కో లోడ్ కర్నే కే టైమ్ మే బడా పొల్యూషన్ హోతా. సో దట్స్ వై వీ బ్రాట్ దిస్ రిఫార్మ్, ఫ్లై యాష్ కే లియే స్పెషల్ కంటైనర్ డిజైన్ కియా హై.
0: రైల్వేలో నిరంతర సంస్కరణలు తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తుంటారని, ఫ్లై యాష్ రవాణాలో కూడా మరొక ప్రధాన సంస్కరణను ప్రకటిస్తూ దీన్ని బహిరంగ రైల్వే వ్యాగల నుంచి ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లోకి మారుస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భారత ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థను బలోపేతం చేయడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు న్యూఢిల్లీలో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపాదిత స్టోరేజ్ పాలసీ, ప్రైవేట్ వ్యవస్థాపకుల గ్యారంటీ పథకాన్ని సమీక్షించినట్లు ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. క్రికెట్లో బర్మింగ్హామ్లో నెడ్బాస్టన్లో భారత్తో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లోని తొలి మ్యాచ్లో తాజా సమాచారం అందేసరికి ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. T20లు టెస్ట్ మ్యాచ్ల నుంచి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా వన్డే ఫార్మాట్ పైన దృష్టి సారించిన సీనియర్ క్రీడాకారులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పునరాగమనంతో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు గొప్ప బలం చేకూరింది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలు గణనీయంగా పెంచవచ్చునని కార్మిక మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పన్ను శాఖ ఇంతవరకు 773,000 కోట్ల రూపాయల ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం హెడ్మాస్టర్లో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.
1: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో చామంతి పూల సాగులో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఉద్యాన శాస్త్రవేత్త శ్రీమతి బి అమరేశ్వరి గారితో పరిచయ కార్యక్రమం.
2: ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి బి అమరేశ్వరి గారు ఉన్నారు. వీరు ఉద్యాన శాస్త్రంలో రీసెర్చ్ అసోసియేట్గా కృషి విజ్ఞాన కేంద్రం బనవాసిలో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ముందుగా వీరిని స్టూడియోకి ఆహ్వానిద్దాం. నమస్కారం అండి బి అమరేశ్వరి గారు.
3: నమస్కారం అండి.
2: ముఖ్యంగా అండి మీరు ఉద్యాన శాస్త్రంలో పట్టభద్రులైనారు, తర్వాత ఎంఎస్సి హార్టికల్చర్ కూడా చేశారు, తర్వాత బనవాసిలో కూడా మీరు గత 5 సంవత్సరాలుగా రీసెర్చ్ అసోసియేట్గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. మరి

0: ముఖ్యంగా మన జిల్లా చూసినట్లయితే మెట్ట ప్రాంతం. కానీ పూల సాగు చాలా వరకు బాగానే చేస్తూ ఉన్నారండి. ముఖ్యంగా బంతి చామంతి అని అంటా ఉంటాం మనం మామూలుగా. మరి ఏ పండగకైనా ఏ పబ్బానికైనా ఈ బంతి పూలు చామంతి పూలు చాలా వరకు మనం వినియోగిస్తూ ఉంటాం. మరి చాలా మంది రైతులు ముఖ్యంగా ఎందుకంటే ఇటు ఈ మెట్ట ప్రాంతంలో నల్లరేగడి భూముల కన్నా ఎర్రరేగడి భూములు చాలా బాగా ఉన్నాయి. మరి ఈ ఎరుపు నేలల్లో మనకి బాగా పూల సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది. మరి చామంతి పూలు ఈ ఏరియాలో చాలా వరకు రైతులు సాగు చేయడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో, ఈ ఏరియాలోనే అని కాదు, మన జిల్లా మొత్తంగా బంతిపూల సాగు, చామంతి పూల సాగు చాలా వరకు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈరోజు మనము చామంతి పూల సాగు గురించి తెలుసుకుందామండి. ముఖ్యంగా చామంతి పూల సాగుకు కావాల్సిన నేలలు గురించి తెలియజేస్తారండి. అలాగే ఎటువంటి వాతావరణం అనుకూలంగా ఉంటాయో తెలియజేస్తారా?
1: తప్పకుండా అండి. మనము ఇది వరకు చూసుకున్నట్లయితే బంతిపూలు, కనకాంబరం పూలు మాత్రమే సాంప్రదాయకంగా సాగు చేసేవాళ్ళు రైతులు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ చామంతి పూల సాగు అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే మన ప్రాంతము ఈ చామంతి పూల సాగుకి అనుకూలంగా ఉండడము, ముఖ్యంగా మన ఎర్రనేలలు ఎక్కువ శాతంలో ఉన్నాయి మన జిల్లాలో. ఈ ఎర్రనేలలు ఈ చామంతి పూల సాగుకి అనుకూలంగా ఉండటము, వీటికి మార్కెట్లో కూడా విపరీతమైన డిమాండ్ ఉండటం వల్ల ఈ చామంతి పూల సాగు అనేది ఈ కాలంలో బాగా పెరిగిపోయిందండి. ముఖ్యంగా మన రాయలసీమ జిల్లాలో చూసుకుంటే కర్నూలు, కడప, ఈ చిత్తూరు జిల్లాలో కానీ ఈ అనంతపురం జిల్లాలో కూడా ఈ చామంతి పూల సాగు చాలా ఎక్కువగా ఉంది. వీటిని ఈ మన జిల్లాలు రాయలసీమ జిల్లాల నుంచి ఇతర ప్రాంతాలకు కూడా, వేరే జిల్లాలకు కూడా, కోస్తా జిల్లాలకు, తెలంగాణ జిల్లాలకు కూడా ఈ చామంతి పూల ఎగుమతి అనేది చాలా విరివిగా జరుగుతూ ఉంది. ఇక మన కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఈ ఎర్ర నేలలో అనుకూలంగా ఉండటము, ఇంకా నీటి వసతి గల రైతులు ఎక్కువగా ఈ చామంతి పూల సాగు వైపు బాగా మొగ్గు చూపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ తూర్పు ప్రాంతం, కర్నూలు జిల్లా తూర్పు ప్రాంత రైతులు, ఈ డోన్ కానీ, బేతంచెర్ల మండలము, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ పశ్చిమ ప్రాంతంలో కూడా కొన్ని మండలాల్లో ఈ చామంతి పూల సాగుని బాగా ఎక్కువగా చేపడుతూ ఉన్నారు. దీని నేలల విషయానికి వస్తే ఈ చామంతి సాగుకి మనకు తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. అంటే మనకు ఎర్ర నేలల్లో దీని సాగు చాలా బాగా చేపట్టవచ్చండి. అంటే మురుగునీరు అనేది మనకు నల్ల నేలల్లో ఏమవుతుందంటే మురుగునీరు నిలిచే అవకాశం ఉంటుంది. ఈ మురుగునీరు సౌకర్యం లేని నేలలో సాగు చేస్తే దీంట్లో మనకు వేరుకుళ్ళు తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తేలికపాటి ఎర్ర నేలల్లో మనం మాత్రము ఈ చామంతి పూల సాగుని చాలా బాగా చేపట్టవచ్చు. ఇంకా వాతావరణ విషయానికి వస్తే ఈ చామంతి మొక్కలు శాకీయంగా పెరగడానికి, అంటే మొక్కలు కొమ్మలు ఈ డెవలప్ కావడానికి, కొమ్మలు అభివృద్ధి చెందడానికి మనకు పగటి సమయము ఎక్కువగా ఉండాలండి. పగటి సమయం ఎక్కువగా ఉండి రాత్రి సమయం తక్కువగా ఉండాలి. అంటే మనకు రైతులు ఈ జూన్ జూలై నెలల్లో దీన్ని మొక్కలు నాటుకోవచ్చు. కానీ పూల దిగుబడి విషయానికి వస్తే, అంటే పూలు బాగా రావడానికి మనకు శీతాకాలం అనుకూలంగా ఉంటుందండి. అంటే మనకు పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉండాలి ఈ పూలు రావాలంటే. కాబట్టి రైతులు జూన్ జూలై నెలల్లో చామంతిని నాటుకుంటే అవి శాకీయంగా బాగా అభివృద్ధి చెంది మనకు శీతాకాలంలో, అంటే దాదాపు 4 నెలల తర్వాత నవంబర్ డిసెంబర్ ఆ టైంకి పూలు బాగా వస్తాయండి.
0: చాలా చక్కగా చెప్పారండి. ఇక ముఖ్యంగా రకాల ఎంపిక అనేది చాలా ప్రధానమైన ప్రక్రియ అండి. ఎందుకంటే ఈ ముఖ్యంగా ఉద్యాన పంటలపై సరైన అవగాహన ఉండక ఏదో రకాలు వేసుకొని ఈ రైతులు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. మరి మనకు లభ్యమయ్యే రకాలు ఏంటి, మరి ప్రాచుర్యంలో ఉన్న రకాలు ఏంటో తెలియజేస్తారా?
1: ఈ లభ్యమయ్యే రకాలను బట్టి చామంతి పూలు చాలా రంగుల్లో మనకు ఇప్పుడు లభ్యమవుతా ఉన్నాయండి. ఈ తెలుపు రంగు కానీ, ఎరుపు రంగు, పసుపు రంగు, ఇంకా పింక్ కలర్ అంటే గులాబీ రంగు, వైలెట్ కలర్ అంటే వంకాయ పూత రంగు, ఇలా 5-6 రకాల్లో మనకు చామంతి పూలు ఇప్పుడు దొరుకుతూ ఉన్నాయి. ఈ రకాల విషయానికి వస్తే మనకు మామూలుగా రకాల పేర్లతో అయితే మనకు ఎల్లో గోల్డ్ అని, రెడ్ గోల్డ్ అని, వైట్ గోల్డ్, కోయంబత్తూర్ రకాలు, ఇలా IAHR బెంగళూరు రకాలు, చామంతిలో అయితే కుందను, బసంతి రకాలు, చాందిని రకాలు, ఇలా రకరకాల పేర్లతో లభ్యమవుతూ ఉన్నాయి. కానీ రైతుల విషయానికి వస్తే రైతులు ఎప్పుడైనా లోకల్ పేర్లతోనే వాటిని పిలుచుకుంటారండి. పేపర్ ఎల్లో కానీ, పేపర్ వైట్ అని కానీ, ఇలాగా మ్యాంగో ఎల్లో, అలా రకాలని బట్టి రైతులు వారి లోకల్ భాషలో, అంటే వారి నేటివిటీకి అనుగుణంగా ఈ లోకల్ భాషలో ఈ రకరకాల పేర్లతో వీటిని పిలుస్తూ ఉన్నారు. కాకపోతే మన దగ్గర ఈ అన్ని రకాల పూలకు, అన్ని రంగుల పూలకు డిమాండ్ ఉన్నప్పటికీ కూడా తెలుపు, పసుపు రకాలకు చాలా విపరీతమైన డిమాండ్ ఉంటుందండి. ముఖ్యంగా పసుపు రకానికి, పసుపు రంగు పూలకు చాలా మంచి డిమాండ్ లభిస్తూ ఉంది.
0: ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నామండి ప్రతి ఒక్క, ముఖ్యంగా పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్లలో, ఇప్పుడు బర్త్డే ఫంక్షన్స్లలో కూడా చాలా వరకు చూస్తూ ఉన్నాం.

0: చూసాము ఈ చామంతి పూలు డెకరేషన్ గా పెడతా ఉన్నారు.
1: అవునండి.
0: ఓ దాంట్లో పసుపు రంగు నిజంగానే మీరు అన్నట్టుగా చాలా అట్రాక్టివ్ గా కనబడతా ఉంది. మనము యెల్లో ట్రేస్ కూడా వాడుతూ ఉంటాము ఈ ఇన్సెక్ట్ ట్రాప్స్గా కూడా. అంటే పసుపు రంగుకున్న ప్రాముఖ్యత అటువంటిది. మరి పసుపు రంగు చామంతి చాలా చక్కగా ఉంటుంది. ఈ చాలా చక్కని విషయం తెలియజేశారండి. ఇక చామంతిని ఎలా ప్రవర్ధనం చేస్తారో తెలియజేస్తారండి.
1: ఈ చామంతిని మనము ఈ పిలకల ద్వారా ప్రవర్ధనం చేసుకోవచ్చు అండి. ఇంకొకటి కొమ్మ కత్తిరింపుల ద్వారా కూడా ప్రవర్ధనం చేసుకోవచ్చు. సాధారణంగా రైతులు పిలకల ద్వారానే ఎక్కువగా ప్రవర్ధనం చేస్తూ ఉంటారు. పిలకల ద్వారా అంటే మనకు శీతాకాలంలో పంట కాలం పూర్తయిన తర్వాత ఫిబ్రవరి మార్చిలో రైతులు మనం వేసిన పంట నుంచే పిలకల్ని తీసుకుని మరి నారుమడిలో నాటుకుంటే గనక వాటి నుంచి మన నారుమడిలో మనం జూన్ జూలై వరకు అలాగా నారుమడిలో ఉంచేస్తే వేర్లు ఆ పిలకలకు వేర్లు బాగా అభివృద్ధి చెంది మనం మళ్ళీ ప్రధాన పొలంలో జూన్ జూలై టైంలో మళ్ళీ ప్రధాన పొలంలో నెక్స్ట్ ఇయర్ పంటగా వేసుకోవచ్చండి. అలా కాకుండా కొమ్మ కత్తిరింపుల ద్వారా కూడా ప్రవర్ధనం చేసుకోవచ్చు. కానీ ఈ పిలకల ద్వారా కంటే కూడా కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేసుకున్న పూలు చాలా నాణ్యమైనవిగా ఉంటాయి. ఇంకా పూల సైజు కానీ బరువు కానీ కూడా బాగా ఉంటుందండి. కాబట్టి ఈ పిలకల ద్వారా కంటే కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేసుకుంటే రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది.
0: చాలా చక్కని విషయం తెలియజేశారండి. ఇక ముఖ్యంగా మరొక ప్రధానమైన ప్రక్రియ ఎరువులు నీటి యాజమాన్యం అండి. ఈ అంటే ఏ మోతాదులో ఎరువులు వేయాలి, అలాగే నీటి యాజమాన్యం ఎప్పుడెప్పుడు చేపట్టాలో తెలియజేస్తారండి చామంతిలో.
1: తప్పకుండా అండి. ఇప్పుడు ఎరువుల యాజమాన్యానికి వస్తే తప్పనిసరిగా పశువుల ఎరువు అనేది మనం దుక్కిలో ఆఖరి దిక్కులో వేసుకుంటే చాలా మంచిదండి. ఈ ముఖ్యంగా మనం చామంతిలో కనుక గమనించినట్లయితే వేరుకులు తెగులు చాలా ఎక్కువగా వస్తుంది. ఈ చామంతిలో వేరుకులు తెగులు వస్తే దాదాపు మనం మొక్కలన్నీ చనిపోతూ ఉంటాయి. ఈ వేరుకులు తెగులు నివారణకి మనము దుక్కిలో పశువుల ఎరువుతో పాటు వేపపిండి ట్రైకోడర్మా విరిడి కనుక కలిపి వేసుకున్నట్లయితే ఈ వేరుకులు తెగులుని నివారించుకోవచ్చండి. మనము పశువుల ఎరువును 90 కిలోల పశువుల ఎరువు మోతాదు కనుక తీసుకుంటే 90 కిలోల పశువుల ఎరువునకి మనము 2 కిలోలు ట్రైకోడర్మా విరిడి 10 కిలోలు వేపపిండి కలిపి ఒక 10-15 రోజులు నీడలో మనము బాగా మాగపెట్టిన తర్వాత ఆఖరి దిక్కులో కనుక వేసుకున్నామంటే ఈ చామంతిలో వచ్చే వేరుకులు తెగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ ఎరువుల విషయానికి వస్తే మనకు నత్రజని 60-80 కిలోలు అవసరం అవుతుంది. అలాగే భాస్వరం విషయానికి వస్తే 30-40 కిలోల భాస్వరం అవసరం అవుతుందండి. ఇంకా పొటాష్ విషయానికి వస్తే అది కూడా 60-80 కిలోల పొటాష్ అవసరం అవుతుంది. మనము దీన్ని యూరియా రూపంలో, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో కనుక తీసుకున్నట్లయితే మనకు యూరియా దాదాపు 3 బస్తాల యూరియా అవసరం అవుతుందండి. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 5 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అవసరం అవుతుంది. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా 3 బస్తాలు అవసరం అవుతుంది. మనము ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎప్పుడైనా సరే కంప్లీట్గా దుక్కిలో కనుక వేసుకున్నట్లయితే వేర్లు బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందండి. ఈ నత్రజని యూరియా కానీ మిగిలిన పొటాష్ కానీ మనము దఫాలుగా వేసుకోవచ్చు. కానీ కేవలం భాస్వరం ఎరువును మాత్రం దుక్కిలోనే అందించాల్సి ఉంటుంది. ఇంకా నీటి యాజమాన్య విషయానికి వస్తే మనము నాటిన నెలలోపు, అంటే చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు నాటిన నెలలోపు వారానికి 2 సార్లు, అంటే నీటి ఎద్దడి రాకుండా, చిన్న మొక్కలకు నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలి. అలాగే నెల తర్వాత నుంచి మనం వారానికి 1 తడి ఇచ్చినా కూడా సరిపోతుందండి.
0: ఎరువులు నీటి యాజమాన్యం గురించి వివరించారండి. ఇక మరొక ప్రధానమైన ప్రక్రియ అధిక దిగుబడిపై ఎక్కువగా రైతులకు అదొక ఒక పంట వేసినాక అధిక దిగుబడి రావాలని ఉంటాయండి. మరి అధిక దిగుబడి రావడానికి చేపట్టవలసిన చర్యలు ఏంటో తెలియజేస్తారా?
1: తప్పకుండా అండి. ఇప్పుడు ఈ పూల దిగుబడిలో మనకు దిగుబడి అధికంగా రావాలి అని అంటే పూల సాగు చేసినప్పుడు ఈ చామంతిని నాటిన 4 రోజుల తర్వాత, అంటే దాదాపు 30 రోజుల తర్వాత పించింగ్ అనే ప్రాక్టీస్ అవసరం అవుతుందండి. పించింగ్ అంటే తలలు తుంచడం. నాటిన 4 రోజుల తర్వాత మనం తలలు కనుక తుంచుకున్నట్లయితే మొక్క పొడవుగా పెరగకుండా మనకు పక్క కొమ్మలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందండి. ఈ పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చినప్పుడు ఏంటంటే మనకు మొగ్గ కానీ పూలు కూడా అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు నాటిన 4 రోజుల తర్వాత ఖచ్చితంగా తలలు అనేది తుంచుకోవాలండి. దీనివల్ల అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, పూలు కాసేటప్పుడు మొగ్గ పట్టి బాగా పూలు కాసే సమయంలో మొక్క బరువుకి ఒక స్వైపుకు విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పూలు బాగా పట్టే టైంలో వెదురు కర్రలతో కనుక మనం ఊతం ఇచ్చుకున్నట్లయితే మొక్కకు, దీనివల్ల కూడా మొక్క వంగి ఇరిగిపోకుండా ఉంటుంది. పూల నాణ్యత కూడా, కిందపడి పూలు పాడైపోకుండా పూల నాణ్యత కూడా బాగుండడానికి అవకాశం ఉంటుందండి. ఇంకొకటి, దీంట్లో కొన్ని హార్మోన్స్ వాడకం కూడా జరుగుతూ ఉందండి. ఏంటి అంటే మనము నాఫ్థలిన్ అసిటిక్ యాసిడ్ అనే హార్మోన్ లభిస్తూ ఉంది ఇప్పుడు మనకు. ఈ నాఫ్థలిన్ అసిటిక్ యాసిడ్ అనే హార్మోన్ని మనము 100 మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలిపి మనం మొగ్గ దశ కంటే ముందుగా, అంటే మొగ్గ పట్టే కంటే ముందు

0: ముందుగా మనము ఈ నాఫ్థలిన్ అసిటిక్ ఆమ్లాన్ని 100 మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము పూలు ఆలస్యంగా రావాలి అంటే మార్కెట్ రేటు ఈ నెలలో బాగుంటుంది కాబట్టి కొంచెం ఆలస్యంగా వస్తే బాగుంటుంది మనకు అనుకున్నట్లయితే ఒక 15-20 రోజులు మనము మొగ్గ లేటుగా పట్టడానికి కావాలి అని అనుకుంటే ఈ నాఫ్థలిన్ అసిటిక్ యాసిడ్ని మనము 100 మిల్లీగ్రాముల లీటర్ నీటికి కలిపి మొగ్గ దశ కంటే ముందుగా పిచికారీ చేసుకోవచ్చు. అలా కాకుండా మనము ఒక 20 రోజులు మాకు ముందుగా పూత రావాలి, వచ్చేదానికంటే 20 రోజులు ముందుగా పూత వస్తే మనకు మార్కెట్ రేట్ బాగుంటుంది అనుకుంటే జిబ్బరిల్లిక్ యాసిడ్ అనేది దొరుకుతుందండి. జిబ్బరిల్లిక్ ఆమ్లాన్ని మనము ఒక 150 మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మనకు పూత ఒక 20 రోజులు ముందుగా రావడానికి అవకాశం ఉంటుందండి.
1: చాలా చక్కని విషయాలు తెలియజేశారండి. ముఖ్యంగా నాటిన నెల తర్వాత కొసలు తెంచేయాలని చెప్పారు.
0: అవునండి.
1: అధిక దిగుబడి రావడానికి తర్వాత వచ్చేసి ఊతం అంటే చెట్టు ఎదిగి ఈ తర్వాత పూలు పూసేటప్పుడు బరువుకి ఒక వైపుకు వాలే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక చిన్న కర్రతో ఊతం ఇచ్చి కట్టేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పారు. తర్వాత వచ్చేసి నాఫ్థలిన్ అసిటిక్ యాసిడ్ 100 మిల్లీఎంఎల్ ఒక లీటర్ నీటికి ఈ లో కలిపి పిచికారీ చేసినట్లయితే మనకు మంచి దిగుబడి వచ్చేదానికి అని చెప్పారు. తర్వాత
0: మొగ్గ పూత ఆలస్యంగా రావడానికి అవకాశం ఉంటుందండి. మన మార్కెట్ రేటుకు అనుగుణంగా మనము జిబ్బరిల్లిక్ యాసిడ్ కానీ నాఫ్థలిన్ అసిటిక్ ఆమ్లాన్ని కానీ ముందు రావడానికి తర్వాత రావడానికి మనము ఉపయోగించుకోవచ్చు. ఇంకా మనం సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే కనుక దాదాపు ఎకరానికి 5 నుంచి 8 టన్నుల దిగుబడి వస్తుందండి దీంట్లో. ఇంకా మనము ఇప్పుడు ముందుగా అనుకున్నాం కదండి పిలకల ద్వారా ప్రవర్ధనం చేసుకోవచ్చు, కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేసుకోవచ్చు అని అనుకున్నాము. ఈ పిలకల ద్వారా చేసేటప్పుడు రైతులు మొత్తం పంట పూర్తి అయిన తర్వాత చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే ప్రతిసారి మొక్కలు వేరే దగ్గర నుంచి కొనుక్కొచ్చుకోవడం వల్ల ఇప్పుడు కర్నూలు జిల్లాలో కనుక చూసుకుంటే చాలామంది రైతులు ప్రతి సంవత్సరము వేరే ప్రాంతాల నుంచి మొక్కలు కొనుక్కొచ్చుకుంటూ ఉన్నారు. దాదాపు 2 రూపాయల నుంచి 5 రూపాయలు ఒక మొక్క రంగును బట్టి రకాన్ని బట్టి 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు ఒక మొక్క రైతుకు కాస్ట్ పడుతుంది. అంటే ప్రతి సంవత్సరం వాళ్ళు మొక్కలు వేరే దగ్గర నుంచి కొనుక్కొచ్చుకోవడం వల్ల వాళ్ళకు రేట్ అనేది ఎక్కువగా అవుతుందండి. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంటే పెట్టుబడి ఖర్చు అనేది బాగా పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఎవరి రైతులు వాళ్ళ పంట నుంచే వాళ్ళు ముందు సంవత్సరం వేసిన పంట నుంచే నెక్స్ట్ ఇయర్కి పిలకలు కానీ కొమ్మ కత్తిరింపులు కానీ తీసుకోవాలి అని అంటే ముందు సంవత్సరం యొక్క పంట పూర్తయిన తర్వాత ఫిబ్రవరి మార్చి నెలల్లో కొమ్మలు దగ్గరగా కత్తిరించేసి సేంద్రీయ ఎరువు కనుక చల్లినట్లయితే పిలకలు అనేటివి బాగా డెవలప్ అవుతాయండి. దాన్ని తీసుకుని ప్రధాన పొలంలో వేసుకోవచ్చు జూన్ జూలై మాసంలో. అలా కాకుండా ముందుగానే ఫిబ్రవరి మార్చి నెలల్లోనే పిలకల్ని కంప్లీట్గా తీసేసి సపరేట్గా నారుమడిలో కూడా వేసుకోవచ్చు అండి. సపరేట్గా నారుమడిలో వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దాదాపు ఆ పిలకలు నుంచి పిలకలకు వేర్లు డెవలప్ కావడానికి దాని మొక్కకు 4 నుంచి 4 నెలల సమయం, 3 నుంచి 4 నెలల సమయం ఉంటుంది కాబట్టి వేర్లు బాగా డెవలప్ అవుతాయి. నార్మల్ నుంచి మనం జూన్ జూలై నెలలో ప్రధాన పొలంలో వేసుకుంటే కనుక మనకు దిగుబడి అనేవి బాగా వచ్చే అవకాశాలు ఉంటాయండి. అలా కాకుండా కొమ్మ కత్తిరింపుల ద్వారా కూడా తీసుకోవచ్చండి. ఈ కొమ్మ కత్తిరింపుల ద్వారా తీసుకున్నప్పుడు మనకు పూల నాణ్యత కానీ దిగుబడి కానీ బాగా ఉంటుందని తెలుసుకున్నాం కదండి. ఈ కొమ్మ కత్తిరింపులు నాటుకునేటప్పుడు ఖచ్చితంగా రైతులు కార్బెండాజిమ్ అంటే బావిస్టిన్ అంటాం కదండి, ఈ కార్బెండాజిమ్ ద్రావణంలో 1 గ్రాము లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో ముంచి కనుక నాటుకున్నట్లయితే ఆ కత్తిరించిన భాగంలో శిలీంద్రము అనేది పెరగకుండా ఉంటుంది. అంటే మొక్క కుళ్ళిపోకుండా కుళ్ళిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుందండి. అంతేకాకుండా ఆ కత్తిరించిన భాగాన్ని మనము ఈ రూట్ అంటే వేర్లు బాగా డెవలప్ కావడానికి ఐబీఏ అంటామండి, ఇండోల్ బ్యూటరిక్ యాసిడ్, దీన్ని 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఆ సొల్యూషన్లో ఒక 10 నిమిషాల సేపు ముంచి కనుక నాటుకున్నట్లయితే వేర్లు బాగా డెవలప్ అవుతాయండి. ఇక కొమ్మ కత్తిరింపుల ద్వారా చేసుకోవాలి అనుకున్నప్పుడు దీనివల్ల ముఖ్యంగా ఈ పిలకల ద్వారా కానీ కొమ్మ కత్తిరింపుల ద్వారా కానీ రైతులు మొక్కలు కనుక డెవలప్ చేసుకుంటే ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం వాళ్ళు వేరే ప్రాంతాల నుంచి మొక్కలు ఒక్కొక్క మొక్క దాదాపు 2 రూపాయల నుంచి 5 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి తెచ్చుకుంటున్నారు. అంటే వాళ్ళకు పెట్టుబడి ఖర్చు అనేది మొక్కలు ప్రతి సంవత్సరం కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు, ఖర్చు అనేది బాగా తగ్గుతుందండి. కాబట్టి రైతులకు నికరాదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఇలా వాళ్ళ సొంతంగా వాళ్ళ మెటీరియల్ని వాళ్ళ ప్లాంట్ మెటీరియల్ని మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కూడా పంటగా ఉపయోగించుకుంటే చాలా వరకు నికరాదాయం పెంచుకోవచ్చండి.
1: ఇక ముఖ్యంగా అండి రైతులు ఎదుర్కొనే సమస్య ఏంటంటే పురుగులు తెగుళ్ళు. ఈ పురుగులు తెగుళ్ళ యాజమాన్యం గురించి మా శ్రోతలకు చివరిగా తెలియజేస్తారండి.
0: తప్పకుండా అండి. దీంట్లో ముఖ్యంగా మనకు పురుగుల విషయానికి వస్తే ఈ పచ్చ పురుగు అనేది ఇంకా తామర పురుగు

0: అనేది వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుందండి. ఈ పచ్చపురుగు ఆశించినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆకుల్ని కానీ పూల భాగాలను కూడా ఇవి కొరికి తింటూ ఉంటాయి. కాబట్టి ఈ పచ్చపురుగు నివారణకి మనము కార్బరిల్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చండి. అలాగే మిథైల్ పరాథయాన్ అనే మందును కూడా 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే ఈ తామర పురుగుల నివారణకి తామర పురుగులు వ్యాపించినప్పుడు మనకు ఆకులు అనేవి ముడుచుకొని పోవడం జరుగుతూ ఉంది, ఆకులు రాలిపోతూ ఉంటాయి. దీని నివారణకు కూడా మనము ఫిప్రోనిల్ కానీ డైమిథయోట్ కానీ 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే ఈ తెగుళ్ళ విషయానికి వస్తే మనకు వేరుకుల తెగులు చాలా ముఖ్యమైనదని చెప్పుకున్నాం కదండి. ఈ వేరుకుల తెగులు నివారణకి మనము ముందుగానే పశువుల ఎరువు, వేపపిండి, ట్రైకోడెర్మా మిశ్రమాన్ని దుక్కిలో వేసుకున్నట్లయితే మనము ఈ వేరుకుళ్ళు తెగులను నివారించుకోవచ్చు. ఒకవేళ మనకు పొలంలో వేరుకుళ్ళు తెగులు కనిపించినట్లయితే బ్లైటాక్స్ అంటే కాపరాక్సిక్లోరైడ్ ద్రావణాన్ని 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పాదుల్లో పోసుకుంటూ వెళ్ళినా సరే మనము వేరుకులను నివారించుకోవచ్చండి. అలాగే ఇంకొక ముఖ్యమైనది ఆకుమచ్చ తెగులు అండి. ఈ ఆకుమచ్చ తెగులు వచ్చినప్పుడు మనము ఏదైనా ఫంగిసైడ్ అంటే M45 కానీ అంటే మ్యాంకో చెప్పు 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి, క్యాప్టాన్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి, లేదా కార్బెండాజిమ్ అంటే బావిస్టిన్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా మనము ఆకుమచ్చ తెగులను నివారించుకోవచ్చండి.
1: చాలా చక్కగా చెప్పారండి బి అమరేశ్వరి గారు. చేమంతి పూల సాగు గురించి మరి ఎటువంటి లేనలలో ఉండాలో, వాతావరణము ఏ విధంగా ఉండాలో, వాతావరణ విషయంలో ఎంత అనుకూలంగా ఉండాలో, తర్వాత లభ్యమయ్యే రకాలు ఏంటో, తర్వాత ప్రవర్ధనం గురించి చాలా చక్కగా వివరించారండి. చామంతిలో ప్రవర్ధనం గురించి చాలా చక్కగా వివరించారు. ఎరువులు, నీటి యాజమాన్యం గురించి చాలా చక్కగా చెప్పారు. ఇక అధిక దిగుబడికి చేపట్టవలసిన చర్యలు గురించి చాలా విశదీకరంగా రైతు సోదరులకు వివరించారు. సో మొత్తంగా చూసినట్లయితే చామంతి పూల సాగు యాజమాన్యం చాలా విశదీకరంగా తెలియజేసినందుకు మా ఆకాశవాణి తరపున, అలాగే కర్నూలు జిల్లా రైతాంగం తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అమరేశ్వరి గారు
0: ధన్యవాదాలు అండి.
2: మీరు ఇంతవరకు చామంతి పూల సాగులో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఉద్యాన శాస్త్రవేత్త శ్రీమతి బి అమరేశ్వరి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.

0: రైతు సోదరులకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రభుత్వం 2024-25 ఖరీఫ్ కాలానికి గాను వ్యవసాయ ఉత్పత్తులపై ప్రకటించిన కనీస మద్దతు ధరలు ఈ విధంగా ఉన్నాయి.
1: ఒడ్లు సాధారణ రకం 2,300 రూపాయలు, ఒడ్లు గ్రేడియే రకం 2,320 రూపాయలు, జొన్న హైబ్రిడ్ 3,371 రూపాయి, జొన్న మాల్దండి రకం 3,421 రూపాయి, సజ్జలు 2,625 రూపాయలు, రాగులు 4,290 రూపాయలు, మొక్కజొన్న 2,225 రూపాయలు, కందులు 7,550 రూపాయలు, పెసలు 8,682 రూపాయలు, మినుములు 7,400 రూపాయలు, వేరుశెనగ 6,783 రూపాయలు, పొద్దుతిరుగుడు విత్తనాలు 7,280 రూపాయలు, సోయాబీన్ 4,892 రూపాయలు.

నువ్వులు 9267 రూపాయలు, నల్ల నువ్వులు 8717 రూపాయలు, పత్తి మధ్యరకం 7121 రూపాయి, పత్తి మేలురకం 7521 రూపాయి. గమనిక విన్నారు.

0: ఏరా చిన్నోడా, పొద్దుగానే పొలంలో ఏం చేస్తున్నావు?
1: ఏం లేపేదా, భూమికి సత్వ కోసం రసాయన మందులు పెడుతున్నావు పేదా. పోయినసారి పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ వచ్చిండే, ఇంకా రసాయన మందులు కొడితే పెద్దగా దిగుబడి రాలే. ఈసారి భూమికన్నా రసాయన మందులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్లా అనుకుంటుండే, పెడుతున్నా అందుకే.
0: అదేందిరా చిన్నోడా, భూమి సత్వరానికి రసాయనిక మందులు పెడుతున్నావా? ఇదేం ఇడ్డూరం రా. ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు చూడు, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాదురా. నా పిల్లలు కూడా నా మాట యా పొద్దున వినకుండున్నారు. మేము మీ నాయన చేసేటప్పుడు వ్యవసాయము అసలు యా రోజు కూడా పర్ణానికి పోయి రసాయనిక మందులు తెచ్చింది లేదు. యా రోజు కూడా మేము పుట్టుక నుంచి భూమిలోనే పుట్టినాము, మళ్ళా భూమిలోనే కలిసిపోతాము, మళ్ళా భూమిలోనే రసాయనిక మందులు వేయకూడదని ఆ రోజే తీర్మానం చేసుకుంటాం మేము చిన్నగున్నప్పుడే. మీకంటే చదువులు సందేహాలు వచ్చు కాబట్టి రసాయనిక మందులు ఇవన్నీ తెచ్చి చేసుకుంటున్నారు. కానీ మాకు ఆ రోజుల్లో ఏం చదువులు వచ్చు ఏమి వచ్చు. ఇప్పుడు అప్పుడు బస్సులు లేవు, ఏమి లేవు. పట్టణానికి పోదామంటే బస్సు కూడా మన ఊరికి ఒక పూట వస్తే రోజుల్లో ఒక పూట వచ్చి పోయేది అంతే. ఇంకా ఇప్పుడైతే ఆటోలంట మోటార్ సైకిళ్ళు అంట ఇవన్నీ ఇంటింటికి. ఇప్పుడు నా మన్మనులు కూడా బండ్లు వాడుతున్నారు, చిన్న పొటగాళ్ళు బండ్లు వాడుతున్నారు. అర్థం కాకుండా ఉంది ఏమవుతుందో ఏమో. నాకైతే భయం అవుతుంటుంది, బండ్లు వేసుకొని పోతుంటారు, భయం అవుతుంటుంది నాకు. అయితే ఈ రసాయనిక మందులు వాడకూడదు రా చిన్నోడా. ఇవి వాడడం వల్ల భూసారం చాలా తగ్గిపోతుంది, ఇది తెలియదు పిల్లలకి. భూసారం తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పంట నాణ్యత తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది, రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ వేయొద్దండి అంటే ఏ వాడు చెప్పా, ఈడు చెప్పా, ఇళ్ళే చెప్పా, మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే కానీ నేను అయితే తిడతా, తిట్టి ఇంకా నేనే పొలం కాడికి పోయి నేనే ఉంటాలే, మీరు చేయొద్దనరా, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించుకోవడం చాలా ఉత్తమము. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే కూడా తెలియదు రా చిన్నోడా మనలకి. మనము ఈ దిబ్బెరు ఉంటుందిలే, మనం మన ఇంట్లో పశువులు ఉంటుందిలే, ఈ పశువుల పేడ తర్వాత మన ఇంట్లో ఉన్న చెత్త చెదారము దిబ్బలో వేస్తాం కదా. రోజు ఈ దిబ్బలో వేసినాక ఈ దిబ్బెరువు, ఈ దిబ్బెరువు ఏమవుతుంది అంటే మగ్గి మగ్గి మగ్గి మంచి ఎరువుగా తయారవుతుంది. మంచి ఎరువుగా తయారైనప్పుడు వేసైపోయినాక మనము ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు పొలంలో వేసి కలే దున్ని అప్పుడు పంటలు నేసుకునేటోళ్ళం. అప్పుడు భూసారము పెరిగేది. భూసారం ఎంత పెరిగేదంటే మనం అధిక దిగుబడుల కోసం ఈరోజు హైబ్రిడ్ ఇత్తనాలు అయ్యి అని అంటారు కదా, అంతకన్నా ఎక్కువ పంట వచ్చేది ఆ రోజుల్లో. ఇంతేకాకుండా ఈ వానపాముల ఎరువు కూడా వేసేటోళ్ళం అప్పుడు. ఇంక ఇప్పుడే దాన్ని ఈ వానపాముల ఎరువుని కూడా అమ్ముతున్నారంట. ఇది ఏమంటారు దాన్ని, వర్మీ కంపోస్ట్ ఏమో అంటున్నారంట, అది అదే అమ్ముతున్నారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో మేమే ఈ వానపాముల ఎరువు తయారు చేసుకొని ఈ పొలంలో వేసుకునేటోళ్ళము, కలెదున్నుకునేటోళ్ళము, తర్వాత పంట వచ్చేటప్పుడు వేసుకునేటోళ్ళము. దీనివల్ల భూమి సత్వ పెరిగేది. ఇంకా ఈ పురుగుల మందులు తర్వాత పురుగులు పంట అన్నాక పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల మనకు పంట నష్టపోతుంది అని మనం అనుకుంటా ఉంటుంది. అయితే ముఖ్యంగా పురుగుల్ని నివారించడానికే అంతర పంటలు వేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటారా అంటే ఎర్ర పంటలు కూడా వేయాలా. ఇంకొకటి వచ్చేసి రక్షక పంటలు వేయాలా.

0: ఈ మూడు రకాల పంటలు మన ప్రధాన పంటలో, అంటే ప్రధాన పంట, మధ్యలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, చుట్టూ రక్షక పంటలు. ఇట్లా వేస్తే మన పొలాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటని మనం కాపాడుకుంటాం. ఇక ఈ పురుగులు తెగుళ్ళ నుంచి మనము చాలా వరకు మన పంటని మనం కాపాడుకొని మంచి నాణ్యతమైన పంటని మనం తీసుకొని రావచ్చు. ఈ నాణ్యతమైన పంటని మనం తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. మనకేం కావాలా? డబ్బు కావాలనా? ఆరోగ్యం కావాలా కదా, అంతే కదా, ఆరోగ్యమే కదా కావాల్సింది. డబ్బు కావాలనా బినికి?
1: ఆరోగ్యమే మనకి, ఆరోగ్యమే మహాభాగ్యం.
0: మరి ఇంకా ఆరోగ్యం కన్నా ఏం మించింది ఏముంది? మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇప్పుడు చెప్పి ఏం చేయాలా?
1: ఈ రసాయన ఎరువులు వదిలేసి మనకు పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయము, అదే సేంద్రియ వ్యవసాయము, తర్వాత దిబ్బ ఎరువులు, మనకి గ్రామంలో అందుబాటులో ఉండే ఎరువుల్ని వాడుకొని మంచి భూమికి సత్వ పెంచుకోవాలంటావు.
0: కరెక్ట్ చెప్తే రసిన్నాడా, పంట అన్నాక పురుగు వస్తుంది కదా, ఈ పురుగు మందుల్ని ఆశించేదానికి నివారణ మార్గం కూడా చెప్తే కదా, అది కూడా ఒకసారి చెప్పు మళ్ళీ.
1: అంటే పురుగు మందులు కొట్టకుండా ఎర్ర పంటలు వేసుకోవాలని చెప్తివి, అంతర పంటలు, తర్వాత రక్షక పంట. అంటే పురుగులు చేనులో పడకముందు.
2: సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ విన్నారు కదా. ఇంతటితో ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం.
3: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:45కు వస్తోంది. మరి కాసేపట్లో పీఎం సూర్యఘర్ యోజన పథకం గురించి శ్రీమతి పసుపులేటి నీలిమ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం కర్నూలు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి వికసిత్ భారత్. వికసిత్ భారత్ 2047లో భాగమైన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఈ అంశం గురించి విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమా గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
1: ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో శ్రీమతి పసుపులేటి నీలిమా గారు ఉన్నారు. వీరొచ్చేసి విద్యావేత్త, అందులోనూ ప్రభుత్వ విద్యాశాఖలో ఉన్నత విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి ద్వారా మన ఉభయ రాష్ట్ర ప్రజలు పిఎం సూర్యగారి యోజన గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీమతి పసుపులేటి నీలిమ గారు.
2: నమస్కారం సార్.
1: మరి ముఖ్యంగా అండి, వికసిత్ భారత్ అంటే ఏంటి, దాని లక్ష్యం అంటే ఏంటో తెలియజేయగలరా?
2: తప్పకుండా సార్. ముందుగా ఆకాశవాణి మిత్రులకు, శ్రోతలకు నా నమస్సులు. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారత్ అని అర్థం. అంటే 2047 నాటికి భారతదేశాన్ని ఒక సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే మన ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. స్వాతంత్ర శతాభివందన సంవత్సరానికి భారత్ను ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందులో ఆర్థిక శ్రేయస్సు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతిక, విద్య, ఆరోగ్యం వంటి రంగాలలో సమగ్ర ప్రగతి సాధించడం లక్ష్యం. ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్యం 4 ప్రధాన స్తంభాల మీద ఆధారపడి ఉంది. మొదటిది యువత శక్తి. నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి, ఈ లక్ష్య సాధనలో దేశ యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని ప్రధాని మోదీ గారు పదే పదే నొక్కి చెప్తారు. రెండవది మహిళా శక్తి. మహిళా సాధికారత

0: మరియు ఆర్థిక వ్యవస్థలో వారిని భాగస్వామ్యం చేయడం. 3, రైతులు అన్నదాతలకు ఆధునిక పద్ధతులు మరియు మద్దతును అందించడం. 4, పేదల సంక్షేమం, పేదరికంలో ఉన్న వారికి అండగా నిలవడం, సమగ్ర సామాజిక ప్రగతి. ఈ 4 ప్రధాన స్తంభాలు కలిసి ఒక అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి పునాదులు వేస్తున్నాయి.
1: చాలా చక్కగా చెప్పారండి. ముఖ్యంగా వికసిత్ భారత్ లో ప్రధాన స్తంభాల గురించి తెలియజేశారు. 4 స్తంభాలు: యువత శక్తి, మహిళా శక్తి, రైతులు, పేదల సంక్షేమం. వీటి గురించి చాలా చక్కగా చెప్పారండి. వికసిత్ భారత్ లో ముఖ్యంగా ఇటీవలి కాలంలో మనము పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన గురించి చాలా వింటా ఉన్నామండి. ఇటీవలి కాలంలో మన కర్నూలు జిల్లాలో కూడా నంద్యాల దగ్గర పిన్నాపురంలో కూడా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మనము విద్యుత్ కూడా ఈరోజు తయారు చేయగలుగుతున్నాము. తర్వాత గృహ అవసరాలకు కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టి విద్యుత్ ని మనమే ప్రిపేర్ చేసుకోవడం జరుగుతూ ఉందండి. ఇటీవలి కాలంలో విద్యుత్ శక్తి ఎంతో ఉపయోగిస్తా ఉన్నాము. మరి ఇప్పుడు విద్యుత్ శక్తి ఉపయోగించినప్పటికీ మనకు కరెంటు బిల్లులు చాలా వరకు తగ్గుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన గురించి మా శ్రోతలకు కాస్త వివరంగా వివరిస్తారా అండి?
0: తప్పకుండా సార్. పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన భారత ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో ప్రారంభించిన చారిత్రాత్మక పథకం. ఈ పథకము ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్ అమర్చడానికి సబ్సిడీ ఇవ్వబడుతుంది. నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుంది. కోటి కుటుంబాలకు సోలార్ వ్యవస్థలు అందించడం ద్వారా విద్యుత్ బిల్లులను శూన్యం అంటే 0గా తగ్గించడం మరియు మిగులు విద్యుత్ను గ్రిడ్ కు అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందే వీలు కల్పించడం ఈ పథకం ముఖ్య లక్షణం. ఈ పథకము వలన ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటగా చెప్పుకున్నట్టు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, మిగులు విద్యుత్ను అమ్మడం ద్వారా నెలకు 1500 నుండి 3000 వరకు అదనపు ఆదాయం లభిస్తుంది. 25 సంవత్సరాల పాటు సోలార్ ప్యానెళ్లు పనిచేస్తాయి. 5 నుంచి 7 సంవత్సరాలలో పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది. దీర్ఘకాలంలో లక్షల రూపాయలు ఆదా అవుతాయి. మరి సబ్సిడీ వివరాలు కొంత తెలుసుకుందాం. సబ్సిడీ వివరాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. 1.2 కిలోవాట్ల సోలార్ వ్యవస్థకు కేంద్రం నుంచి 30,000 నుండి 60,000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వబడుతుంది. 3 కిలోవాట్ల వ్యవస్థకు 78,000 వరకు సబ్సిడీ వస్తుంది. దీనికి ఎవరు అర్హులంటే సొంత ఇల్లు ఉన్న ప్రతి కుటుంబం దీనికి అర్హులు. ఇంటి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉండాలి. దీనికి జాతీయ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఈ పథకంలో అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీ అందించవచ్చు. మరి మహిళలకు ఎంతవరకు ఈ పథకము వర్తిస్తుంది, ఉపయోగపడుతుంది అంటే, ఈ పథకము మహిళల జీవితాలను 3 రకాలుగా మారుస్తుంది. మొదటిది ఆర్థిక స్వేచ్ఛ. విద్యుత్ బిల్లు తగ్గడం ద్వారా ఇంటి ఖర్చులు తగ్గుతాయి. మిగులు సొమ్మును పిల్లల చదువుకు, ఆరోగ్యానికి ఉపయోగించుకోవచ్చు. 2, మిగులు విద్యుత్ గ్రిడ్ కు అమ్మడం ద్వారా ఇంటి మహిళకే నేరుగా ఆదాయం వస్తుంది. 3, నిరంతర విద్యుత్ వల్ల రాత్రిపూట పిల్లలకు చదువు చెప్పడం, ఇంటి పనులు ఇట్లాంటి సులభంగా చేసుకోవడానికి వీలవుతుంది. ఇంకా స్వయం సహాయక బృందాల మహిళలకు ఈ పథకం ఒక వ్యాపార అవకాశం కూడా. అనేక రాష్ట్రాలలో SHG మహిళలకు సోలార్ ప్యానెళ్లు అమర్చుట మరియు నిర్వహణలో శిక్షణ ఇవ్వబడుతుంది. వారు తమ గ్రామంలో సోలార్ సఖీగా పనిచేస్తూ ఇతర ఇళ్లలో ప్యానెళ్లు అమర్చడంలో సహాయం చేసి అదనపు సంపాదన పొందవచ్చు. లక్పతి దీది కార్యక్రమంలో అనుసంధానించి SHC మహిళలు ఈ పథకం ద్వారా కూడా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. గ్రామీణ ప్రాంత మహిళలు తమ ఇంటి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉంటే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం మహిళా లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇస్తుంది. పిఎం ఆవాస్ యోజన ఇంట్లో ఉన్న మహిళలకు ఇంటిపైన సోలార్ అమర్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంక్ రుణ సదుపాయము మహిళలకు తక్కువ వడ్డీకి ఇవ్వబడుతుంది. మహిళలు స్వయంగా ఈ పథకం నుండి ఆదాయం పొందడం వల్ల వారి నిర్ణయాధికారం కుటుంబంలో పెరుగుతుంది. ఇది వారి దైనందిన జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకొస్తుంది. అంతేకాకుండా విద్యుత్ కోత లేకపోవడం వల్ల ఫ్రిడ్జ్, మిక్సీ, వాషింగ్ మిషన్ వంటివి నిరంతరం వాడుకోవచ్చు. వేసవిలో అయితే ఇంకా కూలరు, ఫ్యాన్లు నిరంతరం వేసుకోవచ్చు. ముఖ్యంగా కర్నూలు వంటి వేడి జిల్లాలలో ఇది చాలా ఉపయోగపడుతుంది. రాత్రిపూట భయం లేకుండా వెలుతురులో ఉండవచ్చు. ఆన్లైన్ వ్యాపారాలు, అల్లిక పనులు, ఇంటి పనులు చేయడానికి నిరంతర విద్యుత్ వల్ల ఇంకా ఆదాయము పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామాలలో నివసించే వారికి, రైతులకు ఈ పథకం ఏ విధంగా సహాయపడుతుంది?

0: పడుతుందో కొంత తెలుసుకుందాం సార్. మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని చోట్ల రోజుకు 6 నుంచి 10 గంటలు కోత ఉంటుంది. సోలార్ వ్యవస్థ ఒకసారి అమర్చుకుంటే ఈ సమస్య పూర్తిగా తీరుతుంది. వారి ఇంటి పైకప్పు స్థలం విశాలంగా ఉంటుంది, ఎక్కువ ప్యానెళ్లు అమర్చుకోవచ్చు. వ్యవసాయపు పనులకు, నీటి పంపులకు సోలార్ విద్యుత్ నేరుగా వాడుకోవచ్చు. మొత్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. మోటార్ పంపులు సోలార్ విద్యుత్ మీద నడపడం వల్ల పొలానికి నీళ్లు పెట్టే ఖర్చు భారీగా తగ్గుతుంది. అదనంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కుసుమ్ పథకం కింద పొలంలో సోలార్ పంప్ అమర్చుకోవడానికి కూడా సబ్సిడీ ఇస్తుంది. ఇంటి మీద సోలారు మరియు పొలంలో సోలార్ పంపు కలిపి రైతు కుటుంబం విద్యుత్ ఖర్చు దాదాపు 0 అవుతుంది. ఇది ఇంట పొలంలోనూ సోలార్ కలను నిజం చేస్తుంది. మరి విద్యుత్ కనెక్షన్ లేని గ్రామాల వారికి ఈ పథకం ఎలా వర్తిస్తుంది అంటే, విద్యుత్ కనెక్షన్ పొందడం ముందు అవసరం. సౌభాగ్య యోజన కింద ఇంకా అనేక గ్రామాలలో కనెక్షన్ ఇస్తున్నారు. ముందు సౌభాగ్య పథకం కింద కనెక్షన్ పొంది తర్వాత పిఎం సూర్యాగర్లో చేరవచ్చు. గ్రామ పంచాయతీలు కూడా ఈ పథకం కింద సోలార్ వ్యవస్థలు అమర్చుకొని వీధి దీపాలు, కమ్యూనిటీ భవనాలకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. ఒక గ్రామంలోని అందరూ కలిసి సోలార్ విలేజ్గా మార్చవచ్చు. ఇది ఒక ఆదర్శం అవుతుంది. బ్యాంకు రుణం గురించి కొంత తెలుసుకుందాం సార్. గ్రామాలలో బ్యాంకు రుణం పొందడంలో ఎటువంటి కష్టము లేదు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది. జాతీయకృత బ్యాంకులు 7% వడ్డీకి సోలార్ రుణాలు ఇస్తున్నాయి. కొన్ని బ్యాంకులు సబ్సిడీ మొత్తాన్ని మినహాయించి మిగతా మొత్తానికి మాత్రమే రుణం ఇస్తున్నాయి. సబ్సిడీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తుంది. కాబట్టి రుణ చెల్లింపు సులభంగా ఉంటుంది. పొదుపు సంఘాల ద్వారా కూడా సమూహంగా రుణం పొంది అందరూ కలిసి సోలార్ అమర్చుకోవచ్చు.
1: నీలిమ గారు, పర్యావరణంపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో తెలియజేయగలరా
0: సార్? సోలార్ విద్యుత్ వలన బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. ఒక్కో ఇంట్లో సోలార్ వ్యవస్థ వల్ల సంవత్సరానికి సుమారు 1.5 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. 1 కోటి ఇళ్లలో అమలైతే 1.5 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుంది. భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ పథకము ఆ లక్ష్యానికి సమర్థవంతంగా దోహదం చేస్తుంది. వికసిత్ భారత్ దీర్ఘకాలిక దృష్టి అయితే పిఎం సూర్యాగర్ దానికి ముఖ్యమైన సాధనం. శక్తి స్వావలంబన ఇంటింటా సోలార్ అమర్చుకుంటే దేశం విద్యుత్తులో స్వయం సమృద్ధి అవుతుంది. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయి. సబ్కా సాత్, సబ్కా వికాస్ సూత్రం ఈ రెండు పథకాలలోనూ ప్రతిబింబిస్తుంది.
1: చాలా చక్కగా చెప్పారండి ఫస్ట్ ప్లేట్ నిల్మ గారు. ఇక ఇక మన ఉభయ రాష్ట్ర శ్రోతలకు, ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ శ్రోతలకు ఏమైనా సందేశం ఇవ్వదలుచుకుంటున్నారా?
0: తప్పకుండా సార్. మన కర్నూలు జిల్లా ప్రజలకు ముఖ్యంగా నా విజ్ఞప్తి ఏమిటంటే, ఈ పథకాలు మన కోసమే రూపొందించబడ్డాయి. ముఖ్యంగా పిఎం సూర్యాఘర్ పథకాన్ని వెంటనే అందుకోండి. మన జిల్లాలో సూర్యుడు కుమ్మరిస్తాడు. సోలార్ ప్యానళ్లకు ఇది స్వర్గం లాంటి చోటు. విద్యుత్ బిల్లు తగ్గించుకొని అదనపు ఆదాయం పొందండి, పర్యావరణాన్ని కాపాడండి. వికసిత్ భారత్ కల సాకారం చేయడంలో మనవంతు భాగస్వామ్యం అవుదాం. చివరగా మన రేడియో శ్రోతలందరికీ మళ్ళీ ఒకసారి చెప్పాలంటే, పిఎం సూర్యాగర్ .gov.in వెబ్సైట్ లేదా సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్ను సందర్శించండి. ఈ పథకాల వివరాల కోసం 1800-1800-333 టోల్ ఫ్రీ నెంబర్కు కూడా కాల్ చేయవచ్చు. అందరికీ మంచి భవిష్యత్తు కలగాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి, ఆకాశవాణి సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు.
1: నమస్కారం అండి. చాలా చక్కని సమాచారం తెలియజేశారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఇది కొత్త పథకం అండి, వికసిత్ భారత్ 2047లో భాగంగా పిఎం సూర్యగర్ పథకాన్ని 2024లో ప్రారంభించారు. మరి ఇప్పుడిప్పుడే అది పుంజుకుంటా ఉంది. మరి ఈ పథకం గురించి విలువైన సమాచారం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం అండి. ధన్యవాదాలు అండి. స్వస్తి.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ 2047లో భాగమైన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, ఈ అంశం గురించి విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమాగారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు తుంగభద్ర కథలు శీర్షికన అక్షయమైన వెన్నెల గురించి శ్రీమతి పి ఇందిరాదేవి గారి కథానిక వింటారు.
1: అక్షయమైన వెన్నెల. మున్సిపల్ కమిషనర్ అయిన నా క్లాస్మేట్ మధుని కలవడానికి వాళ్ళ ఆఫీస్కు వెళ్ళాను. ఇద్దరు తరచూ కలుస్తుంటాం. మాట్లాడుకుంటూ ఉండగానే, మీకోసం ఎవరు అమ్మాయి వచ్చారు సార్, 2-3 సార్లు వచ్చినా బిజీగా ఉన్నారంటే వెళ్ళిపోయారు, పంపన అన్నాడు సెక్రటరీ. నా పక్క చూశాడు మధు మా సమయాన్ని కేటాయించడానికి. సరే కానీ అన్న, నేను అక్కడే ఉన్న పేపర్ తీసుకున్నా. మధు వచ్చిన అమ్మాయిల సంభాషణ ఇంట్రెస్టింగ్గా ఉండటంతో పేపర్ పక్కన పెట్టా. క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం గురించి ఆ అమ్మాయి వివరిస్తోంది. తక్కువ ధరల్లో డస్ట్బిన్స్ని ఎలా తయారు చేయొచ్చో చెబుతూ వాటికి ఫండ్స్ కూడా తను కలెక్ట్ చేస్తానని చెప్పడంతో మరింత ఆసక్తిగా చూశా. ఆ అమ్మాయి రూపం, వ్యక్తిత్వం నన్ను చాలా ఆకర్షించాయి. ఈ కాలం యువతలో ఇంత మంచి భావాల, దేశం సమాజం పైన ఇంత ఆసక్త, ఓహ్ ప్రశాంతమైన ఆ వదనంలో స్పష్టమైన తన ఆశయాల పట్ల ఉన్న నమ్మకం నన్ను అబ్బురపరిచింది. ఆలోచించి చెబుతాను అన్నాడు మధు. థ్యాంక్ యూ సార్ అని అమ్మాయి వెళ్ళిపోయింది. సారీరా అన్నాడు మధు. పర్లేదు, కానీ అమ్మాయి పేరు ఏంటి, నే వెన్నెలా అన్నాను. ఇదిగో కార్డు ఇచ్చింది చూడు, ఇచ్చాడు మధు. వెన్నెల పీఓ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ అని ఉంది. ఎంత అందమైన పేరు, తల్లిదండ్రులు మంచి భావుకులు కాబోలు అనుకున్నా. ఏంటి డ్రా చేసి చూపించింది అడిగా. డస్ట్బిన్ మోడల్స్ చూడు, పేపర్ నాకు ఇచ్చాడు. దాంట్లో 4 మోడల్స్, వాటికి తయారయ్యే ఖర్చు కూడా రాసింది. ఆ అమ్మాయి నేను మళ్ళీ కలవాలి మధు అన్నా. నీ ఆశయాలకి ఆలోచనలకు దగ్గరగా ఉంది కదా, మధుకు అర్థమైంది. 3 రోజుల తర్వాత మధు నన్ను రమ్మన్నాడు. వెన్నెల వస్తోందా అన్న. అమావాస్య రోజున వెన్నెల నవ్వాడు. నిజంగా అమ్మాయి అమావాస్య రోజున కూడా వెన్నెల కురిపించేలా ఉంది కదా. చెత్తా చెదారంతో డీల్ చేసేవాణ్ణి బాబు, నీలా రొమాంటిక్ పోయెట్రీ టీచ్ చేసేవాణ్ణి కాను. ఆ అమ్మాయి చెప్పిన మోడల్ డస్ట్బిన్ని ఓకే చేస్తున్నాం, నీకు పరిచయం చేస్తాను, లంచ్ బ్రేక్లో రాగలవా అన్నాడు. కాలేజ్కు సెలవు పెట్టి అయినా వస్తాను అన్నాను. నేను వెళ్ళిన కాసేపటికి వెన్నెల కూడా వచ్చింది. ఇతను నా బెస్ట్ ఫ్రెండ్, ఇంగ్లీష్ లెక్చరర్, మీలాగే సోషల్ సర్వీస్ ఇష్టం, డొనేషన్స్ బాగా ఇస్తాడు మీ ఆర్గనైజేషన్కి, అడగండి అన్నాడు. గ్లాడ్ టు మీట్ యూ సార్ అంది. రియల్లీ వెరీ గ్లాడ్ టు సీ యూ, నా మనసుకు హాయిగా అనిపించింది ఆ అమ్మాయిని పలకరించడం. ఆ తర్వాత వెన్నెలను స్టడీ చేయడం నాకు ఇష్టమైన పనిగా మారింది. క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్కు మా స్టూడెంట్స్ కూడా తీసుకెళ్లడంతో వెన్నెలతో స్నేహం పెరిగింది. కానీ ఆమె కుటుంబం గురించి మాత్రం ఎప్పుడూ ఆమె చెప్పలేదు, నేను అడగలేదు. దానికి ఇంకా టైం ఉందని అనుకున్నా. అనుపమతో అక్షయ్తో కూడా వెన్నెల గురించి చెప్పేవాడిని, వాళ్ళు కూడా ఆసక్తిగా వినేవాళ్ళు. మీళ్ళు ఎక్కడ ఏదో సందర్భంలో అడిగాను, అడ్రస్ చెప్తూ వాళ్ళ ఇంటికి రమ్మన్నది. కానీ వెంటనే వెళ్ళలేదు, సందేహించాను ఆ అమ్మాయిని ఎక్కువ అబ్జర్వ్ చేసినట్లు ఆమెకు తెలియకూడదని. వెళ్ళిన కలవక చాలా రోజులైంది, చూడాలనిపించింది. మా పరిచయం పెరగాలి, ఆ అమ్మాయితో జీవితాంతం అనుబంధం కావాలి, ఫోన్ చేసా వస్తున్నానని. మోస్ట్ వెల్కమ్ సార్ అంది. రండి సార్ అంది నన్ను గుమ్మంలో చూడగానే. 5 ఏళ్ల బాబు టీవీలో టామ్ అండ్ జెర్రీ చూస్తున్నాడు. వెన్నెల ఏదో చదువుతూ ఏదో పాట వింటూ ఉన్నట్టుంది. వెంటనే టీవీ సీడీ ప్లేయర్ కూడా ఆపేసింది. ఇందాక వస్తున్న పాట పెట్టరా వెన్నెల, అలాంటి ట్యూన్లో తెలుగులో ఏదో పాట ఉంది అన్నాను. ప్లే చేస్తూ, అవును సార్, ఇది కార్కెల్ సాంగా పిలువబడే ఇంగ్లీష్ సినిమా పాట, సాండ్రకేట్ అని ఆమె పాడింది. నిజానికి ఇది నమ్సిలోన్ నొరం బంజాద్ అనే ఆమె పాడిన మంగోలియన్ జానపద గీతం, అండ్ ద సన్ ఆఫ్ ప్లాసిడ్ వాల్డ్ అనే పాటకు అనుకరణ. దీన్నే మన వాళ్ళు తెలుసా మనసా పాటకు ట్యూన్ తీసుకున్నారు. కార్లీ డోంట్ బీ సాడ్, లైఫ్ ఇస్ క్రేజీ, లైఫ్ ఇస్ మ్యాడ్, డోంట్ బీ అఫ్రైడ్, కార్లీ డోంట్ బీ సాడ్, దట్స్ యువర్ డెస్టినీ, ద ఓన్లీ ఛాన్స్, టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్. పాట వింటూ అద్భుతం అనుకున్నా. పాటే కాదు, వెన్నెల తెలివితేటలు కూడా. ఆ అమ్మాయికి చాలా విషయాలు తెలుసు. ఆశ్చర్యంతో పాటు నాకు ఆనందం కలిగింది. బాబు రిమోట్ తీసుకుంటూ అమ్మ ప్లీజ్ అన్నాడు. మీ అబ్బాయి ఆశ్చర్యంగా అన్నాను. కాసేపు ఏమీ తోచల, వెన్నెల పెళ్లి కాని అమ్మాయిలాగే ఉంది, ఆమె పైన నా ఆశలు. వెంటనే తమాయించుకున్నా, అవును సార్, సరికి నమస్తే చెప్పు ధ్రువ్ అంది. వాడు సిగ్గుగా నమస్తే చెప్పి మళ్ళీ టీవీ రిమోట్ లాక్కోబోయాడు. నేను ఇప్పుడు డ్రాయింగ్ చేస్తాను, నువ్వు ఇప్పుడు డ్రాయింగ్ చేస్తావన్నమాట అంటూ డ్రాయింగ్ బుక్, వాటర్ కలర్స్ ఇచ్చింది. బుద్ధిగా వాడు ఆ పనిలో మునిగిపోయాడు. చెప్పండి సార్ అంది. ఎంతవరకు వచ్చింది డస్ట్బిన్ ఫండ్ కలెక్షన్? ముందుగా ఎక్కడ పెట్టాలని అడిగా. మొదటిగా జనరల్ హాస్పిటల్ అనుకున్నాం సార్, అక్కడే కదా పరిసరాలు శుభ్రంగా ఉండాల్సింది. 100 ఆర్డర్ చేశాము, తర్వాత ఫండ్స్ని బట్టి మిగతా ప్రాంతాల్లో చేద్దామని ఆగింది. అవునవును నిజం, నా విరాళం కూడా ఇద్దామని వచ్చాను. డబ్బు తీసి టీపాయ్ మీద పెట్టా. మీరు కూడా బాధ్యత తీసుకుంటే బాగుంటుంది, డబ్బు కంటే మనుషులు అవసరమే ఎక్కువ ఉంది. మాకు సొసైటీ అలాగేం లేదు సార్, కొద్దిమంది స్నేహితులు కలిసి చేస్తున్నాం. మన ఊరు శుభ్రంగా పచ్చగా ఉండాలని అంది. అందంపై సొంత ఆనందంపై ఆసక్తి ఉండాల్సిన వయసులో సామాజిక శ్రేయస్సు కోరే వ్యక్తిగా ఆమెపై నాకు అపారమైన గౌరవం కలిగింది. టీపాయ్ మీద జోసెఫ్ బల్కో నావల్ ద మాస్టర్ అండ్ మార్గరిటా చూసి, ఇది మీరు చదువుతున్నా అన్నా.

అంది. ఎంఎస్సీ ఫిజిక్స్ చేశామన్నారు, మరి సాహిత్యం అది మైఖేల్ బల్గకో అంత ఈజీ కాదు కూడాను. చిన్నగా నవ్వింది. పక్కనే ఉన్న బుక్ షెల్ఫ్ చూసా. నబకావ్, బోరిస్ పాస్టర్నిక్, అన్నా అక్మతోవా, పాబ్లో నేరుడా, టిఎస్ ఇలియట్, తిలక్, శ్రీశ్రీ, చలం, గురజాడ, బుచ్చిబాబు, గోపీచంద్, ఇంకా లబ్ధ ప్రతిష్ఠలైన ఎంతోమంది కవులు రచయితల పుస్తకాలు చూస్తే నాకు తల తిరిగింది. నేను ఇంతకాలం సాహిత్యంతో ఇంత విస్తృతంగా చదివేవాళ్ళని కలవనేలేదు. సాహిత్యం గురించి నేను అర్షయ్తో తప్ప ఇంకెవరితో మాట్లాడే అవకాశమే లేదు. వెన్నెలకు ఇష్టమైన రచనల గురించి అడిగినప్పుడు తను చదివిన పుస్తకాలు, తాను చూసిన సినిమాలు, థియేటర్ ప్లేస్, ఒపెరాస్, చూసిన ప్రపంచం, కోరుకునే సమాజం గురించి చెప్పింది. ఓహ్, అద్భుతమైన వ్యక్తి అనుకున్నా. ఆ అమ్మాయిని చూసే కొద్ది ముచ్చటేసింది. అప్పుడు గుర్తొచ్చింది, ఈ అమ్మాయిని వరించిన భాగ్యశాలి ఎవరో మరి, మీ వారేం చేస్తుంటారు అడిగాను. కాసేపు మౌనం వహించిన వెన్నెల మెల్లిగా, హీఈస్ నో మోర్ సార్ అంది. ఒక్కసారి నా హృదయం బగ్గుమంది. అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు. వెన్నెల మౌనంగా ఉండిపోయింది. ఎలాగో గొంతు పిగుల్చుకొని, ఐఎమ్ సారీ వెన్నెల, మిమ్మల్ని గాయపెట్టాను అనుకుంటాను అన్నా. అదేమీ లేదులేండి, ఎప్పుడు ఎదుర్కొనే చర్చనే, అలవాటు పడ్డాను. కళ్ళలో తడి మెరుస్తుండగా నవ్వింది. మా అత్తగారు, మామగారు వాకింగ్ వెళ్లారు, వస్తారు, మీకు పరిచయం చేస్తాను. మా మామగారు కూడా బాగా చదువుతారు అంది. ఓహ్, భర్త మరణించిన అతని తల్లిదండ్రులు చూసుకున్నదంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ అనుకున్నా. చిన్న చిన్న కష్టాలకే కన్నీళ్లమయమయ్యే వాళ్ళు, ధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్న లోకంలో ఈ అమ్మాయి తన కష్టాలన్నీ మరిచి కుటుంబం పట్ల మరియు సమాజం పట్ల ఎంత బాధ్యతగా ప్రవర్తిస్తోంది. దగ్గరగా వెళ్లే కొద్దీ కొంతమంది గొప్పవాళ్ళు సామాన్యులుగా కనపడతారు, కొందరు సామాన్యులుగా కనిపించి చేరువయ్యే కొద్దీ గొప్పగా కనిపిస్తారు. వెన్నెల మొదటి నుండి నాకు ఒక అద్భుతం, ఇప్పుడు మరింత అద్భుతంగా కనిపిస్తుంది. తర్వాత వెన్నెల అత్తమామలు, అమెరికాలో వెన్నెల అన్నయ్య దగ్గర నుండి వచ్చిన తల్లిదండ్రులు కూడా పరిచయం కావడంతో నేను తరచూ వాళ్ళ ఇంటికి వెళ్లేవాడిని. వెన్నెల జీవితంలోని చీకటి చూశాక ఆమె జీవితంలో పరిపూర్ణత రావాలంటే ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. తన భర్తను ఎంత ప్రేమించినా జీవితాన్ని మోడులాగా గడిపేయాలని నిర్ణయానికి తను రాకపోయి ఉండొచ్చు. తన అభిప్రాయాలను గౌరవించే వ్యక్తి దొరికితే బహుశా చేసుకుంటుందేమో. వాళ్ళ తల్లిదండ్రులతో అత్తమామలతో మాట్లాడాలని నిర్ణయించుకున్నా. అదే విషయం అనుపమతో అన్నా. నువ్వు అమ్మాయి వ్యక్తిగత జీవితంలో కల్పించుకుంటున్నావేమో, అంత తెలివైన అమ్మాయికి ఇంకొకరు తన విషయాల్లో కల్పించుకోవడం నచ్చకపోవచ్చు, పైగా ఇది చాలా సున్నితమైన విషయం అంది. అక్షయ్ మాత్రం అంత స్నేహంగా ఉందిగా మీకు ఆ కుటుంబంతో, ఇష్టం లేకపోతే లేదంటారు, కానీ సిల్లిగా టాపిక్ తెచ్చినందుకు మీ పట్ల ఏ వ్యతిరేకత రాదనుకుంటా అన్నాడు. నువ్వు చెప్పు అక్షయ్, అలాంటి అమ్మాయిని ఇష్టపడని వాళ్ళు ఉంటారా? చూస్తే కానీ చెప్పలేను అన్నాడు. అయితే ఎప్పుడొస్తావు అన్న. త్వరలో. ఆ త్వరలో ఎప్పుడు? గట్టిగా నవ్వాడు అక్షయ్. సరే, మీకు అమ్మాయి ఎంత నచ్చిందంటే ఇంకా మీదే ఆఖరి నిర్ణయం అన్నాడు. నువ్వు రావాలి ఒక్క వారం కోసమైనా అన్నాను. మధు, నేను వెన్నెల పునర్వివాహం గురించి ఆమె తల్లిదండ్రులతో అత్తమామలతో మాట్లాడాం. వాళ్ళు మనస్ఫూర్తిగా అంగీకరించారు. వెన్నెలకు నచ్చిన వ్యక్తి దొరికితే తమకెంతో సంతోషమని, అదే తాము కూడా కోరుకుంటున్నాం అనడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. వెన్నెలతో మాట్లాడడం గురించి రిహార్సల్ చేసుకున్నా. ఎలా మాట్లాడితే, ఎలా మొదలెడితే బాగుంటుందో అని తెగ ఆలోచించా. అక్షయ్ అనుపమలు నేను వెళ్ళాం వెన్నెల ఇంటికి. అప్పుడే ఆమె బయటికి వెళుతోంది ఫ్రెండ్ పెళ్లికని. ఎంత చక్కగా అలంకరించుకుందో. అక్షయ్ కళ్ళు మెరిశాయి వెన్నెల్ని చూడగానే. అది నేను గ్రహించాను. వెన్నెల 2 గంటల్లో వచ్చేస్తానని భోంచేసి వెళ్ళమని కోరింది. ధ్రువ్ మారాం చేస్తుంటే మేము తెచ్చిన చాక్లెట్లు ఇచ్చి మాత లోపలికి తీసుకొచ్చాం. వెన్నెల తల్లిదండ్రులు, అత్తమామలు వియంకులుగా కాక స్నేహితులుగా ఉండటం మాకు బాగా అనిపించింది. అందరం భోంచేసి వెన్నెల కోసం ఎదురు చూశాం. వెన్నెల వచ్చాక అక్షయ్ను పరిచయం చేశా. మిమ్మల్ని చూడకపోయినా మీ గురించి సార్ చెబుతుంటారు అంది. మీ గురించి కూడా నాకు చెబుతూనే ఉంటారు, అందుకే మీరు నా కొత్తగా లేరు అన్నాడు అక్షయ్. ఇద్దరు సాహిత్యంలో కొత్త పోకడల గురించి మాట్లాడుతుంటే వింటూ ఉన్నాను. తర్వాత అక్షయ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళిపోయాడు. అనుపమ నేను కూడా వీడుకోలు తీసుకున్నాం. మరుసటి రోజు అక్షయ్తో అనుపమతో మాట్లాడాక వెన్నెల్ని కలిశాను. నేను మీ శ్రేయోభిలాషిని కదు వెన్నెల. అవును సార్, మీరంటే నాకు చాలా గౌరవం. చెప్పండి. అయితే నేను చెప్పిన విషయం కాస్త ఆలోచించండి. చెప్పండి. మీరు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? వెన్నెల కాసేపు మౌనం వహించింది. నాకు ఆలోచన అవసరము రాలేదు, నేను సంతోషంగానే ఉన్నాను సార్. మీకు తోడు నీడగా ఒక వ్యక్తి ఉంటే ఇంకా బాగుంటుంది కదా. నాకు రాజు చనిపోతూ అతని తల్లిదండ్రులు అప్పగించాడు. నన్ను స్వీకరించేదానికి సిద్ధంగా ఉండినా వీళ్ళ బాధ్యత తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు సార్, అది నాకు తెలుసు. అందుకే ఆలోచనే చేయలేదు. ధృవ్తో పాటు మీ బాధ్యతలన్నింటినీ సంతోషంగా పంచుకునే వ్యక్తి దొరికితే మీకు ఇష్టమేనా? ఎందుకో రాజస్థానం ఇంకొకరికి ఇవ్వాలంటే నాకు చాలా భయంగా ఉంది. అలాంటి ఆలోచనే భరించలేను. ఆమె కళ్ళల్లో కన్నీరు బుగ్గలపై జారాయి. ఐఎమ్ సారీ వెన్నెల, జీవితంలో రాబోయే రోజులు మరింత కష్టంగా ఉంటాయి ఒంటరితనంతో. మీ శ్రేయస్సు కోరి చెప్తున్నా. అక్షయ్పై మీ అభిప్రాయం ఏమిటి? మీ అబ్బాయి అక్షయ్ గురించా? ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది. వెన్నెల, మిమ్మల్ని చూసిన మరుక్షణంలోనే మీ అభిమానినైనాను. అక్షయ్ ఆలోచన విధానం ఈ కాలంలో పిల్లల్లా కాదు. వాడికి మీలాగే
నాలాగే సాహిత్యం, సమాజ సేవ ఇంకా చాలా సున్నితమైన భావాలతో ఉంటాడు. వాడికి తగిన అమ్మాయిని చూసే బాధ్యత

నాపై పెట్టాడు. మిమ్మల్ని చూశాక మీరు నచ్చారు వాడికి. మీకు ఇష్టమైతే మా ఇంటి కోడలుగా ఆహ్వానిస్తున్నా. అది చెప్పాక నా మనసు తేలికైంది. అంత మంచి చదువు, ఉద్యోగం ఉన్న అక్షయ్కి అన్ని యోగ్యతలు ఉన్న అమ్మాయి దొరుకుతుంది. నాపై సానుభూతితోనా ఈ ఆలోచన అంది వెన్నెల. ఆమె గొంతులో కొంచెం నిరాశ ధ్వనించింది. మీలాంటి మంచి అమ్మాయిని అక్షయ్ చేసుకోవాలనుకోవడంలో సానుభూతి లేదు, స్వార్థం ఉంది. వెన్నెల పలకలేదు. వెన్నెల్ని ఒప్పించేందుకు చాలా శ్రమపడ్డా. అక్షయ్తో మాట్లాడాలి అంది. సరే అన్న. ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇద్దరి మొహాల్లో ఉన్న సంతోషం చూసి నాకు కూడా చాలా సంతోషం వేసింది. అందరం రిజిస్టర్ ఆఫీసుకు వెళ్లబోయే ముందు వెన్నెల అన్నయ్య అన్నాడు, అక్షయ్ నా చిన్నారి అల్లుడు, ధ్రువుని నువ్వు బాగా చూసుకోవాలి, వాడంటే మాకు ప్రాణం. ఎంతైనా మీ రక్తం కాదని ఏదైనా ఫీలింగ్స్ ఉంటే నేను తీసుకెళ్తాను. ఆ టాపిక్ రావడం వెన్నెలకు నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు. అయితే అక్షయ్ అదేం పట్టించుకోకుండా, రక్తం ఎవరిదన్నది ముఖ్యం కాదు, ఎవరు బాధ్యత తీసుకున్నారు అన్నది ముఖ్యం. మా నాన్నకి నేను బయలాజికల్స్ అన్నీ కాదు, మరి నన్ను ఆయన ఎలా చూసుకున్నారో నాకు తెలుసు. ఆయన కంటే మంచి తండ్రి ఎవరికీ ఉండరు. మా నాన్నకు సాధ్యమైంది నాకెందుకు సాధ్యం కాదు అన్నాడు ధ్రువుని.

0: లేదు. అయితే అక్షయ్ అదేం పట్టించుకోకుండా రక్తం ఎవరిదన్నది ముఖ్యం కాదు, ఎవరు బాధ్యత తీసుకున్నారు అన్నది ముఖ్యం. మా నాన్నకి నేను బయలాజికల్ సన్ని కాదు, మరి నన్ను ఆయన ఎలా చూసుకున్నారో నాకు తెలుసు. ఆయన కంటే మంచి తండ్రి ఎవరికీ ఉండరు. మా నాన్నకు సాధ్యమైంది నాకెందుకు సాధ్యం కాదు అన్నాడు ధ్రువుని చేతుల్లోకి తీసుకుంటూ. అవునా అన్నట్లు చూసింది వెన్నెల నా పక్క, అనుపమ పక్క. నవ్వి తలూపాన్ వెన్నెల అందంగా ఆనందంగా నవ్వింది. ఆ నవ్వుల్ని అక్షయ్ ఎప్పటికీ వాడనివ్వడని నాకు తెలుసు.
1: తుంగభద్ర కథలు శీర్షికన మీరింతవరకు అక్షయమైన వెన్నెల గురించి శ్రీమతి పి ఇందిరాదేవి గారి కథానిక విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా సిరివెన్నెల గీతానికి ఇళయరాజా స్వరాలు అందించగా, బొబ్బిలి రాజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత రాజకోటి సంగీత సారథ్యంలో యముడికి మొగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట

చిత్రసీమ కార్యక్రమంలో చివరగా మాపల్లెలో గోపాలుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతం డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

0: ఓబ్లేజన్న సరుకులు పట్టి ఇచ్చింటి కట్టినావా?
1: ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకోబా.
0: ఎట్లా ఎత్తుకుపోయేది? నువ్వేమన్నా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
1: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
0: క్యారీ బ్యాగు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
2: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
3: చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:30 వస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ రేపటి నుండి అమల్లోకి రానుంది. కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా శౌర్య విజయ్ యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఏఐతో ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని అధిగమించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య కార్మికులకు పిలుపునిచ్చారు. బర్మింగ్హామ్లో జరుగుతున్న తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ భారత్కు 259 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ బ్రిటన్ దేశాల మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ దేశ వాణిజ్య ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రపంచంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య భవిష్యత్ దృష్టితో కూడిన ఆర్థిక భాగస్వామ్యానికి పునాది వేస్తుందని చెప్పారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ఒప్పందం రేపటి నుంచి అమల్లోకి రానుందని, దీంతో భారత్ బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల్లో ఒక నూతన అధ్యాయం ప్రారంభమవుతుందన్నారు. ఇది విస్తృత రంగాలను పరిగణనలోకి తీసుకుని టారిఫ్లు, టారిఫ్ సంబంధిత అడ్డంకులను తగ్గించేందుకు దోహదపడుతుందని తెలిపారు. పాల ఉత్పత్తులు, వ్యవసాయ రంగాల ప్రయోజనాలను పరిరక్షిస్తూనే భారతీయ వస్తుసేవలకు ఈ ఒప్పందం బ్రిటన్ మార్కెట్లో మరింత ప్రాప్యత కల్పిస్తుందని అగర్వాల్ వివరించారు. శౌర్య విజయ్ యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలోని జాతీయ యుద్ద స్మారక చిహ్నం నుండి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ యాత్ర ప్రజల్లో, ముఖ్యంగా యువతలో దేశభక్తి భావనను మరింత పెంపొందిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర్యం, సమగ్రత, గౌరవం కేవలం సరిహద్దులకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజల స్మృతిపథంలో ఎల్లప్పుడూ కొనసాగుతుందనే సందేశాన్ని ఈ యాత్ర భావితరాలకు అందిస్తుందని పేర్కొన్నారు. 13 రోజుల పాటు సాగే ఈ మోటార్ సైకిల్ యాత్రలో 28 మంది రైడర్లు సుమారు 1900 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి భారతీయ సైనికుల ధైర్య సాహసాలు, త్యాగాలను తెలియజేస్తారని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: అసలు హారే రైడర్స్ అగలే 13 దినం

0: लगभग 1,900 किलोमीटर की यात्रा करेंगे। यहाँ यानी नेशनल वार मेमोरियल से प्रारंभ होकर चंडी मंदिर, पंजाब, हिमाचल और लद्दाख के दुर्गम मार्गों से होते हुए 26 जुलाई कारगिल विजय दिवस के पावन अवसर पर कारगिल के पवित्र वार मेमोरियल पहुंचेंगे। यह इतिहास, त्याग और राष्ट्रभक्ति से संवाद करने की यात्रा होगी।
1: కార్గిల్ విజయ్ దివస్ 2026 దేశవ్యాప్త వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న ఈ యాత్ర ఈ నెల 26న లదాఖ్లోని ద్రాస్ ప్రాంతంలోని కార్గిల్ యుద్ధ స్మారక స్థూపం వద్ద ముగియనుంది. కృత్రిమ మేధస్సు ఏఐ యువత నైపుణ్యాలను సమర్థవంతంగా పెంపొందించగలదని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సులో ఆయన ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని అధిగమించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ సాంకేతికత దేశవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులకు దారితీస్తున్నాయన్నారు. పరిశ్రమలు, కార్మిక సంఘాల మధ్య బలమైన సహకారం అవసరమని, అలాగే బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం ద్వారా ఉమ్మడి అభివృద్ధిని సాధించవచ్చని తెలిపారు. సాంకేతిక పురోగతికి అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు స్కిల్ ఇండియా మిషన్ ద్వారా కొత్త కోర్సులను ప్రవేశపెడతామని మన్సుఖ్ మాండవ్య హామీ ఇచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఇండియా పోస్ట్ చరిత్రలో తొలిసారిగా మొదటి త్రైమాసిక ఆదాయం 4,000 కోట్ల రూపాయల టర్నోవర్ నమోదు చేసింది. గత ఏడాది తొలి త్రైమాసికంలో 3,280 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ ఏడాది 22% వృద్ధితో 4,000 కోట్లకు పైగా చేరడం గర్వకారణమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. వార్షికంగా 30% వృద్ధి లక్ష్యానికి ఇది శుభారంభమని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంతో పాటు తొలి త్రైమాసిక పనితీరును సమీక్షించేందుకు ఆయన అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వివరాలను సింధియా వెల్లడిస్తూ,
2: Just held the review for quarter 1 26-27 of India Post, and it gives me great pleasure in informing you that we have had tremendous amount of growth in this quarter. As you all recall, last year we grew by an astonishing 20% from roughly 13,218 crores to almost 15,500 crores odd in terms of revenue. We've set very stiff targets for this year as well. This is the first time in India Post's history that we are growing in double digits.
1: ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మొత్తం త్రైమాసిక లక్ష్యంలో 100% పైగా సాధించిన ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే పార్సల్ సేవల్లో 100% పైగా లక్ష్యాన్ని అధిగమించిన బీహార్, తమిళనాడు సర్కిళ్లను అభినందించారు. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. హార్మోజ్ జలసంధి ద్వారా సురక్షితమైన, నిర్బంధం లేని సముద్ర రవాణా కొనసాగాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటిస్తోందని ఆయన చెప్పారు. హార్మోజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఒక చమురు నౌకపై ఇరాన్ దాడి చేయడంతో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోగా మరో 6 భారతీయులు గాయాల పాలయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ జరిగిన సంఘటనను ఖండించిందని చెప్పారు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వానికి భారత్ తన తీవ్ర నిరసనను తెలియజేసిందని, ఇటువంటి దాడులు వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసినట్టు రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. భారతీయ రైల్వేలను ఆధునీకరించేందుకు చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా భూసేకరణ ప్రక్రియ మొత్తాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు రైల్ భూమి పోర్టల్ను ప్రారంభించనున్నట్టు ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రైల్వే మంత్రిత్వ శాఖ నిర్మాణ రంగం సహా పలు విభాగాల్లో అనేక సంస్కరణలను అమలు చేస్తున్నట్టు న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులకు తెలియజేశారు. ఎరువులను ఇకపై కంటైనర్ల ద్వారా రవాణా చేయడానికి అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ను కూడా ఇకపై కంటైనర్లలోనే రవాణా చేయనున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. కంటైనర్ విధానంలో భాగంగా

0: కాగా ఏకీకృత లైసెన్సింగ్ వ్యవస్థను కూడా ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. రైల్వే వ్యాగన్ల రూపకల్పనను ఇకపై పరిశ్రమలే చేపట్టవచ్చని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
1: దో తరీకే రిఫార్మ్స్ హై, కుచ్ హై స్ట్రక్చరల్ రిఫార్మ్స్, కుచ్ హై ప్రొసీజరల్ రిఫార్మ్స్, కుచ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మే కామ్ మే ఆతా హై, రోడ్ కన్స్ట్రక్షన్ మే కామ్ మే ఆతా హై, ఆర్ బాకీ సారా కా సారా ఏక్ బహుత్ బడా ఎన్వైరన్మెంటల్ రిస్క్ బన్ కే నికల్తా హై. అగర్ హమ్ ఫ్లై యాష్ కా ఏక్ అచ్చా ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం బనా సక్తే హై, తో దెన్ వీ కెన్ యూజ్ ఫ్లై యాష్ ఇన్ ఇకనామిక్ వే, సిమెంట్ మే ప్రొడక్షన్ మే యూజ్ కర్ సక్తే హై, యా ఫిర్ రోడ్ కన్స్ట్రక్షన్ యా కిసీ దూసరే కన్స్ట్రక్షన్ మే హమ్ కామ్ మే లే సక్తే హై.
0: దేశ ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రతిపాదిత నిల్వ విధానంతో పాటు ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్ గ్యారంటీ పీఈజీ పథకంపై కూడా ఈ సమీక్షలో చర్చించామని ప్రహ్లాద్ జోషి సామాజిక మాధ్యమం పోస్టులో తెలిపారు. ఆహార ధాన్యాల నిర్వహణలో ఉత్పన్నమవుతున్న సవాళ్లపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్టు పేర్కొన్నారు. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరుగుతున్న తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్కు ఇంగ్లాండ్ 259 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 258 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లో జోరూట్ 76, లియామ్ డాసన్ 68 పరుగులతో రాణించగా భారత్ బౌలర్ అక్షర్ పటేల్ అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. లక్ష్య ఛేదనలో భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 56 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా శౌర్య విజయ్ యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఏఐతో ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని అధిగమించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య కార్మికులకు పిలుపునిచ్చారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, ఇప్పుడొక లలిత గీతం వింటారు.

లలిత గీతం విన్నారు కదా. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8:45కు వస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తా ప్రసారం, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. హలో కర్నూలు ఎఫ్ఎం, ఫోన్ ద్వారా మీరు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం, సుస్వాగతం. మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 259611, మరొక నంబర్ 259612, ఎస్టీడీ కోడ్ 08518. మరి ఇవాళ ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దామా. హలో.
1: హలో, నమస్తే సార్.
0: ఆ నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: సార్, నా పేరు పూజారి సార్.
0: పూజారి?
1: అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ సార్.
0: ఓకే, మీ పేరండి మరొకసారి?
1: నా పేరు పూజారి ధనంజయ సార్.
0: ధనంజయ్ గారు, ఓకేనండి. ఏ సినిమా నుండి పాట వింటారండి?
1: సినిమా పేరు వచ్చి అపూర్వ సోదరులు సార్.
0: అపూర్వ సోదరులు?
1: అవును సార్.
0: అందులో ఏ పాట వింటారండి?
1: అందులో ఏ పాట వేసినా పర్వాలేదు సార్.
0: ఒకటే పాట ఉందండి, ఆ పాట వినిపిస్తాను.
1: ఏ పాట సార్?
0: స్వప్న.
1: స్వప్న, అదే పాట వినిపించాను సార్. నాకు కూడా అదే పాటే కావాల్సింది, కాకపోతే పేరు గుర్తు కావట్లేదు.
0: ఓకేనండి. ప్రోగ్రామ్స్ అన్ని వింటుంటారా మీరు, రేడియో ప్రోగ్రామ్స్ అన్ని కూడా?
1: వింటుంటా సార్ నేను. కార్యక్రమాలు అన్ని వినిపిస్తున్నారు కర్నూలు కేంద్రం వాళ్ళు, మన స్టేషన్ డైరెక్టర్ గారికి, మరి మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను.
0: ఓకేనండి, థ్యాంక్ యూ అండి. మరి మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నామండి.
1: విందాం సార్. థ్యాంక్ యూ సార్.
0: ఓకేనండి, వెల్కమ్.

0: హలో
1: హలో, నమస్తే సార్.
0: హలో కర్నూల్ ఎఫ్ఎం అండి, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: సార్ ముసాఫర్ నుంచి నరేష్ సార్
0: నరేష్ గారు,
1: సార్ మనసులో మాట సార్.
0: మనసులో మాట.
1: అవును సార్, ప్రేమ ఓ ప్రేమ అనే పదం సార్.
0: ఒక్క నిమిషం అండి, అందులో ఏ పాట వింటారండి?
1: ప్రేమ ఓ ప్రేమ వచ్చావో ప్రేమ అనే పాట సార్.
0: ఓకేనండి, తప్పకుండా.
1: సార్ నరేష్, రోజా, శిరీష, బొమ్మకారి, లక్ష్మీనాథ్, టోటల్ మా ముసాఫర్ గ్రామ ప్రజలందరి కోసం సార్.
0: ఓకేనండి, మీ అందరి కోసం మరి మీకు ఇష్టమైన పాట వినిపిస్తున్నానండి.
1: థ్యాంక్ యూ సో మచ్.
0: ఓకేనండి, వెల్కమ్.

0: హలో
1: హలో హలో
0: హలో కర్నూల్ ఎఫ్ఎం
1: హలో
0: అండి.
1: నమ హలో నమస్తే సార్.
0: నమస్తే అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారండి?
1: మాది ఒల్లూరు నుంచి సార్.
0: వల్లూరు నుంచి.
1: అవును సార్.
0: ఓకే, మీ పేరండి?
1: కే పెద్ద నరసింహ సార్.
0: పెద్ద నరసింహులు గారు. ఏ సినిమా నుండి పాట వింటారు?
1: మాకు ఇంట్లో రామాయ వీధిలో కృష్ణ సార్.
0: ఇంట్లో
1: ఇంట్లో రామాయ వీధిలో కృష్ణ.
0: ఓకే ఓకే. అందులో ఏ పాట వింటారు? ఏదైనా ఒక పాట.
1: టైటిల్ సాంగ్ సార్?
0: టైటిల్ సాంగ్ ఏనా? ఓకే, తప్పకుండా.
1: అవును సార్.
0: ఓకేనండి, వినిపిస్తాను ఆ పాట మీకోసం.
1: ఓకే సార్.
0: ఓకేనండి. ఓకేనండి, వెల్కమ్.
1: ఓకే ఓకే.

0: हेलो हेलो हेलो हेलो
1: हेलो,
0: हेलो हेलो कर्नूल एफ़एम अंडी।
1: నమస్కారం సార్.
0: हाँ
1: సార్
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: రాజోలండి. సార్
0: రాజుల నుంచి. మీ పేరు?
1: మా పేరు జయన్న. సార్
0: జయన్న.
1: బాగున్నారు? సార్
0: బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం. సార్
0: ఓకేనండి. ఏ సినిమా నుండి పాట వింటారు జయన్న గారు?
1: సార్ నోము ఉందా సార్ సినిమా పేరు?
0: నోము ఉంది కదండి.
1: అందులో కలిస్తే కళ్ళలోన పాట వినిపించాను సార్.
0: ఓకేనండి, తప్పకుండా.
1: ఈరోజు పాటలు మంచిగా వినిపిస్తున్నారు సార్ సంధ్యా రాగంలో. మీరు
0: ఓకేనండి, థ్యాంక్ యూ.
1: ఆర్పి పట్నాయక్ మూడు సినిమాలు వినిపించింది, మళ్ళా కిరవాణి గారిది ఒక సినిమా వినిపించారు కదా సార్,
0: అవునవును, కొత్త పాటలు వినిపిద్దామని ఈరోజు అన్ని కొత్త పాటలే వినిపించాను.
1: బాగున్నాయి సార్, సూపర్ పాటలు వినిపించినాయి.
0: ఓకే జయన్ గారు, థ్యాంక్ యూ. మరి మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నామండి.
1: కోరుతున్న వారు సార్ రాజోల నుండి జయన్న దేవాన్స్ శ్రీనిధి సార్.
0: ఓకే, మరి మీ అందరి కోసం మీకు ఇష్టమైన పాట.
1: థ్యాంక్ యూ సార్.
0: వెల్కమ్.

0: సార్ కోరుమూరు మండలం పేలకుర్తి గ్రామం సార్.
1: పేలకుర్తి నుండి మీ పేరండి?
0: లక్ష్మణ సార్.
1: లక్ష్మణ గారు ఎలా ఉన్నారు?
0: బాగున్నాం సార్.
1: ఓకేనండి. ఏ సినిమా నుండి పాట వింటారు మీరు?
0: సిరిమల్లె పువ్వు చిన్నారి పువ్వు అనే పాట వేయండి సార్.
1: సినిమా పేరు చెప్పాలి.
0: సినిమా పేరు గుర్తులేదు సార్. సిరిమల్లె పువ్వు చిన్నారి పువ్వు చిన్నారి చిలకమ్మ నాలకొస్తాయి అనే పాట సార్. జానకి గారు పాడిన పాట సార్.
1: కరెక్టే. సినిమా పేరు చెప్తే పాట వినిపిస్తానండి.
0: సరే సరే ఓకే సార్. సినిమా గుర్తులేదు సార్.
1: అవునా? వేరే సినిమా ఏదైనా చెప్పండి.
0: మేజర్ చంద్రకాంత్ అండి సార్. అంతే
1: మేజర్ చంద్రకాంత్.
0: అవును సార్.
1: ఓకే తప్పకుండా వినిపిస్తాను. అందులో ఏ పాట వినిపించమంటారు? పుణ్యభూమి.
0: పుణ్యభూమి నా దేశం అమ్మోనమ్మని.
1: ఓకేనండి తప్పకుండా.
0: ఓకే సార్.
1: మంచిది. మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నానండి. ఓకేనండి.
0: ఓకే.

0: హలో
1: హలో
0: హలో కర్నూలు ఎఫ్ఎం అండి.
1: సార్, నమస్కారం. సార్,
0: నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: సార్, కర్నూలు వెంకటరమణ కాలనీ దుర్గాబేకర్ నుంచి జోస్బండ్ ఎలక్ట్రీషియన్ మాట్లాడుతాం సార్.
0: వెంకటేశ్వర్లు గారు బాగున్నారా?
1: సార్, బాగున్నాను సార్.
0: ఓకేనండి. ఏ సినిమా నుండి పాట వింటారు
1: సార్? మొన్న దేవుళ్ళ నుంచి అందరి బంధువయ్య భద్రాచల రామయ్య సాంగ్స్ వినిపించండి సార్.
0: దేవుళ్ళ నుంచి?
1: అవును సార్.
0: ఓకేనండి, తప్పకుండా ఈరోజు వినిపిస్తున్నాను
1: సార్. కోరుతున్న శ్లోకం సార్. సార్
0: చెప్పండి.
1: తెలుగు గిరిజ, తెలుగు సినిమాదిరి, పోషన్న, వెంకటేశ్వర్లు, స్వప్న, తిరుపతమ్మ, ప్రశాంతి, నాగలక్ష్మి సార్.
0: ఓకేనండి. వెంకటేశ్వర్లు గారు, మరి మీకోసం, మీ అందరి కోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నామండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
0: వెల్కమ్ అండి.

0: హలో కనుల ఎఫ్ఎం కార్యక్రమంలో చివరగా హలో హలో హలో హలో కర్నూలు ఎఫ్ఎం అండి.
1: హలో నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: షరీనగర్ సార్, కర్నూలు షరీనగర్ నుంచి. నా పేరు చాందాష సార్.
0: చాందాష గారు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత చేశారు.
1: అవును సార్.
0: ఓకేనండి. ఏ సినిమా నుండి పాట వింటారు?
1: హిట్లర్ నుంచి అండి సార్.
0: హిట్లర్? అందులో ఏ పాట వింటారండి హిట్లర్లో?
1: ఎందరిని ఏదరికి చేర్చిన అనే పాట సార్.
0: ఓకే. ఓ కాలమా అనే పాట.
1: అవును సార్.
0: ఓకేనండి, తప్పకుండా మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నామండి.
1: థ్యాంక్స్ సార్.
0: ఓకేనండి, వెల్కమ్. ఓకేనండి.

మీరు విన్న ఈ పాటతో ఇవాళ హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇవాళ ఏకచిత్రగానం శీర్షికన డాక్టర్ చక్రవర్తి చిత్రం నుండి పాటలు వింటారు. గాయని గాయకులు ఘంటసాల, పి సుశీల, మాధవపెద్ది, పిఠాపురం, ఎస్ జానకి. సంగీత నిర్వహణ ఎస్ రాజేశ్వరరావు, గీత రచన ఆత్రేయ ఆరుద్ర. వినండి డాక్టర్ చక్రవర్తి చిత్రం నుండి పాటలు.

శ్రోతలు, ఏకచిత్రగానం శీర్షికన డాక్టర్ చక్రవర్తి చిత్రం నుండి పాటలు వింటున్నారు. గాయని గాయకులు ఘంటసాల పి సుశీల మాధవ పెద్ది, పిఠాపురం ఎస్ జానకి, సంగీత నిర్వహణ ఎస్ రాజేశ్వరరావు, గీతరచన ఆత్రేయ ఆరుద్ర.

0: ప్రీతిపి మాటలు ఇళ్ళల్లో మూటలు ఇంకా నమ్మనోయి
1: నచ్చిల్లక్క నీ అల్లక్క.

ఏకచిత్రగణం శీర్షికన మీరు ఇంతవరకు డాక్టర్ చక్రవర్తి చిత్రం నుండి పాటలు విన్నారు. గాయని గాయకులు ఘంటసాల పి సుశీల, మాధవ్ పెద్ది, పిఠాపురం ఎస్ జానకి, సంగీత నిర్వహణ ఎస్ రాజేశ్వరరావు, గీతరచన ఆత్రేయ ఆరుద్ర. ఆకాశవాణి కర్నూలు కేంద్రం అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా సిరివెన్నెల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన సిరివెన్నెల, సంగీతం కెవి మహాదేవన్.

కార్యక్రమంలో తర్వాత చక్రవర్తి సంగీత సారథ్యంలో రాజ్ కుమార్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట

అలనాటి మధురగీతాలు కార్యక్రమంలో తర్వాత సత్యం సంగీత సారథ్యంలో కన్య వయస్సు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన దాశరథి.

కార్యక్రమంలో తర్వాత గుండమ్మ కథా చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట

అలనాటి మధుర గీతలు కార్యక్రమంలో చివరగా తోడికోడలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీతరచన కోసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

మీరు విన్న ఈ పాటతో ఇవాళ అలనాటి మధురగీతల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11 గంటలకు వస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తా ప్రసారం, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: In cricket, chasing a target of 259 runs set by England, India were 239 for 4 in 42 overs in the first of the three-match ODI series at Edgbaston, Birmingham, when reports last came in. Earlier, electing to bat first, England were all out for 258 runs in 47.5 overs. In FIFA World Cup, France will take on Spain in the first semi-final at Dallas Stadium in Texas, US tonight. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 11:10. ఇంతటితో ఈనాటి ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 102.4 MHz మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే. జై హింద్.